రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అందరి ప్రేమను అందుకోవాలని కోరుకునే మనిషి అహంకార రహితుడు కావాలి. ఇంత సువిశాల ప్రపంచంలో మనిషి తన ఉనికి ఎంత మాత్రమని తలచినా, లేదా ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని నమ్మినా అహంకారానికి తావే లేదు. కొడైకెనాల్లో విద్యార్థులనుద్దేశిస్తూ 1997 April 28 ఇచ్చిన దివ్య ప్రసంగంలో స్వామి ఈ విషయాన్ని ఎంతో సులభగ్రాహ్యంగా చెప్పారు. రేడియో సాయి ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాము.

అహంకారం కలిగినటువంటి వాడు ఎవరి ప్రేమను కూడాను అందుకోలేడు. అహంకారము మహాక్రూరమైనటువంటి కడకు ఆలుపిటల ప్రేమను కూడాను అందుకోలేడు. కారణం, మానవునికి అహంకారమునకు అవకాశమే లేదు. ఈ విశాలమైన ప్రపంచమునందు అనంతమైన జీవరాశులయో అల్పమైనటువంటి వ్యక్తిత్వమునకు ఎక్కడిది అహంకారం? ప్రపంచం యొక్క మ్యాప్ను మనం చూసినప్పుడు ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో మన భారతదేశము చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ యొక్క భారతదేశం నందు మెడ్రాస్ రాష్ట్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ రాష్ట్రంలో కొడైకెనాల్ మరింత చిన్నదిగా ఉంటుంది. ఈ కొడైకెనాల్ నీ గృహము మరింత చిన్నదిగా ఉంటుంది. గృహంలో నీవెంతటి వాడు? అంత విశాలమైనటువంటి విశ్వాన్ని చూచి నీవు అహంకార పట్టంలో కేవలం అజ్ఞానమే కాని మరొక కారణం లేదు. పోని మరొక విగ్రహం లోపల మనం విచారణ చేసినప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, ప్రపంచమంతయు నాలోనే ఉన్నది అనేటువంటి విశాల భావమును నీవు ధరించినప్పుడు నీకంటే మరొకడు ఇంకోటి లేడు. రెండవ వ్యక్తి ఉండినప్పుడే నీ అహంకారం చూపవచ్చు. ఏకం తప్పిప్రాబోధావదంతి, ఉన్నది ఒక్కటే. అట్టి సమయం నందు అహంకారమునుకునే అవకాశం లేదు. కనుక సర్వము నీవే అని భావించినప్పుడు అహంకారమునకు అవకాశం లేదు. ఇంత విశాలమైన ప్రపంచమునందు నేనెంతటి వాడను అని చింతించినప్పుడు కూడాను అహంకారమునకు అవకాశం ఉండదు. కనుక అహంకారం అనేటువంటిది కేవలం ఒక భ్రాంతి, కేవలం ఒక అజ్ఞానమే. దేనిని చూచి నువ్వు అహంకార పడుతున్నావు? పదవిలో చూచి అహంకార పడుతున్నావా? నీ పదవిని చూచి నువ్వు అహంకార పడుతున్నావా? లేక నీ విద్యాబుద్ధిని చూచి నువ్వు అహంకార పడుతున్నావా? నీ ధనకనక వస్తు వాహనాలను చూచి అహంకార పడుతున్నావా? ఇంతకంటే అధికులు ఎంతమంది లేరు లోకంలో. కనుక ఏ మార్గం నందు విచారం చేసినప్పటికీ మానవునికి అహంకారము కేవలము ఒక భ్రమనగానే కనిపిస్తుంది. కనుక మానం హిత్వా ప్రియోభవతి, నీవు ఏనాడు ఈ అహంకారంను వదులుకుందువో ఆనాడే జగత్తంతా నిన్ను ప్రేమిస్తుంది. అందరి ప్రేమకు నీవు ఉరి కావాలనున్నా అహంకారమును వదలాలి. ఇప్పుడే సర్వులు నిన్ను ప్రేమిస్తారు. ఇంకా రెండవది క్రోధం హిత్వా సుఖీభవతి, క్రోధం ఉండినంత వరకు కూడాను సుఖం అనేటువంటిది మనకు లభ్యం కాదు. ఏనాడు క్రోధము మనము దూరము గావించుకుందుమో అప్పుడే మనకు సుఖము ఆనందము. కనుక మానవులకు ఈ క్రోధం అనేటువంటిది మహాశత్రువు. తన కలిమి భంగపుచ్చును, తన కుంగరు గౌరవము దగ్ధము చేయును, తన వారలకెడసేయును, జనులకు కోపము వలన సర్వము చెడుగు, కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు, ఎగ్గును గలుగును, పాపపు మరణం చేయుచు చీ పొమ్మనిపించుకుంట చేకూరుజుమి. కనుక తన కోపమే తన శత్రువు. కనుక అట్టి కోపమనే శత్రువును తన ఎందే ఉంచుకొని సంతోషశాంతులు అనుభవించాలంటే ఎలా అనుభవించగలడు? ఇంటిలోనే పాము తిరుగుచుండగా ఆ ఇంటిలో సుఖనిద్రపోయేటువంటి వాడెవడు? కనుక మన ఎందే ఈ కోపమనే శత్రువుడు నకసిక పర్యంతము సంచరించుతున్నట్టు సమయం నుండి తనకు శాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది? సుఖం అనేది మహాశూన్యమైపోతుంది, అత్యంత దూరమవుతుంది. ఒక మానవుడు మొట్టమొదట కోపమును తగ్గించుకోవాలి, కోపములకు అవకాశమే లేకుండా చూసుకోవాలి. ఈ కోపం వల్ల ఆరోగ్యం కూడా చెడుచుకుంటున్నాడు. ఒక్కతూరి మానవునికి కోపం వస్తే 3 నెలలు భుజించినటువంటి యొక్క ఆహార శక్తి అంతా కూడాను భస్మమైపోతుంది. కోపం చేత శరీరంలో ఉండినటువంటి యొక్క రక్తం అంతా కూడా పొంగిపోతుంది. ఈ వేడి తగ్గడానికి 3 నెలలు పడుతుంది. కనుక కోపం అనేటువంటిది శారీరకంగా మానసికంగా కూడాను అతన్ని బలహీనునిగా వేస్తుంది. కనుక మానవునికి కోపము చాలా విరుద్ధమైనటువంటిది, చెంత చేర్చకుండా చూసుకోవాలి. ఇది సరి అయినటువంటి సాధన. ఇంకా కామం హిత్వా, కామం అనేటువంటిది ఉండినంత వరకు, అనగా వాంఛలు ఉండినంత వరకు కూడాను మానవులకు ఎట్టి స్థిర సంపత్తులు కూడాను లభ్యము కావు. ఆశలు మహా అపవిత్రమైనవి. అయితే ఆశలు ఎంతవరకు ఉండాలి? దానికి ఒక పరిమితం కావాలి. ఎవరిది ఈ జగత్తులో గొప్ప శ్రీమంతుడంటే హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్. ఎవరు పూరెస్ట్ మ్యాన్ అనగా ఈ హూ హ్యాస్ మచ్ డిజైర్. ఒక డిజైర్ ఉండాలి. కామిగాక మోక్షకామిగాడు ఉండాలి. అయితే తన యొక్క స్థితిగతులను పురస్కరించుకుని తనకు అవసరమైనటువంటి దాన్ని కోరుకోవటంలో తప్పు లేదు. ఈనాడు దేశమునందు మితిమీరినటువంటి వాంఛలు
అతి చెడుతూ వస్తుంది. ఈ డిజైర్స్ కు అనగా వాంఛలకు ఏమాత్రము హద్దు పద్దు లేదు. ఎంత ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ డిజైర్స్ అనేటువంటిది ఎలాంటిది అంటే ధావాగ్ని వంటిది. ఎన్ని కట్టెలు వేసినా ఆ అగ్ని చాలు అని చెప్పదు. ఈ యొక్క వాంఛలు మహాసముద్రం వంటిది. ఎన్ని నదులు వచ్చి చేరినా నాకింక చాలు అని చెప్పదు. కనుక కోరికలు అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి పరిమితమే లేదు. కోరాలి, పెరిగి కోరాలి, మనకు మనశ్శాంతినిచ్చేటువంటి దాన్ని కోరాలి, సుఖము అందించేటువంటి దాన్ని కోరాలి, ఆత్మతత్వాన్ని బోధించేటువంటిది కోరాలి, అనంతత్వాన్ని చెల్లిపేటువంటిది కోరాలి. కానీ మన గృహస్థ ధర్మం లోపల ఆ గృహస్థ ధర్మములకు అనుగుణమైనటువంటి ఒక కోరికలు కోరాలి. కనుక దీనిని కూడాను ఒక పరిమితము గావించుకోవాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి యొక్క అన్ని సంపదలు చేకూరుతాయి. వద్దన్న కూడాను ఆ యొక్క శ్రీలక్ష్మి వచ్చి చేరిపోతుంది. కోరే కొలది కూడాను అది చాలా దూరం అయిపోతుంది. అందుకోసమనే రామదాసు చెప్పాడు, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగు కొలది అది అడుగున బడునని.

ಚಡೆ ಕೊಕತನ ಕೈ ಮಡಿಯು ಜಟಾಯು ಕಡಕು ನೇಗಿ ಸದ್ಗತಿ ಗಲಿಂಚಡೆ ಅಡುಗಕ್ಕುವೆ ಓ ಮುನ್ನಸ. ಏನು ಕೂಡ ಅಡುಗಲೇದು, ಮುನಪೇ అన్నిటినీ అందిస్తూ వచ్చాడు భగవంతుడు. అడుగుకొలది అది అడుగున పడునని, కనుకనే మనం అడగనక్కర్లేదు. ఏది మనకు అవసరమో, ఏది మనకు ప్రధానమో దానిని తానే అందిస్తాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ విధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే సరైనటువంటి ఒక ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది. ఇంకా లోభి, ఈ లోభికి సుఖమనేటువంటిది ఉండదు. ఏనాడు ఈ లోభత్వం మనం దూరం గమనించుకుందామో అదే సర్వసుఖమును చేకూరుస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటుండ. ఈ లోభికి ఎన్ని విధమైనటువంటి దీన్ని సంపాదించినప్పటికీ తాను అనుభవించడు, పరులకు పెట్టడు. ఒక గ్రామం లోపల అన్నదమ్ములున్నారు. వారిలో ఒక లోభి, మహాలోభి. ఈ ఇరువురు జీవిస్తున్నారు, ఇంత సిరి సంపదలున్నాయి, కానీ అనుభవించడం లేదు. చిగాని కూడా నువ్వు పట్టడి అన్నమైనా పెట్టిన పుణ్యములు ఎప్పుడు చేయలేదు. ఇలాంటి పరిస్థితి లోపల ఒక బంధువులు, దగ్గరి బంధువులు ఒక గ్రామం లోపల మరణించినట్టు వార్త వచ్చింది. అప్పుడు తప్పనిసరిగా అక్కడికి పోవలసి వచ్చింది అన్నగారు. అతనే మహాలోభి. అతను వెళ్లడం కోసమని తెల్లవారుజామునే లేచాడు. బస్సు ఎక్కితే టికెట్ కొనుక్కోవలసి వస్తుందనుకుని నడుచుకుని పోదామనుకున్నాడు. అప్పుడు ఏదో ఒక రెండు బట్టలు ఒక బ్యాగులో పెట్టుకోవడానికి కొంచెం లైట్ కావాల్సి వచ్చింది. తమ్ముడు దీపం వెలిగించు అన్నాడు. ఈ ఎలక్ట్రిక్ లైట్ కాదు, డైరెక్ట్ దీపం. సరే ముట్టించాడు. ఆ రెండు గుడ్డలు బ్యాగులో పెట్టుకున్నాడు. ఆయన బయటకు వెళ్లిపోయాడు. తనమే ఈ దీపాన్ని ఆరిపోయాలని ఈ లోపి, ఇంకో టైం వెలిగితే ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని ఆ యొక్క దీపాన్ని ఆరిపోయడానికి చేయి పెట్టాడు. అక్కడ తేరుకుట్టింది. కానీ చాలా బాధపడుతున్నాడు. ఈ విధంగా బాధపడుతూ ఉండగానే ఒక అరగంట లోపలనే ఆ మహాలోభి వెనుకకు వచ్చాడు. అన్నా ఎప్పుడు వచ్చావు, అప్పుడే ఊరికి చేరావా, వాటిని విచారించి వచ్చావా అని వీడు ప్రశ్నించాడు. అప్పుడు అన్న చెప్పాడు, నాయనా నీవు దీపం ఆర్చుకున్నావో లేదో చెప్పిపోవడం కోసమే వచ్చాను అన్నాడు. అప్పుడు తమ్ముడు చెప్పాడట, నాయనా అన్నా పోయి రావడంలో చెప్పులు ఎంత అరిగిపోయింటాయో, ఎందుకు నీవు వెనుకకు వచ్చావు అన్నాడట. ఒకరికొకరు అతి మీ మితిమీరినటువంటి యొక్క లోపితనాన్ని పెంచుకోవటం చేతనే జీవితము సుఖశాంతులు అనుభవించలేకపోతుంటాయి. వేదాంతమునందు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగం చాలా అవసరం మానవులకు. త్యాగమునకు మించినటువంటి మహాగుణం మరొకటి లేదు. త్యాగము కలిగిన వారికి ఏ పని ఫలింపు, అన్ని ఫలించుతుంటాయి. చిన్న ఉదాహరణ, గాలిని తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి వదలకైపోతే మన లంగ్స్ పాడై, ఆహారం భుజిస్తున్నాము, భుజించిన ఆహారం విసర్జించకపోతే కడుపు పాడైపోతుంది. ఒక భాగం నందు ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంటుంది. ఒక బ్లడ్ సర్క్యులేషన్ నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది. సరఫరా జరుగుతూ ఉండినంత వరకు మనం చక్కని ఆరోగ్యంగానే ఉంటాయి. అదే విధంగానే బ్లడ్ దుడ్డు కూడాను కదులుతూ ఉండాలి. కదిలే జలం లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి. కదలక నిలిచినటువంటి జలం లోపల పురుగులు వచ్చి చేరిపోతుంది. కనుక మనం సంపాదించవలసిందే, వినియోగం కూడా చేయవలసింది. అంతేకాని సంపాదించినటువంటి ఊరికి పెట్టుకోవటం కోసం కాదు. తెలియకుండా భూమి లోపల ఎంతో ధనం ఉంటుండాలి. మనం సంపాదించినటువంటిది సద్వినియోగం చేయకపోతే భూమిలో ఉన్నటువంటి ధనం వలే. కనుక మానవత్వం లోపల ఈ నాలుగు గుణములు కూడాను ప్రధానమైనటువంటి ఒక సాధనలుగా తీసుకోవాలి. కామాన్ని వదిలిపెట్టడము, క్రోధాన్ని వదలటము, కామను అదుపులో పెట్టుకోవటము, లోభితనానికి ఒక విధమైనటువంటి త్యాగం చేయటము, ఇవి నాలుగు కూడాను ప్రతి సాధకులకు అత్యవసరము. కనుక సాధన లోపల ఏ జపము, ఏ తపము, ఏ యాగము చేయటం కాదు ముఖ్యం. ఈ సాధనలు చేయటం కూడాను మనసు యొక్క ఆధారంతోనే చేస్తున్నాం. కనుక మొట్టమొదట మానసిక పరివర్తన కావాలి. మానసిక పరివర్తన కాక ఎన్ని చేసి కూడాను ప్రయోజనం లేదు. కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధ మోక్షేవు. బంధమునకు మోక్షమునకు మనసే మూల కారణం. లోకములో అనేక రకమైనటువంటి కర్మలు జరుగుతున్నాయి. కానీ ఏ కర్మ మంచిది, ఏ కర్మ చెడ్డది అనేటువంటి విచారణ శక్తి ప్రతి మానవునికి అత్యవసరము. విచారిత్య విషయ పరిశీలన శక్తి మానవుని యందు దాగి ఉన్నది. మానవుని యందు సమస్త శక్తులు కూడా ఈమిడి ఉంటున్నాయి. జగత్తులో దేనిని చూసినప్పటికీ ఒక విధమైనటువంటి అట్రాక్షన్ పవర్, మ్యాగ్నెట్ పవర్ ఉంటుండాలి. కాంతి శక్తి కూడాను మానవుని యొక్క కన్నుల్లో తేలుతుంటుండాలి. ఇంతే కాదు, మానవుని యొక్క దేహం లోపల ఒక గొప్ప చిన్న జనరేటర్ కూడా ఉంటుండాలి. దీంట్లో బ్యాటరీ సెల్స్ కింద ఉంటున్నాయి. ఈ విధంగా అన్ని శక్తులు కూడాను మానవుని ఎందే ఉంటున్నాయి. కానీ తాను గుర్తించుకోవడం, ఏనాడు తన శక్తులను తాను గుర్తించుకున్నో, తను తాను తెలుసుకున్నటువంటి వాడవచ్చు. ఎన్ని తెలుసుకున్నప్పటికీ తను తాను తెలుసుకోకుండా ఏదాన్ని కూడా ఆనందాన్ని పొందలేడు. అందరినీ తెలుసుకుంటున్నావు, నీవెక్కడి నుంచి వచ్చావు, నీవెక్కడి నుంచి వచ్చావు, నీవెవరు, నీవెవరు అని ప్రశ్నిస్తున్నావు. కానీ అదే ప్రశ్నను ఎదుటి వ్యక్తి నీకు వేసినప్పుడు నీవెవరంటే ఏ జవాబు చెప్పగలవు? నేను ఒక డాక్టర్ను అనుకుంటావు. ఈ డాక్టర్ అంటే నీ వృత్తి పని కానీ నీ పేరు కాదే.
కాబట్టి వృత్తిని నీవుగా భావిస్తున్నావు. కాదు కాదు. మరి ఇంకొకరు వచ్చి నీవెవరు అని అడిగినప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అంటాడు. బిజినెస్ కూడా నీ యొక్క వృత్తి కాని నీవు కాదు. ఇంకొకరు వచ్చి నీవెవరని అంటే నేను భారతీయుణ్ణి అంటావు. వృత్తి కాని నీ యొక్క వృత్తి కాదే. కనుక ప్రతి ఒక్క దానికి నీ బాహ్యమైన ప్రాకృతమైన లౌకికమైనటువంటి దీన్ని తానుగా భావించుకుని జవాబులు చెబుతున్నాడు. కాని నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి. ఈనాడు తన తాను తెలుసుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి గ్రంథములు చదువుతున్నారు, అనేక మహనీయులంతా దర్శిస్తున్నారు, వారి భోజనంతా వింటున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ మనం ఎంతవరకు అభివృద్ధి పొందాము? స్థాయిలో మనం ఇప్పుడున్నాము, ఏమాత్రమో అభివృద్ధి కాలేదు. భగవద్గీతలో 700 శ్లోకాలు చదివినప్పటికీ కంఠబాధనే తప్ప తన యొక్క బాధ నివారణ కావటం లేదు. రామాయణము అనేక విధములుగా ఉచ్చరిస్తుంటున్నాను, పారాయణ చేస్తున్నారు. రామాయణము భగవద్గీత పారాయణ నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు, ఆచరణ నిమిత్తమే ఏర్పడినటువంటి. ఆచరణలే లేకుండా నిరుపయోగమైనటువంటివి. కనుక ఏ చిన్న విషయమైనా కూడాను కొంత ఆచరణలో పెట్టాలి. అంధకారం బెల్ల హతమారు నే చూడ వసుదలో దీపపు వార్త వలన రోగ పీడుతుని బల్ రోగంబు తీరునా ఔషధ మహిమంబు అంత విన్న నిరుపే

పంచపక్షమ్ముల పాకము విన. ఈ విధంగా విన్నంత మాత్రమున మనకి ఏమీ నెరవేర్తం లేదు. బ్యాంక్ క్యాషియర్ ఉంటుంటాడు, కానీ కోట్ల కొలది అతని స్వాధీనంలో, కానీ తాను ఒక్క దమ్మిడిని ఉపయోగించడానికి అధికారం తనే. సర్వశక్తులు మన ఎందుకున్నాయి, కానీ వినియోగించుకునేటువంటి పవర్ ను మనము సంపాదించుకోవటం లేదు. అవి తనవిగా చేసుకున్నప్పుడే నేను చక్కగా వినియోగించుకోవచ్చు. నాది నాది నాది అనుకుంటున్నాను. నీవెవరు? నీవు మొట్టమొదటి తెలుసుకున్న తర్వాతనే ఇది నాదని చెప్పడానికి అధికారం వస్తుంది. కనుక మొట్టమొదటి నీవెవరో తెలుసుకో. ప్రతి మహనీయులు కూడాను ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాయన, నిన్ను నీవు తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నవాడవుతావు. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ. ఇది నా దేహము, ఇది నా మనస్సు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము, అమ్మాయి, నేనెవరు, ఇవన్నీ కూడాను కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్లు. ఈ పనిముట్లకు నీవు అధికారి. కనుక నేను మాస్టర్ అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకోవాలి. ఇంత కాలమైనా కూడాను నేను స్లేవ్ అని ఒక బానిసగా భావించుకుంటూ పోతే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము. కనుక నీవు మాస్టర్ కావాలి, అప్పుడే సర్వమును నీవు సాధించగలవు. కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లుగా మనం ఉపయోగించుకోవాలి. ఈ పనిముట్లు ఒక సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. మనసును సరైన స్థితిలో పెట్టుకోవాలి, సరైన స్థితిలో పెట్టుకోవాలి, సరైన స్థితిలో పెట్టు. ఎందుకంటే కూడా చెప్తుంది, ప్రచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణ. కనుక ప్రతి ఒక్కటి అని ఎందుకు మనము నోరుచి చెప్పుకుంటున్నాం, కానీ ఆధ్యాత్మిక దీనిని అంగీకరించదు. హృదయాన్ని తెరచు, నోరును మూసుకో, అప్పుడే సత్యమని గుర్తించడానికి వీలవుతుంది. హృదయాన్ని మూసుకుంటున్నాము, నోరును తెరుచుకుంటున్నాము, కేవలం మాటలతో మాత్రమే కాలం గడుపుతున్నామే కానీ హృదయంతో మనం జీవితాన్ని గడపటం లేదు. కనుక మాటల కంటే హృదయం చాలా విలువైనటువంటిది. ఆ హృదయమే మన యొక్క గమ్యము, అది ఏది మన యొక్క జన్మ ధన్యము. హృదయ కవాటాన్ని తెరిపించుకునేటువంటి స్థితికి మనం సరైన ప్రయత్నం చేయాలి. ఏ సాధన చేయాలి? సాధనలో చేయనక్కర్లేదు. ఏమని తెరుచుకోవాలి? హృదయస్థాయమే నా యొక్క భవస్థాయి. కనుక నే దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ బాడీని కూడా సక్రమమైన మార్గంలో పోషించుకోవాలి. చాలా మంది భక్తి భక్తి అని దేహాన్ని అలక్ష్యం చేస్తుంటారు. అది సరికాదు. దేహం బాగా ఉండినప్పుడే నీవు సాధన లోపల విజయాన్ని సాధించవచ్చు. దేహం బలహీనమైపోతే మనసు కూడా బలహీనమైపోతుంది. కనుక ఎట్లంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఈ యొక్క ఉపయోగం కోసం ఏర్పడినటువంటి. ఒక చిన్న ఉదాహరణము, మంచి డెన్న బెడ్ తెచ్చుకున్నాం ఆనుకోవటానికి, డెన్న పిల్లో ఉంటుండాలి, సీలింగ్ ఫ్యాన్ బక్ చక్కగా తిరుగుతూ ఉంటుంది, ఎయిర్ కండిషన్ గా ఉంటుంది. ఇంత ఉండి కూడాను ఆ రూమ్ లోపల మానవునికి నిద్ర రాకపోతే ఏం ప్రయోజనం? ఇవన్నీ కూడా నిద్ర కోసం ఏర్పరచుకున్నటువంటి, కానీ నిద్రనే లేకపోతే ఎయిర్ కండిషన్ ప్రయోజనం లేదు, ఫ్యాన్ ప్రయోజనం లేదు, డెన్న బెడ్ ప్రయోజనం లేదు, డెన్న పిల్లో ప్రయోజనం లేదు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా సరైనటువంటి కండిషన్ లో ఉన్నాయి, ఆనందము శాంతి ప్రాప్తి కావటం లేదు. ఏమి ప్రయోజనము? ఎందుకు ఈ దేహము? ఎందుకు ఈ మనసు, బుద్ధి, ఎందుకు ఈ చిత్తము? ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి. ఇవన్నీ ఎందుకోసం ఏర్పరిచినాడు భగవంతుడు? శాంతి కోసమే దేహాన్ని ఇచ్చాడు, శాంతి కోసమే మనసునిచ్చాడు, శాంతి కోసమే బుద్ధినిచ్చాడు. అంత డిస్క్రిమినేషన్ పవర్ ఒకదానికోటి విచారణ చేసుకోవటం కోసం. విచారణ చేసుకున్నప్పుడు నేను ఆత్మను అనేటువంటి శాంతి ఆటోమేటిక్ గా మనకు లభ్యమవుతుంది. కనుకనే తనం తాను తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి. మనము ఎక్కడో మన కంట్రోల్ ఉంటుండదని భావిస్తున్నాము. కంట్రోల్ ఎక్కడో లేదు, దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు, బుద్ధి కంట్రోల్ చేస్తుంది, మైండ్ కంట్రోల్ చేస్తుందని. నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు, అతన్ని ఆశ్రయించాలి. అదే సాధకులు చేయవలసినటువంటి పని. కేవలం దృశ్యమంతా కూడా బాహ్య దృశ్యంగా చూస్తున్నంత వరకు మనకి ఏమాత్రం కూడా శాంతి చిక్కదు. బయటంతా ఈనాడు పీస్ లేదు, పీసెస్ పీసెస్ పీసెస్. ఏ విషయంలో ప్రవేశించినప్పటికీ శాంతి అనేది లభ్యం కావచ్చు. ఈనాడు వైజ్ఞానికంగా భౌతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి గాస్తున్నాడు, కానీ నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా సంకుచితమైన మార్గంలో ప్రవేశిస్తున్నాడు. కారణమే అన్నింటికీ మూల కారణం స్వార్థం. స్వార్థం తరచినా దాని వెనుక స్వార్థం తిరుగుతున్నాయి. ఏది చేసినా దాని వెనుక స్వార్థం నడుస్తుంది, ఏది చెప్పినా దాని వెనుక స్వార్థం పలుకుతూ ఉండాలి. కనుక ఈనాడు మానవుడు ప్రతి విషయం నందు కూడాను స్వార్థం అనేటువంటి చేతులు కీలుబొమ్మగా జీవిస్తున్నాడు. కనుక ఈ స్వార్థం అనేటువంటిది ఏది స్వార్థము? దేహమునకు సంబంధించింది కాదు స్వార్థం. స్వ అర్థం ఇది స్వార్థం. స్వ అనగా ఆత్మ అర్థమే స్వార్థము. ఆత్మార్థంగా మనం స్వార్థం అనాలి, కానీ ఇప్పుడు దేహార్థంగా స్వార్థం అంటున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది దేహార్థంకు సంబంధించినటువంటిది. ఆధ్యాత్మికంలో స్వార్థం అనగా స్వ ఆత్మ, స్వ ఇచ్ఛ స్వేచ్ఛ, స్వ ఆర్థి స్వార్థి. స్వ అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది.
దీని యొక్క అంతరాత్మ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. సాలోక్యం తెలుగుతుంది. ఏది చేసినా దాని వెనుక స్వార్థం నడుస్తూ ఉండాలి. ఏది చెప్పినా దాని వెనుక స్వార్థం పలుకుతూ ఉండాలి. కనుక ఈనాడు మానవుడు ప్రతి విషయం నందు కూడా స్వార్థం అనేటువంటి చేతులు కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.

స్వ అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది. దీని యొక్క అంతరాత్మ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ నాలుగింటికి సమత, మమత, ఈ రెండు కూడా చాలా అవసరం. సమైక్యత, సౌభ్రాతృత్వం కూడా అత్యవసరం. మానవుడు జీవించవలన ఐక్యత చాలా అవసరం. ఈనాడు అట్టి ఐక్యత అనేటువంటిది ఎక్కడా కనిపించడం, ప్రతి దాని ఎందుకు భిన్న భిన్నమైపోతుండాలి. ఈ విధంగా ఉండినప్పుడు దీని వెల ఎక్కడ మనం తెలుసుకోగలం? ఏకత్వంతో మనం ఆనందాన్ని పొందాలి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక ఆత్మతత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దేహంలో పంచభూతములున్నాయి, ఈ దేహంలో పంచభూతమున్నాయి, ఈ దేహములు ఎందుకు పంచభూతములే ఉంటున్నాయి, ఆరో భూతం ఎక్కడ కనిపించదు, అందరి ఎందు ఉండినటువంటి పంచభూతములు ఒక్కటే. ఈ విశిష్ట అద్వైతం నుంచి అద్వైతంలో పోవాలి. భేదమే లేదు, నామములో భేదం ఉంది కానీ అందరి ఎందు కూడా పంచభూతములు సమత్వంగానే ఉన్నాయి. ఈ విధంగా తీసుకున్నప్పుడు అది నిజమైనటువంటి ఆనందం చేకూరుతుంది. ఎవరిని బాధించినా, ఎవరిని పీడించినా, ఎవరిని దుఃఖాన్ని అందించినా అది మనకే లభ్యమవుతుంటుంది. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అంది ఉపనిషత్. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ కేశవునికి ఏం చేస్తుంది? అదే విధంగానే సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని తిరస్కరించినా అది కూడా కేశవునికి చెందుతుంది. కనుక మనం చేసేటువంటి పనులు ఎందు తగినటువంటి ఇది ఉండాలి. ఎట్టి పనో అట్టి ఫలితం ఉంటుంటారు. ఉదాహరణ, ఫలితం లేకుండా మాత్రం జగత్తులో ఏది కూడా జరగదు. వేదాంతం కర్మ ఫలము అన్నారు. ఫలము ఎప్పుడు జరగవచ్చును? ఒక్కొక్కతూరి తక్షణమే జరగవచ్చును, ఒకతూరి కొన్ని గంటలు తీసుకోవచ్చును, కొన్ని దినములు తీసుకోవచ్చును, సంవత్సరాలు తీసుకోవచ్చును, జన్మలు తీసుకోవచ్చు. ఒక పండు కోసుకుంటున్నాం, చేయి కోసుకుంది, కానీ కట్ చేయటము, బ్లడ్ రావటము రెండు ఒకే తూరారు, కానీ దాని ఫలితం అప్పుడే వచ్చింది. నడుస్తున్నావు, కాలు జారింది, కాలు జారటము, కాలు విరగటము రెండు ఒకే తూరి జరిగింది. ఒక దినం కాలు జారితే రెండో దినం విరగటం కాదు, అది ఇది అప్పటికప్పటికే ఇస్తుంది. ఒక విత్తనము మట్టిలో నాటినాము కానీ అది మొక్క కావటానికి నాలుగైదు దినములు తీసుకుంటుంది. అదే మొక్క చెట్టు కావటానికి ఐదారు సంవత్సరం తీసుకుంటుంది. ఆ చెట్టు అయిన తర్వాత కాయలు కావటానికి కూడా మూడు నాలుగు సంవత్సరం తీసుకుంటుంది. కాయలు అయినప్పటికీ ఫలం కావటానికి అనేక దినములు తీసుకుంటుంది. ఇదే విధంగానే ప్రొద్దున మనం భుజించాము అప్పుడే జీర్ణం కాదు, రెండు గంటల టైం తీసుకుంటుంది. అదే విధంగా ప్రతి కర్మకు కూడా దానికి తగినటువంటి ఫలితం ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లా అని ఎవరు చెప్పలేరు. కనుక కర్మ ఫలము తప్పినది కాదు, కనుక మంచి కర్మలు మనం ఆచరించాలి, ఎట్టి కర్మలు ఆచరించాలి. దైవభావంతో చేసేటువంటి కర్మలు పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. లౌకికమైనటువంటి యొక్క భావంతో చేసే కర్మ లౌకికాన్ని అందిస్తుంది. ఎవరికి ఏది రుచో దానికి తగినటువంటి ఫలము అందిస్తుంది. కానీ లౌకిక ఫలములు అనేటువంటి శాశ్వతాలు కాదు, కొంత తాత్కాలికంగా ఉంటుంది. ఇవన్నీ దీన్ని బట్టి మనము ఏదో విధంగా శాశ్వతమని భావించరాదు. అందుకోసమనే శంకరులు వారు చెప్పారు, ఈ చిన్న చిన్న దాని చూచి, అనిత్యము అశాశ్వతము చూచి మనం మురిచిపోకూడదు, దైవాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికప్పుడు నీకు సంతృప్తిని ఇస్తున్నాయి, కానీ మున్ముందు ఏ విధంగా అనుభవిస్తామో, శాశ్వత ఆనందాన్ని అందించేటువంటి యొక్క దైవత్వాన్ని మనము మర్చిపోకూడదు.

యువకుడు, యువకుడు తన భుజబలంను బుద్ధిబలంను కండబలంను గుండెబలంను చూచుకొని అహంకారపడుతాడు. కానీ ఎంతవరకు గర్వము? హరతి నిమిష కాల సర్వం, ఒక అర నిమిషంలో పోతుంది అది, వర్షములకు ముందు మించుతుంది, ఎంతో ప్రకాశంగా ఉంటుంది, తక్షణమే డార్క్ బయలుదేరి వెంటనే వస్తుంది చీకటి. కనుకనే ప్రతి దానికి కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. జడమైన కొండ దగ్గరికి పోయి ఓం అను, అది కూడా ఓం అంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వచ్చేస్తాడు, ఇది రియాక్షన్ వచ్చేస్తుంది. అద్దం ముందు పోయి చూస్తావు, రియాక్షన్ వచ్చేస్తుంది. రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అప్పటికప్పటికి కలుగుతూనే ఉంటున్నాయి. కానీ నీవు రియాలిటీ కావాలి, ప్రశ్న కాకూడదు, రీసౌండ్ కాకూడదు. కనుక నీవు రియల్ సౌండ్ కావాలి. ఇదే దివ్యత్వమైనటువంటి ఒక తత్వము. ఓ, దాని నుంచే సర్వము ఆరంభమైపోయింది. ఇక్కడ హార్మోనియం ఉంటుండది. ఈ హార్మోనియంను దానికి పంపు కొట్టినప్పుడు గాలి ఒకటే పోయి చేరుతుండదు, అది ఒక్కటే. కానీ రీడ్స్ వచ్చినప్పుడు సరిగమ పదని వివిధ శబ్దములు వస్తున్నాయి. కానీ దీని వివిధ శబ్దములకు అంత ఆధారము ఏక శబ్దమే. కనుకనే ఓంకారం అనేటువంటి శబ్దం నుంచి అనేక వికారములు బయలుదేరి సమస్త శబ్దములు కూడాను ఓంకారం నుంచి ఆవిర్భవించిన. ఇదే విధంగానే దైవత్వంలో ఉండినటువంటి దివ్యత్వమే సర్వ మానవులు ఎందుకూడను పవిత్రమైన ఆత్మతత్వంగా రూపొందుతుండాలి. దీని భగవద్గీత ఎందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. ఒక మామిడి విత్తనం నాటినాం, అది మంచి జాతి మామిడి విత్తనం, క్రమక్రమేణ అది మంచి మామిడి జాతి వృక్షంగానే ఉంది. ఆ వృక్షంలో అనేక కొమ్మలు రెమ్మలు బయలుదేరాయి, ఒక్కొక్క కొమ్మలో రెమ్మలో కూడా కాయలు కాచాయి, ఒక్కొక్క కాయలో కూడా ఒక్కొక్క విత్తనం పోయి ఉంది. నాటింది ఒకే విత్తనమే, విత్తనం యొక్క జాతి అన్ని పనుల్లో కూడాను విత్తనంగా చేరిపోయింది. అయితే ఆ విత్తనాలు ఎక్కడవి? ఈ విత్తనం యొక్క భాగమే, అంశమే,

0: ఒకే విత్తనమే అన్ని వేల కాయల్లో కూడాను వేల విత్తనాలుగా రూపొందింది.
1: అది భగవంతుడే విత్తనము, విశ్వమే వృక్షము, దేశములే కొమ్మలు రెమ్మలు, జీవులే ఫలములు,
0: ఎందుకూడను ఆత్మ అనేటువంటి విత్తనం భగవత్ స్వరూపంగా ఉండే మార్గము. అదియే బీజం మాం సర్వభూతాన్నాం, అందరి ఎందు ఉండేటువంటిది ఒకే ఆత్మతత్వమే. సత్యాన్ని గుర్తించుకునలేక మానవుడు ఒకరిని ద్వేషించటము, ఒకరిని హింసించటము, ఒకరిని పరిహసించటము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే. సత్యాన్ని గుర్తించుకుంటే ఈ విధమైన వికారాల మనలో ఏనాటు అభివృద్ధి కావు. అన్ని కూడా తన నుండిని ఆవిర్భవిస్తూ విద్యుత్ శక్తి మనయందే ఉంటుండాలి, ఈ మ్యాగ్నెట్ పవర్ మనయందే ఉంటుంది, సిస్టమ్ మనయందే ఉంటుండాలి, అగ్నికాంతి మన ఎందే ఉంటుంది, ఇంత లేజర్ పవర్ మన ఎందే ఉంటుంది. బయట పోయేంత ఏదో ఒక లాబొరేటరీ లోపల పరిశీలన చేయటం కాదు. మన దేహమే ఒక జనరేటర్, మన కన్నులే దీనికి బల్బ్స్, మన చెవులే దీనికి లౌడ్ స్పీకర్స్, అన్ని దీంట్లో నుంచే వస్తున్నాయి. అది ఒక్కటే మెయిన్, ఇది హార్ట్ మెయిన్ స్విచ్. ఆ మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేస్తే అన్ని రూపంలోనూ దీపం లారిపోతాయి. ఆ మెయిన్ స్విచ్ ఆన్ చేసి రూమ్లో స్విచ్ చేస్తే ఆ రూమ్ లైట్ మాత్రం వెళ్ళదు. కనుక దానిని ఎప్పుడు మనం ఆన్ లో పెట్టాలి. ఆఫ్ చేసి ఎన్ని రూముల్లో స్విచ్ వేసినా ప్రయోజనం లేదు. దైవవాసి అయినటువంటి దైవత్వం లోపల మన ప్రాణంను చేర్చాలి. అందువల్లే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి ఒక తత్వము ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. బల్బులు వెలుగుతున్నాయి. అయితే ఈ వెలగడానికి ఏది మూల కారణం? బల్బా కాలేక వైర లేక ఇంకేమైనా కరెంటా? ఈ విధంగా విచారణ చేస్తే దీనికి ప్రధానమే ధర్మము, సత్యము, శాంతి, ప్రేమ. ఈ నాలుగు ఇదే లైట్ లోనే ఉంటున్నాయి. సత్యం అనేటువంటి కరెంటు ధర్మం అనే వైర్ లో చేరి శాంతి అనే బల్బులో ప్రవేశిస్తే ప్రేమ అనే వెలుగు ప్రకాశిస్తూ ఉంది. చూడండి, ప్రేమ అనే ఒక ప్రకాశం కావాలనుకుంటే అనేటువంటి బల్బు బాగుండాలి. ఈ శాంతి అనే బల్బు చక్కగా వెలగాలనుకుంటే దానికి ధర్మం అనేటువంటి వైర్ కనెక్షన్ గా ఉంది. ఈ ధర్మం అనేటువంటి వైర్ లోపల ట్రూత్ అనేటువంటి కరెంట్ ప్రసరించాలి. ఈ చేరి ఒక్కటే అయిపోయింది. ఇదే ఏకత్మ సర్వభూతాంతరాత్మ. విధంగా భగవత్ యొక్క వేదాంతములు అనేక విధమైనటువంటి సులభ మార్గములను బోధించి అనేక మానవులను మానసిక పరివర్తనలు గావించి దివ్యత్వంలో ప్రవేశింపజేస్తున్నాయి. కానీ ఈ వేదాంతం అనేటువంటి కొంతమందికి చాలా విసుగ్గా ఉంటాయి. కారణము అర్థం కాకపోవటం, దానిపైన ఇంట్రెస్ట్ లేకపోవటమే. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు తెచ్చి నీ చేతికి ఇచ్చినప్పుడు శ్రద్ధ లేకపోతే ఒక నిమిషంలో ఆరిపోతాయి. ఉంటే కించిత్ నిప్పు నీ దగ్గర ఇచ్చినప్పటికీ బాగా దానికి చక్కగా ఫ్యాన్ వేసి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అదే మనకు మూల కారణం. ఇప్పటికి పెద్దదిగా మనం చేసుకో, లేకపోతే పెద్దది కూడా ఆరిపోతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, మొట్ట నీ శ్రద్ధను అభివృద్ధి పరచుకోండి. శ్రద్ధానగా ఏమిటి? దాన్ని మీరు ఆశిస్తున్నారు, లౌకికంగా గాని, భౌతికంగా గాని, ధార్మికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని, దేనిపైన కూడా ఆయా దీనిపైన శ్రద్ధ ఉండాలి. చేసే పనిపైన మనం శ్రద్ధతో చేయాలి, అప్పుడే దాని ఫలితాన్ని కూడా మనం పొందగలం. శ్రద్ధ లేకపోతే దేన్ని మనం సాధించలేము. భగవద్ విషయం లోపల మరింత అధికమైన శ్రద్ధ ఉండాలి. చూడండి, దేహం ఒక్కటే. దీనికి చక్కని భగవంతునికి దీనికి ఉన్న సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని మీరు గుర్తించాలి. చెవు ఉంది, నోరుంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఇవన్నీ ఏమిటి? దేహానికి అంగములు. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహం అనేటువంటిది సమాజానికి అంగము. ఈ సమాజానికి ఏది అంగము? మానవత్వం అంగము. మానవత్వానికి ఏది అంగము? ప్రకృతి అంగము. ప్రకృతికి ఏది అంగము? కాబట్టి ఈ అంగములకు దేహము ఆధారము, దేహములకు సమాజం ఆధారము, సమాజములకు మానవత్వం ఆధారము, మానవత్వానికి ప్రకృతి ఆధారము, ప్రకృతికి పరమాత్ముడు ఆధారము. అంతా చేరితే ఇక్కడ అంగములకు భగవంతునికి సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. వేరుగా ఉండొచ్చును కానీ అన్నిటికీ అంతర్ సంబంధం ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణము, కొన్ని అంగములు కూడా దీంతో పనిచేయాలి. ఒక కన్ను ఓ చెట్టును చూచింది. చెట్టు లోపల చక్కని మధురమైన ఫలములు కనిపిస్తుంది. ఈ కన్ను చూచిన తక్షణమే మనసు ఆశించింది. మనసు ఆశించిన తక్షణమే ఫలం రాలేదు. ఇంత దూరం కాళ్ళు నడిచినాయి. కాళ్ళు నడిచినంత మాత్రమే ఫలం మనకు దక్కలేదు. తిరిగి నడుము వంగింది. నడుము వంగినంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. చేయి ఒక రాయిని పట్టుకుంది. అంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. ఆ రాయిని తీసుకుని భుజం దానికి విసిరింది, పడింది. ఫలం కింద పడేటప్పటికి వేడు దాన్ని అందుకున్నాయి. అందుకున్నంత మాత్రమే ఫలం యొక్క ఫలితం నాకు చిక్కలేదు, కందించింది. అప్పుడు నోటి కూడాను తనకు రుచి మాత్రమే చూసింది కానీ తాను కూడా ఉంచుకోలేదు. రాజ్ఞికి పంపించింది. ఎట్రాజ్ని ఏం చేసింది? ఇన్ని అంగములు ఐకమత్యంగా చేరి ఈ ఫలము నాకు అందించినాయి, కాబట్టి దీనికంతా ప్రతిఫలాన్ని అందించాలి నేను అని అక్కడ జీర్ణం గావించి దాని సారాన్ని సర్వాంగానికి సప్లై చేసి ఫలము మన దేహానికి పుష్టి కల్పించాలంటే ఏ అంగం ప్రధానమైనటువంటిది? అంగములు ప్రధానమైనవి. కాళ్ళు అనేది దీన్ని తుచ్చని చూడకూడదు, గొప్పగా భావించకూడదు, చిరస్తుందని పెద్దగా విశ్వసించడానికి అన్ని పనులు ఉన్నాయి. దేని డ్యూటీ అది చేసినప్పుడు అన్ని సక్రమంగా జరుగుతుంది. సిన్సియర్, అప్పుడే తగినటువంటి ఫలితాన్ని మనం పొందాం. చెవు వింటుందే గాని చూడటం లేదే కూడదు. కాబట్టి వినటం కూడా చాలా అవసరం. ప్రతి అంగం కూడాను
1: తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవన్నీ నిర్వర్తించుతూ ఉండటం చేతనే మన జీవితము సుఖశాంతిగా జీవిస్తుండాలి. అంగము హీనమైనప్పటికీ మన జీవితంలో సుఖం ఉండదు. భగవంతుడు ఇంత సుఖమైనటువంటిది, ఇంత అనుకూలమైనటువంటివి, ఇంకా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని ఎంత సార్థకం గావించుకోవాలి. కనుకనే పరమ భక్తులైనటువంటి వారు

తెట్టు నీ పాద అర్చనకును అంజలి కిటింటూ అందుకోవయ్య నీవు. నేనేమిటి తెచ్చేది, చింది నేను ఇస్తున్నా, అక్కడేమీ లేదు. ఏ హృదయంబును సగితివో ఈసనాకు, అదే నీకు ఇస్తున్నా. నిజమైనటువంటి సరెండర్, ఏ నిజమైనటువంటి అర్పణ, ఏ నిజమైనటువంటి త్యాగము, ఏ నిజమైనటువంటి జీవితము, ఏ ఫలవంతమైనటువంటి యొక్క ధన్యము. కనుక మన ఎందున్నటువంటి విలువైనటువంటి హృదయం ఉంది, దానికి మించినటువంటి వెలైనటువంటి ఈ జగత్తులో ఎక్కడా కానరా. డైమండ్ కి విలువ ఉండొచ్చును, బంగారు విలువ ఉండొచ్చును, కానీ ఆ బంగారుకు డైమండ్ కు విలువ ఇచ్చేవాడెవరు? డిజైర్స్ తగ్గాలి. అప్పుడు మానవుని ఆడుకుంటారు, సీసా నీవు మధ్యలోకంలో ఉన్నావు, కీనే పుణ్య మధ్యలోకం విశంతి ఇక్కడున్నావు. పరములకు నువ్వు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది, పరములకు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది. ఎక్కడ ఇష్టమో అక్కడ ప్రయాణం చేయి. ఏది దూరం గావించుకుంటున్నావు, ఏది సమీపానికి వెళుతున్నావు, అది నీ యొక్క డిస్క్రిమినేషన్ పవర్ లో. ఆసక్తి కూడా నువ్వు భగవంతుడే ఇచ్చాడు, కానీ అన్ని శక్తులు ఇచ్చినప్పటికీ నీవు అశక్తుడు అయిపోతున్నావు. కాదు, దివ్యశక్తుడు కావాలి నీవు, అప్పుడే మానవత్వానికి తగినటువంటి విలువ వస్తుంది. కాన మనం ఏ సాధనలో చేసుకుంటూ మనం వెళ్ళకూడదు, గ్రంథాలు చదువుకుంటూ వెళ్ళకూడదు. భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతము, ఉపనిషత్తు, ఇతిహాసము, బైబిల్, ఖురాను, మహాగ్రంథము, ఇవన్నీ కూడాను గైడ్ పోస్ట్ వంటివి. ఇటువైపున పోతే ఈ గ్రామం చేరుతుంది, ఇటువైపున పోతే ఈ గ్రామం వస్తుంది, ఇటువైపున పోతే ఈ గ్రామం వస్తుంది, చూపిస్తున్నాయి. దైవం యొక్క గమ్యమును చూపిస్తున్నాయి అంతే అవి. కానీ ఈ గైడ్ పోస్ట్ నడచవు, దాని యొక్క ఆధారం చేసుకుని నీవు నడచాలి. ఇటువైపున పోతే ఇది కొడైకెనాల్ వస్తుంది అని చెప్పి రోడ్డు పైన కూర్చుంటే కొడైకెనాల్ కొడైకెనాల్ కొడైకెనాల్ అనుకుంటే కొడైకెనాల్ వస్తావా? ఆ కొడైకెనాల్ ఆధారం తీసుకుని నువ్వు నడచాలి. అదే విధంగా తట్టలో పెట్టుకున్నావు పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, 100 పర్యాయం చెప్పినా నీ పొట్ట నిండు. పని అక్కర్లేదు, తీసి నోట్లో పెట్టుకో, పొట్ట నిండుతుంది. అనగా చేత్తో చెయ్యి ప్రించు. ఈ రెండు జరిగినప్పుడే నీకు శాంతి అనే ఆనందం పొట్ట నిండు. కనుక మనము నోటితో చెప్పడం మాత్రమే కాదు, నువ్వు కూడా చెయ్యాలి. కనుక కర్మతో పాటు కూడా ఉండాలి, త్వరతో పాటు కర్మ కూడా ఉంటుండాలి. ఈనాడంతా కూడా కేవలం బోధిస్తూ పోతున్నారే తప్ప ఆచరిస్తూ పోవటం లేదు. రామాయణం చదువుతున్నాము, ఇంతమంది తండ్రి వాక్యాన్ని పితృవాక్యాన్ని పరిపాలన చేస్తున్నామే లేదు. ఎంత చదివినప్పటికీ కేవలం ఒక కంఠస్థం కావచ్చుని కానీ ఆ పితృవాక్య పరిపాలన జరపాలి. ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఆ ధర్మాన్ని ఎట్లు నడుచుకున్నాడో మనము దాన్ని అనుసరించాలి. అన్నీ ఒక్కటి చేసి చూస్తే చాలు. భగవద్గీతను చదువుతున్నాము, ఏం చెప్పాడు? ఆశ్చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతి, అట్టివాణి యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను. లేకుండా భగవత్చింతనే చేస్తుంటే అట్టివాణి యోగక్షేమం తానే చూసుకుంటాడు. ఏ వేళకు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా జరగాలో అవంత తానే ఇస్తూ పోతుంది. కానీ అన్ని చింతలు చేసుకుంటూ దీంట్లో ఒక చింతగా పెట్టుకుంటున్నాడు భగవత్చింతన. పార్ట్ టైం డివోషన్ కు పార్ట్ టైం పేమెంటే వస్తుంది, కానీ ఫుల్ పేమెంట్ రాదు. కాబట్టి ఈ ఫుల్ పేమెంట్ మనం పొందాలనుకుంటే ఫుల్ టైం మనం చేయాలి. సర్వదా సర్వకాలేశ సర్వత్రా హరిచింతనం. నీ అన్ని పనులు చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో, ఆఫీస్ పనులు చేసుకో, బిజినెస్ పనులు చేసుకో, ఏమైనా చేసుకో, అన్ని చేస్తున్నప్పటికీ ఇది భగవత్ కార్యంగా భావించు. చాలా సులభమైన మార్గం ఇది. నిన్ను ఏ విధమైనటువంటి తపస్సులు చేయమని కోరటం లేదు. తెలియని కాలం లోపల వారందరూ తపస్సు చేశారు, కానీ ఈనాడంతా తమస్సులో ఉంటున్నారు. తపస్సు పోయింది, తమస్సు పోయింది, ఒక అంధకారంగా మారిపోతుంది. మంచిది కాదు. మన మానవుడము ఇంత పవిత్రమైన మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ అనేటువంటి దాన్ని సార్థకం గావించుకునేందుకు పవిత్రమైన కార్యం చేయాలి. కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం భజన చేయటమే కాదు, భజన కూడా అవసరమే. ఎంతవరకు? ఒక స్థాయి వరకు మాత్రమే. తదుపరి ఆ ప్రేమలోని చేరిపోవాలి. ఐ అండ్ యు ఆర్ వన్ కావాలి, రెండవది లేనే లేదు. అందువల్లనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు. ఒకటే అని చెప్తే పోదు కదా. లేదు, ఒకటి కాక రెండు కాదు అన్నాడు. అనేది ఏకమే. అనేక వేల పాత్రలు పెట్టాము, అన్ని పాత్రలోనూ నీటితో నింపినాము, కానీ అన్ని పాత్రలు ఎందుకును చంద్రుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుండదు. పాత్రలు ఎన్నో కానీ చంద్రుడు ఒక్కడే. అయితే మన దేహములు పాత్రలు, ఇందులో మనసేది, అందులో జలము, దాంట్లో ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబం కనిపిస్తుంది. సార్, ఎంతో మంది సూర్యులు లేరు, ఎంతో మంది చంద్రులు లేరు. సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైతోచు. మనం సాయంకాలం ఇప్పుడు 5 గంటల్లో ఉంటున్నాము, అమెరికా వాళ్ళంతా కూడా అర్లీ మార్నింగ్ 5 గంటల్లో ఉంటాయి. వేరువేరుగా కనిపిస్తుండాలి, కానీ ఒకే సూర్యుడే. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి, రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడే నిజమైన భగవత్ తత్వము మనకు అర్థమవుతుంది.

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ 1997 ఏప్రిల్ 28న కొడైకెనాల్లో ఇచ్చిన దివ్య ప్రసంగాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: కర్మ ఏ రూపములో వెంటాడుతుందో చెప్పుటకు వీలుకాదు. నేను పశువును, నాకు కఠినమైన కొమ్ములుంటున్నాయి, నేను చాలా బలవంతురాలను అని తాను మురిసిపోయినప్పుడు తనకు కర్మ అనేది ముక్కుతాడు మాదిరి వచ్చి చేరిపోతుంది. మనకు ఏ సమయములో ఏ విధమైన బాధలు సంభవించినప్పటికీ ఆ బాధలన్నీ కూడాను మన కర్మానుసారము అనుభవించవలసినదే. కర్మానుసారమైన ఈ ఫలములను అనుభవించేటప్పుడు మనము భగవదనుగ్రహమును సాధించితేమా ఈ కర్మలు ఏమాత్రమూ మనల్ని బాధించలేవు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి సన్నిధానములో కొన్ని మాసములుండుటకు భారతదేశానికి వచ్చిన తన విద్యార్థికి న్యూయార్క్ నుండి హిల్డా చాల్టన్ ఈ విధంగా జాబు వ్రాశారు. అందరూ అన్యోన్య భావంతో సంచరించుట స్వామి ఆదర్శము. ఎవరిని ద్వేషించిననో స్వామిని ద్వేషించినట్లే భావించండి. ఎందువలన అనగా అందరిలోనూ ఆత్మస్వరూపుడిగా స్వామి ఉన్నారు. నీ పర్యటనలో బాబా అనుచు భక్తి ప్రదర్శన చేస్తూ వారి ప్రబోధనలను ఆచరణలో పెట్టని దురదృష్టవంతులు కూడా కనపడతారు. అందరి హృదయాంతరాళముల నుండి భావములు కోరికలు స్వామికే తెలుసును. స్వామి ఈ భువిని అవతరించిన దైవము. ఒకప్పుడు హిల్డా చాల్టన్ నాకొక లేఖలో మా ధ్యాన శిక్షణా కేంద్రములో ధ్యాన సమయమందు స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ మా మధ్యనే ఉన్నట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థి స్వామి రూపమును గదిలోనే చూశాడు. ఒక విద్యార్థి స్వామిని అనంత స్వరూపునిగా దర్శించాడు. ధ్యాన సమయంలో కొందరు పట్టలేని ఆనందంతో నవ్వుతూ ఉంటారు. స్వామి వారికి స్వప్నములందు దృశ్యాదృశ్య రూపములందు కనిపిస్తూ ఉంటారు. ఎందరి వ్యాధులనో కుదిర్చారు. ఎందరో విద్యార్థులు మత్తు పదార్థాలను నిద్రమాత్రలను విసర్జించి మనోబలము చిత్తస్థైర్యము పొందుతున్నారు అని కస్తూరి గారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరొక లేఖలో ఆమె ప్రశాంతి నిలయమున స్వామి సమక్షంలో గడిపిన మధురక్షణములు మరపురాని అనుభవములు. మళ్లీ అటువంటి అదృష్టమెప్పటికో. పాశ్చాత్య దేశమునకు తిరిగి వచ్చినప్పటి నుండి స్వామి యొక్క సర్వవ్యాపకత్వమును మరింత ధృవపరచు నిదర్శనములు అనుభవములు ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉన్నాయి. నేను ప్రశాంతి నిలయము విడిచిపెట్టుటకు ముందు స్వామి నాతో నామాతీతం రూపాతీతం అన్నారు. అవును, సర్వాంతర్యామికి ఒక్క రూపమా ఒక్క నామమా అని వ్రాశారు. ఫ్రాన్సు దేశానికి చెందిన డైనా మార్కర్ తన మిత్రుని వద్ద స్వామి చిత్రమును చూశారు. దాని కింద వైఫ్ యో వెన్ ఐ యామ్ హియర్ అని రాసి ఉంది. పరిహసించు ధోరణిలో ఎవరి వ్యక్తి, ఏమి అతని ఉద్దేశం అని నవ్వుకున్నారు. కాని స్వామిని గూర్చి మరికొందరు చెప్పగా వినిన తర్వాత ఆమెలో కుతూహలం జనించింది. కుతూహలం జిజ్ఞాసగాను జిజ్ఞాస భక్తిగానూ మారింది. ఆమె ఒక సంఘటన గురించి ఇలా వ్రాశారు. ఒకసారి నా భర్తను $300 అడిగాను. వీలు పడదన్నాడతను. బాబాపై విశ్వాసముంచి ధైర్యంగా నా భర్తతో, నీవు నాకిప్పుడు $300 ఇస్తే బాబా నీకు 10 ఇస్తారు అని ధైర్యంగా అన్నారు. $300 నా చేతిలో పడ్డాయి. అదే సాయంత్రం తలవని తలంపుగా అతనికి $3,000 లభించాయి. అందరూ ఆశ్చర్యపడ్డారు, నేను తప్ప. శాంతా బార్బారాకు చెందిన మురేల్ జేఎం గిల్ బాబాను గురించి ఇలా వ్రాశారు. నేనెన్నడూ భగవంతునికి ఇంత సన్నిహితంగా నిలిచి ఉండలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన జీసస్ క్రైస్టే. ఒక్కసారి చూడగనే మనమెవరమో, ఎందుకొరకు వారి చెంత చేరుచున్నామో మనము నోరు తెరవకముందే వారికి తెలిసిపోతుంది. ఆయన కరుణామూర్తి కాబట్టి మనం చిన్నబుచ్చుకోకుండా మనల్ని గురించి తెలిసినదంతా బయట పెట్టేయరు. భక్తురాలైన ఒక జర్మనీ వనిత స్వామిని నిర్మలమూర్తి, ప్రేమస్వరూపులు అని అభివర్ణించినట్టు హోవర్డ్ మర్ఫెట్ చెప్పారు. అతనికి ఆమె ఇట్లు వ్రాశారు. అలనాటి పరిపూర్ణ వైభవంతో జీసస్ క్రైస్టే సత్యసాయిబాబాగా అవతరించినట్లు నా విశ్వాసము రానురాను దృఢమవుతోంది అని. జాన్ స్కైలర్ తన మానసిక సంఘర్షణను తన జాబులో ఇట్లు వివరించారు. 41 సంవత్సరములు జటిలమైన సమస్యలతో నిరాశానిస్పృహలను అనుభవించిన నాకు
మానవ రూపమున అవతరించిన పరమాత్మను దర్శించినప్పుడు పొందిన ఆనందము నేనే చందమున వర్ణించగలను. పరస్పర సంబంధ బాంధవ్యముల ద్వారా అనేక రకములైన ప్రేమను రుచిచూశాను. ఇవి ఏవి? ఇవన్నీ కలిసినా కూడా స్వామి ప్రేమకు సాటి రావు. అది దివ్యమైన ప్రేమ అని వివరించారు. 1970 డిసెంబర్ 9వ తేదీన అన్నాలీసా, ఇంద్రాదేవి, నేను కలిసి బాబా ఆదేశానుసారం అద్భుతమైన పామ్ జీసస్ కాథలిక్ కథడ్రల్కి వెళ్లాం. ఇది గోవాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి స్థలము. జీసస్ అనంత ప్రేమామృతము నాపై వర్షించింది. ఆ కరుణామూర్తి ప్రతిమ ముందు మోకరిల్లాను. ఎన్నో సంవత్సరాలుగా జీసస్ చూపిన త్రోవనే అనుసరించిన క్రైస్తవ మతస్థుడను. ఇప్పుడు నా హృదయము పూర్తిగా సత్యసాయిబాబా వశమైపోయింది. జీసస్ ఏమిటిది? నేను ఇద్దరు ప్రభువులను సేవిస్తున్నానా? ఇటువంటిది జరుగుటకు వీలు లేదని నీవు సెలవిచ్చితివి. స్వామి కూడా అదే చెప్పుచున్నారు. నేను నిన్ను ప్రేమించుచున్నట్లు నీకు తెలియను, అయినా నా హృదయమంతా స్వామిమయమైపోయింది. నన్నీ మానసిక సంఘర్షణ నుంచి కాపాడు తండ్రి అని ప్రార్థించాను. ఇంతలో స్వామి పాశ్చాత్య భక్తులతో మాట్లాడుచున్న ఒకనొక దినము తటాలున స్ఫురణకు వచ్చింది. జీసస్ను గురించి స్వామి మాట్లాడినప్పుడు అనువాదకుడు మీ జీసస్ అను మాటలతో ప్రారంభించగా స్వామి అడ్డు తగిలి మీ జీసస్ కాదు మన జీసస్ అని సవరించారు. ఆ క్షణమున జీససే నన్ను బాబా వద్దకు పంపినేమో అని భావించాను. రానురాను స్వామి ప్రబోధలకు మూలాధారమైన విశ్వమానవ సౌభ్రాతృత్వము, సేవా తత్పరత, ప్రేమ, నమ్రత, భక్తి అని గ్రహించగా బాబాయే జీసస్, జీససే బాబా అను భావమును మనస్సునందు దృఢపడింది.

ఒక్కొక్కప్పుడు నా మనస్సున అనేక ప్రభంజనములు లేచుచుండును. అయినను అంతరాళము నుంచి ఏదో అనిర్వచనీయమైన ప్రశాంతి స్రవంతి అయి మనస్సుని ముంచెత్తుతూ ఉంటుంది. అంతా బాగానే ఉంది అనే భావం కలుగుతుంది. ఆనాడు జీసస్ విగ్రహము ముందు మోకరిల్లిన తర్వాత దివ్యమైన ప్రశాంతి నన్నావరించింది. ప్రేమభరితమైన హృదయముతో కేథడ్రల్ నుంచి బయటికి వచ్చాను. సాయిబాబా మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే గ్రంథములో దాని రచయిత హోవార్డ్ మర్ఫెట్ తన అనుభూతులను ఇలా వివరించారు. సాయిబాబాకు క్రీస్తుకు ఎన్నో పోలికలున్నాయి. మహిమలను చూపుటలోనే కాదు బోధనా పద్ధతి అందు కూడా ఈ సారూప్యత కానవచ్చును. స్వామి మానవుని ఊహకు అతీతులు. ప్రకృతిపై వారికి గల అధికారము వారి మహిమల ద్వారా విదితమవుతుంది. వారి సర్వవ్యాపకత, సర్వజ్ఞత, ఆర్తత్రాణ పరాయణత అన్నింటికీ మించిన వారి నిస్వార్థమైన ప్రేమ క్రీస్తు వంటి వారి దివ్యత్వమునకు తార్కాణము. రెవల్యూషన్ ఆఫ్ సెయింట్ జాన్ ది డివైన్ అను గ్రంథమును ఏడుగురు పాశ్చాత్యులు ఒక సాయంత్రం పఠించుచూ వ్యాఖ్యానించుకుని సమయమున వారితో నేను కూడా అక్కడ ఉండటం సంభవించింది. ఎడ్గర్క్ కేసి మహాశయుడు పవిత్ర బైబిల్ గ్రంథమునకు వ్రాసిన బృహత్ వ్యాఖ్యానమును వారు కూలంకుషంగా అధ్యయనము చేసి ఉండుట వలన అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయాలను అవగాహన చేసుకోగల సమర్థులయ్యారు. అందులో కొందరు తమ సహజ జ్ఞానమును పురస్కరించుకుని స్వామి అవతారమును గురించి వ్యాఖ్యానము చేస్తూ క్రీస్తుకు స్వామికి మధ్యన ఉన్న పోలికలను గమనిస్తున్నారు. ఆ గ్రంథములో న్యూ జెరూసలేం నగరము ఇట్లు వర్ణించబడింది. అచ్చట ఆలయము లేదు. ఎందువలననగా సర్వశక్తి సమన్వితుడైన భగవంతుడే అచ్చట ఆలయము. అక్కడ తిరస్కారమునకు దుర్మార్గమునకు చోటే లేదు. సమస్త జాతుల ప్రజలు ఈ నగర కీర్తి వైభవములను పెంపొందించగలరు. ఆధ్యాత్మిక దాహమున్న ప్రతి వ్యక్తి ఇచ్చట అమృతమును గ్రోలవచ్చును. ఈ వర్ణనయందు ప్రశాంతి నిలయము పోలికలు వారికి స్ఫురించాయి. స్వామి దర్శనార్థమై అరుదించిన అమెరికన్లతో మీలో చాలా మందికి తల్లి ప్రేమ తెలియకుండుటచే మీరు నా వద్దకు వచ్చుచుందురని స్వామి అన్నారు. వారిలో ఒకరు వ్రాసిన గేయము స్వామి చేతిలో ఆ సమయంలో ఉంది. వారు, ఓ మాత, కారుణ్యమూర్తి, నీలో ఐక్యము కాగలుగుటకు అవసరమైన జ్ఞానమును మాకు ప్రసాదింపుము అని అందలి అర్థము. జీవిత పరమార్థము కొరకు అన్వేషణ సలుపు వారందరూ వాస్తవమునకు పసివారే. అటువంటి వారిని సత్యపథమున ప్రవేశపెట్టి గమ్యమును చేర్చి ఉద్ధరించు ప్రేమమూర్తియే నిజమైన మాతృదేవత. సుప్రసిద్ధ ఆంధ్ర పండితులు కవి వేలూరు శివరామశాస్త్రి గారు స్వామి సన్నిధానములో పెక్కు సంవత్సరాలు గడిపారు. ఈ విశ్వమందలి సమస్త జనులు తమ పిల్లలపై చూపు ప్రేమను త్రాసులో ఒకవైపునను, దీనులు దుర్బలులు వ్యథితులపై స్వామి వర్షించు ప్రేమను మరొక వైపును ఉంచి చూచిన స్వామి ప్రేమను ఉంచిన పళ్ళెము అత్యధిక భారంతో కుంగుట తథ్యము అని శ్రీ శివరామశాస్త్రి గారు స్వామివారి అపార ప్రేమను గురించి వర్ణించారు. క్రీస్తు ఇతరుల పాపముల శిక్షను తానే భరించిన త్యాగమూర్తి. స్వామి ఇతరుల బాధలను తానే స్వయంగా స్వీకరించిన అనేక దృష్టాంతాలున్నాయి. 1970 క్రిస్మస్ పండుగ రోజున ఎపెండిసైటిస్ బాధ భరించజాలని ఒక భక్తుడు అతనికి ఉపశమనము కలిగించిన సంఘటన గురించి బొంబాయి బహిరంగ సభలో ఇలా వివరించారు. సమస్తము నాకు అర్పించి నన్ను శరణు వేడిన భక్తుల బాధలను స్వీకరించుట నా కర్తవ్యము. నాకు బాధ లేదు. నా కర్తవ్యమును నిర్వర్తించుటలో నేను అనుభవించు బాధ నాకు ఆనందదాయకమైనది. ఆ పరిస్థితులలో నా బాధను చూసి మీరు బాధపడకూడదు. తన యందు విశ్వాసము చూపిన వారి కొరకు క్రీస్తు తన ప్రాణమునే త్యాగము చేశాడు. సేవాధర్మమే భగవత్ స్వరూపము. త్యాగమే ప్రేమకు పరాకష్ట. అదియే దైవము.
ఈ సత్యమును బోధించుటకై క్రీస్తు తన జీవితమును అంకితము చేసుకున్నారు. మీరు పాపులతో కూర్చుని ఎందుకు భుజించితిరి అని కొందరు క్రీస్తుని అడుగగా, నేను పాపుల కొరకే వచ్చాను, ఆరోగ్యవంతునికి వైద్యుని అవసరమేముంటుంది అని సమాధానమిచ్చారు. అదేవిధంగా అధర్మ మార్గమున సంచరించు వారిని సంస్కరించుటకే స్వామి అవతరించారు. ఆరోగ్యవంతులుగా ఉండుటకు వైద్యుని సలహాలు మీరెట్లు పాటించెదరో, నా అనుగ్రహాన్ని పొందుటకు నా సలహాను పాటించి నిర్మల చిత్తులై వర్తించవలెను అని స్వామి ప్రవచించెదరు. సాధువులైన గొర్రెపిల్లలు క్రూర మృగముల మధ్య సంచరించుట వలె మానవులు ఇంద్రియ భోగములను దుష్టశక్తులకెరకాకుండా జీవించుట కష్టము. ఈ దుష్టశక్తులను ఎదిరించుటకు సదా భగవన్నామస్మరణయే మానవునికి రక్ష అని స్వామి నుడువుదురు. మీరు పొందిన దివ్యానుభూతి మీ హృదయములలో పదిలపరుచుకుని ఈ ఆనంద శాంతులను ఇతరులకు కూడా పంచుడు. అందరూ నా అనుగ్రహమునకు పాత్రులే, అందరూ నావారే, అందరినీ కాపాడుటకే నేను వచ్చాను అని స్వామి చెప్తారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయి.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు.
1: సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. పరమ మహేశ్వర స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలకి సాదరపూర్వక సప్రేమక ఆహ్వానాన్ని పలుకుతూ ఈరోజు తిరుపతి రేడియో సాయి స్టూడియోకి విచ్చేసినటువంటి ఒక విశిష్ట వరిష్ట వ్యక్తి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా, సద్భక్తుడిగా, ఉత్తమమైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా, అనేకమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఒక యువ ప్రతినిధి. ఇవాళ స్వామికి అత్యంత భక్తి విశేషాలతో భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం దొరికిన నేను నా సర్వశక్తులు ఒడ్డి సేవ ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో కార్యనిర్వహణ చేస్తున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి రేడియో సాయి సాదరపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నది. సుబ్రహ్మణ్యం గారు, సాయిరాం.
2: సాయిరాం అండి.
1: స్వామి యూనివర్సిటీస్, స్వామి విద్యా సంస్థలు, స్వామి యొక్క అవతార వైభవం ఇవన్నీ తలుచుకున్నప్పుడు విద్యారంగానికి స్వామి వేసిన పెద్దపీట, అలాగే వారు సూచించిన నిర్దేశించినటువంటి మార్గనిర్దేశనం వీటిని తలుచుకున్నప్పుడు ఒక్క పరమాత్మ మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని అందరి భావన. విశేషంగా మీరు ఇవాళ పరిపాలనా విషయంలో కాని, ఇటు సేవా కార్యక్రమాలలో కాని, భగవంతుడి పరమైనటువంటి కార్యక్రమాలలో కాని ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆంధ్రదేశం మిమ్మల్ని గౌరవిస్తున్నది. దీనికి కారణాలేమిటి అంటే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, స్నేహితులు, మీ స్వీయ సంస్కారం ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడి విద్యార్థిగా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మీరు స్వామి దగ్గరకు ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు, కాస్త వివరించాలి.
2: సాయిరా, మరొకసారి ఈ విధంగా రేడియో సాయి ద్వారా ఆప్త మిత్రులతో, బంధువులతో సంభాషించే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు మూర్తి గారు, మీకు మీ ముందు నేను మాట్లాడడం ఇది ఒక విచిత్రమైన అనుభవం. మీ వ్యాసాలు, మీ ఉపన్యాసాలు ఎప్పుడు కూడా నన్ను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ వచ్చాయి. జీవితంలో విద్యార్థి దశ కొన్ని సంఘటనల్ని ప్రతి మనిషికి అవి అందిస్తాయి. విశాఖపట్నంలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. సరే, తండ్రి గారు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఒక ఉన్నతమైన అధ్యాపకుడుగా, ప్రొఫెసర్గా వారు ఉండడం, విశాఖపట్నంలో ఉన్న ఒక జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. అనేక కారణాల వల్ల చదువు తప్ప మిగతా విషయాల మీద నాకు దృష్టి బాగా ఉండేది. ప్రధానంగా క్రీడలు, సరే లలిత సంగీతం, సినిమా సంగీతం ఇలాంటి విషయాల మీద మాత్రమే దృష్టి ఉండేది. చదువు మీద క్లాస్ యాక్టివిటీలో మాత్రం ముందుండేవాడిని, కానీ పరీక్ష ఫలితాల్లో వాటిల్లో అంత సంతృప్తికరమైన ఫలితాలు అంతవరకు నాకు రాలేదు. కానీ మా తండ్రి గారు చాలా విశాలమైన దృక్పథం, వారి ఔదార్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మార్క్స్కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అది 76వ సంవత్సరం, నేను ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. నాన్నగారు ఆ ముందు సంవత్సరం వైట్ఫీల్డ్లో జరిగిన సమర్ కోర్సుకి వెళ్లారు. వారి గురు సమానులు ప్రొఫెసర్ వికే గోకాక్ గారు. గోకాక్ గారు నాన్నగారిని సమర్ క్లాసెస్లో థోరోజ్ వాల్డెన్ గురించి ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. సో నాన్నగారు వెళ్ళడం, అక్కడ వైట్ ఫీల్డ్ లో విద్యార్థుల్ని చూడడం, వాళ్ల యొక్క బాగోగులు తెలుసుకోవడం, వారు ఏ విధంగా విద్యార్థి దశలో ఎంత గొప్పగా వారి యొక్క లక్షణాలని ప్రదర్శించగలుగుతున్నారు, విద్యా బుద్ధులు నేర్చుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసి మిక్కిలి ఆయనకి సంతోషం కలిగి విశాఖపట్నం వచ్చిన తర్వాత వారి మనస్సులో ఒక బీజం పడింది. బహుశా మన పిల్లవాడు అక్కడ వెళితే ప్రయోజకుడు అవుతాడు అనే ఒక ఆలోచన వారికి రావడం. మరి నాన్నగారి మాట నేను ఎప్పుడు కూడా జవ దాటలేదు. సో నాన్నగారితో మాట్లాడినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత విశాఖపట్నంలో ఎల్బీ కాలేజీలో బీకామ్ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అంతవరకు కూడా నాకు లభించిన అవకాశాలన్నీ కూడా నాన్నగారి పేరుతోనే లభించాయి, అది వారి యొక్క కృప. సరే, నాన్నగారిని చూసి నా మార్కుల్ని చూడకుండా బీకామ్ లో వారు నాకు సీట్ ఇచ్చారు, అది యథార్థం. బీకామ్ లో చేరదాం అనుకున్నప్పుడు నాన్నగారికి మళ్ళా చెన్నైలో ఏదో ఒక ఎంగేజ్మెంట్ వచ్చి చెన్నై వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకువెళ్లి ఒకసారి వైట్ ఫీల్డ్ వెళ్దామని నన్ను తీసుకువెళ్లారు. వైట్ ఫీల్డ్ కాలేజీకి వెళ్లాం అడ్మిషన్స్ కి. అప్పటికే బీకామ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. బీకామ్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ దగ్గర ఆ సమయానికి బీఎస్సీలో కానీ బీఏలో కానీ మాత్రమే సీట్స్ ఉన్నాయి. మా ప్రిన్సిపాల్ గారు అప్పట్లో కీర్తిశేషులు నరేంద్ర గారు, మీ అబ్బాయికి బీఏలో కావాలంటే బీఏలో ఇస్తాను, బీఎస్సీలో కావాలంటే బీఎస్సీలో ఇస్తా అన్నారు. సరే, నాన్నగారు నన్ను అడిగితే నేను బీఏ అని అడిగాను. ఎందుకు బీఏ అడిగానో కూడా నాకు అంత వివరంగా అప్పటికి ఆలోచన శక్తి కూడా ఇవ్వలేదు. బీఏలో చేరాను. బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. అప్పటికి హాస్టల్ అడ్మిషన్స్ కూడా పూర్తయిపోయినాయి, కాబట్టి హాస్టల్లో సీటు లేదు. కానీ వారు ప్రత్యేకమైన అభిమానంతో మీరు హాస్టల్ బయట ఉన్నా కూడా మీకు భోజనానికి ఇక్కడ వచ్చి తినొచ్చు అని ఒక ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆ రకంగా ఒక 10-12 మంది ఉండేవాళ్ళం. సో కాడుగోడి విలేజ్ లో ఒక రూమ్ తీసుకుని, మరి కాడుగోడి విలేజ్ లో ఆ ఆవరణలోనే అప్పటి కామర్స్ లెక్చరర్ పాండురంగయ్య గారు ఉండేవారు, అక్కడ ఒక రూమ్ తీసుకుని నా చిన్న సంసారాన్ని అక్కడ ప్రారంభించాను. నాన్నగారు వైట్ ఫీల్డ్ వెళుతూ కాడుగోడి స్టేషన్ కు వెళ్ళినప్పుడు మళ్ళా ఇంకొకసారి నన్ను ప్రశ్నించారు, ఏరా నిజంగానే ఉండిపోతావా లేదా వచ్చేస్తావా అని. నేను ఉండిపోతానండి అన్నాను. ఎందుకు ఆ సమాధానం చెప్పానో కూడా తెలియదు, కానీ ఉండిపోవడం జరిగింది. కరెక్ట్ గా ఒక నెల బయట ఉండడం జరిగింది. ఒక నెల తర్వాత వారి అనుబంధ హాస్టల్లో నాకు అడ్మిషన్ ఇచ్చారు. అది నా విద్యార్థి దశ ప్రారంభానికి, అలాగే నా వ్యక్తిత్వ వికాసానికి మొదటి మెట్టు. ఇక మీద స్వామి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 72లో నేను స్వామిని మొదటిసారి దర్శించుకోవడం జరిగింది. మేమందరం కూడా కుటుంబ సభ్యులం, ఒక బస్సులో యాత్ర చేశాం అందరం కలిసి అనేక తీర్థ క్షేత్రాలకు వెళుతూ 72-73లో వెళ్లి స్వామి దర్శించుకోవడం, మళ్ళా 73లో మా అమ్మమ్మ గారిని కూడా నేను తీసుకెళ్లి స్వామి దగ్గరికి దర్శనం చేయించడం, పుట్టపర్తిలో ఒక వారం 10 రోజులు ఉండడం, ఈ విధంగా జరిగిందండి. తర్వాత 76లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా స్వామి నాకు ఆయన చెంతకు చేరే అవకాశం కలిగించారు.
1: మీ తండ్రి గారు కూడా విశాఖపట్నంలో ట్రినిటీ 3 మహాత్ముల్లో మీ తండ్రి గారు ఒకరు, అది లోకమంతా లోకానికి మొత్తం తెలుసు. మీ తండ్రి గారి యొక్క ఔన్నత్యము, ఆయన అప్యూరిటీ, ఈ రెండు బహుశా వికే గోకాక్ అనే ఆ లింక్ ద్వారా స్వామి మిమ్మల్ని రప్పించుకున్నట్లుగా భావన చేయొచ్చు. ఎందుకంటే మీ తండ్రి గారి ప్రభావం తప్పకుండా మీ మీద ఉండి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యం వ్యక్తి యొక్క ఆ వికాసానికి అది కూడా దోహదం చేస్తుంది గనక స్వామి ఆవరణంలోకి వెళ్ళటానికి మీకున్నటువంటి అభిరుచులు ఒక యువకుడుగా అవి వేరు. కానీ మీ తండ్రి గారు కూడా చాలా గొప్పవారు, వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది చెప్పాలి.
2: ఇందాక నేను ప్రస్తావన చేసినట్టుగా మా నాన్నగారు చాలా, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అధ్యాపకులకి పెద్ద జీతాలు కూడా ఉండేవి కాదు. ఇవాళ యూజీసీ వాళ్ళు చాలా చక్కగా జీతాలన్నీ పెంచారు. ఆ రోజుల్లో అసలు జీతాలు ఉండేవి కాదు. మేము 3 కూడా, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు 3 కూడా హాస్టల్స్ లో ఉన్నాం. హాస్టల్స్ లో ఉన్నప్పుడు మా అందరికీ ఫీజు సకాలంలో పంపించడానికి ప్రత్యేకంగా ఆయన పరీక్ష పేపర్లు దిద్దడం గాని ఇన్స్పెక్షన్స్ కు వెళ్లడం గాని ప్రయాణాలు చేయడం ఒక ఎత్తు. మా తల్లిగారితో కలిసి ఉన్న ఇల్లు సహం అద్దెకి ఇచ్చి ఆ సహం అద్దెతో కాలం గడుపుతూ, అంటే విశాలంగా కట్టుకుని ఇంట్లో వంటగదిని కూడా అద్దెకిచ్చేసి మెట్ల గదిలో వంటగదిగా మార్చుకుని పిల్లలకి విద్యాబుద్ధులు రావాలి, వీళ్లు చక్కగా ఎదగాలి, మనకి ఎలాంటి అసౌకర్యం ఉన్నా కూడా అది ప్రధానం కాదు, పిల్లల భవిష్యత్ బాగుండాలని ఒకే ఒక దృష్టితో వారిద్దరూ కూడా వారు చేసిన త్యాగ ఫలితం ముగ్గురికి కూడా విద్య లభించడం, అది కూడా అలాంటి క్షేత్రానికి వెళ్లడం, సాక్షాత్ స్వామి దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకోవడం నాకు లభించిన గొప్ప అదృష్టం. అది కేవలం మా తల్లిదండ్రుల యొక్క సంకల్ప బలం. మరి నేను నిజంగా చెప్పాలంటే మా అధ్యాపకులు ఎవరూ కూడా అంతవరకు నా నుంచి వారు ఆశించింది ఏమీ లేదండి. నేను చదువుతున్న ఇంటర్మీడియట్ క్లాసులో క్లాస్ వర్క్లో కొంతమందికి నేను బాగా పరిచయం అయినా కూడా మార్క్స్ పరంగా రికార్డ్స్ పరంగా వాళ్ళకి ఎవరికూ కూడా నేను జ్ఞాపకం లేను. తర్వాత మళ్ళా జ్ఞాపకం వచ్చి ఉంటాను, కానీ ఆ దశలో వారెవరికి కూడా అంత జ్ఞాపకం ఉండేలాగా నేనే కృషి చేయలేకపోయాను. అది నేను చూపించిన నా అనాసక్తి. తర్వాత మాత్రం వైట్ఫీల్డ్ కాలేజీకి వెళ్లిన తర్వాత ఒక సంభాషణ జరిగిందండి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే జరిగింది సంభాషణ, కాకపోతే అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. నాన్నగారి చిరకాల మిత్రుడు ఒక ఆయన అనేక సంవత్సరాల తర్వాత నాన్నగారిని కలవడానికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా పైన ఆ మేడం మీద మాట్లాడుకుంటున్నప్పుడు నన్ను నాన్నగారు పరిచయం చేశారు. ఇదిగో మా అబ్బాయి అండి, వీడు మా పెద్దవాడు అని. ఆయన చాలా ఆసక్తిగా, ఏం చదువుతున్నావు నాయన అంటే, ఇలా ఇంటర్మీడియట్ అయిందండి అని. ఓ అలాగే ఏడు అయితే మిస్టేక్, నీకేదో మంచి ర్యాంక్ అది వచ్చి ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు. నాకు ర్యాంక్ రాలేదు, చాలా ఆర్డినరీ మార్క్స్ వచ్చాయి. ఆయన ముఖ కవళికలలోని మార్పు, ఆయన మాట్లాడిన విధానం, నాన్నగారు చిన్నబోయిన చిత్రం నన్ను వెంటనే నా లోపల నుంచి ఒక రకమైన ఆవేశాన్ని అవి ఆ రోజు రగిలించాయి. నా వల్ల నాన్నగారికి చిన్నతనం అవడం ఏమిటి, తప్పకుండా నేను కృషి చేసి తప్పకుండా వారికి సంతృప్తిని కలిగించాలి అన్నది ఒక మూల నుంచి బయలుదేరింది ఒక రకమైన ప్రభావం. దాన్ని బహుశా నేను అనుకోవడం భగవంతుని అనుగ్రహం సమీపిస్తున్నప్పుడు మనలో కలిగే మానసిక పరివర్తన ఆ విధంగా ఉంటుందేమో అని నేను ఈరోజు దాన్ని. నాన్నగారు చిన్నబోయిన చిత్రం నన్ను వెంటనే నా లోపల నుంచి ఒక రకమైన ఆవేశాన్ని అవి ఆ రోజు రగిలించి

0: ఉన్నప్పుడు మనలో కలిగే మానసిక పరివర్తన ఆ విధంగా ఉంటుందేమో అని నేను ఈరోజు దాన్ని సమాధానపరుచుకుంటున్నాను.
1: పునఃసమీక్ష
0: ఆ రకంగా జరిగింది.
1: తర్వాత మీరు స్వామి కాలేజీలోకి వెళ్లిన తర్వాత స్వామిని మీరు దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా దూరంగా అనేక దృశ్యాల్లో స్వామిని దర్శనం చేసి ఉంటారు. ఆ వివిధ దశల్లో స్వామి పట్ల మీకు కలిగినటువంటి ఆ నిశ్చితమైనటువంటి ఒక మనీష, ఒక అభిప్రాయం, ఆ కన్విక్షన్ అదేమిటి?
0: స్వామితో నేను చెప్పినట్టు 76లో సరే ఒక 2 నెలలు కాంపౌండ్ బయట ఉన్న కాంపౌండ్ లోన లోపలికి వచ్చి ఆహారం చేయడం ప్రారంభమైంది. అనతి కాలంలోనే స్వామి యొక్క ప్రేమతత్వం ఏమిటో అర్థమయ్యేది. స్వామితో ఆ రోజుల్లో విద్యార్థులు చాలా సులభంగా స్వామితో మాట్లాడే అవకాశం కలుగుతుండేది. అలాగే స్వామికి ఎప్పటికప్పుడు మాలో కలుగుతున్న భావాలు రాసి ఇచ్చే అవకాశం కూడా ఉండేది. కొంతమందికి స్వామి ఇచ్చిన అవకాశం వల్ల వారు భజనలు ఎప్పుడు పాడుతూ ఉండేవారు. నేను కూడా భజనల్లో పాల్గొంటుండేవాణ్ణి. ప్రధానంగా నగర సంకీర్తన కార్యక్రమంలో వాటిల్లో నేను చాలా చురుగ్గా పాల్గొనేవాణ్ణి. అలాగే బీఏ క్లాసెస్లో ఆ సంవత్సరం, అంటే అంతవరకు వైట్ఫీల్డ్ కాలేజీలో బీఏ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఎవరికి కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. నేను మొట్టమొదటి విద్యార్థిని ఎవరికైతే బెంగళూరు యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. అది అప్పట్లో వారు చెప్పింది యూనివర్సిటీలో ఏదో 20th ర్యాంక్ అనో 25th ర్యాంక్ అని ఏదో చెప్పారు. బట్ అంతవరకు కూడా నేను ఎవరికీ జ్ఞాపకం ఉండే విద్యార్థి కానటువంటి నేను ఈరోజు వైట్ఫీల్డ్ కాలేజీలో ఒక చెప్పుకోదగ్గ విద్యార్థిగా మారగలిగాననేటప్పటికీ ప్రత్యేకంగా మా తల్లిదండ్రుల యొక్క ఆనందం అవధులు లేకుండా పొంగింది. దానివల్ల అది ఒక నిరాశాజనకమైన విద్యార్థి దశ నుంచి ఒక ఆశాజనకమైన విద్యార్థి దశకి చాలా సునాయాసంగా స్వామి నన్ను ప్రయాణం చేయించారు. ఇది మనకి అవతార లక్షణం మనందరికీ తెలిసిందే. మహాభాగవతం చదువుతున్నా, అలాంటి గ్రంథాలు ఏం చదువుతున్నా కూడా ఒక అవతార లక్షణాలు చూపిస్తున్న స్వామితో గాని శ్రీకృష్ణుడితో గాని ఎవరైతే నివసిస్తుంటారో వారికి ఆ విష్ణుమాయ బాగా కప్పేసి ఉంటుంది. వారికి తెలియదు, వారి లోపల జరుగుతున్న పరివర్తన ఏమిటో తెలియకుండానే పరివర్తన జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి సంభాషణ అది సూక్ష్మంగా మన ఆత్మతత్వం వైపు అది ప్రసారం అవుతుంది. కాబట్టి శరీరాన్ని మాధ్యమంగా వాడుకోవలసిన అవసరం వారికి ఉండదు. ఇతర గురువులు, ఇతర వ్యక్తులు మన పాఠ్యాంశాలు నేర్పించేవారు. మన మనోబుద్ధి ద్వారా వారు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అవతార లక్షణం వారు నేరుగా మన అంతరాత్మనే స్పృశించి దాన్ని ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన శక్తి వారి దగ్గర ఉంటుంది. ఇది మనకి తెలియదు, నా దగ్గర ఉందని వారు చెప్పరు. మనకి చెప్పకుండా చేసే వైద్యం ఆ రకంగా జరుగుతుంది. అది ప్రారంభమైందండి. అది ప్రారంభమై క్రమక్రమేణా అది ఏ స్థాయికి చేరిందంటే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్కి వెళుతున్న సమయానికి మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా నన్ను ఒక ఆదర్శ శిష్యుడిగా వాళ్ళందరూ స్వీకరిస్తూ, వారు డిపార్ట్మెంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వారు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. నేను ఇంకా స్టూడెంట్ దశలోనే ఉన్నాను, కానీ నువ్వు సత్యసాయి కాలేజ్ స్టూడెంట్. ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తున్నది. యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది, మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్లో ఒక సెమినారు. మా ప్రొఫెసర్ గారు స్వర్గీయులు చెలువరాజు గారు పొలిటికల్ సైన్స్లో, వారు 2 ఇయర్స్ స్టూడెంట్స్ని కంబైన్ చేసి సెమినార్స్ కండక్ట్ చేసేవారు. ఆ సెమినార్ క్లాస్లో మొదటిసారి నాకు అవకాశం వచ్చింది. టాపిక్ నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒక సెమినార్ టాపిక్ ఏదో వస్తే నేను అడ్రస్ చేసినప్పుడు అందరినీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడ్రస్ చేశాను. అది మన సాంప్రదాయం, మన కాలేజీల్లో ఉన్న సాంప్రదాయం. అది వాళ్ళందరినీ కూడా నిశ్చేష్టుల్ని చేసింది. అది అయిపోగానే మా ప్రొఫెసర్ గారు నన్ను ఆయన గదికి పిలిపించి, నువ్వు ఏమయ్యా, నువ్వు చికాగోలో స్వామి వివేకానందలాగా మాట్లాడేవి వాళ్ళ, ఏమిటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాన్సెప్ట్ ఏమిటి అని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన చెప్పారయ్యా

0: సత్య కాలేజీని చూస్తున్నానండి, అక్కడ చదివాను. అహో అలాగా, నేను బాగా మాట్లాడి తర్వాత ఆయన కూడా నా ద్వారా స్వామి దగ్గరికి రావడం, స్వామి దగ్గర ఆయన కూర్చోవడం, స్వామి భక్తుడిగా మారటం అన్ని తర్వాత జరిగాయి. కాబట్టి ఆ స్పీచ్ వల్ల కానివ్వండి, తర్వాత నా నడవడిక వల్ల కానివ్వండి, ఎందుకంటే కేవలం విద్య, దాని తర్వాత ఇంకేమీ లేదు, విహారాలు గిహారాలు ఏమి లేకుండా రోజు కాడుగోడి నుంచి యూనివర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్కి వెళ్ళడం, జ్ఞానభారతి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, అంతేగాని వేరే మధ్యలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయడం, అలాగే ఫ్రంట్ బెంచ్ లో కూర్చోవడం, ఏ అంశం గురించి ప్రొఫెసర్స్ మాట్లాడినా దానికి వెంటనే సరి అయిన సమాధానం ఇవ్వగలిగే ఒక కృషి చూసి వారందరూ కూడా చాలా సంతోషించి, దీనికి అంతకడికి కారణం స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పి వారందరికీ త్వరలోనే అర్థమైంది. తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ఆల్మోస్ట్ స్టాఫ్ మెంబర్ గానే వాళ్ళందరూ వాళ్ళు పరిగ్రహించేవారు. మా ఇతర క్లాస్మేట్స్ అందరూ కూడా, నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థిగా వాళ్ళందరూ నన్ను స్వీకరించి వాళ్ళ ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా వాళ్ళు భావించేవారు. చాలా గమ్మత్తుగా ఉండేది నాకు 2 సంవత్సరాల విద్యార్థి దశ. పీజీ క్లాసెస్ లో ఆ విధంగా ఐ వాజ్ ఏబుల్ టు లీవ్ అ మార్క్. యూనివర్సిటీ ఫస్ట్ రావటం, గోల్డ్ మెడల్ రావటం, బోత్ యాక్చువల్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఇతర టాపిక్స్ వాటిల్లో కూడా రావడం, ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన ఆ స్వామి యొక్క వారి ప్రభావం, కేవలం విద్య అనగానే విద్య మీద పరిపూర్ణమైన దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రతతో దాన్ని సమీపించడం, పరీక్షలు వచ్చే ఒక నెల ముందు పరీక్షలకి సిద్దమైపోయే మానసిక స్థితికి స్వామివారు నన్ను తీసుకువెళ్లడం అన్నది అది చాలా మందికి ఆశ్చర్యం కలిగించేది. ఆ రంగంగా సిద్దం అవడం, ఇది కేవలం స్వామి చూపించిన ప్రేమ. దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్వామిని చూస్తున్నామో, స్వామి యొక్క అపారమైన కృషి, అసలు ఎప్పుడూ కూడా అలసట ఎరుగని శరీరం, నిరంతరం కూడా కృషి చేయడం, ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం అవటం, ఎవరినైనా పిలవడం, మాట్లాడటం, అంతేగాని రెస్ట్ కావాలి, శరీరానికి బడలిక ఎక్కువైంది అనే మాట మనకి ఎప్పుడు కూడా స్వామి దగ్గర వినిపించేది కాదు. ఆహారం కూడా తినేవారు కాదు, చాలా స్వల్పం స్వీకరించేవారు. ఎప్పుడూ కూడా యాక్టివిటీస్. అలాగే కొన్నిసార్లు విద్యార్థులం కాబట్టి ఎవరైనా సరే తప్పులు ఏమైనా చేసినప్పుడు స్వామి యొక్క కోపం కూడా ఆ విధంగానే ఉండేది. ఆ కోపం అంటే కేవలం మనం చూపించిన ప్రవర్తన వల్ల వారి మనస్సులో కలిగిన ఖేదం, కష్టం. ఇంత చెప్పినా కూడా మీరు అర్థం అవ్వట్లేదు కదా అనే ఒక తత్వం. మళ్ళా అది చాలా గమ్మత్తుగా ఉండేది ఆ రోజుల్లో. స్వామి, మీరెవరు రావడానికి లేదు, ఇంకా భజనకి నేను రాను, మీరు రాకండి అని కోపడేవారు. మేమందరం కూడా హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు ఏదో అఖండ భజన అని పెట్టుకునేవాళ్ళం. తర్వాత చాలా మంది పిల్లలు కూడా స్వామి మాట్లాడట్లేదు కదా అని వీళ్ళు కూడా భోజనాలు మానేయటం. మా వార్డెన్లు సుదర్శన్ గారు, తర్వాత డాక్టర్ లక్ష్మీ నరసింహం గారు, వారిద్దరూ కూడా కంగారు కంగారుగా స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి స్వామిని ఎలాగ రకంగా ప్రాధేయపడి స్వామి పిల్లలందరూ కూడా బెంగపెట్టుకున్నారని వీళ్ళు వెళ్ళి చెప్పడం, మన స్వామి మళ్ళా సర్లే నాకు తెలుసులే అని స్వామి ఏం చేసేవారు, అక్కడ జాయ్ ఐస్ క్రీము ఆయన ఎవడో ఉండేవాడు, ఆయన కౌరు పెట్టి జాయ్ ఐస్ క్రీమ్ తెప్పించి మళ్ళా హాస్టల్ భజన హాల్కి వచ్చి, డైనింగ్ హాల్కి వచ్చి అందరికి ఐస్ క్రీములు ఇచ్చి మళ్ళా 2 తిట్లు తిట్టి, మీరందరూ కూడా దున్నపోతులు, మీకేం అర్థం అవ్వదు కాబట్టి నేనే మళ్ళా మీ దగ్గరకు వస్తానులే అని ఆ విధంగా జరిగేది. ఈ రకమైన ఒక ప్రవర్తన, ఒక అవతారమూర్తి మానవ రూపంగా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు అంటే, ఈ సంబంధ బాంధవ్యాలని నొక్కి చెప్తూ ప్రవర్తించే తీరు అందరినీ కూడా ఆకర్షించేది, పిల్లలందరినీ కూడా ఆకర్షించేది. కాబట్టి దేనికైనా సిద్ధపడేవాళ్లు గాని స్వామి యొక్క ఆగ్రహం మాత్రం రాకూడదు, మన స్వామికి ఎప్పుడు కూడా అసంతృప్తి కలిగించకూడదు అనే ఒక ధ్యేయం ప్రతి ఒక్క విద్యార్థిలో అది బాగా ప్రబలంగా నాటుకుపోవడం. తర్వాత ఇంకా స్వామి చెప్పే బోధలు చాలా సరళంగా మనకందరికీ కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉండేవి. ఇది మనందరికీ కూడా, విద్యార్థులందరికీ సులభంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు స్వామి ఉదాహరణకి యోగం గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు కేవలం పతంజలి సూత్రం యోగ కర్మసు కౌశలం, కాబట్టి మీరు ఏం పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయాలి, డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఇస్ యోగా అన్న చెప్పేటప్పటికీ మనం మంచినీళ్ళు తాగుతున్నా కూడా సవ్యంగా తాగడం, కుర్చీలో కూర్చున్నా సవ్యంగా కూర్చోవడం, పరీక్షలో రాసినా కూడా సవ్యంగా రాయటం, పుస్తకం ఏదైనా గ్రంథపఠనం చేస్తుంటే సవ్యంగా చదవటం, ప్రతి యాక్షన్లో ఎప్పుడైతే ఇలాంటి ఒక తాపత్రయం మనం చూపించగలుగుతున్నామో, నేను అనుకోవటం క్రమక్రమేణా శరీరంలో ఉన్న అణువులన్నీ ఒక రకమైన ఉత్తేజానికి లోనై అవి మనం సాధించగలిగే స్థాయి కంటే మెండుగా అవి మనని తీసుకెళ్తున్నాయేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆ 3 సంవత్సరాల బీఏ కోర్సు, 2 సంవత్సరాల పీజీ కోర్సు తర్వాత అసలు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు వెళ్దామనే దృష్టి ఎప్పుడూ లేదు. నేను పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కూడా వైట్ ఫీల్డ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మనకి మంచివాడు కావాలి, అది నేను అయిపోతే చాలా సుఖంగా ఉంటుంది కదా జీవితం, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా. ఫస్ట్ నాకు హిస్టరీ వచ్చింది, సెకండ్ పొలిటికల్ సైన్స్ అడ్మిషన్ వచ్చింది, లాస్ట్ బహుశా ఇంకొంచెం తంటాలు పడి ఉంటే ఎకనామిక్స్ వచ్చేది. బట్ పొలిటికల్ సైన్స్ చేరింది కేవలం టీచర్గా అవడానికి. కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో ఆ వేకెన్సీ రాకపోవడం వల్ల మా ప్రిన్సిపాల్ గారు నరేంద్ర గారు పిలిచి, మరి ఏమయ్యా ఏం చేస్తావు, ఇలా ఉంది కదా పరిస్థితి, వై డోంట్ యూ కన్సల్ట్ యువర్ ఫాదర్ ఆల్సో జస్ట్ చెకప్, యూ కెన్ సర్వ్ స్వామి వేర్ ఎవర్ యు ఆర్ అని ఒక క్లుప్తంగా, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదండి, చెప్పి ఆయన పంపించడం, అది అదంతా ఒక రకమైన దైవ సంభూతమైన సంకల్పంగా మనకు అనిపిస్తుంది. నవంబర్ సమయంలో ఇంటికి రావడం, నేను ఇంటికి వచ్చిన 2 వారాల్లో యూపీఎస్సీ అడ్వర్టైజ్మెంట్ రావడం, నేను అసలు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూసి పక్కన పడేశాను, కానీ మళ్ళా మా నాన్నగారి యొక్క సంకల్పం, వారు నన్ను అడిగారు ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నువ్వు చూసావా అంటే చూశాను నాన్నగారు అన్నాను. ఏమిటి ఏమనుకుంటున్నావు అన్నాను. అవన్నీ నాకెక్కడ వస్తాయి నాన్నగారు, ఏమి దాని గురించి నేనేం పట్టించుకోవట్లేదన్నా అంటే ఆయన, అబ్బాయి అలా కాదు, ప్రయత్నం చేయాలి, వస్తే మంచిది రాకపోయినా పర్వాలేదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని అన్నారు. నాన్నగారి యొక్క మాట ఆజ్ఞంగా స్వీకరించటం, అటెంప్ట్ చేయటం, మొదటి అటెంప్ట్లోనే అది రావడం, ఆ వచ్చింది కూడా ఏమిటంటే అసలు ఎవరు కూడా ఊహించిన ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా ఆ దైవ సంకల్పంలో ఉన్న ఆ చక్రంలో అంతేనండి, అంతా అదే డిజైన్. స్వామి తర్వాత జలిల్ముడమ్మ వీరందరూ కూడా వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండడం వల్లే వచ్చింది. కాబట్టి మానసికంగా ఒక దైవ శక్తిని మనం అభ్యర్థించాలి, దైవానుగ్రహం గురించి మనం ప్రార్థించాలి, దైవ ఇచ్ఛ మన యందు ప్రసారమైతే మనకు విజయం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కలగటం, ఇది కేవలం సత్యసాయి ఎడ్యుకేషన్ వల్లనే నాకు కలిగింది. ఇవాళ్టి కూడా అది చెరగని ముద్ర వేసింది. ఏ కృషి చేసినా ఏ పని చేసినా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది నా వల్ల జరిగిందని నేను ఎప్పుడు మాట్లాడినండి, అది నిర్భయంగా నేను చెప్పగలుగుతున్నాను. అది కేవలం దైవ కృప, స్వామి కృప, వారి అనుగ్రహం ఉంది కాబట్టి జరుగుతున్నది. అందుకని ఆ విధమైన ఒక మానసిక పరివర్తన నాకు కేవలం అక్కడ విద్యార్థిగా ఎదగడం వల్ల మాత్రం నాకు లభించింది. దానికి ఎన్ని జన్మలెత్తినా నేను వారి రుణం తీర్చుకోలేను, స్వామి యొక్క రుణం.
1: ఒక ఉత్తమ ఉన్నతాధికారిగా, ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా మీకు రాష్ట్రమంతటా చాలా మంచి పేరుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఈ ప్రజ్ఞ, దీన్ని మీరు కేవలం మీరు ఇందాక నుంచి చెప్పిన దాన్ని బట్టి అది అకాడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాదు, అది లేటర్ ఎడిషన్, కానీ మీ ఆత్మ ప్రజ్ఞ, ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం రెండు జోడించినప్పుడు, కలిసినప్పుడు స్వామిని మీరు ఎలా పెర్సీవ్ చేశారు, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, దాన్ని మీ ఈ అధికార నిర్వహణలో స్వామి యొక్క బోధలు మీకు ఎలా ఉపయోగించినాయి?
0: మనకి ఇందాక నేను అన్నట్టుగా స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా సులభ శైలిలో మనకు చెప్పేస్తారు, ఫేస్ ద డెవిల్ అంటారు. మరి ఇవాళ మనకున్న ఈ సమకాలీన వ్యవస్థలో ఒక డెవిల్ ఏమిటి, అన్ని డెవిల్స్ గానే కనిపిస్తుంటాం కాబట్టి మరి ఫినిష్ ద గేమ్ అని అంటారు. కాబట్టి ఫేస్ ద డెవిల్ అని అన్న స్వామి యొక్క ఆ ఉద్బోధని మనం కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక ప్రయోగ కేంద్రంగా మనం స్వీకరిస్తూ మన వ్యక్తిత్వం ఏమిటన్నది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం పనిచేయాలండి. మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 100% తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్ గా ఉంటుందని ఎవరు ఊహించుకోలేరు. చాలా సందర్భాల్లో చాలీ చాలని ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. ఏదైనా కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక క్రతువు కావచ్చు, ఒక గ్రంథం కావచ్చు, ఒక ఉత్సవం కావచ్చు, ఇవాళ ఈవోటీటీడీగా పూర్తి వివరాలు రావు, కానీ సమయం ఎక్కువ ఉండదు. మేము ఎల్లుండి మా హోమం చేసుకుంటున్నామండి, బలాన హోమం చేస్తున్నాం, మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు సహాయం కావాలి అని ఎవరో వస్తారు. అసలు వారు ఎవరు, ఏమిటి, ఇంతకుముందు వారు ఏం చేశారు, ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు చేశారు, వారు చేద్దాం అనుకున్న ఆ మంత్రంలో ఎంతవరకు మనకి వినియోగం ఉంటుంది, ఇవన్నీ పరిశీలన చేస్తే చాలా చాలా బాగుంటుంది. కానీ అంత సమయం ఇవ్వరు. వారు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు గడువులు వచ్చేస్తారు. వారికి నిరాకరిస్తే మరి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉన్న శ్రీనివాసుడు చేయలేదు అనే ఒక అపఖ్యాతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి అనేక నిర్ణయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మీరు చూస్తారు ఎన్ని రకాల ఫైల్స్ వస్తున్నాయో, వాటన్నింటినీ కూర్చుని సమగ్రంగా ఆమూలాగ్రహం చదివి బ్యాలెన్స్డ్గా చక్కగా డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఇవాళ ఉన్న ఫైల్స్ నేను 6 నెలల దాకా దాంతో కాలక్షేపం చేయొచ్చు. ఆ రకమైన వ్యవధి ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. నేను బాగా చదువుతున్నానండి ఫైల్స్, కాబట్టి పెండెన్సీ ఉంది అంటే ఎవరు ఒప్పుకోరు. ప్రజలు ఒప్పుకోరు, భక్తులు ఒప్పుకోరు, కోర్టులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ తీసుకున్న నిర్ణయాలని తప్పు అని నిర్ణయం చేయడానికి మాత్రం బారులు తీరి అందరూ వెయిట్ చేస్తుంటారు. ఇది ఇవాళ సమాజంలో వస్తున్న మార్పు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇందాక అన్నట్టుగా ఫేస్ ది డెవిల్, మనం ఫేస్ చేయాలి. చేస్తున్నప్పుడు దీంట్లో మన వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది కనుక మన కార్యాలయంలో మన వాళ్ళందరికీ తెలిస్తే ఎవరు మనని అనుమానించరు. ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం తప్పండి, అది బహుశా ఆ సందర్భంలో మీరు తీసుకుని ఉంటారేమో, కానీ ఇంతకంటే బాగా నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనే ఒక సారాంశానికి వారు రావచ్చు. కానీ ఈ నిర్ణయం మీరు వేరే ఉద్దేశంతో తీసుకున్నారు అని పెడద్దారులు తీయకుండా, మన వ్యక్తిత్వానికి దెబ్బ తీయకుండా మన సంస్థలో మనం పనిచేయొచ్చు. కాబట్టి స్వామి ఎప్పుడూ చెప్పే విధంగా పారదర్శకంగా మన క్యారెక్టర్ ఉంటే, మనం స్వామి అప్పుడప్పుడు చలోక్తిగా అంటూ ఉండేవారు, నువ్వు ఎప్పుడూ సత్యమే పలికితే నీకు జ్ఞాపక శక్తి అవసరం లేదు, ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉంటే జ్ఞాపక శక్తి అవసరం లేదు. కాబట్టి అలాగా కొన్ని విషయాలు మనకి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లో ఫాలో అవుతే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. అంత కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ అయినా కూడా మనం సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా అన్నది చరిత్రే చెబుతుంది. కానీ మన చుట్టూతా పనిచేస్తున్న వాళ్ళు ఒక అభిమానంతో మనం చెప్పిన విషయాన్ని విశ్వసిస్తూ, వీడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నాడో ఆ నిర్ణయానికి వీడు బద్ధుడై ఉన్నాడా కాదా అన్నది వాళ్ళు పరిశీలన చేసి, ఆ విషయంలో గనక నేను వ్యవహరించే తీరులో ద్వంద్వ అర్థాలు వచ్చేటట్టుగా లేకుండా, ద్వంద్వ వైఖరి లేకుండా ఉంటే నాకు ఆటోమేటిక్గా యాక్సెప్టబిలిటీ ఆర్గనైజేషన్లో పెరుగుతుందండి. కాబట్టి స్వామి చెప్పినట్టుగా సింపుల్గా ఉండి, ఓపెన్గా ఉండి, ట్రాన్స్పరెంట్గా ఉండగలిగి, నిరంతరం కూడా నేను నా దగ్గర ఏమీ లేదు, నథింగ్ ఓన్ నథింగ్, ఇదేమి నా ఆస్తి కాదు, ఇదేమి నాది కాదు, నథింగ్ బిలాంగ్స్ టు మీ బట్ ఐ బిలాంగ్ టు ఎవ్రీబడి,
2: వండర్ఫుల్
0: అనే రకంగా ఎప్పుడైతే స్వామి చెప్పారో అది ఒక చక్కని ప్రభావం చూపించటం. రైట్ ఫ్రమ్ మై సబ్ కలెక్టర్ డేస్ అది స్వామి యొక్క అనుగ్రహం అనండి, గురువుల యొక్క అనుగ్రహం అనండి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనండి, ఆ పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఇవాళ నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, పనిచేసిన ఏ జిల్లాలో అయినా ఎవరూ కూడా భేదాభిప్రాయాలతో నా గురించి మాట్లాడరు,
2: అవకాశం లేదు.
0: వాళ్ళు తప్పకుండా చెప్పొచ్చు, అండి బలానా విషయంలో ఈయన తప్పు చేశాడు, ఏ నిర్ణయం బాగాలేదండి, బహుశా బిల్డింగ్ ఇలా కట్టుంటే బాగుండేది, లేదా వాటర్ ట్యాంక్ అక్కడ కట్టుంటే బాగుండేది, లేదా స్టేడియం ఈ రకంగా కట్టి, ఇలా ఒక్కొక్క జాబ్ నా చేసిన ఉద్యోగాల గురించి చెప్పొచ్చు. కానీ ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, దీని ద్వారా ఆయన స్వలాభం పొందాడు అన్నది ఎవరు చెప్పడానికి అవకాశాలు లేవు. అది పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరు, ధనాపేక్షతో అసలు ఏమాత్రం చేయని తీరు. కాబట్టి ఇది ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అప్బ్రింగింగ్ వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నానండి.
3: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ఉన్నారు. ఇది తిరుపతి రేడియో స్థాయి స్టూడియో వారి

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. చక్కెర కంటె తీపి, దధిసారము కంటెను రుచ్యమౌను, పెంపెక్కిన తేనె కన్న అతిరుచ్యము, నోటను బల్క పల్కగా అమృతమే అనిపించును గాన, నిత్యమీ చక్కని దాని నీవు మనసా, స్మరియింపుము రామనామమున్ అని స్వామి భగవన్నామం ఎంత మధురమైనదో తెలియజేశారు. అటువంటి భగవన్నామ మాధుర్యాన్ని అందించే మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: సీతారాం నాము భజో మధుర మధుర సాయి నాము భజో, రాధేశ్యాం నాము భజో మధుర మధుర సాయి నామ భజో.
0: ఈ భజన హిందుస్థానీ సంగీతంలోని జింజోటి, జనసమ్మోహిని వంటి 2-3 రాగాల కలయిక అని చెప్పవచ్చు. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాము.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీన్ని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. అలనాటి భజనలన్నీ చిన్నవిగా ఆనందదాయకంగా అందంగా ఉంటాయి. ఈ భజనలో మధుర మధుర అన్న పదాలు ఎన్నోసార్లు వస్తాయి. ఈ భజన నిజంగా భక్తుల హృదయాలను కదిలించి కరిగించి వేస్తుంది. 1940-50 మధ్యలో ప్రశాంతి నిలయంలో పాడబడిన ఈ భజనలు ఏ విధమైన పాండిత్య ప్రకర్ష సంగీత నైపుణ్యమూ లేకుండా సీదాసాదాగా అందరూ చక్కగా పాల్గొని పాడగలిగేటట్లు ఉంటాయి. ఇవి కేవలం నామావళులు. భజన ఎంత సింపుల్గా ఉన్నా అందులోని భావం ప్రధానంగా భక్తుల హృదయాలను రంజింపజేసి వారి మనస్సులను భగవంతునిపై లగ్నం చేసే విధంగా ఉండాలి. భజన సింపుల్ అయితే 1-2 సార్లు విని గాయకుడు పాడవచ్చు. ఇటువంటి భజనలకు పెద్దగా ప్రాక్టీస్ అవసరం ఉండదు. అయితే భజన మీలో ఒక భాగం కావాలి. పాడిన వారి హృదయాలను రంజింపజేసి ఆనంద తరంగితం కావించాలి. భజన యొక్క ప్రధాన ప్రయోజనం అదే. లేకుంటే అందులో మాధుర్యమే లోపిస్తుంది. పూర్వం రామ్ లక్ష్మణ్ అనే స్వామి భక్తులు సంగీత సాధన చేసిన వారు, కర్ణాటక సంగీతంలో ఆరితేరిన వారు ఉండేవారు. వారి తండ్రి చాలా క్రమశిక్షణతో వారిని పెంచారు. ఒక భజన నేర్పించి 1 సంవత్సరమంతా అదే భజన పాడమనేవారు. ఇంకొక భజన పాడవద్దని గట్టిగా చెప్పేవారు. శ్రీ కృష్ణదాస్ ఇరాడీ గారు కూడా తనకు ఏమాత్రమూ సంగీత జ్ఞానం లేదని చెప్పేవారు. ఆయన గంటల తరబడి కర్ణాటక సంగీత సాధన చేసినవారు కాదు. వీరు నాటి నుండి నేటి వరకు భజన గాయకులుగా కొనసాగుతున్నారు. 1960 నుండి పాడుతూనే ఉన్నారు. వారు ప్రతివారం అఖండ భజన చేసేవారట. శని ఆదివారాలలో అఖండ భజన ఏర్పాటు చేసి భజనలు పాడటం నేర్చుకున్నారట. ఆయన జీవిత కాలమంతా చేసింది అదే. ప్రతి వారాంతంలో అఖండ భజన. త్యాగరాజస్వామివారు, పురంధరదాసు వంటి వాగ్గేయకారులు మనకెన్నో కీర్తనలు అందించారు. వారు తమ జీవితమంతా తమ ఆరాధ్య దైవాలతో సంభాషిస్తూ కాలం గడిపారు. సంగీతం ద్వారానే వారు భగవానుణ్ణి చేరగలిగారు. సీతారామ నామ భజో అన్ని విధాల సాధనల కంటే నామ సాధన అత్యుత్తమమని స్వామి చెప్పారు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చనం, కలియుగంలో నామస్మరణ మానవుని దైవ సాన్నిధ్యానికి చేర్చే రాజమార్గాలంటారు భగవాన్. మనం ఈనాడు యజ్ఞయాగాలు, ధ్యానాలు, జపాలు, అర్చనలు చేయనవసరం లేకుండా కేవలం నామస్మరణ వల్లనే దైవాన్ని చేరగలిగే అవకాశం పొందాము. ఆనాడు అంతగా సాధన చేసినా దైవదర్శనం క్షణకాలం మాత్రమే లభించేది. కాని మన స్వామి రోజుకు 2 సార్లు మనకు తమ దివ్యదర్శనం ప్రసాదించారు. భజన ప్రారంభం కాగానే స్వామివారు దర్శనానికి బయలుదేరేవారు. మనం నామస్మరణ చేస్తే రూపం మన ఎదుట నిలుస్తుంది. ఈ భజనలో ఏ పదమూ అర్థం కానిది లేదు. అర్థం చేసుకోవడానికి డిక్షనరీతో పనికూడా లేదు. సీతారాం నామ భజో, రాధేశ్యాం నామ భజో, మధుర మధుర సాయి నామ భజో. మధుర అనే పదం ఒక్కటే ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఇక్కడ మాధుర్యం అనగానే భద్రాచల రామదాసు కీర్తన గుర్తుకు వస్తుంది. ఒక కీర్తన అంతా ఆ మాధుర్యాన్ని గురించి వర్ణించాడు రామదాసు. శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా.

కదళి అంటే అరటిపండు, ఖర్జూరము మొదలైన పండ్ల కన్నా పతితులను కూడా పవిత్రులను చేసే నామము ఎంతో రుచిరా. నవవిధ రసములు కావ్యాలలో చెప్పబడుతుంటాయి. వాటికన్నా పాయస పరమాన్నములు, నవనీతము అంటే వెన్న, వీటన్నింటికంటే ఓ రామా, నీ నామము ఎంతో రుచికరమైనది, మధురమైనది అని అర్థం. పరమేశ్వరుడు నిరంతరం ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానం నుండి బయటకు వచ్చిన తరువాత రామనామం జపిస్తూ ఉంటాడట. అయితే శ్రీరామదాసు చెరసాలలో ఉండి నిద్రాహారాలు లేక తానిషా సైనికులు పెట్టే చిత్రహింసలు భరిస్తూ ఉండి కూడా రామనామమనే మధుర రసాన్ని గ్రోలుతూ ఎంతో ఆనందంగా పాడుకున్నాడు. స్వామి విద్యార్థులు ఒకసారి ఒక నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో రామదాసు చెరసాలలో ఉంటాడు. కుక్కలు కూడా ముట్టడానికి ఇష్టపడని ఆహారం అందించేవారు తానిషా సైనికులు. అటువంటి ఆహారం ఇవ్వడానికి మనస్సు ఒప్పుకోకపోయినా ప్రభువు ఆజ్ఞను పాలించక తప్పదు కాబట్టి ఆ వాసన కొడుతున్న అన్నం అతనికిచ్చి ఏం చేస్తాడో చూద్దామని సైనికులు వేచియుంటారు. రామదాసు ఆ అన్నం ముద్ద నోటిలో ఉంచుకొని ఈ పాట అందుకుంటాడు. మనం ఏ పరమభక్తుని జీవితం పరిశీలించినా వారు ఎన్నో కష్టాలు అనుభవించినట్లు అర్థమవుతుంది. రామదాసు శ్రీరాముని పరమభక్తుడు, నిరంతరము రామనామస్మరణ చేసినవాడు. అటువంటి పరమభక్తునకు అన్ని కష్టాలు కలిగాయి. ఇక సాధన, నామస్మరణ చేసినందుకు భక్తునికి కలిగిన ప్రయోజనం ఏమిటి అని సందేహం కలుగుతుంది. 12 సంవత్సరాలు చెరసాలలో జీవించవలసి వచ్చినప్పుడు ఇక భక్తికి స్థానమెక్కడుంది అనిపిస్తుంది. అయితే చూస్తున్నవారు, వింటున్నవారు రామదాసు పడరాని బాధలు పడుతున్నాడు అనుకుంటారు. కాని ఆయన రామనామామృతాన్ని గ్రోలుతున్నందువల్ల ఏ కష్టమూ కలుగలేదు. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ పరమహంస వారి చుట్టూ భక్తులు పర్యవేక్షించి ఉన్నారు. కొందరు వారికి పండ్లు, ఫలహారాలు తెస్తున్నారు. అయితే కొందరు సాత్విక మార్గంలో కాకుండా తామసిక, రాజసిక మార్గాలలో ధన సంపాదన చేస్తారు. అటువంటి వారిచ్చిన కానుకలు స్వీకరించినప్పుడు వారి దుష్కర్మల ఫలం కానుక స్వీకరించిన వారికి వస్తుంది. రామకృష్ణుల వారు ఆ రాజసిక, తామసిక ప్రసాదాలను ఎవ్వరినీ తిననిచ్చేవారు కాదు. ఉన్న శిష్యులలో కేవలం 2 మాత్రమే అనుమతినిచ్చేవారు. అందులో ఒకరు వివేకానంద స్వామి. వారికి ఎటువంటి ఆహారాన్నైనా జీర్ణించుకునే శక్తి ఉంది. గౌరీమ అనే మరొక వ్యక్తిని అనుమతించేవారు. అదేవిధంగా శ్రీరామదాసు గారికి అన్ని కష్టాలు అనుభవించినా చెలించని అచంచలమైన భక్తి ఉంది కాబట్టి అన్ని కష్టాలు కలిగినా వాటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాడు. ఏ విధమైన శారీరక కష్టము, నష్టము ఆయనను ప్రభావితం చేయలేకపోయాయి. చెరసాలను రక్షించే రక్షక భటులు రామదాసు చేస్తున్న రామనామ ప్రభావం వల్ల తమ ఆయుధాలను వీడి వారు కూడా తన్మయత్వంలో నాట్యమాడారు. ఆయనకున్న భక్తి విశ్వాసాలు మనకు ఉండి అంతటి తన్మయత్వంతో మనము పాడగలిగితే ఎటువంటి వ్యక్తి మనస్సైనా పరవశించిపోతుంది. ఎంతోమంది ఈ భజనల ద్వారా ఆకర్షింపబడి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. స్వామి రామదాసు డ్రామాను స్వయంగా ఎన్నోసార్లు రిహార్సల్స్ చూసి ఎన్నో సూచనలిచ్చారు. స్వామివారే ఆ డ్రామాకు దర్శకత్వం వహించారు. ఆ పరమేశ్వరుడే రామనామ మాధుర్యానికి పరవశించినప్పుడు మానవ మాత్రులది ఏముంది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, కష్టనష్టాలు కలిగినా భగవన్ నామమునే నావకు ఆధారం చేసుకోగలిగితే వాటన్నింటి నుండి బయటపడవచ్చు. ప్రతి భజన భక్తుణ్ణి ఒక కవచంలా రక్షిస్తుంది. నామస్మరణ ప్రభావం వల్లనే స్వామి వివేకానంద ఎటువంటి ఆహారం తీసుకున్నా జీర్ణించుకోగలిగాడు. రాజసిక, తామసిక ఆహారాలు కూడా ఆయన ఆంతరంగిక నైర్మల్యాన్ని కలుషితం చేయలేకపోయాయి. భజన అనేది ఒక అమృత భాండము. ఆ అమృతాన్ని ఆస్వాదించగలిగిన వారిని నిత్య జీవితంలో కలిగే చేదు అనుభవాలు, కష్టాలు ఏవీ తాకలేవు. అన్నీ ఆ నామమాధుర్యంలో లీనమైపోతాయి. చివరికి మిగిలేది ఆ మాధుర్యమే. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక
ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాము.

శ్రోతలందరూ చక్కగా సీతారాం నామ భజో అన్న భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి మూడు ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్ వాయిస్తారు. చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు. అది కాకుండా మనకి ఎప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్, ఎస్పెషలీ జింగిల్ బెల్ అనేది చాలా అందరికీ ఇష్టమైన క్యారల్ అది. అదొకటి. అది కాకుండా మనకెప్పుడు మన భజన్స్, అది కాకుండా ఎప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే, ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్. ఇప్పుడు అదే అయింది, కానీ ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
0: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండుంది ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే.
1: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
0: చెప్పు.
1: హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే, మెరీ క్రిస్మస్ అంటున్నాం గానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
1: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
0: అవును,
1: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
0: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాము. శ్రోతలందరికీ ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
0: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరాం బ్రదర్.
3: సాయిరాం
0: సార్. ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
4: సాయిరాం సార్.
0: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్.
5: సాయిరాం.
0: జే అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
6: సాయిరాం అన్న.
0: అండ్ ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
7: సాయిరాం అన్న.
1: అందరు వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు. ఇవాళ ఎందుకు బర్త్డే, ఎవరి బర్త్డే ఇవాళ, ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా? ఏమైనా
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి యొక్క బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
1: ఓ, ఇవాళ హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మేము రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ ముద్ర వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయి చూసావా మనం? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
0: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
1: 18 ఏళ్ళు అయింది.
0: 18 ఏళ్ళు అయింది. నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళవుతుంది.
1: కానీ ఒకటి, హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
0: నో డ్యూస్ సైన్ చేయించుకోండి,
1: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, నా రూమ్ హాస్టల్లోని వార్డెన్స్ రూమ్ పక్కనే ఉండేది. 24 అవర్స్, అదే ఉంటే 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంత అంతలాగా పనిచేసి
0: యాక్సెసిబిలిటీ ఉండేది,
1: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాన్ పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ విల్ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న, గుర్తుంది రూమ్ నెంబర్ 8 అని నెంబర్ పెడతాను, నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంబీ చదువుకుతున్నాను, నువ్వు ఫస్ట్ ఎంబీ కదా, నేను ఈ సీనియర్ ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
0: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీస్ లోకి వెళ్తాం కదా, ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తు తెచ్చుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అనమాట. ఎవరన్నా
1: చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
1: ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద త్రీ లాంగ్వేజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
0: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి, డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అన్నమాట,
1: సేవాభావం.
0: మరి చూద్దాం యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటాడనేది తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు? ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే, ఒక ఇంకో కేసు తీసుకోండి, అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే 2వ కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్న ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ల సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి విద్యలు నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి, అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడూ గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులాన్ని స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే, స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్, అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకుంటున్నా.
0: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
2: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిగా వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట. అది అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వాడన్ అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇచ్చేయకూడదు అని 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నాను అనమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నానమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్ సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి నా రూమ్ లీడర్ వచ్చిన దగ్గరికి, బ్రో డోంట్ క్రై, ఇట్స్ ఓకే, యూ విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇది ఇచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. రెండు రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా రెండేళ్లు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యాను అనమాట. ఎటువంటి ర్యాగింగ్ లాంటి బాధరాబందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
0: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఈ ఇయరే జాయిన్ అయ్యావు, అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
3: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007లో పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు, అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే మన టైం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ 10 రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము, 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను, ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే 8 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్ళి చూసుకోమన్నారు. 7 ఇంటికి పెడతా అన్నారు, ముందు 6 ఇంటికి వెళ్ళాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను, స్వామి దర్శనం చేసుకుని సమాధి దర్శనం చేసుకుని వెళ్ళాను. వెళ్లిన తర్వాత అక్కడ 4వ పేరు నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
0: చాలా బాగుంది దర్శగిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
3: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో, స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 గంటలకి స్వామి భజనతో ప్రారంభమై 5:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలున్నాయి.
2: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది,
0: చెప్పదే.
2: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 గంటలకు లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వు ఎందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా కానీ సరే కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 గంటలకు లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ దాని ఒక నీళ్ళ తీసుకొని రోజు 5 గంటలకు లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 గంటలకు లేయడం మానలేను. 12 గంటలకు పడుకున్నా 1 గంట పడుకున్నా 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, చాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో చాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయి అంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
0: తప్పకుండా
1: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్
0: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ద సీనియర్ బ్రదర్స్ కి జరిగింది అనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికీ స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. మానేస్తే సార్ కి చాలా స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు, ఏంటి స్వామి మాతో మాట్లాడటం లేదని.

0: దే ఆస్ట్ స్వామి, లైన్ లో ఉండే స్వామి దర్శన లైన్ లో వచ్చినప్పుడు అన్నారంట, ఆ మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి మీరు మాట్లాడాలి స్వామి మాట్లాడాలి స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు లేదు లేదు మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకోండి చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి, అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందనమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్ గా డౌట్స్ ఏం లేవు, ఉత్తుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం ఏమిడుతాం అని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది, స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ, ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే, సడన్ గా ఎవరికి ఎవరికి అని అడుగుతున్నారు స్వామి, ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదర్, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, చేయలేపి స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంట్రా నీ డౌట్, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థం అయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా రెండు వేళ్ళు చూపించి, అంటే మనం టాయిలెట్ కు వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకరినొకరు చూసుకొని ముసుముసిన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోని. అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్ కి వెళ్ళటము, మైండ్ కి మైండ్ లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము. మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్ గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్ తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది, ఇది దిస్ జస్ట్ నాట్ థియరీ. అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురు మనకి. మరి
1: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయని
0: చెప్పు సాయి.
1: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేను సుప్రభాతం చాంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాడిని. కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
0: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
1: ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను. దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నాము, ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 MBA ఓన్లీ 2 ఇయర్స్ భార్గవ్ నీలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకొని ఇప్పుడు కరెంట్ తను యుఎస్ లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగ తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము, అప్పుడు మనకి దాని ఎఫెక్ట్. ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
2: హాస్టల్ గురించి చెప్పాలి. స్టూడెంట్ గా ఒక మౌలిక కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ ది, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరేది ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్ గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్ గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పర్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్ లో 10-12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్ కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక పిహెచ్డి స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ ఎంబీఏస్ కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మళ్ళీ అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే, ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళనంతా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూలు. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పాడు, ఎంబీఏ మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే, అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్లో ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాతంకి మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చొని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వార్డెన్ అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయటకు పంపించి తాళం వేసేయండి, దెన్ ఎవ్రీవన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్ లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి. వర్కౌట్ కాలేదు, కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్నా ఇలా అయితే లాభం లేదని చెప్పి, రూమ్ లో 12 మంది ఉన్నాను, 12 మంది రోజుకు ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లాక్ చేసేది. నేను చేయను, మీరే చేయాలి, అది మీ మోడరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రమే, వాళ్ళు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరినీ లేపాలి. లేపి హీ హ్యాస్ టు మేక్ షూర్ దాట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టేసి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ముందర లేచి పాప అందరినీ లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి, 12 రోజులకు ఒకసారి వాళ్ళు టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్, ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మానని వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్ బయట నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ ఐ రియలైజ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఐ హావ్ సీన్ అదర్ రూమ్స్ వేర్ పీపుల్ మేక్ సో మచ్ ఆఫ్ నాయిస్, రూమ్ లీడర్స్ అరుపులు కెకలు పెట్టి లైట్లన్నీ వేసేసి ఫుల్ సౌండ్ పెట్టేసి అందరినీ లేపి బయట పంపించేస్తున్నారు. మన రూమ్లో అసలు లైట్లు కూడా నేను అసలు లైట్ సుప్రభాతం ముందర లైట్లు కూడా వేసేవాడిని కాదండి, ఎందుకంటే పడుకున్నప్పుడు మనం లైట్ వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంకోటి మనం లేచినప్పుడు ఏ మూడ్తో లేస్తామో రోజంతా అలానే ఉంటుంది. ఐ వాంట్ మేక్ షూర్ దట్ ఎవరీవన్ గెట్స్ అప్ ఇన్ రైట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట, మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని, స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యూర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు, కానీ ఒకరోజు కూర్చొని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం, తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జూనియర్స్ తో కూర్చొని మాట్లాడేవాళ్ళం. 8th క్లాస్ నుంచి పిహెచ్డి వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామండి. ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది 8th క్లాస్ నుంచి పిహెచ్డీ కాల వరకు చూసుకుంటే. సొసైటీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాం అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్ లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి. భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే అది హాస్టల్.
0: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదు అనిపిస్తుంది. మరి దస్తగిరి ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
3: ఈ ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతి మన స్వామికి అర్పిస్తున్నాం. అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్నం అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామినామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు. ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామి ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలయ్యి రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంత ముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, చాలా కష్టపడాలి అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
4: ఇప్పుడు అబ్బాయి దస్తగిరి చెప్పిన నైట్ ప్రవేశం లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావనం ఉన్నారు కదా ఇక్కడ. బృందావనం లో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయీలో స్వామి ఉండేవారు. స్వామి వచ్చారు బృందావన్కి వచ్చారు. అప్పుడు డి ఫ్లోర్ లో అంటే ఏబిసిడి టాప్ ఫ్లోర్ లోని టాప్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది. రాత్రి నైట్ ప్రేయర్ ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందు తర్వాత ఇంకా స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు. స్వామి ఏంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వార్డెన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి స్వామి అక్కడ త్రయిలో నడుస్తా అంటే అప్పుడు మనకి కళ్యాణమండపం ఉండేది కాదు. స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. అంటే స్వామి కోపంగా నిజం ఇంకేంటి, నేను వెయిట్ చేస్తాను, వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వాడిన సరికి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతీదీ నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి. మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను, మీరు ఫ్రీ అయిపోతారు. కానీ ఎవరు చేయడం లేదు, అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే మనం రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మన ఉంది కదా, మనకి నైట్ తెలుసో తెలియక మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి, మనం ఫ్రీ చేయిస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సుప్రభాతం తోటి మళ్ళీ ఫ్రెష్ గా మనం మన ఆ రోజు కొనసాగించవచ్చు.
0: భార్గవ్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు. పిల్లలు వచ్చింది చదువుకోవటానికి, వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్ కాలేజీలో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికి కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్? జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
4: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్
0: టూ అవర్స్
4: కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మీరు చెప్పండి.
5: దీని గురించి చెప్పాలంటే, నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం పొద్దున 6:30 నుంచి రాత్రి 7-7:30 వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినంతసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతి క్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒకసారి షిఫ్ట్ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని, అని మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున ఈ టైం దొరకదు. కాబట్టి ఆ 8 to 9 మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల, అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే చాలా టైం ఉందిలే రాత్రి 12 వరకు చదువుకుందాం అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కు ఉంది అని తెలుసుకున్నాం అనమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
6: యాక్చువల్ గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించలేం. అలాగా తరువాత ఉదయం అంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుందన్నమాట. వెంటనే మనం భజన్స్ అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ అవర్స్ 1 అవర్ లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
0: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్నింగ్ 5 తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు ప్రైమరీ స్కూల్ నుంచి, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయనకు ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అబ్బాయి. గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
3: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనమేం చేయలేం.
0: కరెక్ట్.
3: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
0: యాక్టివేట్
3: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాత అయిపోయిన తర్వాత నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను ఫస్ట్ లో, అనుకున్నాను తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాగింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాగింగ్కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది, యోగా ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు కూడా, అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొనడం వల్ల ఏమొస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్, నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను. ఆడాము. ఆడిన తర్వాత రెండు రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను. ఆడుతుంటే ఆడాను, వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్. వెంటనే అయిపోయింది, నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట. కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు ఇలా ఉంది అని కాకుండా, రోజు మందిరికి వెళ్లకుండా రోజు చదవడం కాకుండా వీటి ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
0: చాలా బాగుంది దర్శకి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980లో స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంఠ నువ్వేమో చెప్తావా?
7: తప్పకుండా సార్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన అని నేను చెప్తాను. అందుకే అంటారండి, ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 సంవత్సరంలో స్వామికి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భక్త జనాలతో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది చూసిన భక్తులందరూ అది విన్నా చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ జూలై 22, 1968లో అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తిరగకుండానే జూన్ 9, 1969లో బాలుర కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామిని ఓపెన్ చేశారు, కానీ పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979లో స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్ ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975లోనే ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది. కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు, కుదరదు అనుకున్నారు. కానీ ఒక సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ప్రశాంత నిలయం హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981లో మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
5: అలాగే ఇది అప్పటికే 1980లోనే మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
7: 1980లో హాస్టల్ నిర్మించడం పూర్తయింది. కానీ డిసెంబర్ 25 వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
5: అదేంటి అలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరిగింది, మరి డిసెంబర్ 25 వరకు గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
7: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది. కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు, కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగనే అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడి చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనల్ని ఉంచను, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
8: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
7: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు. అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది. మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
0: భార్గవ్,
4: ఒక ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ ఉండేవాడు. వాడు ఏం చెప్పాడంటే, ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుని దాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు, మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్ లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినేయడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన వాళ్ళందరూ గమనించారు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తున్నావు నువ్వు అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశకి చెప్పాడు, మనకి ఇది అన్నపూర్ణాదేవి, స్వామి మనకిచ్చారు,
0: స్వామి
4: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి, ఇది మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం
0: కొనుక్కుంటున్నాం,
4: మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నారు లే చేసుకున్నారు అనుకునేవారు. ఒక ఆయన చెప్పారు ఏంటంటే, 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సందేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తే తర్వాత అందరు తినాలి. అది ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం, ఆయన ప్రేయర్ చేస్తున్నాడు మనం కూడా ప్రేయర్ చేసుకుందామని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేయర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా, మీరు ఏం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిందా కూడా చేయండి,
0: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
4: చూస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోని ఒక బెనిఫిట్ లేకపోతే ఎవరూ దాన్ని పాటించారు. వాళ్ళు చూసారు ఏదో ఇలా భోజనం ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
0: మరి
7: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు, ఒక స్వామి ఎప్పుడు అంటుండేవారంట శివశంకర్ సాయి సార్తో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవారంటే, హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవారు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే, ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్షాప్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అన్నారు. అంటే షాక్ అయ్యారు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి, ఇలాగ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను అన్నమాట, స్వామి అంటున్నారు మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని. అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు, ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.
0: బ్రదర్స్, మీరందరూ హోమ్, అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్. కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి, విద్యార్థులు ఇప్పుడు అప్పుడే రావద్దు, 25th డిసెంబరే రండి అని, క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు. కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికీ తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు స్వామి ఇది నా ఇల్లు, మనిల్లే కాదు, స్వామి కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
2: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 డిసెంబర్ 18th అండ్ ముందర ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మందిరంలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు నేనే అక్కడికి వస్తాను అని అనేవారు, నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా ఓల్డ్ డిసెంబర్ 18th అది ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగరేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్ స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మన ఇప్పుడు పెడుతున్నారు అయితే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టినారు ఆ స్పేస్ అటు సైడ్కి, ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా, ఆ పక్కకి స్వామికి ఆడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఉంటుంటో చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి అంతకు ముందర ఎవరో చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది, అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనేకమంది ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ ప్రాంతాల్లో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించారు చెన్నారెడ్డి గారికి, ఆ మెడిసిన్ వేసుకోమని ఆ మందు వేసుకుని పాలు తాగారు. తర్వాత అసలు సింగ్ గారు కూడా ఇచ్చి మిగతా పాలు పరమాణం చేసుకుని మేమందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురకుండా డైనింగ్ హాల్ ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది, యాక్చువల్గా సెంటర్లో అది, అప్పట్లో మా వార్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో, అది పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారికి బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో 2-3 సార్లు చెప్పాడు స్వామి ఆ ఫోటో చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది, 2-3 సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 టైమ్స్ రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ స్వామి చెప్తారు కదా యు మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పెర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు, అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి, స్వామి అంటే నాది కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తుంది అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th డిసెంబర్ క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అదే యు గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పేసి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ 2-3 టైమ్స్ వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసేవారు, పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు కాలేజీ స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేత నేనే చాలా సార్లు చూపించాను స్వామికి టేస్ట్, ఏంటి కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత పౌషన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన పర్యవేక్షణలో అలా బిల్టప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒక కప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు. ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నరేట్ ఇట్.
0: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో
2: ప్రొవిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని

0: స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు, మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావనతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ వీఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిరిన పాలుతో స్వామి పరవణం చేసుకోవడం, ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్ కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్లు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
1: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే, ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే ఆ విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడ పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు. ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
2: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ కాలేజీ పిల్లలే.
3: నాకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి.
2: ప్రైమరీ స్కూల్, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరి పిల్లలంతా కూడా నా వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేనుండలేను.
1: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరికొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్ మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడో మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఈ దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే, స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, వెంకటచలం సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మా కుదరని మేము చేసుకుంటాము అని అనగానే, స్వామి అరే వెంకటచలం, నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి, ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి ఎక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలం సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ను పైకెత్తి వెంకటచలం సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటచలం, ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా ఈ పేస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
0: చాలా బాగుంది సాయి. మనం

0: చూడండి, ఎప్పుడైనా స్వామి ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి, జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంకా స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
1: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాం కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్ కి వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ. మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి, అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్ గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్ లోకి వచ్చారు స్వామి. కిచెన్ లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవారు, రోలింగ్ ఇట్. ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దాన్ని హీ స్టార్ట్ రోలింగ్ దట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్. స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా మెలేసి లాస్ట్ లో చిన్న హోల్ ఉంటే దాన్ని పట్టుకుని ఉఫ్ఫని ఇలా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్. దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8-9 అలా చేశారు. చేసి స్వామి ఇన్సెల్ఫ్ హెస్ ఫ్రైడ్ దట్. ఫ్రై చేసి మాకు అందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాలరావు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఎక్స్, ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది. స్వామి చేసింది ఎంత బాగుంటుంది, ఇంకా మధురం అది. దట్ వాజ్ ఎ గ్రాండ్. అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదు అండి. అనుభూతి అని ఎట్టుంటుంది, ఆనందం చెప్పడానికి లేదు అది. దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ సే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే, స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక్ వేసినట్టు మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు, అంత మాయ ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇత్తిను అన్నారు, పక్కనే ఉంది. అయితే ఓపెన్ చేస్తే దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని తక్కువ ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు, కానీ కాదు అది.
0: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని, అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
2: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా, ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునే వాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్వామి పోర్టికోలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావరా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ పాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే, నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకి కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్లో? సరిగా ఉడికిచ్చారు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మళ్ళీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు, నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే అంతే అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండా మంచి భోజనం అందించారు.
3: చూసావా సాయి కుమార్, స్వామి ప్రేమ వెయ్యి తల్లులు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది? కాబట్టి స్వామి ప్రేమ అతీతం. మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మొత్తం ఒక హై లెవెల్
0: మన ఊహకే అందనిది.
2: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు, వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా, సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత, హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17, 2003 జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరి మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను ఎవరు పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్కి రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు పిల్లని పెరగడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వార్డెన్ అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి, ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి, లేదు స్వామి పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా, స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి, అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నేను రాగి సంకటి తింటా, నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్నా స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు స్వామి, ఇంతసేపు ఆట పండించిన అరే నన్ను పిలవలేదే పిలవని పేరంటే నేనెందుకు వస్తాను అన్న. చూడండి లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్నా మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
0: చాలా బాగుంది భార్గవ్, ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు, అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారన్నమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
1: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు, దివాకర్ వెంకటావధాన్ గారు కూడా ఉన్నారు అప్పుడు. యూజీసీ కమిటీలో ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టేసి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్క ఉండని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చారు. కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్సే చేస్తున్నారు, అంతా స్టూడెంట్సే అని చెప్పేసి చూడు చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తున్నాం అని చెప్పేసి బాయిలర్ చూపించారు. ఇదంతా గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే. అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే అండి అని చెప్పేసి స్వామి వాళ్ళ అప్పుడే చేశారు, స్వామి నువ్వేమి చదువుతున్నావు నువ్వేం చదువుతున్నావు నువ్వేం ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగలే. నన్ను అడగకపోతే దివాకర్ వెంకటరాజన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్లో కూడా మామూలుగా ఏదో వర్క్ అన్నాడు అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చిండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్న. నేను బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్. స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్. ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సహవాది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో ఇలా లడ్డూలు పంచిపెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచిపెట్టిస్తున్నానో తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదాలు, స్వామి అవకాశం స్వామి భాగ్యం స్వామి అని అడిగితే భాగ్యం అవకాశం కాదు ఇది, ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పడితే రేపు పొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడతాను, అందుకని సేవ. ద్రౌపది కిష్టుడికి చిన్న చీర ముక్కెలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది, అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నానంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తున్నాం కదా ఆయన భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని. అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు, అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయ లేకపోతే ఇవన్నీ ఏం రావు, ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
0: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే మనం చేసినటువంటి ఈ మంచి పనులు ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్. అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది. ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది,
2: రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తున్నది, మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 2017 లోని మన యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు. సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు, హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ బోధన చేస్తున్నారు. ఆయన అంటే ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఇమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితో, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగా నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను, అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూశారు, మన మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టాము, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అని అని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 మంది వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్, ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి చెప్తాడు కదా.
4: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తల ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 2 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలొక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచిడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ళ మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో, పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికి అందరమన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
0: మరికంట
5: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియంలో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా, వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడాడు అన్నమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవ, అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ అంటే ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత. అంటే స్వామి మీద ఎంత డెడికేషన్తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
6: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అనమాట. అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది ఇది. మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఫోన్లే వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు ఆ సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి మీకు అర్థం కావట్లేదు నేను నా పని చేయాలి నేను నా డ్యూటీ చేయాలనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పించుకుంటూ అలా ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు మేమేమో అక్కడ నించొని ఉన్నాం మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు ఆయన వైపే ఇలా చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ మీది కాదు నాది కాదు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది మేం చెయ్యాలి ఇది చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గాని మీరెందుకు గొప్పలు పోతున్నారు ఇవేం మాటలు లేకుండా
0: తన డ్యూటీ
6: తన డ్యూటీ నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యతా తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. అది చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నింది అది.
7: కాదు ఇంకోటి గణేష్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక్క ప్రశ్న వస్తుంది ఇంట్లోనే. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు అప్పుడు స్వామి ఉండేవారు స్వామి వచ్చారు స్వామి పాలు పొంగించారు స్వామి వాళ్ళతో తిరిగేవారు స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు స్వామి భౌతికంగా లేరు అయినా కూడా స్వామి నేను ఉన్నాను అని నిదర్శనం చూపెట్టారా మీకు అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా నాతోటే స్వామి ఉన్నారు ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతోటి ఇప్పుడు ఉన్నాము నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా
0: చెప్పచ్చు.
8: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే ఒకసారి కుల్వంద్ హాల్లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది. నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడు మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు నేను క్యాచ్ చేయాలి నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్ నేను క్యాచ్ చేయాలి పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్ అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అనే ఆ బ్యానర్ ని చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది. ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను. చివరి కంబైన్డ్ ఇది కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది. అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే మా సార్ల కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళు
7: జీహెచ్ అంటే జనరల్
8: హాస్పిటల్ అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా మీ ఈవెంట్ చాలా బాగుంది ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు బంగారు నీకొకటి గుర్తుందా నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా ఒక్క 2 సెకండ్లు నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో, అలాంటిది ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను. అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు సర్వ్ చేస్తారు. అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కళలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను, ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను, నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే నాకు మ్యాథ్స్ 1A 75 కి 75 వచ్చినాయి, 1B 75 కి 74 వచ్చినాయి, నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసుకొని మళ్ళా స్కోర్ చేసుకోవచ్చు, అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళా బెటర్మెంట్ కట్టి ఆ 1 మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే, నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి, వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటల్లో వినలేదు, నేను నా మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను. ఎగ్జామ్ రాశాను, నాకు 75 కి 75 వచ్చినాయి. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్. ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా అటేటిని పట్టించుకోకుండా నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు. రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి, సుప్రభాతాలు చేయాలి, ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి, కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు 1 స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్ తీసుకుంటానని, అదే విధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు. ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75 కి 75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి, స్వామి ఇప్పుడు నువ్వు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు, కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ షేర్ చేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు, నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్ కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నాకు లాస్ట్ టైమ్ సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడున్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయి అన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటో కాపీ బెటర్మెంట్ తర్వాతది, అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమ్మటి నీలాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయి అంటే, స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరని అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
0: చాలా బాగుంది. మనకంట
9: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను, అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారంట, నువ్వు నన్ను మీరలాగా ప్రే చేసావా, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా నీకు నీ దగ్గర రావడానికి సూర్యదాస్ లా ప్రే చేసావా నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్ తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వెక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నాను మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము ఆల్ డివోషన్ మా దగ్గరికి ఎలా వచ్చింది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను. స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచి ఎవరు అన్న అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బటర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయాను, అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్న. టీచర్స్ అలా అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుంది అని. అప్పుడు నేను అంటున్నా స్వామి నేను నిన్ను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడిచింటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడుతున్నా. నేను మాత్రం స్వామికి చూస్తున్నా, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
7: అయిపోయింది.
9: ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అన్న. అంటే లేదు లేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటానన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎత్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను. స్వామి ఇక్కడే ఉన్నారు, ఎక్కడే పారిపోతారు అని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షం అయ్యి, ఎందుకు నా గురించి ఎదుగుతున్నావు, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గాడ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీ రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి, వెళ్ళదు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు లేదు లేదు మంగారు, ఒక డివోటీ అని పిలుస్తున్నాను, నేను వెళ్ళాలి. ఆయన నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి, నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మనం మన పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
7: అద్భుతం. ఇంకెవరైనా
0: చెప్తారా?
10: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అనమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందావన్లో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ ఎలాగోలా స్వామి దయవల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను, మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదనమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో, నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజ్ లోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్ వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాన్ని స్వామికి ప్రే చేసేవాన్ని. కానీ జూన్ 3 సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6 లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఏడ్చేశాను. స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు, తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను, చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చిందనమాట, రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్ ఇన్స్టెంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడు పొందుతూ ఉన్నాను.
0: చెప్పదశేరి,
3: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని. అట్లా అనుకున్నాను. తర్వాత కొన్ని కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం ఎందుకు తగ్గలేదు, తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యేది కాదు, తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా
7: అన్ని చిన్న ప్రేయర్ చేసినా స్వామి దాన్ని నెరవేర్చేస్తారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గరికి.
0: చాలా బాగుంది నీ విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్. దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
8: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె, చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు, దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
6: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
8: చెప్పు ఉదయ్.
6: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకడు నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచడీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్ లో ఓ సగం తిన్నాడు, సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్, వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తలుపు డబ్బం తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది ఇప్పుడు జ్వరం, ఎలా ఉంది అది అని టెంపరేచర్ చెక్ చేస్తూ, పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు, ఏమన్నా తిన్నావా అని అడిగితే తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారు అనమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు, డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే, లేదు సార్, ఆ అబ్బాయి తినలేకపోయాడు, అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు, నేను తింటున్నాను అని. అంటే నా వైపు తిరిగి, నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు అసలు కొంచెమైనా, ఆ అబ్బాయి తినలేకపోతున్నాడు అంటే నువ్వు పెట్టి తినిపించాలి గాని నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినట్టు కదా, నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి, నా చేతి నుంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నన్ను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది ఆ హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు, సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
0: చాలా బాగుంది.
9: ఎన్నో ఇన్సిడెంట్స్ ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్ తలకు వస్తున్నాయి. ఒకటి, నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్ అని. అతను 8th క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చిందనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అని అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రెసెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్ కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకుని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కూర్చోని దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడిగిన అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించారు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేన్ లోడ్ ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా డిసెంబర్ అక్టోబర్ 5th నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే, ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు. విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి, వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయిన ఆ టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేస్తున్నా. ఆయన ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రి అంతా ఆయన మెల్కొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్, రాత్రి 2 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేస్తే ఆయన అలా నా వంక చూస్తున్నారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్న. అంటేనేమో నేను ఎలా పడుకున్నాను, నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నారు. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే, లేదు లేదు స్టూడెంట్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని పంపించాను పడుకోమని. వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నా. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ నీకు అంతా బాగుందా అని. డాక్టర్స్ వచ్చేంత వరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, ఇమీడియట్ గా చేయాలి అంటే, అప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది. ఎన్నో ఆలోచనలు మొదలైంది. సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేస్తున్నాను, 2 రోజులు అయింది దేవీపాలనం చేసి, సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 week హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 week హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మదర్లో కదులుతుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయమైన విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూశాను ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా, ఆడవద్దు అన్నారు. సార్ ఎలా ఆడవకుండా ఉంటాను సార్, అన్ని సగం సగంలో ఆగిపోయినాయి సార్ అంటే, ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే, నేను ఎందుకు బాధపడుతున్నాను మర్చిపోయాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడుతున్నా, ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టానమాట. అలా మాట్లాడుతున్నాను. ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం ఆ వయసు కూడా లెక్ చేయకుండా ఎప్పుడూ వచ్చారు. అంటే ఇక్కడ ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే, ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు. ఎల్లప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, స్వామి ఇంకెంత ప్రేమ చూపించుండాలి వీళ్ళ మీద, వీళ్ళు మనకంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు, డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
0: అశోక్,
11: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
6: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, MBA మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
11: అవును. ఉదయ్, ఒకసారి ఏమైందంటే, భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒక అతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి, మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను. అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది. నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు? మీరే నా గురువు. మీరు చెప్పారు స్వామి ఒకనాడు, మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని. అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనను చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నిజంగా స్వామియే మనకి జగద్గురువు అని తెలుస్తుంది. అంతేకాదు, ఈ జగద్గురువు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
0: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి, స్వామి గురించి మాట్లాడుకుంటే
7: 2 గంటలు అయిపోతుంది,
0: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజీ షెడ్యూల్ లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి, వాళ్ల అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తార, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో, ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
7: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@sssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమః. ఆర్తత్రాణ పరాయణుడు, ఈ ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు అని మూడు రకాల భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడు అంటే కేవలం కష్టాల్లో ఉన్నవాడిని రక్షించేవాడని మనం గుర్తు చేసుకోకర్లేదు. ఈ మూడు రకాల వాళ్ళని రక్షిస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వామివారు. ఏ మూడు రకాలు? బాధలో ఉన్న ఆర్తులు, ధన సంబంధమైన బాధల్లో ఉండేటువంటి అర్ధార్థులు, ఏవేవో పుస్తకాలు చదివి, ఉపనిషత్తులు చదివి తలంతా నెరిసిపోయి బాధపడిపోతూ ఇంకా ఏంటో స్వామి వెల్తిగా ఉంది అనే జిజ్ఞాసువులు, ఈ ముగ్గురు కూడా ఆ ఆర్తత్రాణ పరాయణుడిని ఆశ్రయించి వారిచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించే అర్హతని కోరుకుంటూ ఉంటారు. ఇందులో భక్తులు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు అన్నవి మూడు స్టేజెస్ అని కూడా అనుకోవచ్చు. మొట్టమొదట మా జీవితంలో మేము, మా నాన్నగారు ఎక్కడో ఉండారు, కనిపించలేదు, రావడం లేదు, స్వామి వారిని తీసుకురావా అని ఆర్తిగా మొట్టమొదట మా బంధుత్వం స్వామితోటి వచ్చింది. ఆ బంధుత్వం తర్వాత పిహెచ్డీ అయ్యవా స్వామి, అలా ఉద్యోగం అయ్యవా స్వామి, అర్ధార్థిగా మారింది. ఆ తర్వాత వారి కృపా కటాక్షాలతో చాలు స్వామి, ఇక చాలు, ఇక చాలు అనే స్థితి కూడా వారే తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఆ బంగారు తండ్రిని నమ్ముకుంటే వారు ఆర్తిగా వచ్చినా, అర్ధార్థిగా వచ్చినా, జిజ్ఞాసులుగా వచ్చినా దీంట్లో ఏ విధమైనటువంటి సంకోచం అక్కర్లేదు. వారి కృపా కటాక్ష వీక్షణాల కోసం వస్తున్నారు. ఆ కృపతోటే వాళ్ళు చాలా చాలా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఈ రూపంలో వచ్చి చాలా మంది అంటారు ప్రపంచంలో మంచి కోసం వచ్చారు, కేవలం ఒక్క భక్తుడి కోసం రాలేదని. ఈ ప్రపంచంలో మంచి చేయడం కోసం వచ్చిన స్వామి చాలా మంది అంటుంటారు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అని. అది కాదు, దుష్ట శిక్షణ కాదు, దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. పరి అన్న పదానికి భగవత్ సంబంధమైనది అని అర్థం కనుక దుష్టుడు స్వామివారు చెప్పినట్టు ఒక్క రావణుడు కాదు, కలికాలంలో అందరూ రావణులే, కొంచెం కొంచెం పాళ్ళు తేడా. అంచేత దుష్ట పరివర్తన చేయడం కోసం వచ్చారు. లోపల నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తాపిగా పనిచేస్తూ ఏ చికాకు లేకుండా మనుషుల్ని మార్చేటటువంటి ఆ కార్యక్రమంతో వచ్చారు. ఇది దుష్ట పరివర్తన. నా అనుభవంలో జరిగింది ఏంటంటే మనసులో చెడు ఉన్నా సరే ఆ పరమేశ్వరుడితోటి, ఆ స్వామితోటి కొంచెం కాంటాక్ట్, ఆ లింక్, ఆ బంధం ఉంటే, తాడు తెగకుండా ఉంటే లోపల నుంచి ఏదైతే మనం చెడు అనుకుంటున్నామో అది మెల్లిగా మన నుంచి పోయేటట్టుగా చేస్తారు. అది దుష్ట పరివర్తన కార్యక్రమం. ప్రేమతో, అప్పుడప్పుడు ప్రేమతో నిండిన చిన్న దండనతో, చిన్న కోపంతో ఎన్నెన్నైనా బాధలు పడతారు నా స్వామి నన్ను మార్చడం కోసం. అది నిజమైనటువంటి అవతార కార్యక్రమం, దుష్ట పరివర్తన. పరివర్తన అంటే భగవంతుడితో ఆ బంధుత్వం పెట్టుకుని వర్తించడం. వాడు దుష్టుడైనా పర్వాలేదు, భగవంతుడితో ఉంది కదా ఆ బంధము. దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. ఈ ప్రపంచంలో ప్రతి దుష్టుడు ఒక్కొక్క రోజునైనా, ఒక్కొక్క గంటైనా చాలా మంచివాడుగా కూడా ఉంటాడు. పూర్తిగా మంచివాడు లేడు, పూర్తిగా చెడ్డవాడు లేడు. పాళ్లు తేడా, రోజుల్ని బట్టి తేడా. ఒక్కొక్క రోజు మహాశాంతమూర్తి బ్రహ్మాండమైన కర్ణకఠోరుడైపోతాడు. అంచేత వాడు శిష్యుడుగా ఉన్నప్పుడు భగవంతుడే ఎలా రక్షించాలో చూసి పరిరక్షించడం. శిష్ట పరిరక్షణ, దుష్ట పరివర్తన, ఇది నిజమైన ఆర్తత్రాణ పరాయణత్వంలో ఉన్నటువంటి గుణం. ఆ గుణం కలిగిన స్వామి నీకు నమస్కారం. 39. ఈ ప్రపంచంలో ప్రతి దుష్టుడు ఒక్కొక్క రోజునైనా ఒక్కొక్క గంట అయినా చాలా మంచివాడుగా కూడా ఉంటాడు. పూర్తిగా మంచివాడు లేడు, పూర్తిగా చెడ్డవాడు లేడు.

ఉన్నటువంటి గుణం. ఆ గుణం కలిగిన స్వామి నీకు నమస్కారం. 39. ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః. ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు పాపం, వాళ్ళకి దిక్కులేదు అనుకుంటారు. ఇందులో కూడా తల్లిదండ్రులున్నవాళ్లు అప్పుడప్పుడు దిక్కు తోచక దిక్కులేని వాళ్ళు అవుతారు. రైలుకి టికెట్ కొనుక్కున్నాం, రిజర్వేషన్ లేదు, నిలబడ్డాం, ఆ రైల్ నిండా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లేను, రిజర్వేషన్ లేని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అంత వెళ్ళి రైలు ఇంకా బయలుదేరే టైంలో ఏంటి స్వామి ఇవాళ ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను అయ్యయ్యో అని అనే టైంకి ఎవరో తలుపు తీసి మీరు వెళ్ళాలా సార్ రండి మరి ఎలా నిలబడతారేంటి అని పిలుస్తారు. ఇది నేను కథ చెప్పడం లేదు, నాకు జరిగింది చెప్తున్నాను. ఎవరు చేసినది? ఆ తలుపు తీసిన ఆ స్వామిలో ఉన్న నా స్వామి ఆ క్షణానికి ఈ దిక్కుతోచని వాడికి రక్షణ కల్పించారు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అనాథనాథుడంటే కేవలం అనాథులకే నాథుడు కాదు, మనందరం కూడా ఒక్కొక్క టైంలో అనాథలవుతుంటాం. ఏదో పని జరగక అనాథలవుతుంటాం. ఆ టైంలో నాథుడుగా కనిపించేది నా స్వామి. పూర్తిగా అనాథలకి ఎలాగా చేస్తూనే ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పని జరుగుతోంది, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు, తల్లిదండ్రులు లేకుండా ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఉండి చెయ్యలేనటువంటి దిక్కుచేవసినటువంటి పిల్లలు వాళ్ళందరినీ తెచ్చుకుని పాఠశాలలో చేర్చి పెద్దవాళ్ళని చేస్తున్నారు. అది ఎలాగా ఉంది? మనం కూడా మామూలుగా నాథుడు ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క టైంలో దిక్కు తోచుకున్నప్పుడు తాను వచ్చి చేపట్టుకుని నడిపించేటటువంటి ఆ స్వామికి నా నమస్కారము. 40. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః. అసహాయ సహాయాయ నమః. స్వామి నాకెవరు సాయం చేస్తారు? నేనున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, ఇంట వెంట జంట కంట, ఈ ముందు వెనక మీదన కిందన ఈ పక్క ఆ పక్క ప్రతి చోట నేనున్నాను అని 1977లో ఒకసారి నాకు ఒక ఆయన్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు స్వామి. ఏదో వరుస బాగా కుదిరింది కదా అని చెప్పుంటారు స్వామి అనుకున్నాం అజ్ఞానంలో. ఎందుకంటే ఇంట జంట వెంట కంట ఎంత బాగుందో చూడండి, వరుస బాగుంది కదా, కింద మీద ఈ పక్క ఆ పక్క అది కూడా వరుస బాగుంది, టకటక చెప్పేశారు స్వామి అనుకున్నాం. ఆ తర్వాత ప్రతిరోజు అరే ఇది ఎలా జరిగింది, స్వామే చేయించుంటారు అని నా చుట్టూ ఉండే ప్రతి మనిషి, నా చుట్టూ ఉండే వాతావరణంలో స్వామి నువ్వే అంతర్గతంగా ఉన్నావు అనేటటువంటి ఆ పరిజ్ఞానం వచ్చేటట్టుగా శ్రీవారు చేస్తుంటారు. వారన్న మాటకి తిరుగులేదు, వారు ఊరికినే ఏది అనరు. అయితే రైలు కదిలే, ఇందాక తమతో చెప్పాను, రైలు కదులుతూ ఉంటే కళ్ళంట నీళ్ళ చుక్కు వస్తూ ఉంటే నేను ఎలా వెళ్తాను అనుకునేసరికి ఒక ఆయన తలుపు తీస్తాడు, సాయిరాం రండంటాడు. అదే ఒకటే కాదు, ఓసారి హైదరాబాద్ విమానాశ్రయంలో చిన్న విమానం, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానాల్లో ఎక్కువ సీట్లు ఉండవు, ఉండేవే 30 సీట్లు అయినా ఉంటాయి. దాంట్లో వెయిటింగ్ లిస్ట్ 13వ నెంబరు మీ భానుజీరావుది. స్వామి దర్శనం చేసుకుని స్వామికి ఏదో ఉత్తరాలిచ్చి ఏదో చిన్న మాట మాట్లాడి ఆ ఆనందంతో హైదరాబాద్ వెళ్తే

0: అక్కడ పరిస్థితి, బాబు నీకు 13వ నెంబర్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, కూర్చో. నమ్మినా నమ్మకపోయినా నిజం ఏమంటే, నాకు ఏ విధమైనటువంటి బాధ గాని భయం గాని సంకోచం గాని ఏం కలగలేదు. అక్కడ కూర్చుని, స్వామి నీకిష్టం ఉంటే ఇవాళ నన్ను పంపిస్తావు, నీకిష్టం లేకపోతే ఇవాళ నన్ను ఇక్కడే ఉంచుతావు, ఏం పర్వాలేదు స్వామి, నీకేది ఇష్టమో చెయ్యి, 13 వెయిటింగ్ లిస్ట్ అయినా నన్ను పంపించగలవు, లేకపోయినా ఇక్కడ ఉంచుకుంటావు, నాకేం బాధ లేదు. కానీ ఒకటి, అది కావాలి అదే కావాలి నేను అడగడం లేదు. శ్రీవారికి ఏది సమ్మతమో అది జరగచ్చు అని హాయిగా కూర్చున్నాను. నా పేరు పిలిచి సీటున్నది అన్నప్పుడు మళ్లీ కళ్ళండి నీళ్లు వచ్చాయి. స్వామి విశాఖపట్నం వెళ్ళమన్నావా? సరే స్వామి, ఎందుకంటే ఇంట వెంట జంట కంట ఉంటాను, నీ ఇరుపక్కల ఉంటాను, నీ చుట్టూ ఉంటాను అన్న స్వామి, ఆ శక్తి లేకపోతే ఏ అసహాయుడికి సహాయం చేయలేరు. ప్రతి అసహాయుడికి సహాయం చేసే స్వామికి ఉన్న మహత్తర శక్తి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం. పుస్తకాల్లో, చాలా పుస్తకాల్లో చాలా మంది అనుభవాలు భక్తులు చదువుతారు. అన్ని అనుభవాల్లో సారాంశం, ఎక్కడ ఏ భక్తుడు కంట తడిపెట్టి స్వామీ అన్న వెంటనే అక్కడే పని చెయ్యగల మహాశక్తి ఆ స్వామిది. అందుకే శ్రీవారిని అసహాయ సహాయాయ నమః అని నమస్కరించుకుంటున్నాను. 41వ నామం. ఓం శ్రీ సాయి లోక బాంధవాయ నమః. శ్రోతలందరితో ముఖ్యంగా ఈ నామం తాలూకా వెనకాల ఉన్న అనుభవాల్ని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బంధువు, నిజమైన బంధువు, ఆ నిజమైన బంధువుకు ఉండేది ప్రేమ బంధం. అందరూ బంధువులే, పాపం కొందరు కొందరు దురదృష్టవంతులకి రకరకాల బంధాల్లో ఇమిడ్చేటటువంటి బంధువులు కూడా ఉంటారు. కానీ స్వామి బంధుత్వానికి కారణం ప్రేమ. స్వామితో ఉండే బంధము ప్రేమ బంధం. లోకము మీద ప్రేమతో లోకబాంధవుడుగా అవతరించాడు స్వామి. ఈ లోకాలు ఏమిటి? 3 లోకాలు. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి శక్తి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి శ్రీవారిగా అవతరించింది. శ్రావణ పౌర్ణమి, దంజ్యాల పౌర్ణమి అని కూడా అంటాం. యజ్ఞోపవీత ధారణం చేసుకుంటాం, గాయత్రీ మంత్రం చదువుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. ఒకసారి స్వామి చెప్పారు, ఈ త్రిలోకాల్లోనూ ఉండే సవితాశక్తికి అమ్మా రక్షించు అని గాయత్రి మంత్రం జపించుకుంటున్నాం. గాయంతి త్రయతి గాయత్రి. ఎవరైతే భజిస్తారో ఆ భజించిన వాడిని, ఆ కొల్చుకున్నవాడిని రక్షించేది గాయత్రీదేవి. ఆ రక్షించేది మనం ఏదో 5 ముఖాలు అవి ఇవన్నీ పెట్టుకుంటాం, విగ్రహ రూపంలో కొల్చుకుంటాం. ముఖ్యంగా సవితాశక్తి, రూపనామరహితమైనటువంటి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి అని ఎలా అంటున్నారు? ఎందుకంటే రక్షిస్తుంది కనుక. మన రక్షించే వాళ్ళందరూ మన ప్రేమించేవాళ్లే. ఆ శక్తియే ఈ లోకబాంధవుడైనటువంటి నా స్వామి అని ఇవాళ అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి విషయం. ఈరోజు శ్రావణ పౌర్ణిమ కనుక ఈ రోజున అందరూ గాయత్రీ మాతని కొలుచుకుంటారు కనుక ఈ నామంలో ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. త్రిలోకాలకి బంధుత్వం ఉన్న స్వామి అంటే త్రిలోకాలని ప్రేమించే స్వామి అంటే త్రిలోకాలలోనూ ఉన్నటువంటి ఆ సవితాశక్తి అయినటువంటి గాయత్రీ మాత రూపంలో ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆ గాయత్రీదేవే నా స్వామి. ఇక్కడ కూడా చూడండి, గాయంతి ప్రయతి గాయత్రి. భజించుకో రక్షిస్తుంది అమ్మ. స్వామి ఏం చెప్పారు, నామస్మరణ కలియుగంలో అదే జీవనోపాధి, అదే జీవన మార్గం, అదే ముక్తి మార్గం అన్నారు. ఎవరి నామం స్మరిస్తారు స్వామి? నీ ఇష్టం వచ్చిన నామం స్మరించుకో. ఎంచేత అంత చక్కగా చెప్పగలిగారు? నేను దేవుణ్ణే నువ్వు దేవుడే అనే స్వామి. ఎవరిని భజించుకో అన్న దానికి ఏ విధమైనటువంటి తేడాలు స్వామి అందివ్వరు. ఎందుచేత స్వామి అల్లా తుమహో, ఈసూ తుమహో, జోరాస్టర్ తుమహో ఎలా అనిపిస్తున్నారు? ఎందుకలా అనిపిస్తున్నారు? ఎందుకంటే ఆ ప్రేమమూర్తుల తాలూకా ప్రేమ అన్న శక్తికి స్వామి నిదర్శనం కనుక. చూడండి, మనం ఒక తీపి నచ్చుతుంది ఇంకో తీపి నచ్చదు అనుకుంటాం. కొందరికి రసగుల్లా చాలా ఇష్టం, కొందరికి గులాబ్జామ్ చాలా ఇష్టం. కానీ పంచదారని అడగండి, ఏ పంచదార గారు మీకు గులాబ్జామ్ ఇష్టమా, మీకు రసగుల్లా ఇష్టమా? నా మొహం నాకు ఇష్టమేంటి, అన్నిట్లోనూ నేనే ఉన్నాను కదా. అదేవిధంగా ఏ నామమైనా పర్వాలేదు, ఎందుకంటే అది నాకే వస్తుంది, నేను లోకబాంధవుణ్ణి, నేను ప్రేమస్వరూపుణ్ణి, త్రిలోకాలలోనూ ఇమిడి ఉన్నటువంటి ప్రేమశక్తి అయిన ఆ సవితాశక్తి, ఆ గాయత్రీమాత శక్తి, ఆ శక్తే శ్రీవారి తాలూకా శక్తి, అదే ప్రేమశక్తి. ఈరోజు ఈ నామం చదువుకోవడం గొప్ప విశేషం. లోకాలన్నిటికీ, మూడు లోకాలకి ప్రేమబంధంతో వచ్చినటువంటి నా స్వామి, నీకు నమస్కారం చెప్పుకుంటున్నాను. ఓం శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. ఎప్పుడో నాకు ఆరేళ్లప్పుడో ఏడేళ్లప్పుడో మా అమ్మతో నేను అనుకున్న మాట ఇప్పటికి నేను మర్చిపోను. ఎవరో చాలా అన్యాయమైన స్థితిలో అమ్మా అని ఇంటి ముందు నిలబడి, అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. మా అమ్మగారు వెంటనే వెనక్కి వెళ్ళి లోపలికెళ్ళి, చాలా మాకు కూడా ఆ రోజుల్లో ఎక్కువ చెప్పుకునేంత ఏం లేదు, ఏదో కొంచెం అన్నం తీసుకొచ్చి వేసింది. నేను అమ్మతో అన్నాను, అమ్మా వాడి మీద జాలి నాకు, వాడి మీద ప్రేమ నాకు, వాడంటే నాకు చాలా బాధగా ఉంది అంటే ఏమీ లాభం లేదమ్మా, ప్రేమను చూపెట్టాలి. నన్ను దగ్గర తీసుకుని, అదే నాన్న ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది అనుకుంటే లాభం లేదు, ఆ ప్రేమ కనిపించాలి, ఆ కనిపించడంలోనే అవతల వాడికి ఉపయోగం జరగాలి అని మేము అనుకున్నాం. చాలా చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఇందాక 41వ నామంలో లోకాలన్నిటి మీద ప్రేమతో వచ్చినటువంటి లోకబాంధవా అనుకున్నాం. కానీ ఆ ప్రేమ అక్కడుంది అంటే కుదరదు కదా, ఆ ప్రేమకి దండం పెట్టుకో అంటే కుదరదు కదా, ప్రేమ అందరి మీద జల్లాలి. అందుకే 42వ నామంలో చెప్పుకుంటున్నాము, శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. లోకాల మీద ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమని ఉపయోగించి, ఆ ప్రేమని వెదజల్లి మూడు లోకాల్ని రక్షించేటటువంటి నా బంగారు తండ్రికి నేను నమస్కరించుకుంటున్నాను. ప్రేమబంధంతో ఎవరో చూస్తూ కూర్చోకూడదు. శ్రీవారిచ్చిన మహామంత్రం లవాల్ సర్వాల్, ప్రేమని నిండా గుండెల్లో పెట్టుకో, ఆ ప్రేమని బయటికి వెదజల్లు. ఎలా వెదజల్లుతాను? సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ సేవ చేయడమే ఆ ప్రేమని వెదజల్లడం. వారు మన మీద చూపెట్టి మన్ని 10 మందికి పంచమంటున్నారు. ఆ బంగారు తండ్రిని నిజంగా సంతోషించాలంటే ఎవరికి ఏమాత్రం ఏ విధమైనటువంటి సేవ చేయగలరో, ఆ సేవ ద్వారా ఎవరికన్నా సంతోషం పంచగలిగితే వారు సంతోషిస్తారు. శ్రీవారు ఎప్పుడు రక్షించడం, ప్రపంచాన్ని రక్షించడం అనేటటువంటి ధ్యేయాన్ని పెట్టుకుని అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వారిని శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః అని తలుచుకుని నమస్కరిస్తున్నాము. 43వ నామం. ఇంకా ఈ లోకబాంధవ్యుణ్ణే కొలుచుకుంటున్నాము. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. అటు ప్రేమ ఉంది. ఎందుకంటే ప్రేమగా లోక కళ్యాణం కోసం వచ్చావు, లోకరక్షాపరాయణుడివి. స్వామి, ఎక్కడో ప్రేమగా అవతరించావని, లోకమంతటికీ ఏవో చేయిస్తున్నావని దాంతో నాకు తృప్తి కలగదు కదా స్వామి, అంచేత ఈ లోకానికి నువ్వే నాధుడివి అని జ్ఞాపకం పెట్టుకుంటే ఆ లోకంలో ఉన్న నాకు కూడా నువ్వే నాధుడివి అవుతావు కదా, ఆ నాథుడైన నా స్వామికి నమస్కరించుకుంటాను. 41వ నామము, 42వ నామము చాలవా? మళ్లీ మరో మాటు, కవితాలూక సంతోషం కోసం లోకనాథాయాన్ని రాశాడా? కాదు. ఎందుకయ్యాడు లోకనాథుడు, ఎందుకయ్యాడు లోకరక్షాపరాయణుడు? ఎందుకంటే లోకానికి నాథుడు కనుక. చూడండి, ప్రేమమూర్తి అమ్మ, ఆ ప్రేమను చూపెట్టడం, మనందరికీ అన్నం పెట్టడం, ఈ రెండూ ఉంటే చాలదా? కాదు. ఆ ప్రేమమూర్తి ఎలా అయ్యారు? అందరినీ సృష్టించుకున్న నాథుడు తనే కనుక. ఇందులో ఎందుకు ఆ ప్రేమ ఉన్నది, ఆ ప్రేమను మన మీద ఎందుకు చూపెడుతున్నారు, దీనికి అంతరార్థం ఏంటంటే ఈ లోకాలకి నాథుడు తనే కనుక. మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే, వారి తాలూకా ఆనందం కోసం సృష్టించిన ఈ లోకాలని ప్రేమించడం వారి తాలూకా సహజం, ప్రేమించడం వల్ల వాటిని రక్షించడం వారి తాలూకా సహజం. ఈ మూడు నామాల్లో వారి తాలూకా అవతారతత్వం పూర్తిగా ఇమిడి ఉంది. లోకనాథుడు, లోకబాంధవుడు, లోకరక్షాపరాయణుడు అయినటువంటి నా స్వామికి నేను నమస్కరించుకుంటున్నాను. ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః. భక్తుడైన ప్రతివాడికి, పుట్టపర్తి బాగా తెలిసిన ప్రతివాడికి ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః అనగానే వెంటనే చెవిలో వినపడుతుంది దీనజనోద్ధరణ పథకం. అయితే ఈ దీనజన పోషణాయ నమః అని తను ఇక్కడ ఒక 10 మంది పిల్లల్ని పెట్టుకుని దీనజనోద్ధరణ పథకము అంటే ఈ నామానికి పెద్ద సార్థకత లేదు. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో అలా చేస్తున్న వాళ్ళు. అది కాదు, దీనజనులను పోషించడానికి ఏ ఏ ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లన్నీ చేసినటువంటి నా స్వామికి నమస్కారం. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ పుట్టపర్తిలో దీనజనోద్ధరణ పథకం అనగానే ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ మళ్ళా చేయవలసిన కార్యక్రమం ఏమిటి? దినజనోద్ధరణ పథకం అమలు చేసుకోవడం. చూడండి ఎంత బంగారు తండ్రో, ఎప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, చేసి చూపెట్టే. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ యజ్ఞం జరిగాక, అతిరుద్ర మహాయజ్ఞం జరిగాక ప్రతి వాళ్ళు ఉవ్విళ్ళు ఊరుతున్నారు స్వామికి చెప్పుకుని. స్వామి తాలూకా అనుమతితో మన జిల్లాలో కూడా చేయాలి. మంచి స్వామి చేశారు కనుక మనం దాన్ని అవలంబించాలి, మనం దాన్ని అనుసరించాలి. అది నిజమైన భగవత్ తత్వం. ఏదో నా గ్రామంలో మా అమ్మ పేర ఓ ఫ్యాన్ వేయించి, ఒక రెక్క మీద మా అమ్మగారి పేరు, ఇంకో రెక్క మీద మా నాన్నగారి పేరు వేయించి ఆ రెండు రెక్కలు తిరుగుతూ ఉంటే ఆహా నాన్న అమ్మ తిరుగుతున్నారు అనుకోవడం అందరూ చేయగలరు. అది కాదు, శ్రీవారి తారుక అవతార కార్యక్రమంలో సంస్థని స్థాపించి ఆ సంస్థల్లో ఉండే వాళ్ల ప్రేమని ఆ చుట్టూ ఉండే వాళ్ల మీద వెదజల్లమని చెప్తున్నారు. వారి ప్రేమ ఎట్లాగైతే ఒక ఆసుపత్రి, ఒక విశ్వవిద్యాలయం కట్టిందో, వారి ఎప్పుడు ఆ అంటే అలాంటి ఆసుపత్రులు, అలాంటి విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి ఎందరో భక్తులు తయారుగా ఉన్నారు. అయితే వారు వెంటనే అనరు, ఎందుకంటే చాలా ముందు చూపు చూసి సంస్థలు పెట్టగానే సరికాదు కదా, అవి చాలా బాగా ఉండాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, సత్యసాయి సంస్థ, సత్యసాయి మందిరం, సత్యసాయి కళ్యాణ వేదిక, సత్యసాయి విద్యా విహార్ అన్నవి వాటి అందమే వేరు, వాటి అందం వేరు, అందులో ఉండే పిల్లల తీరు వేరు, అందులో ఉండే ఉపాధ్యాయుల తాలూకా టీవీ వేరు. అలా ఎవరు చేయగలరో వారికి తెలుసు, మనకి తెలియదు. అందుకే వెళ్ళి ఒక్కప్పుడు నేను ఇది చేసేస్తానంటే ఉండు ఉండు అంటారు. ఎందుకంటే ఆ జరిగే విధానం కూడా వారికి నచ్చాలి. ఆ కట్టిన కట్టడం కూడా ఇది స్వామిదై ఉంటుంది, ఎందుకంటే ఇంత అందం ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, శ్రీ సత్యసాయి సేవా సమితి అని ఎవరన్నా ఒక బస్సు ఆగడానికి షెల్టర్ నిర్మిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అల్లంత దూరం నుంచి తెలిసిపోతుంది ఇది సత్యసాయి సేవా సమితి వాళ్ళు చేసుంటారు అని. అలా ఎవరు చేయగలరో వాళ్లకి ఎంతో కష్టం మీద అనుమతి లభిస్తుంది స్వామి దగ్గర నుంచి. స్వామికి ఏదో రకమైన సేవ చేయడానికి ఎప్పుడు సమ్మతులు ఇవ్వరు. మనస్ఫూర్తిగా ప్రేమపూర్తిగా ఆ ప్రేమమూర్తి తాలూకా సంస్థ ఇది అని తెలిసేటట్టుగా ఉండేవాళ్లు ఎవరైతే చేయగలరో వాళ్లకి అనుమతిస్తుంటారని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈ దీనజన పోషణ అన్నది వారి కార్యక్రమం ఒకటే కాదు, వారి భక్తులందరి తాలూకా కార్యక్రమం అది. 45వ నామం. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః. ఈ మూర్తిత్రయ స్వరూపం అంటే అందరికీ తెలుసు దత్తాత్రేయ స్వరూపం అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నటువంటి ఒకే ఒక్క రూపం అని అందరికీ తెలిసింది. కానీ శ్రీవారి ప్రేమని చవి చూశాక శ్రీవారి తాలూకా శివశక్తి స్వరూపాన్ని అర్థం చేసుకున్నాక మీరంటారు ఎలా అర్థం చేసుకున్నావురా అని. అమ్మ కోట్ల కోట్ల అమ్మల ప్రేమని వెదజల్లే స్వామి కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన దత్తాత్రేయుడు అంటే చాలదు, నా గుండెల నిండా ఆనందం ఉండదు అప్పుడు, ఏదో వెలితి కనపడుతుంది. అంచేత అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆవిడెవరంటే ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తాలూకా అంతర్గతమైనటువంటి ఆ ఆత్మతత్వము ఒక పక్కన, ఆ విధంగా కూడా మూర్తిత్రయ స్వరూపుడే. ఇంకా నాకు ఇష్టమైనది మీతో చెప్తున్నాను, దుర్గాలక్ష్మి సరస్వతుల ఆ ముగ్గురు అమ్మల తాలూకా అవతారం కూడా నా స్వామి. దీంట్లో అంతరార్థం ఏంటంటే బ్రహ్మ సృష్టి విద్యావేత్తలు చేసే సృష్టి కొంచెం చిన్న బంధం అన్నమాట. బ్రహ్మ చేసే సృష్టి మహాసృష్టి బాగా చదువుకుని ఎంతో ఆలోచించి ఒక చిన్న విషయం కనుక్కోవడం అది కూడా సృష్టే, దాంట్లో కూడా తప్పేం లేదు. అయితే అది బ్రహ్మ సృష్టిలో ఉన్నదే కనుక్కుంటూ ఉండడం అని. అందుకే మేమందరం అంటాం రీసెర్చ్ అంటాం, ఇన్వెన్షన్ అనం. ఎందుకు రీసెర్చ్ అంటాం అంటే అది ఉంది ప్రకృతిలో ఉన్నది, శ్రీవారి తాలూకా సృష్టిలో ఉన్నది, మాకు తెలియలేదు ఇన్నాళ్ళు. మనందరికీ తెలుసు భూమికి ఆకర్షణ శక్తి ఉందని, అది న్యూటన్ గారు చెప్పే వరకు ఆకర్షణ శక్తి లేదా ఉంది, ఆకర్షణ శక్తి ఎప్పుడూ ఉంది, ఆయన కనుక్కున్నాక మనకు తెలిసింది. శ్రీవారు అపారమైన కరుణతో ఆ న్యూటన్ చేత ఈ మాత్రం తన శక్తిలో చిన్న ముక్కని కనుక్కునేటట్టు చేశారు. ఈ విద్యాశక్తి మనందరికీ కటాక్షించేటటువంటిది సరస్వతీమాత. అటు సృష్టిలో ఉండేటటువంటి రహస్యాలని మనకు తెలుసుకునేటట్టుగా చేయగలిగింది, కొంచెం ప్రేమతో సీక్రెట్లు మనకి చెప్పేది సరస్వతీమాత. మహావిష్ణువు దగ్గర లేని సంపత్తి ఎక్కడా లేదు, కానీ అమ్మ లక్ష్మీదేవి మనకు కొంచెం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ విభూతి సుందరుడైనటువంటి ఈశ్వరుడు ఆ శంకరుడు భవరోగాలు ఇహరోగాలు అన్ని రోగాలకి మందులిచ్చేటువంటి మహనీయుడు, ఆ విభూతి ఇచ్చేటువంటి ఆ శివుడు. ఆ శివుడు దగ్గర కొంచెం ఒకసారి పక్కకు వచ్చి నాన్న ఇది తీసుకో అనేది పార్వతీదేవి. భక్తులు ఆదరంతో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, కేవలం దత్తాత్రేయుడిగా నా స్వామి అక్కడ కూర్చుంటే మనకి ఏ విధమైనటువంటి ఆనందము లభించేది కాదు. ఆ దత్తాత్రేయ స్వరూపంలో ఉన్న బ్రహ్మ బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతి మనకి చదువు చెప్పిస్తోంది. ఆ దత్తాత్రేయ రూపంలో ఉన్న మహావిష్ణువు ఆ విష్ణువు శక్తి అయినటువంటి లక్ష్మీదేవి మనందరికీ అన్నం పెడుతోంది, ఆలించి పాలిస్తోంది. ఆ శివుడి శక్తి అయినటువంటి దుర్గమ్మ, ఆ పార్వతీదేవి మనందరికీ విభూతి ప్రసాదం ప్రసాదించి ఇచ్చి మనందరినీ ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేస్తోంది. అందుకే శ్రీవారిని మూర్తిత్రయ స్వరూపుడు అంటే ఆ మూడు మూర్తులే కాకుండా ఈ మూడు మూర్తులు కూడా జ్ఞాపకం పెట్టుకుని శివశక్తి స్వరూపుడుగా ఆరాధించడం నేర్చుకోవాలి. ఒక్కసారి భగవంతుడైనటువంటి నా ప్రేమ స్వరూపుడైన నా తండ్రి ఓ మారు మొట్టమొదటి దర్శనానికి వచ్చారు, చూసుకున్నాం ఆనందించాం, లోపలికి వెళ్ళిపోయారు, మళ్లీ దర్శనానికి వచ్చారు. ఆ మళ్లీ దర్శనానికి వచ్చినప్పుడు తన అంగి తన రోబ్ని కొంచెం ఎక్కువగా మీదికెత్తారు, కంప్లీట్ గా పూర్తిగా నారీమణి తాలూకా కాళ్ళలాగా ఆ రెండో కాలు మాకు కనిపించింది. వారు ఏం చేసినా చేయగలరు, నేను కాదనలేదు, కానీ శివశక్తి స్వరూపుణ్ణి స్మా, మర్చిపోకు. కేవలం ఈ శివలింగం వస్తోంది, శివరాత్రి బాగా చేసుకుంటున్నారు అని శివుడే శివుడే అనేసుకోకు. శివుడే కాదు నేను, శక్తి కూడా. ఈ 45వ నామంలో నా స్వామిని ఎలా కొలుచుకుంటున్నానంటే, స్వామి నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడివే కాకుండా దుర్గా లక్ష్మి సరస్వతి రూపుడు కూడా, అందుకే నీవు మూర్తిత్రయుడవైనావు. ఆ మూర్తిత్రయుడమైన నా బంగారు తండ్రికి నమస్కరించుకుంటున్నాను.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014లో తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో 3వ భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

దైవమైనా చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుణ్ణి. అటువంటి సద్గురువైన సత్యసాయిని గురించి బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అందిస్తున్న కార్యక్రమం ఇప్పుడు మీకోసం. సాయియే గురుబ్రహ్మ పరబ్రహ్మ.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాల విందాలకు మా అందరి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ మా హృదయపూర్వక సాయిరాం మరియు హార్దిక గురు పూర్ణిమ మహోత్సవ శుభాకాంక్షలు. ఈ పవిత్ర పర్వదినాన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావనం క్యాంపస్ విద్యార్థులమైన మేము సాయియే గురు బ్రహ్మ పరబ్రహ్మ అనే అంశంపై మా ఆలోచనలు అభిప్రాయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం, ఇది స్వామి ప్రపంచానికి అందించిన మొట్టమొదటి సందేశం. దీని ద్వారా గురువు యొక్క శ్రీచరణాలు భవసాగరాన్ని దాటడంలో పోషించే అత్యంత కీలకమైన పాత్రను గురించి స్వామి చెప్పారు. ఇదే వివరణ మనకు గురుపాదకాష్టకంలోని మొట్టమొదటి శ్లోకంలో కూడా లభిస్తుంది.

0: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన వేదాలు బోధించాయి. అందులో మొదటి రెండు స్థానాలు తల్లిదండ్రులకు దక్కితే ఆ తర్వాత స్థానం వేదమూర్తి అన్న గురువుకు మాత్రమే దక్కింది. గురువు అనగానే మనకు చొక్కా పట్టి ఎక్కాలు నేర్పించిన లెక్కల మాస్టరు, లేక కౌరవ పాండవులకు ధనుర్విద్య నేర్పించిన ద్రోణాచార్యులు గుర్తుకు రావచ్చు. కానీ ఇక్కడ మనం విషయాన్ని గుర్తుంచుకోవాలి, సకల జీవరాశికి ఆధారమైన పరమేశ్వరుడే విశ్వగురువు. అందుకే మన వేదాలు సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని అన్నాయి. ఈ శ్లోకానికి అర్థం పరమేశ్వరుడే విశ్వగురువు అని. ఈ అంశంపై మన సోదరుడు తరుణ్ మాట్లాడబోతున్నాడు.
1: అన్నట్లు మన స్వామివారు తానే శివశక్తి స్వరూపుడనని 51 సంవత్సరాల క్రిందట ఈ శుభ గురు పూర్ణిమ రోజున నిర్ధారించారు. అది జూన్ 29, 1963. ఆ రోజు దర్శనం తర్వాత స్వామివారు కస్తూరి ద్వారా 1 వారం రోజుల పాటు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటింపజేశారు. అదే రోజు స్వామివారు స్పృహ తప్పి పడిపోయారు. దగ్గరలో ఉన్న కస్తూరి గారు స్వామిని పట్టుకున్నారు. అప్పుడు స్వామి ఎడమ భాగం మొత్తం పక్షవాతానికి గురి అయింది. స్వామి అదే స్థితిలో 7 రోజులు గడిపారు. 8వ రోజు అనగా గురు పౌర్ణమి రోజున స్వామిని భక్తులు తీసుకువచ్చి వెండి సింహాసనంపై కూర్చోబెట్టారు. స్వామిని ఆ దీన స్థితిలో చూసి భక్తులంతా ఎంతో దుఃఖించారు. అప్పుడు స్వామి మంచినీళ్ల కోసం సైగ చేశారు. దగ్గరలోనే ఉన్న రాజిరెడ్డి గారు మంచినీళ్లు అందించారు. స్వామి కొంచెం తాగి తర్వాత ఆయన కుడి చేతిని మంచినీళ్లలో ముంచి తన ఎడమ చేతిపై తర్వాత తన ఎడమ కాలుపై చల్లుకున్నారు. అంతే, మరుక్షణమే స్వామివారి పక్షవాతం మాయమైపోయింది. ఆ తర్వాత స్వామి ఏకధాటిగా గంటసేపు తన దివ్య ఉపన్యాసాన్ని ఇచ్చారు.
0: ఆ ఉపన్యాసంలో స్వామి ఏం చెప్పారో కాస్త వివరిస్తావా?
1: తప్పకుండా. స్వామివారు తన అవస్థకు గల కారణాన్ని ఆ ఉపన్యాసంలో చెప్పారు. పూర్వం భరద్వాజ ఋషి 4 వేదాల సారాన్ని గ్రహించడానికి ఒక యజ్ఞాన్ని చేయాలని, దానికి పార్వతీ పరమేశ్వరులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఎవరు ఎక్కువసేపు నృత్యం చేయగలరే అనే పోటీలో నిమగ్నులై ఉన్నారు. ఒకసారి పార్వతీదేవి ఆ మునిని చూసి నవ్వి మరల తన నృత్యంలో లీనమైపోయింది. ఇలా 7 రోజులు గడిచాయి. ఇక నిరాశతో 8వ రోజు ఋషి వెనక్కి తిరిగి వెళ్తుండగా దారిలో ఆయనకు పక్షవాతం వచ్చింది. వెంటనే శివపార్వతులు ఇద్దరు వెళ్లి అతన్ని కాపాడుతారు. అప్పుడు ఆ ఋషి తను వచ్చిన కారణాన్ని వివరించగా వారందుకు అంగీకరిస్తారు. యజ్ఞం పూర్తయిన తర్వాత శివుడు భరద్వాజునికి 3 వరాలు ఇస్తారు. మొదటిది తానే స్వయంగా షిరిడి సాయిగా, 2వది శివశక్తి స్వరూపం సత్యసాయిగా, 3వది శక్తి స్వరూపం ప్రేమసాయిగా భరద్వాజ గోత్రంలో అవతరిస్తానని వరాలిచ్చాడు. అంతేకాదు, పార్వతీదేవి తను చేసిన పనికి ప్రతిఫలంగా సత్యసాయి అవతారంలో తను 8 రోజుల పాటు పక్షవాతానికి గురి అవుతుంది. అందుకే స్వామివారి ఎడమ భాగం పక్షవాతానికి గురి అయింది. అప్పుడు స్వామి తన కుడి చేత్తో ఆ పక్షవాతాన్ని నయం చేసుకున్నారు.
0: ఆహా, మన స్వామి జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన ఇది. అతని జీవితంలో ప్రతి ఘట్టం ఎంతో సత్యమైనది, మంగళకరమైనది, మధురమైనటువంటిది. అందుకే ఆయన జీవిత చరిత్రను సత్యం శివం సుందరం అని నామకరణం చేశారు. ఆయన చేసే ప్రతి పని నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే మనం గురువుని దైవంగా, దైవాన్నే గురువుగా భావిస్తున్నాం. కాస్త ఆలోచిస్తే గురు పూర్ణిమ సెలవు దినం కాదు, కానీ మన స్వామి విద్యా సంస్థల్లో మాత్రం జరుపుకునే మొట్టమొదటి పండుగ గురు పూర్ణిమ. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి ముందు గురువుని మనసులో స్థాపించుకోవాలి. అందుకే మన స్వామి గురు పూర్ణిమకు అంత ప్రాధాన్యతనిచ్చారు. అసలు గురువు అనగా ఎవరు? దీనిపై మన సోదరుడు శర్మ మాట్లాడతాడు.
2: ఈ అంశంపై స్వామివారే స్వయంగా ఉపన్యసించి మనకు జ్ఞానోదయాన్ని కలిగించారు. అటువంటిది స్వామి పలికిన పలుకులను గురించి మనందరం చర్చించుకోగలడం నిజంగా మన యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అసలు గురువు అనగా ఎవరు? గుకారో హ్యంధకార స్యాత్ రుకారోస్తన్ నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అన్నారు. గు అనగా అజ్ఞానము, అంధకారము. రు అనగా నిరోధించువాడు. కనుక గురు అనగా అజ్ఞాన అంధకారాన్ని నిరోధించి జ్ఞాన మార్గంలో నడిపించేవాడు. కనుకనే గురువు జ్ఞాన కర్మ మార్గములకు మార్గదర్శి. అంతేకాదు గురువు భక్తి మార్గంలో మనల్ని పయనింపజేస్తూ చివరికి దైవత్వాన్ని అందుకునేలా చేస్తాడు. ఇందుకు తగిన ఉదాహరణ మన మానవ దేహమే. మన శరీరంలో గట్టి పదార్థాలైన ఎముకలు, దంతాలు మొదలైనవి మనకు తండ్రి నుండి సంక్రమిస్తాయి. అలాగే రక్త మాంసాదులు తల్లి నుండి సంక్రమిస్తాయి. మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇవి రెండూ కూడా బంధకారకాలే. ఎందుకంటే మనిషికి ప్రాణం పోస్తున్నట్టుగానే పోస్తూ మనిషి యొక్క ఆత్మని శరీరంలో బంధిస్తాయి. కానీ గురువు మాత్రం మనిషికి దేహంపై వ్యామోహాన్ని పోగొట్టి అతన్ని బంధ విముక్తిని చేస్తాడు. అందుకే అంటారు దైవం కంటే గురువే గొప్పవాడు అని. మరి అటువంటిది సాక్షాత్తు భగవంతుడైన స్వామియే మనకు గురువుగా దిగివచ్చి మనల్ని తన బాటలో నడిపిస్తున్నారు. ఇంకా నడిపిస్తూనే కూడా ఉంటారు. అటువంటిది స్వామి అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాల్లో కూడా నా విద్యార్థులు ఎలా ఉన్నారు, వారి క్షేమమే నా క్షేమం అని చెప్పారు. అటువంటి నిస్వార్థమైన ప్రేమ గురువు మనందరికీ దొరకడం మన జన్మజన్మలో చేసుకున్న సుకృతం.
0: అవును, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం శర్మ. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటల గురించి మన సోదరుడు ప్రశాంత్ మాట్లాడతాడు.
3: అవును, స్వామివారు మన కోసం ఎంతగానో శ్రమించారు. ఆయన మన జీవితాన్నే తన కోసం అర్పించారు.
0: ఆ విషయాలేవో మనం స్వామి మాటల్లోనే విందాం.
4: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలి.
5: Many people ask, what is your property?
4: నా ప్రాపర్టీ అంత పిల్లలే నా ప్రాపర్టీ.
5: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
4: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్యం చేస్తే అదే నాకు ఆనందం.
5: If they are good wherever they go, if they get good name, that satisfies Bhagavan.
3: నిజంగా ఇటువంటి గురువు మనకు లభించడం మన జన్మ జన్మల పుణ్యఫలం. ప్రతి మనిషికి తల్లి తన ప్రేమను అనగా ప్రీతిని చూపిస్తుంది. తండ్రి కొంచెం కఠినంగా ప్రవర్తిస్తూ భీతిని చూపిస్తాడు. ఈ ప్రీతి భీతి రెండు పాజిటివ్ నెగిటివ్ వంటివి. ఎలాగైతే పాజిటివ్ నెగిటివ్ వలన విద్యుత్ ఉత్పత్తి అవుతుందో అదేవిధంగా ప్రీతి భీతి వలన మానవునికి నీతి లభిస్తుంది. ఈ నీతి వలన మానవుడు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. కానీ నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా పిల్లలకు దూరమవుతున్న కారణంగా ప్రీతి భీతి రెండూ చూపించవలసిన బాధ్యత గురువుపైన పడింది. కాబట్టి ఈ రోజుల్లో ఒక మంచి గురువు యొక్క అవసరం మనకు ఎంత ఉందో అర్థమవుతుంది. ఏకమప్యక్షరం ఏన పాఠితం గురునా స్వయం, పృథివ్యాం నాస్తి తద్రవ్యం యద్దత్వా అండ్రినీ భవేత్. ఒక మంచి గురువు మనకు ఒక్క అక్షరం నేర్పించినా సరే ఆ గురువు యొక్క ఋణం తీర్చుకోవడానికి మనం ఈ భూమండలం మీద ఉన్న ఏ ద్రవ్యం సమర్పించినా సరిపోదు. తెలుగు భాషలో ఒక సామెత ఉంది, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. కాబట్టి ఒక మంచి గురువు యొక్క అవసరం మనకు ఎంతుందో అర్థమవుతూనే ఉంది.
6: అవును ప్రశాంత్, నువ్వు చెప్పిన దానితో పూర్తిగా అంగీకరిస్తాను. ఒక బిడ్డకు తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు. ఆ గురువు జ్ఞానబోధ చేసి బిడ్డను దైవం వైపునకు తీసుకెళ్తాడు. గురిచూపు వాడు గురువు అని మన పెద్దలు ఊరికే అన్నారా? తల్లిదండ్రులు బిడ్డకు కేవలం లౌకిక విద్యను మాత్రమే నేర్పిస్తే ఒక నిజమైన గురువు బ్రతుకు తెరువును అనగా ఇహాన్ని, అదేవిధంగా పారలౌకిక జ్ఞానాన్ని కూడా బోధిస్తారు. అందుకే మన వేదాలు నగురోరధికం నగురోరధికం నగురోరధికం అధిగత తత్వం అని గురువుని స్తుతించాయి. ఆ విషయానికొస్తే మన స్వామి కూడా గొప్ప జీవిత సత్యాలను చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా బోధించారు. ఇక నా ఉద్దేశంలో మనందరం చాలా అదృష్టవంతులం. స్వామి లౌకిక విద్య అనే వెన్నముద్దను ఒక చేతిలో ముందుంచి మనందరినీ వారి వద్దకు ఆకర్షితులను చేసి ఆ తరువాత మరో చేతిలో ఉన్న ప్రేమదండంతో మనందరినీ తీర్చిదిద్దుతూ మనకి ఆత్మవిద్యను బోధిస్తున్నారు. ఈ విధంగా లౌకిక విద్య ఆత్మవిద్య రెండూ బోధిస్తూ వారి దారిలో నడిపిస్తున్నారు.
0: మా అందరికీ అర్థమయ్యే విధంలో స్వామిని ఉత్తమ గురువుగా వర్ణించా వివేక్. మరి గురువు యొక్క లక్షణాలేమిటి? ఒక గొప్ప గురువును మనం ఎలా గుర్తించేది? మన సోదరుడు వరుణ్ దీనిపై తన ఆలోచనలు మాట్లాడబోతున్నాడు.
7: నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం మనకు నానా చిత్ర ఘటోత్తర స్థిత మహాదీప ప్రభావ స్వరం జ్ఞానం తస్యతు చక్షరాది కర్ణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతే తత్సమం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని బోధిస్తాయి. దీనర్థం ఏమనగా, ఒక దీపంపై రంధ్రాలున్న కుండను బోర్లిస్తే అందులోంచి వెలుగు బయటికి ఎలా వెలువడుతుందో అదేవిధంగా ఒక గురువులో ఉన్న జ్ఞానం అతని ఇంద్రియాల ద్వారా వెలువడుతుంది. అప్పుడు అతను తేజోమయుడై వెలుగుతాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన స్వామి కూడా ఒక సద్గురు ఎలా ఉండాలో ఆచరించి చూపించారు. స్వామిలో కూడా ఆ వెలుగు ఉంది. ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఫ్రాంక్ బర్నాస్కే అనే శాస్త్రవేత్త కిర్లియన్ కెమెరా ద్వారా జీవుల్లో ఉన్న శక్తి తరంగాలను ఫోటో తీసి పరీక్షించేవాడు. అతను స్వామి గురించి విన్నారు. స్వామి పరీక్షించడానికై అతను బృందావనం వచ్చారు. అక్కడ అతను స్వామి శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే స్వామి శరీరం నుండి తెలుపు, గులాబీ, బంగారు, వెండి రంగుల కాంతి వెలువడుతుంది. అక్కడే కూర్చున్న భక్తులు స్వామి నుండి గులాబీ రంగు అనగా ప్రేమను తీసుకుంటున్నారు. అయినా స్వామిలోని ప్రేమ పొంగుతూనే ఉంది. స్వామి కళ్ళు వజ్రాల వలె మెరుస్తున్నవి. ఇదంతా చూసిన బర్నాస్కి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతని ఇటువంటిది ఇదివరకు చూడనే లేదు. అప్పుడు అతనికి స్వామి సాక్షాత్తు ప్రేమమూర్తి అని అర్థమైంది. ఒక గురువుకి కావాల్సింది ఆకలి దప్పికలు కాదు, కేవలం స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో సుఖదుఃఖే సమయకృత్వ లాభ లాభో జయా జయహో అన్నారు. ఇటువంటి లక్షణాలు కలిగిన గురువు మనకు దొరకడం ఈ కాలంలో చాలా అరుదు. ఎంతో మంది స్వామిని విమర్శిస్తున్నా స్వామి దానిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ అనుకున్నది చేసి సాధించారు. అది స్థితప్రజ్ఞత అంటే. స్వామి మనకు చెప్పే ప్రతి విషయం ముందు ఆచరించి చూపించారు. అందుకే నా జీవితమే నా సందేశం అని అన్నారు. మన సత్యసాయి అవతారం చాలా అరుదైన అవతారం అని మనం చెప్పుకోవచ్చు.
0: సత్యసాయి అవతారం అంత అరుదైన అవతారం అయితే, మరి పూర్వ యుగాల్లో ఈ సమస్య ఎదురైనప్పుడు భగవంతుడే అవతరించి ఆ సమస్యను పరిష్కరించాడంటారు కదా, ఈ విషయంపై ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? సరే తరుణ్, నువ్వు మాట్లాడు.
1: నువ్వు చెప్పింది నిజమే మహాదేవ్. ధర్మాన్ని స్థాపించడం కోసం, తన శిష్యులను సద్మార్గంలో నడిపించడం కోసం భగవంతుడు ఈ భూమిపై అవతరిస్తూనే ఉంటాడు. ఆదిశంకరుల వారు, శ్రీకృష్ణుడు మొదలైన వాళ్లంతా అటువంటి వారే. అందుకే వారిని జగద్గురువులు అంటారు. నా ఉద్దేశం ఏమిటంటే, వారందరూ కలగలిసిన ముగ్ధ మంగళ దివ్య స్వరూపం మన స్వామివారు. నిజానికి చెప్పాలంటే వారు చేసిన పనులన్నీ మన స్వామివారు చేశారు. మొదట శ్రీకృష్ణుడు. అసలు శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధరంగంలోనే ఎందుకు గీతబోధ చేయాలి? దీనికి సమాధానం చాలా సులువైనది. ఒక గురువు తన శిష్యుని అర్హతను పరీక్షించి ఆ అర్హతను పొందిన తర్వాతే మాత్రమే తనకి జ్ఞానబోధ చేస్తాడు. అప్పటిదాకా ఆ గురువు ఒక అర్హుడైన శిష్యుడి కోసం వెతుకుతూనే ఉంటారు. మన స్వామి కూడా చెప్తూ ఉంటారు, వెతుకుతున్నా నేను వెతుకుతూనే ఉన్నానని. స్వామివారి క్రిందటి అవతారమైన షిరిడి సాయిలో స్వామికి శ్యామ అనే ఒక్క శిష్యుడైనా ఉన్నాడు. కానీ సత్యసాయి అవతారంలో స్వామివారికి ఒక్క శిష్యుడు కూడా లేరని స్వామివారు చెప్పారు. ఒక్కసారి ఆ శిష్యుడు దొరికిన తర్వాత ఆ గురువు తన పరిసరాలను కూడా చూడడు. వెంటనే తన జ్ఞాన ప్రవాహాన్ని మొదలు పెడతాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆ జ్ఞాన ప్రవాహమే మనకు 700 శ్లోకాలు గల భగవద్గీత రూపంలో ఉంది. అన్నట్లు మన స్వామి కూడా కృష్ణావతారమే కదా. శ్రీకృష్ణుడు అర్జునికి ఒక్కసారి మాత్రమే గీతాబోధ చేశాడు. కానీ మన స్వామి మనకు చేసిన గీతాబోధలు అనేకం. వీటన్నిటిని సత్యసాయి స్పీక్స్ అనే పుస్తకంలో 40కి పైగా సంపుటాల్లో వెలువడ్డాయి. మనమందరం ఆ ప్రేమ ప్రవాహంలో తడిసి ముద్దైన వాళ్ళమే కదా.
2: భగవద్గీతలో సంజయుడు ఈ విధంగా చెప్తాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువా నీతిర్మతిర్ మమ. అనగా ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అలాగే గాంధీవాన్ని ధరించి అర్జునుడు ఉంటారో అక్కడ విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. మనం ఇదే భావాన్ని మన స్వామి కూడా అన్వయించుకోవచ్చు. స్వామి సాక్షాత్తు శ్రీకృష్ణుడే కదా. అటువంటప్పుడు మనందరం కూడా అర్జునుడి వంటి వారమే. అర్జునుడికున్నది ధనుర్విద్య కౌశలమైతే మన మనసులో ఉన్నది స్వామి యొక్క సందేశం. అర్జునుడి చేతిలో ఉన్నది గాంధీవమైతే మన చేతుల్లో ఉన్నది స్వామి యొక్క కార్యం అనగా విశ్వశాంతి. అర్జునుడు ప్రతిక్షణం కృష్ణుణ్ణే ధ్యానిస్తూ ఉంటే మనం మాత్రం ప్రతిక్షణం మన మనసులో ఆ స్వామి యొక్క చల్లని రూపాన్ని దర్శిస్తూ ఉంటాం. ఇవన్నీ కలగలిసినప్పుడు ప్రపంచమనే యుద్ధరంగంలో జరిగే జీవిత సంగ్రామంలో విజయం ఎప్పుడూ కూడా మనల్నే వరిస్తుంది. అదేవిధంగా మనం చెప్పుకోవాల్సిన మరొక గురువర్యులు జగద్గురువు శ్రీ ఆదిశంకరుల వారు. శంకర శంకర సాక్షాత్ అని మన పెద్దలు అన్నారు. శంకరాచార్యుల వారి జీవితం గురించి క్లుప్తంగా చూడాలంటే, అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్ర విదుహు, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరభ్యగాత్ అన్నారు. అనగా శంకరాచార్యుల వారు 8 వయసుకి 4 వేదాలను అభ్యసించారు. 12 సంవత్సరాల వయసుకి అన్ని శాస్త్రాల్లో ఆరితేరారు. 16 వయసుకి అనేక భాష్యాలను రచించారు. 32 సంవత్సరాల వయసుకి సిద్ధించారు. ఆ విధంగా మానవాళికి ఎన్నో అమూల్యమైన భాష్యాలను అందించిన మహనీయులు శంకరాచార్యుల వారు. మన స్వామి కూడా అదేవిధంగా ఎన్నో గొప్పవైన ఆధ్యాత్మిక సత్యాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా భాగవత వాహిని, రామకథా రసవాహిని, ఉపనిషత్ వాహిని మొదలైన 15 వాహిని సంపుటాల్లో వెలువరించారు. ఇవన్నీ చదవడం వల్ల మనం ఎంతగానో లబ్ధి పొందొచ్చు.
0: చాలా చక్కగా చెప్పావు శర్మ. అటువంటి గురుపుంగవులు జన్మించినందుకు ఈ భరతభూమి ఎంతో పుణ్యం చేసుకుంది. ఆ మహాత్ములను తలుచుకున్న మనందరికీ ఈ రోజు సార్థకమైంది. మరి మనం ఈ రోజున గురు పూర్ణిమ అని ఎందుకు జరుపుకుంటున్నాము? ఈ రోజుకి పౌరాణికంగా ఏమైనా విశిష్టత ఉందా? ఈ విషయం గురించి మన సోదరుడు మాట్లాడబోతున్నాడు. ప్రశాంత్,
3: పూర్ణిమ. పూర్ణిమ అనగానే మనకు గుర్తుకు వచ్చేది తెల్లని చంద్రుడు, చల్లని వెన్నెల. ఇలాంటి నిండు పుణ్యమ రోజున అంధకారం అనేదే ఉండదు. అలాగే జ్ఞానం ఎక్కడైతే ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ అజ్ఞానం అనేదే ఉండదు. అటువంటి జ్ఞానము ఆత్మతత్వం బోధపడిన తర్వాతే మనిషికి లభిస్తుంది. ఆ ఆత్మతత్వాన్ని బోధించడం ఒక్క గురువుకి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఈ ఆషాఢి పూర్ణిమ మనం మన గురువులందరికీ అంకితం చేస్తున్నాం. ఈరోజు గురు పూర్ణిమ అని పిలవడానికి చాలా కారణాలున్నాయి. సరిగ్గా ఇదే రోజున సత్యవతి పరాశరులకు కృష్ణద్వైపాయనుడు జన్మించాడు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇదే రోజున వ్యాస భగవానుడు తన శిష్యులందరికీ బ్రహ్మసూత్రాలను అందించే మహత్కార్యాన్ని మొదలుపెట్టాడు. సరిగ్గా ఇదే రోజున బుద్ధ భగవానుడు సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం అని తన శిష్యులకు బోధించాడు. అందుకే ఈనాడు గురువులకు అంత ప్రాధాన్యతనిచ్చారు. గురువు శిష్యునికి ఆత్మయే గురువు అని బోధిస్తాడు. ఆత్మయే గురువు అని తెలుసుకోవడం వల్ల మనిషికి ఆనందం, జ్ఞానం లభిస్తాయి. కాబట్టి ఆత్మను గురువునుగా భావించే ప్రతి శిష్యునికి తన గురువు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. నేటి సమాజంలో ఒక సద్గురువు అనేవాడు ఎంత అవసరమో, అదేవిధంగా గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించే ఒక మంచి శిష్యుడు కూడా అంతే అవసరం.
0: చాలా బాగా చెప్పావు సోదరా. ఇప్పుడు మన స్వామి గురువుల గురించి ఏమన్నారో మన సోదరుడు వరుణ్ మాట్లాడతాడు.
7: దేహభ్రాంతి లేని, మోహమింతయు లేని, త్యాగనిరతులైన యోగివరులు గురువులు నాడు నేడు గురులెట్టి వారలే, సత్యమైన బాట సాయిమాట అని మన స్వామి అన్నారు. స్వామి చెప్పినట్లు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంబంధాల కన్నా గురు శిష్యుల సంబంధం చాలా గొప్పది. ఇలాంటి గొప్ప సంబంధం ఉంది కాబట్టి ఒకరి మనసులో ఒకరి స్థానం ఎప్పటికీ ఉంటుంది. గొప్ప గురు శిష్యుల గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా శంకరాచార్యుల వారి శిష్యులైన పద్మపాదుని గురించి చెప్పుకోవాలి. పద్మపాదుడు శంకరాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేసేవాడు. ఒకరోజు అతను నదీ తీరంలో గురుగారి బట్టలు ఆరుస్తూ ఉండగా నదీ ప్రవాహం పుంజుకుంది. అతను స్వామివారి బట్టలు ఎక్కడ కొట్టుకుపోతాయనే భయంతో నదిలోనికి పరుగు తీశాడు. అంతే, అతను వేసిన ప్రతి అడుగు కింద ఒక పద్మం వికసించింది. అలా అతని పేరు పద్మపాదుడని సార్థకమైంది. ఇది అతని గురు భక్తికి ప్రతీక. గురు సౌఖ్యమే తన సౌఖ్యమని యోచించే శిష్యులు ఎప్పటికీ గురువు యొక్క ప్రీతికి పాత్రలవుతారని మనం తెలుసుకోవచ్చు.
2: అంతేకాదు, స్వామి గురువు గురించి చెప్తూ ఒకసారి, గురువు అలారం టైంపీస్ లాంటి వాడు. అతను మన కర్తవ్యాల్ని ఎప్పుడూ మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు. కాని మనమే అజ్ఞానం అనే ముద్రనిద్రలో పడి ఆ అలారంని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాం అని చెప్పారు. స్వామి ఎంతో మంది జీవితాల్లో ఒక సద్గురువుగా వ్యవహరించి వారి జీవితాల్ని తీర్చిదిద్దారు. కనుక మనం కూడా మన కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూ స్వామిపైన భారం వేసి జీవితంలో ముందుకు సాగితే విజయం ఎప్పుడూ కూడా మనకి సిద్ధిస్తుంది అని మనం తెలుసుకోవాలి.
0: చాలా బాగా చెప్పావు శర్మ. స్వామి తనదైన శైలిలో గొప్ప గొప్ప సత్యాలను సులువుగా చెప్పారు. ఇప్పుడు నాకు బృందావనం జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత విద్యార్థులతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ ఫోటోలు తీయడంలో భాగంగా స్వామి ఒక చోట నిలబడ్డారు. విద్యార్థులు వచ్చి ఫోటోకి దిగి మరలా వెళ్ళిపోతున్నారు. అది గమనించిన స్వామి కార్యక్రమం అయిన తర్వాత వారితో, చూశారా, ఈ జగత్తంతా వచ్చిపోయేదే, కేవలం పరమాత్మయే శాశ్వతం అని చెప్పారు. అసలు అంత ప్రాపంచిక విషయంలో సైతం ఆధ్యాత్మికత బోధించడం ఒక్క జగద్గురువుకే సాధ్యం. అటువంటి జగద్గురు మన స్వామి. కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సాధన చేయాలి. అటువంటి సాధన కేవలం గురుకృపతో మాత్రమే లభిస్తుంది. ఆ గురుకృపను ఆశిస్తూ ఇప్పుడు మేము చర్చించుకున్న విషయాలన్నీ సంగ్రహించి ఒక గీతాన్ని ఆలపించబోతున్నాం.

0: ఈ సువర్ణావకాశం అందించిన స్వామికి, దానికి సహకరించిన రేడియో సాయి తెలుగు విభాగం నిర్వాహకులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించిన వ్యక్తులకు, మాకు తెలుగు నేర్పిన గురువర్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కార్యక్రమాన్ని విని మీరంతా ఆనందించారని ఆశిస్తూ మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరాం.
1: సాయియే గురుబ్రహ్మ పరబ్రహ్మ బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అందించిన కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు మహదేవ్, తరుణ్, వరుణ్, ప్రశాంత్, ఈఎంఎస్ శర్మ, సాయి వివేక్.

0: బాలలకు చిన్నతనం నుంచే నైతిక ఆధ్యాత్మిక విషయాల్లో అవగాహన ఉండాలని స్వామి మనకి బాల వికాసని ప్రసాదించారు. ఈ బాలలపై బాల వికాస్ ప్రభావం గురించి చిత్తూరు జిల్లా బాల వికాస్ గురువులు విద్యార్థులు మనకిప్పుడు బాలలపై బాల వికాస్ ప్రభావం అనే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమ పరివేక్షణ శ్రీ వైవీవి శివరామకృష్ణ. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీమతి భారతీ కుమార్, శ్రీమతి సుజనా హరిప్రసాద్, చిరంజీవి రేవంత్, చిరంజీవి శిరీష్, చిరంజీవి హరీష్. ఇప్పుడు వినండి బాలలపై బాల వికాస్ ప్రభావం.
1: సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడేమో నా పూజ అయిపోతుంది. వీళ్ళు ఏది ఒరే హరీషు, శిరీషు, ఏం చేస్తున్నారా? తొందరగా రండి.
2: అబ్బాబ్బా, వస్తున్నారు మావయ్య. గంట నుండి లేపితే ఇదిగో ఇందాకే నిద్ర లేచారు. స్నానాలు అయ్యాయి, వస్తారు.
1: అలా విసుక్కోకమ్మా, ఈరోజు ఏదో ఆదివారం కదా, ఏవో రెండు శ్లోకాలు నేర్పిద్దామనుకున్నా పిల్లలకి.
2: మీ శ్లోకాలు అటుంచండి, ఖచ్చితంగా ఇవాళ కుంభవృష్టే.
1: ఎందుకమ్మా?
2: ఏముంది, రోజూలాగా వాళ్ల నాన్న నైట్ డ్యూటీ ముగించుకొచ్చి బక్కెట్టు నీళ్లతో లేపకుండానే లేచేశారు. ఇప్పుడు ఏం వెలగబెడతారో ఏంటో.
1: పిల్లలన్నాక అంతేలేమ్మా.
2: అయ్యిందా? తల బాగా తుడుచుకున్నారా? వెళ్ళండి, మీ తాతయ్య పిలుస్తున్నారు.
3: అబ్బా, పొద్దున్నే మొదలైంది గోళ. సండే కూడా వదిలేటట్లు లేరురా శిరీష్.
4: అవునరా, తాతయ్యకి ఇంకేం పనిలేదు, ఎప్పుడూ పద్యాలు పూజలు అంటుంటాడు.
2: నేనా?
4: అవును నువ్వే. అయినా మేమిప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలి కదా, కదరా శిరీషు?
3: అవునరా హరీష్. అంతేకాదు, క్రికెట్ తరువాత వరుసగా ఒక థ్రిల్లర్ సినిమా, ఒక హారర్ సినిమా, ఒక ఫైటింగ్ సినిమా చూడాలి. ఖచ్చితంగా డిన్నర్ తర్వాత వీడియో గేమ్స్ ఆడుకునే పడుకోవాలి రోయ్. ఇంకెట్లా మాట్లాడేది? నాయనేమో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే యూనిఫామ్ మార్చుకోమని, అన్నం తినే ముందు దేవుణ్ణి ప్రార్థించమని, స్కూల్ బెల్ట్ టై ఒకే చోట పెట్టుకోమని, నీరు కరెంటు ఇష్టం వచ్చినట్లు వాడొద్దని, మళ్లీ తెల్లారగట్లే లేచి యోగాలు ప్రాణాయామాలు చేయమని, ఇలా రోజంతా సుత్తులతో ఒకటే సుత్తి గుర్తుంది. నువ్వు మాత్రం ఎంతసేపు చదువు చదువు అంటూ పీక్కు తినేస్తుంటావు.
2: నేనా?
3: అవును నువ్వే. అయినా మేప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలి కదరా శిరీషు.
4: అవునరా హరీష్. అంతేకాదు, క్రికెట్ తరువాత వరుసగా ఒక థ్రిల్లర్ సినిమా, ఒక హార్
3: వచ్చిన వెంటనే యూనిఫామ్ మార్చుకోమని, అన్నం తినే ముందు దేవుణ్ణి ప్రార్థించమని, స్కూల్ బెల్ట్ టై ఒకే చోట పెట్టుకోమని, నీరు కరెంటు

0: హరీష్, అంతేకాదు క్రికెట్ తరువాత వరుసగా ఒక థ్రిల్లర్ సినిమా, ఒక హారర్ సినిమా, ఒక ఫైటింగ్ సినిమా చూడాలి. ఖచ్చితంగా డిన్నర్ తరువాత వీడియో గేమ్స్ ఆడుకునే పడుకోవాలి.
1: మమ్మీ ఆకలిగా ఉంది, తొందరగా మసాలా నూడిల్స్ చేసి పెట్టవా?
2: పెడతా. పెడతారా? వాతలు పెడతా. ఈరోజు ఉప్మా చేశాను, తిని తీరాల్సిందే.
0: అయ్యో మళ్ళీ ఉప్మానేనా? అసలు నీకు పొంగలి ఉప్మా తప్ప ఇంకేమీ చేత కాదా?
1: ఖాళీ దొరికితే ఆ వంట ఈ వంట అంటూ ఎప్పుడూ టీవీలో వంటల కార్యక్రమాలే చూస్తూ ఉంటావు కదా. ఒరే శిరీషు, ఒక పని చేద్దామా? మనం కిరణ్ వాళ్ళకి వెళ్దాం. వాళ్ళ మమ్మీ ఖచ్చితంగా బ్రెడ్ శాండ్విచ్చో కట్లెట్టో చేస్తుంటుంది, మనకు పెడుతుంది.
0: పెట్టకపోతే
1: ఏముందిరా, మన దగ్గర 50 రూపాయలున్నాయి, జాలీగా ఏ పానీపూరియో లేక గోబీ ఫ్రైడ్ రైస్ కొనుక్కొని తిందాం.
3: సూపర్ ఐడియారా, పద పద.
2: అస్సలు వీళ్ళు పిల్లలేనా? వీళ్లను భరించగలమా? ఎంతెంత డబ్బు పోసి చదివిస్తున్నాము, ఇంతింత తెలివితేటలుండి ఎప్పుడు బాగుపడతారో ఏంటో. దేవుడా,
4: సాయిరామ్
2: నువ్వే దిక్కు.
4: సాయిరామ్
2: ఎవరు?
4: సాయిరామ్
2: ఎవరు మీరు?
4: సాయిరామ్ అండి, మేము భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల నుండి వచ్చామమ్మా.
2: ఆహా, ఏం కావాలి మీకు?
4: మీ ఇంట్లో 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు గనక ఉన్నట్లయితే మా బాల వికాస్ తరగతుల్లో కథలు, ఆటలు, పాటల ద్వారా నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే మంచి విషయాలపై చక్కటి అవగాహన కలిగిస్తాము.
2: నిజంగా మీ దగ్గరకు పంపిస్తే మా పిల్లల్లో మార్పొస్తుందంటారా?
4: తప్పకుండా వస్తుంది, మీరే చూస్తారు కదా.
2: మరి ఫీజెంతండి?
4: ఫీజా? మీ పిల్లలకు భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యడమే మా ఫీజు.
2: ఈరోజు పిల్లలు నా మాట వినేటట్లు లేరు. మా వారితో కూడా ఒక్క మాట చెప్పి వచ్చే ఆదివారం నుండి తప్పనిసరిగా పంపిస్తానండి.
4: సరే, మరి నేను వెళ్ళొస్తాను సాయిరామ్.
2: అమ్మయ్యా, నిజంగానే భగవంతుడు ఉన్నాడు, నా మొర వింటున్నాడు.
1: తాతయ్య అలా దిగాలుగా ఉన్నారేమిటి?
5: ఏం లేదురా, నేను కాళ్ళు చేతులు బాగుండగా రోజు గుడికి వెళ్లేవాడిని, ఇప్పుడా శరీరం సహకరించడమే లేదు. ఏమిటో ఈ ప్రారంభం?
1: తాతయ్య, మన దేహమే దేవాలయం. ఆ సాయినారాయణ్ణి మన హృదయ కమలంలో చూసుకుంటూ నామస్మరణ చేస్తే చాలు, ఇబ్బంది పడుతూ ఏ గుడికి వెళ్ళనవసరం లేదు.
5: ఒరే హరీషు, నువ్వేనట్టా ఇంతింత పెద్ద మాటలే, ఎక్కడ నేర్చావు?

0: అని మన బాబా చెప్పారు. ఇలాంటి చక్కటి పద్యాలన్నీ వారి సందేశాలుగా మేము వెళుతున్న బాల వికాస్ తరగతుల్లో చెప్పారు.
1: అవును తాతయ్య, అవి ఎంత బాగుంటాయో తెలుసా?
0: అలాగే భజనలు కూడా నేర్పిస్తారు.

0: అయ్యా, అయితే మీరు బాల వికాస్ తరగతులకి వెళ్తున్నారా?
1: వెళ్తున్నామండి.
2: మీరు చెప్పి వెళ్లిన తరువాతి ఆదివారం నుంచే క్రమం తప్పకుండా వెళ్తున్నారండి.
0: చాలా సంతోషం. అయితే మీ ఇద్దరిని కొన్ని ప్రశ్నలు అడగనా? సిద్ధంగా ఉన్నారా?
1: ఓ, అడగండి మేడం.
0: సరే శిరీష్, ముందర నువ్వు చెప్పు, COD గురించి నీకేం తెలుసు?
3: సీలింగ్ ఆన్ డిజైర్స్ ను COD అంటారు. కోరికల పైన అదుపు మేడం.
0: అదెలా?
3: సినిమాలు, షికార్లు, కంప్యూటర్లలో ఆటలు, బజార్లో కనిపించే తినుబండారాలు మొదలైన వాటిపై విలువైన మన ధనాన్ని, శక్తిని, సమయాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి పనులకు వినియోగించడమే మేడం.
0: అంటే?
3: ఏం లేదు మేడం, ధనాన్ని వృధా చేయకుండా అవసరమైన సందర్భంలో తగిన రీతిలో అనువైన వారి కోసం వినియోగించడం వల్ల వారితో సత్సంబంధాలు పెంచుకుని సత్కార్యములు చేయవచ్చని చెప్పారు మేడం.
0: భలే.
3: అలాగే స్వధర్మాచరణలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నతమైన ఆలోచనలతో సమబుద్ధితో వికాసవంతమైన లోకోపకార విషయాలపై శక్తిని కేంద్రీకరించాలని చెప్పారు.
2: అదే సమస్త లోకాహ సుఖినో భవంతు అనే బాబావారి సందేశానికి అర్థమట.
3: అంతేకాకుండా కాలమును వ్యర్థము చేసిన జీవితమే వ్యర్థమగును అన్న బాబావారి వాక్కును తూచా తప్పకుండా అనుసరిస్తూ భూత భవిష్యత్ కాలాలపై చింతన లేకుండా వర్తమానంలో చైతన్యంగా ఉండటమే సమయాన్ని సద్వినియోగపరచుకోవడమట.
2: అలా ఉండగలిగిన వారే మిక్కిలి ఐశ్వర్యవంతులట మేడం.
0: అద్భుతం. అంటే పొట్టుతో ఉన్న ధాన్యం కోరికలతో కూడిన జీవితం పునర్జన్మకు కారణం. అదే పొట్టు తీసేసిన ధాన్యం
3: కోరికలు లేని జీవితం, పునర్జన్మ లేకపోవడం.
0: ఆహా, మీతో మాట్లాడుతుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇంకా
3: కోరికలు అదుపు చేసుకోవడానికి సులువైన మరో సాధనా మార్గం మన బాబావారు చెప్పారు మేడం.
0: ఏంటది?
3: వాచ్.
0: అంటే గడియారమా?
3: కాదు మేడం, వాచ్ అంటే వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్.
0: అలాగా?
3: మనం మాట్లాడే మాటలని, చేసే చేతలను, ఆలోచన విధానాన్ని, శీలం యొక్క నిబద్ధతను, అలాగే హృదయ స్పందనను వర్తమానంలో గమనించడమే వాచ్ యొక్క అంతరార్థమట మేడం. అంతేకాదు మేడం, ధనము కొరవడినా కలుగు నష్టమేమీ లేదు, ఆరోగ్యము తరిగినా వెలితి కొంచెము, శీలము కోల్పోయినా సర్వము శూన్యమేనట.
0: మరి దీనికి మార్గమో?
3: మంచిని చూడు, మంచిని విను, మంచినే ఆచరించు. ఇదే భగవంతుణ్ణి చేరే సులువైన సన్మార్గమని స్వామి చెప్పారట. మరో మాటలో చెప్పాలంటే విద్య యొక్క లక్ష్యం సత్శీలత. హిరణ్యకశిపుడు, రావణాసురుడు లక్ష్యములేని విద్యను నేర్చి గొప్పవారయ్యారే కాని సత్శీలత కలిగిన వారుగా మంచి పేరు తెచ్చుకోలేకపోయారు, రాక్షసులుగా మిగిలిపోయారు.
2: అవును మేడం, సత్శీలతకు దైవప్రీతి, పాపభీతి, సంగనీతి పెట్టిన కోటలైతే సత్య ధర్మ శాంతి ప్రేమలు బలమైన పునాదులట.
0: శభాష్ పిల్లలు, నీతి నియమాలు గ్రంథాలు నిలిచిపోయి హృదయమంతయు మాలిన్య వదనమయ్యే చేతలంతయు స్వార్థంబు చేతలయ్యే ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. కాబట్టి మీరు నైతిక ఆధ్యాత్మిక విలువలను పాటిస్తూ మార్క్స్ కన్నా రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: అలాగే మేడం.
0: సరే, భగవన్ నామస్మరణ గురించి ఏం తెలుసుకున్నారు?
3: ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే సాధనే భగవన్ నామస్మరణ కదా శిరీష్?
2: అవును హరీష్. నిరంతర భగవన్ నామస్మరణతో మన పనులు మనమే చేసుకోవాలని, ఎవ్వరినీ కష్టపెట్టకుండా వీలైనంత వరకు తోటి వారికి సహాయపడాలని స్వామి చెప్పారు.
0: మానవ సేవే మాధవ సేవ కదా మరి?
3: అవును మేడం. ఆ శిరీష్, మనకు భగవన్ నామస్మరణ గురించి చెప్పిన కథ గుర్తుందా?
1: ఏ కథన్నయ్యా?
3: అదేరా, త్రేతాయుగంలో విభీషణుని వద్దకు హనుమంతుడు వెళ్లాడు కదా, ఆ కథ.
1: గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. మనం డ్రామాగా కూడా చేశాం కదా, నేను చెప్తానన్నయ్యా.
0: సరే తమ్ముణ్ణి చెప్పని.
3: సరే మేడం. అయితే శ్రీష్, నువ్వే హనుమంతుడివి.
1: సరే
3: మేడం. ఒకసారి
2: ద్వేతాయుగంలో సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు లంకాపురికి చేరాడు. చేరిన వెంటనే

0: చాలా బాగుంది.
1: మామయ్య బాల వికాస్ తరగతులకు వెళ్లినప్పటి నుంచి వీళ్లలో మంచి మార్పు వచ్చింది.
0: ఆ బాబావారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నాయన.
2: సాయిరామ్.
1: ఎవరు మీరు? మీరా? బాగున్నారా సాయిరామ్? రండి రండి.
2: నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా?
1: బాగున్నామండి. హరీష్, శిరీష్ ఇలా రండి. ఇదిగో మిమ్మల్ని బాల వికాస్ కు పరిచయం చేయమన్నది వీరే, గాయత్రి మేడం గారు. సాయిరామ్ చెప్పండి.
3: సాయిరామ్ మేడం ఇలా కూర్చోండి.

ధైర్యంగా ఉంది? పగలు రాత్రి తేడా లేకుండా ఎటు చూసినా దీపకాంతులు శోభాయమానంగా విరాజిల్లుతున్న ఈ లంకానగరంలో కర్కసమైన నిశాచరుల నడుమ ధైర్యంగా నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి నామాన్ని జపించగలుగుతున్నది ఎవరయ్యుంటారు? అది నా తల్లి సీతమ్మ గుంతులా లేదు. ఆహా, ఎవరి మహానుభావుడు! ఆ ముఖంలో బ్రహ్మతేజస్సు ఎలా ఉట్టిపడుతోందో! అతడి ధ్యానాన్ని అంతరాయం కలిగించినా పర్వాలేదు, తన గురించి తెలుసుకోకుండా నా మనసు ఉండలేకపోతోంది.

0: సూర్యవంశోద్భవుడు, రఘుకుల తిలకుడు, దశరథ నందనుడు, సౌమిత్రి అగ్రజుడు, సీతాపతి అయిన నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి బంటును, వాయుపుత్రుడను, అంజనీసుతుడను, ఆదిత్య భగవానుని శిష్యుడను, హనుమంతుడను, తమరు
1: దురదృష్టవశాత్తు రావణుని అనుజుడను.
0: మరి నా స్వామి నామస్మరణ మీ నోట ఎలా?
1: మీకే కాదు హనుమ, నాకు కూడా ఆ సకల గుణాభిరాముడే ఆరాధ్య దైవం. భౌతికంగా నేనిక్కడే ఉన్నా నా మనసు మాత్రం ఆ లోకాభిరాముని శ్రీపాదాల చెంతనే. ఎప్పుడెప్పుడు ఆ ధర్మనిరతుని దివ్యమంగళ రూపాన్ని కనులారా చూస్తానా? ఇంకెప్పుడు ఆ బ్రహ్మ గడిగిన పాదాలను సుగంధ ద్రవ్యాలతో స్పృశించి తరిస్తానా? అసలెప్పుడు ఆ జగదానంద కారకుని ప్రియ సంభాషణలు తనివి తీరా వింటానా అని వేయి కన్నులతో క్షణక్షణం నిరీక్షిస్తున్నా. నాకా భాగ్యమున్నదా హనుమా?
0: నామస్మరణతో ఆగకుండా తక్షణమే రామకార్యంలోకి ఉద్యుక్తులవ్వండి. ఆ దేవదేవుని జగదభిరాముడు సేవలో ఉన్న తనువులన్నిటికీ తప్పక దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం ఉంటుంది.
1: ధన్యుడను.
2: జయ శ్రీరామ్.
3: చాలా బాగుంది, అన్ని విషయాలపై మీకు సమగ్ర అవగాహన ఉంది కాబట్టి రాబోయే అంతర్జాతీయ బాల వికాస్ దినోత్సవం నాడు ఈ కథకు చక్కటి నాటక రూపం ఇవ్వండి, అందరికీ చూసే భాగ్యం కల్పించండి.
2: తప్పకుండా మేడం.
3: మరి చివరగా తల్లిదండ్రుల గురించి మీరేం తెలుసుకున్నారు?

0: యొక్క ప్రేమను పొందిన వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని స్వామి చెప్పారు.
1: తల్లిదండ్రులంటే మనలోని బ్లడ్, మనకై దుడ్డు, ఫుడ్. అందుకే వారి రుణం దైవ రుణం, తీర్చుకోలేనటువంటివని స్వామి చెప్పారట మేడం.
2: అవును, అవి దివ్యమైన పలుకులు. అమ్మా, ఏమైంది? కన్నీళ్లు కాదు కదా?
3: వీళ్ళు నా పిల్లలేనా? ఇవి వాళ్ల మాటలేనా?
2: అవును, ముమ్మాటికి వాళ్ళు నీ పిల్లలే, అవన్నీ వారి మాటలే, ముచ్చాల మూటలే. ఇవి ఖచ్చితంగా ఆనంద బాష్పాలే.
3: ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో, మా మొర విని ఆ భగవానుడు మీ ద్వారా మా ఇంట బాల వికాస్ దీపాన్ని వెలిగించాడమ్మా. నేను కూడా ఇందులో శిక్షణ పొంది చక్కటి బాల వికాస్ గురువుగా నిరంతర స్వామి సేవ చేసుకుంటాను.
2: ఇదేనమ్మా మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అందరి నుండి కోరుకునేది. ఈ ఆనంద సమయంలో మన స్వామిని మరొక్కమారు స్మరిద్దామా?

0: శ్రోతలు విన్నారు కదా, ప్రతి తల్లి తండ్రి ఏ విధంగా తమ పిల్లలకి వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్ వేయిస్తున్నారో అదేవిధంగా వారి జీవితంలో నైతికంగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి బాల వికాస్ అనే వ్యాక్సిన్ తప్పక వేయించాలి. మరి వేయిస్తారు కదూ. జై సాయిరా. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి అనంతకోటి ప్రణామములు తెలియజేసుకుంటూ సాయిరా.
1: చిత్తూరు జిల్లా బాల వికాస్ గురువులు బాలలు సమర్పించిన బాలలపై బాల వికాస్ ప్రభావం కార్యక్రమాన్ని విన్నారు. చిరంజీవులు రేవంత్, హరీష్, శిరీష్, శ్రీమతులు దేవసేన, భారతి, సుజన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ రచన పర్యవేక్షణ శ్రీ శివరామకృష్ణ.

0: ఇప్పుడు భగవాన్ బాబావారు 1985 సంవత్సరం నవంబర్ 21వ తేదీన భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.
1: అరయవలయు లోకమందు.

ఎవరు రెండు రెక్కలు మనకు పచ్చము విహరించు పచ్చి ఓలే ఆ విధంగా మార్గముననుసరించి చేరవలయును గమ్యంబు శీఘ్ర

0: లెక్కలు రెండు మనకు, ప్రేమ సేవలు రెండు రెక్కలును మనకు. దివ్యాత్మ స్వరూపులారా, మానవుని ఉత్తేజపరచున్నది, ఉన్నత స్థాయికి కొనుకోవున్నది నిష్కామ సేవయే. మానవుని మనోబుద్ధులకు కావలసినంత శక్తి సామర్థ్యములను అందించి మానవత్వాన్ని మేల్కొల్పునది నిష్కామ సేవయే. అభ్యుదయమునకు కేవలము కర్మశీలత మాత్రమే చాలదు. ప్రేమ, దయ, నీతి, నిజాయితీ, సానుభూతి, క్షమలు అత్యవసరమైనటువంటివి. ఇట్టి ఉత్తమ గుణములు లేక మానవుడు నిష్కామించి కర్మ ఆచరించుటకు సాధ్యము కాదు. మానవుడు నిత్యము అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, సాధించేటువంటి రాగద్వేషములు, చవిచూచేటువంటి యొక్క విషయవాసములకు మనోవికారములే మూల కారణము. ఇది నాది, అది నీది అనేటువంటి ద్వైతభావమే ఈ వికారములకు మూల కారణము. లోకము ఏమైనా అయిపోని, నేను మాత్రం క్షేమంగా ఉండాలి అనేటువంటి స్వార్థభావమే ఈ ద్వైతములకు మూల కారణము. స్వార్థభావముల యొక్క ఫలితమే రాగద్వేషములకు మూల కారణము. కేవలము దేహమే, నేను, నా కుటుంబము, నా సంపద, నా యొక్క స్థితియే నాకు ప్రధానమని భావించేటువంటి మానవుడు కేవలము ఒక స్వార్థపరుడైన జీవితము. అట్టి మానవులకు సత్యమే అసత్యము, అసత్యమే సత్యముగా పరిణమిస్తుండాలి. అట్టి కరుడు కట్టుకున్నటువంటి మానవుని హృదయములందు ఉన్న మాలిన్యము దూరం చేయవలనన్న సేవనే ప్రధానమైన మార్గము. నిష్కామ సేవ నిమిత్తమ ఏర్పడినదే మానవుని యొక్క జన్మం కాని స్వార్థములకు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము. ఈ సేవలు కేవలము పేరు ప్రతిష్టల కోసము సేవ చేయరాదు. ప్రపంచంలో తన యొక్క అహంకారమును ప్రకటితము గావించే నిమిత్తమై సేవలు చేయరాదు, లేక సేవల ద్వారా తన యొక్క స్వార్థమును సుప్రయోజనమును నెరవేర్చుకునే నిమిత్తము సేవలు చేయరాదు. ఈ విధమైనటువంటి సేవలు సేవలు అనిపించుకోవు. స్వార్థ సుప్రయోజనములకై ఆచరించేటువంటి యొక్క ప్రక్రియని భావించవచ్చు. సేవ ఎందున్నటువంటి యొక్క పవిత్రత, సేవ ఎందున్నటువంటి దివ్యత్వమును మానవుడు గుర్తించుకునలేక సేవలను పాల్గొనటకు వెనుకంజ వేస్తున్నాడు. కనుక సేవాభావం అనేటువంటిది కేవలం సేవలు ఏదో దేశమును ఉద్ధరించడానికి సేవలు చేస్తున్నామని భావించటం చాలా పొరపాటు. దేశమును ఉద్ధరించటకై నీవు సేవ చేయని అవసరం లేదు. ఈ సేవలన్నీ కూడా నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికే సేవ చేస్తున్నామని భావించాలి. తన సేవా ఫలితము, తన సేవా యొక్క దివ్యత్వము తాను గుర్తించుకునలేక కేవలము ఇతరులకు సేవ చేస్తున్నారనే అహంకార భావం చేతను, స్వార్థపరమైన దృష్టి చేతను సేవలలో పాల్గొంటున్నాడు మానవుడు. సద్గుణములు త్యాగంబు సత్యనిష్ట లేని మనుషుడు ప్రాణము లేనివాడే. సేవ చేయని జీవితము చీకటింటి జీవితముగా భావించాలి. మన జీవితము సమాజం నుండి ఏర్పడినది. నీకేటి ప్రతిష్టలు కాని, ఈ సుఖ సంతోషములు కాని, భోగ భాగ్యములు కాని ఈ సమాజం నుండియే మనం అందుకోగలుగుతున్నాము. సర్వ సమస్యలను తీర్చేటువంటి ఈ సమాజమునకు, సర్వ సుఖములను అందించేటువంటి ఈ సమాజమునకు, మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఈ సమాజమునకు మనం సేవలు చేయకుండా ఇంకెవరికి సేవలు చేయాలి? ఇన్ని విధములుగా మనకు పరిశోధనలు చేయించి పరిశీలన ద్వారా పరమతత్వాన్ని మనం బోధించినటువంటి ఈ ప్రకృతికి మనకు సేవలు చేయకుండా ఇంకెవరికి చేయాలి? మన చేతులు మానం ఒకటి క్రిందికి పట్టే దాన్ని ఎవరైనా ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ అని వాళ్లకు మన యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాము. కానీ ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి మానవత్వానికి ఇన్ని అనుకూలములు, ఇన్ని సరైన సౌకర్యములు చేకూర్చి అందించినటువంటి యొక్క ప్రకృతి సమాజములకు మనం ఇంత మాత్రమేనను థ్యాంక్స్ చెప్పనక్కరలేదా? ఇంటి కృతజ్ఞత లేనటువంటి మన జీవితము కేవలం క్రూర మృగముల కంటే హీనమని మనం తలంచాలి. కేవలము సేవ అనేటువంటిది మానవుని ప్రధానమైన కర్తవ్యం, మన జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇంటి లక్ష్యాన్ని మనం విస్మరించి అలక్ష్యాన్ని మనం విశ్వసించి జీవితం వ్యర్థం గావించుకుంటున్నాము. సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. మనం ఈనాడు నింపుకోవలసినటువంటి ఈ ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి. ప్రకృతి యొక్క చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు. అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది. ఏ పవిత్రమైన భావము సర్వ జంతువుల యొక్క సామాన్యం నుండి వేరు చేసి దివ్య మానవునిగా నిరూపించినదో అట్టి మానవత్వాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము. కానీ ఈనాడు ఆకృతంగా కేవలం మానవుని యొక్క ఆకారంగా నిరూపిస్తున్నది, కానీ మానవత్వం అనేటువంటి ఆ మనిషి ఎందుకు ఏమాత్రము కనిపించడం లేదు. మనము సమాజంలో లోతుగానికి విచారించినప్పుడు ఈనాడు అవసరమైనటువంటిది కేవలం ధనము, ధనము, అధికారము, లౌకిక భోగ భాగ్యములు, ఇవి తప్ప ఇంకా అన్యమైనటువంటి విచారములు ఏమాత్రం కూడా మానవులు సరపడం లేదు. ధనమే మానవుని ఉద్ధరించుతున్నది అనేటువంటి యొక్క భావము ఈ యొక్క ప్రజల లోపల అమితంగా పెరిగిపోయినది. అది ఏ మానవత్వం నిర్మూలనకు మూల కారణము. ఈ ధనము మనం పోషించటం లేదు, ఈ ధనమే మనల్ని రక్షించటం లేదు. ధనము అవసరమే, కానీ మితమైనటువంటి ధనముతోనే హితమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈనాడు సేవలు ఎందుకని, మరి ఏ విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందుకని ఆడంబరము, అహంకారము ఉన్నత స్థాయిని ఎందుకున్నది? ఆడంబరము ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అర్థం కాదు. ఇట్టి ఆత్మతత్వం అర్థం కాకుండా మానవత్వాన్ని వికసింపచేయలేడు. మానవత్వం వికసింపచేసుకోకుండా అతను మానవుడే కాదు. ఆకార మానవుడని చెప్పవచ్చును, కానీ ఆత్మ సంబంధమైన మానవుడు కాదనేటువంటి ఉద్దేశము ప్రపంచమునకు వ్యక్తమవుతుంది. కనుక సేవలు యందు ప్రధానమైనటువంటిది త్యాగము. ఈ త్యాగ భావం అనేటువంటిది కేవలము అహంకారంను మొట్టమొదటి త్యాగం చేయాలి. భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికి ఊట కాదు. మన పవిత్రమైన భారతీయ సంస్కృతి అందున్నటువంటి ప్రధానమైనటువంటి శక్తులను సరైన అర్థం చేత ప్రజలకు ప్రబోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధమైనటువంటి యొక్క సమాజం పెడమార్గం పడుతున్నది. ఎవరికో మనం సేవ చేస్తున్నామనేటువంటి భావము చాలా పొరపాటు. ఆ రూపంలో ఉండేటువంటి పరమాత్మకే నేను సేవ చేస్తున్నాననేటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైన భావం కలగాలి. ప్రతి వ్యక్తి ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. పరుల దూషణ చేయ పాప ఫలం బగ్గు విడువదన్నటికి నీ విశ్వమందు. పరుడు పరుడు కాదు, పరమాత్ముడవుడయ్యా. కనుక ఎవరిని కూడా మనము బాధించరాదు, ఎవరిని మనము దూషించరాదు. అది కేవలం నీ యొక్క దుర్గుణముల యొక్క స్వభావమే. తనయందు అణిగిమణి ఉండినటువంటి దుర్గుణము తాను ప్రకటించుకునేటువంటి యొక్క అవివేకమే. ఎవరి దోషములలో నీవు ఒక్కవేళతో నీవు చూపుదుపో, నీ ఎందుకున్నటువంటి 10 దోషములు ఇతరులు చూపడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవడు కూడా ఇతరులు దూషించలేడు. తనను తాను గొప్పగా చెప్పుకోవటము, ఇతరులను చిన్నగా చూడటం అనేటువంటి ఇది తుచ్చుని యొక్క స్వభావమే. ఇలాంటి దుర్గుణాలు, ఇలాంటి దుర్భావములు మానవు నుండి దూరమైనప్పుడే వాడి మానవుడు అని చెప్పడానికి సాధ్యమవుతుంది. కనుక ప్రతి వ్యక్తి ఎందుకు మనం భగవద్చరణం చేయాలి, అప్పుడే నిజమైన సేవ ఎందు ఒక విధమైన ఫలితం మనకు లభిస్తుంది. అలా నిమిత్తమై మనం సేవలు చేయక ప్రాప్తి అనేటువంటి యొక్క భావంతో మనం సేవలు చేయాలి. ఇలాంటి పవిత్ర భావంతో నిర్మల నిస్వార్థమైన యొక్క మార్గంలో మనం ప్రవేశించినప్పుడే ఇది సేవలు అనిపించుకుంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ సేవలు కేవలము మీ యొక్క పవిత్రతను ఆశించి ఉన్నత స్థాయిని కోరి మీ భక్తి ప్రపత్తుల చేత దీనిని నియమించుకోవటమే కాని ఈ సేవలకు కాని స్వామికి కాని ఎట్టి సంబంధము లేదు. కర్మల చేత మీ యొక్క మాలిన్యం కరిగి వేయవచ్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం చేత చిత్తశుద్ధియే కర్మ, ఈ చిత్తశుద్ధి నిమిత్తమే కర్మలు ఆచరించమని మాత్రమే స్వామి యొక్క ప్రబోధ. ఏ కర్మలు ఉత్తమమైన కర్మలు ఆచరించినప్పటికీ అది కేవలము నీ యొక్క మాలిన్యమును నీవు దూరం చేసుకోవటమే. కర్మల ద్వారా కేవలం ముక్తి కలుగుతుందని కానీ జన్మ సార్థకమవుతుందని కానీ భావించడం చాలా పొరపాటు. చిత్తశుద్ధి లేక జన్మ సార్థకం ఏ రీతిగా లభించగలదు. కానీ చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరిస్తున్నామనేటువంటి యొక్క భావము మీరు హృదయంలో అభివృద్ధి చేసుకోవాలి. ఈనాటి కర్మల యొక్క స్వభావము జన్మను సార్థకం గావించుకునేటువంటి నిమిత్తము అనేటువంటి భావం కూడా మీలో దూరం చేసుకోవాలి. ఇలాంటి పవిత్ర నిష్కామ కర్మ నిమిత్తమే నా జన్మ ఏర్పడింది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. జన్మ నుండి కర్మ, కర్మ నుండి ధర్మ, ధర్మ నుండి మనకు ప్రాప్తి దైవం ప్రాప్తించాలి. అది జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ, ఈ నాలుగంటి యొక్క సమీప సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. నాకు కర్మలు చేయటానికి లేక సేవలు చేయటానికి నాకు వ్యవధి లేదనియు, కేవలం ఆఫీస్ పనులు ఉండవు అనియు, ఇంకా అనేక విధమైనటువంటి బాధ్యతలు కలవనియు, మీకు సాకు చెప్పి తప్పించుకోవటము ఇది కేవలం ఒక బలహీనత. సేవలు చేయాలంటే కేవలం పల్లెల్లో ప్రవేశించి బజార్లు ఊడ్చి ప్రజలకు సేవ చేయటం మాత్రమే కాదు, నీ డ్యూటీ ఎందుకుడను, నీ యొక్క పని ఎందుకుడను, నీవు చేసేటువంటి యొక్క అధికారం ఎందుకుడను సక్రమమైన రీతిగా నీవు ఆచరించడము అది కూడా సేవనే. నిజముగా ఈ అధికారులుగా ఉన్నటువంటి వారు సేవలు ఏ విధంగా భావించాలంటే తాము పుచ్చుకునేటువంటి యొక్క జీతమునకు తగినట్టుగా పని చేయటమే గొప్ప సేవ. కానీ ఏ పనివాడు కూడాను, ఏ అధికారి కూడాను తాను పుచ్చుకునేటువంటి యొక్క జీతంలో తగినంత పని చేసేటువంటి వాడు ఎక్కడ గాని కనిపించడం లేదు. ఇంకా ధనం అధికం కావాలి, అధికం కావాలని ఆశిస్తున్నాడే కాని ఆ ధనములకు తగినటువంటి యొక్క కర్మను నేను ఆచరిస్తున్నానా లేదా, ఇది కేవలం దేశ ద్రోహంగా భావించుకోవాలి. ఇది ఎవరి ధనము, ప్రజల యొక్క ధనము. ప్రజలకు ఈ విధమైన అపకారం చేయటం కూడా ఒక సేవకు విరుద్ధమైనటువంటి మార్గమే. ఒక అధ్యాపకుడు ఉంటున్నాడు, అతని పిల్లలకు ప్రబోధ చేస్తున్నాడు, కానీ ఆ చేయవలసినటువంటి యొక్క బోధను సక్రమమైన మార్గంలో చేయటం అది కూడా ఒక సేవని. ఒక వ్యాపారి ఉంటున్నాడు, తాను బజార్లోకి పోయి ఊర్చమని అక్కర్లేదు, తన వ్యాపారంలో కూడాను తన నిర్ణీతమైనటువంటి యొక్క ఆదాయం గురించి తాను ఏమాత్రం ముందుకు పోకూడదు అది కూడా ఒక సేవనే. కానీ అట్టి భావం మనసులో ఉంచుకున్నప్పుడు నిజంగా వాడు సేవకుడుగా చెప్పకనే రూపొందుతాడు. తన మనసును తాను తృప్తిపరుచుకునేటువంటి మార్గంలో తాను ప్రవేశించాలి. నేను సక్రమంగా చేస్తున్నానా లేదా అనేటువంటిది తన కాన్షియన్స్ తనకు తగ్గినటువంటి తృప్తి అందించాలి. కనుక స్వామికి ప్రీతికరమైనటువంటి సేవ ఏమిటంటే తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడమే సేవ. అవకాశాలు చిక్కినప్పుడంతా కూడాను ఈ సమాజంలో ప్రవేశించి సమాజానికి కూడాను సేవ చేయాలి. కేవలం వ్యక్తి యొక్క సేవనే సేవగా భావించరాదు, సమస్త యొక్క దేశం యొక్క సేవ కూడాను ప్రధానమైన సేవనే. ఈ విధమైనటువంటి సేవా భావం నుండి దివ్యమైనటువంటి యొక్క దైవతత్వాన్ని మనం అనుభవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి. కనుక సేవా భావంలో ఎవరిని కూడా ఏ విధంగా కూడా మనం ఆశ్రయించనక్కర్లేదు. నీకు ఇక్కడ సేవ అవసరము అని నీకు దృష్టికి పడిన దగ్గరంతా కూడా నీవు నడుమొచ్చి పనిచేయి. సేవలో ఎట్టిది అట్టిది అనేటువంటి యొక్క భేదభావం ఏమాత్రమో నువ్వు చూడవచ్చు. ఇతను బీదవాడ లేక శ్రీమంతుడా అనేటువంటి తారతమ్యం ఏమాత్రమో నీవు ఎంచనక్కర్లేదు. ఎలాంటి వారికైనా, ఏ స్థానంలోనైనా, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నీవు అందులో ప్రవేశించి సేవలు చేయటం అత్యవసరం. కష్టములు బాధలు దుఃఖములు అందరికీ సమానమే. కనుక అలాంటి పరిస్థితిని ఎందు నీవు ఏమాత్రం కూడా నువ్వు విచారణ చేయకుండా ఆ సేవలలో పాల్గొనటం అత్యవసరం. ముఖ్యంగా ఈనాడు పల్లెలు ఎందు చాలా అనానుకూలమైన పరిస్థితిలో జీవిస్తున్నారు ప్రజలు. అలాంటి పరిస్థితిలో మనం పల్లెలకు వెళ్లి వారికి సేవాభావం చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా బోధించి వారిని కూడా ఈ సేవలలో పాల్గొన్నట్టు మనం ప్రవేశపెట్టాలి. చాలా మంది పల్లెలకు వెళుతున్నారు, అశుభ్రమైన ప్రదేశాలను శుభ్రపరుస్తున్నారు, కొన్ని మాలిన్యంగా ఉండేటువంటి దానంతా కూడా పరిశుద్ధం చేసి వస్తున్నారు. ఇది కేవలం ఈ రీతిగా ఎంతకాలం చేయగలం? మనం ఈ పరిశుద్ధం ఎందుకు చేస్తున్నాము, ఈ మాలిన్యాన్ని ఎందుకు మనం దూరం చేస్తున్నాము అనేటువంటి విషయము ఆ పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం బోధించాలి. దీనివల్ల మనకు మన బిడ్డలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యం వల్ల మన జీవితం అనేటువంటిది చాలా క్షీణించిపోతుంది. మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకోలేకపోతాము. ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి విషయాన్ని వారికి చక్కగా బోధించినప్పుడు వారే ఇందులో ప్రవేశించి నిత్యము వారు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అటు కాకుండా కేవలము ఏ నెలకు ఒక పర్యాయము, ఏ రెండు నెలలకు ఒక పర్యాయము పల్లెల్లో చేరి మన పరిశుద్ధం చేసినంత మాత్రం అది ప్రయోజనం లేదు. పల్లె ప్రజల చేతనే ఆ పల్లెని పరిశుద్ధపరచడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. అదే విధంగానే పూర్వము సీలింగ్ ఆన్ డిజైర్స్ అని నిర్ణయం చేశారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? మానవుడు మితిమీరినటువంటి కోరికల చేత మతి తప్పి భ్రమిస్తున్నాడు, కేవలం ఉన్మత్తుడై జీవిస్తున్నాడు, పరతత్వాన్ని విస్మరిస్తున్నాడు. కనుకనే మొట్టమొదట ఈ యొక్క కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పేరుతో స్థాపించారు. కానీ మనము ధనమును కూడా అమితంగా వ్యయం చేస్తున్నాము. ఈ విధంగా వ్యయం చేసే బదులు ఆ ధనమును ప్రజలకు, దిక్కులేని వారికి, దీనులకు తగిన రీతిగా మనం ఉపయోగపెట్టాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. దీని యొక్క సత్య స్వరూపాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం డబ్బుని ఇవ్వటమే ప్రధానం అనేటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని వాళ్ళ యొక్క డిజైర్స్, వాళ్ళ కోరికలను యథారీతిగా పెంచుకుంటూనే పోతున్నారు. మన కోరికలను తగ్గించుకోవాలి. మన ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు ఎంతవరకు మనం పెంచుకుందామో అంత మనకు అశాంతిగా పెరుగుతుండాలి. దీనివల్ల మానవులు బంధింపబడుతున్నాడు. ఈ బంధం నుండి మనం విముక్తి కావాలంటే కోరికలు తగ్గించుకోవాలి. ఎంత అవసరమో అంతవరకే మాత్రం మనం పెంచుకోవాలి. కనుక కోరికలు ఏ విధంగా తగ్గించుకోవాలి? నీకు ఎంత అవసరమో అంత భోజనాన్ని నీవు భోజించు. అనవసరంగా నీవు ఆశకొని దండిగా వడ్డించుకుని వ్యర్థం చేయటము ఇది చాలా దోషంగా ఉంటుంది. ఆ అన్నమును ఇంకొక వ్యక్తికైనా పెట్టి ఆ పొట్టలు నింపి వాడిని సంతృప్తి పరచవచ్చు. కనుకనే మొట్టమొదటి డోంట్ వేస్ట్ ఫుడ్, నీవు ఆహారం ఏమాత్రం కూడా వ్యర్థం చేయకూడదని దీనికి ప్రధానమైన సూత్రంగా తీసుకున్నారు. అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, అన్నము నుండి మానవుడు ఉద్భవిస్తున్నాడు. మానవుని యొక్క జీవితమును కానీ, మానవుని యొక్క దేహమును కానీ, మానవుని యొక్క మనస్తత్వమును కానీ అన్నమే ప్రమాణము, అన్నమే ప్రధానము. మానవుడు భుజించినటువంటి ఆహారం పురస్కరించుకుని స్థూలమైనటువంటి ఆహారము మనం కాబోతుండాలి, సూక్ష్మమైనటువంటి ఆహారము రక్తంగా మారుతుండాలి, అతి సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా రూపొందుతుండాలి. కనుక ఎట్టి ఆహారము అట్టి మనసు. పైనాడు మన ఎందు దానవృత్తులుగా మనం అభివృద్ధి కావడానికి మన ఆహారమే మూల కారణం. దయాము, ప్రేమ, సహనము అనేటువంటిది లేకుండా కేవలము ద్వేషము, అసూయ, రాగము ఇలాంటి యొక్క దుర్గుణముల చేత మనము అభివృద్ధి పొందుతున్నాం. ఆహారమే మూల కారణము. కాబట్టి ఆహారము అతి సూక్ష్మమైనటువంటిది గాను, అతి శుద్ధమైనటువంటిది గాను, అది పవిత్రమైనటువంటిది గాను, సాత్వికమైనటువంటిది గాను ఉంటుండాలి. అతి ఆహారం చేతనే మానవ రూపం కూడా ఏర్పడుతుంటుండాలి. మనం త్రాగేటువంటి యొక్క జలమే స్థూలమైనటువంటిది ఒక విధంగా మూత్రంగా పోతుండాలి. అతి సూక్ష్మమైనటువంటిదే ప్రాణంగా రూపొందుతుండాలి. కనుక జలము, ఆహారము ఈ రెండింటి యొక్క తత్వం చేతనే మానవ యొక్క జీవితము దివ్యత్వాన్ని అందుకోవడానికి వీలవుతుంది. అన్నం బ్రహ్మ అన్నారు. నీవు అన్నాన్ని వ్యర్థం చేస్తే నీవు దైవత్వాన్ని వ్యర్థం చేసిన వాడు అవుతావు. కనుకని సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారంగా ఎంత అవసరమో అంతవరకు నీవు భుజించి మిగిలినటువంటిది ఎవరికైనా పరోపకారం. రెండవది ధనము. ఇది కేవలము భారతీయులంత లక్ష్మి స్వరూపంగా భావిస్తుంటారు. దీనిని దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. దీనిని దుర్వినియోగం చేసినప్పుడు మనకు కేవలము ఒక దుర్భావము, దుర్బుద్ధులే అభివృద్ధి అవుతాయి. కనుకనే దీన్ని ధనమును సద్వినియోగం చేయాలి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు. అది ఒక కేవలం ఒక తప్పు మార్గమును అనుసరింపజేసేటువంటిది. ఇంకా మూడవది అతి అవసరమైనటువంటిది, ప్రధానమైనటువంటిది కాలం. కాలమును వ్యర్థము చేయకూడదు, కాలమును సార్థకం చేయాలి. ఎందుకంటే సర్వము కాలం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక నేను సుచిత్రాన్ని కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదత్తాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః, అంత కాలం చేతని ఆధారపడి ఉంటుండాలి. మానవుని యొక్క జనన మరణములకు మూల కారణం కాలమే. మనం పుట్టి పెరగడానికి కాలమే ప్రమాణము. కాలమును వ్యర్థము చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది. కనుకనే కాలమే మనకు ప్రధానమైన ప్రాణము. అనవసరమైన మాటల్లో నీవు ప్రవేశించి, ఇతరుల యొక్క మంచి చెడ్డల్లో నీ విమర్శల్లో ప్రవేశించి కాలం నీవు అపవిత్రం చేసుకోవద్దు. ఈ విధమైన యొక్క దుర్బుద్ధుల లోపల, దుర్వృత్తుల లోపల కాలంను ప్రవేశపెట్టకుండా దాని సద్వినియోగం కావించుకోవడం కోసమే డోంట్ వేస్ట్ టైం అన్నారు. కాలం వ్యర్థం చేయవద్దు అన్నారు. నాలుగవది మన యొక్క శక్తిని, శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడా వ్యర్థం చేయకూడదు. ఈ శక్తి ఏ రీతిగా ఉంటుండాలి? చెడ్డ చూడటం లోపల కూడా శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ వినటంలో కూడా మన శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ మాట్లాడటంలో కూడా మన శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ తలంపులు చేయడం చేతను మన శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ పనులు చేయడం చేతను మన శక్తి వ్యర్థమవుతుండాలి. కనుకనే ఈ యొక్క ఐదింటి ఎందుకు సక్రమమైన వర్గం అనుసరించి నీ శక్తిని అభివృద్ధి పరచుకుని దివ్యత్వంగా మార్చుకోమని దీని యొక్క అంతరార్థం.
1: ఇంతవరకు మీరు భగవాన్ బాబావారు 1988 సంవత్సరం నవంబర్ 21వ తేదీన సేవపై ప్రాధాన్యతనిస్తూ ఇచ్చిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. స్వామి చెప్పిన ఈ 5 సూత్రాలను మనం పాటిస్తూ స్వామి చూపిన ప్రేమ, సేవ బాటలో పయనిస్తూ స్వామివారి దివ్య ఉద్దేశాన్ని మనందరం నిజం చేద్దాం. సనాతన ధర్మ పునరుద్ధరణే అవతార లక్ష్యంగా విచ్చేసిన దైవం భగవాన్ శ్రీ సత్యసాయి. ఆ అవతార తత్వాన్ని వివరించే శ్రీ హరిప్రసాద్ శర్మ గారి ప్రసంగం వేదమూర్తి సాయి ఇప్పుడు మనం విందాం.
2: దేవద్విజ కులోధత్రే సచిదానంద రూపిణి ధర్మస్థాపన దక్షాయ నమస్తే సత్యసాయినే. ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యశ్రీ చరణాలకు వినమ్రపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. దుష్ట శిక్షణ, శిష్టరక్షణకు దైవం అవతరించడం అంటే దుర్మార్గులను చంపడానికేనే అర్థం కాదు. దుర్మార్గం అంటే మనుభావాలే, మన చెడు తలంపులే, వాటిని చంపాలి. ధర్మమే దైవం. సద్భావాలను పోషించి దుర్భావాలను దూరం చేసి సరైన జీవనతత్వాన్ని మానవత్వంగా వికసింపజేయటమే వేదము యొక్క విశిష్టత. వేదశాస్త్రాలు నియమించిన మార్గాన్ని మనం నడుచుకున్నప్పుడు మానవునికి బాధలే ఉండవు. బాధలన్నింటికీ మూల కారణం వేదాన్ని విస్మరించడమే. దేశక్షేమం, లోక కళ్యాణం వేదముపైనే ఆధారపడి ఉన్నవి. కొంతమంది మహా గొప్ప పండితులు సహితం వారి సంతానాన్ని లౌకిక విద్యలపై ఆసక్తితో వేద విద్యకు దూరం చేస్తుంటే పరంపరాయుక్తంగా విరజిల్లుతున్న వేద విద్య నిరాదరణకు లోనవుతోంది. స్వామి అంటారు, వేదం తెలిసిన వ్యక్తులు కొంత త్యాగం చేసి తమ జీవితాలను వేదానికే అంకితం చేయాలి, అప్పుడే భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్ధరించిన వాళ్ళం అవుతామని. ప్రతి మానవుడు వేదాన్ని గౌరవించాలి. జీవితానికి వేదమే ఆధారం. నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మ వేదము నుంచి ఆవిర్భవించింది. అందరికీ తెలిసినా తెలియకపోయినా సర్వం వేదమయమే. సర్వధర్మాలకు వేదమే మూలం. వేదోఖిలం ధర్మమూలం. సృష్టి ధర్మానికి, మానవ ధర్మానికి, జంతు ధర్మానికి, సకల ధర్మాలకు మూలమైనది వేదం. వేదం అనగా జ్ఞానం. విత్ అనే ధాతువుకి తెలుసుకునేది అనే అర్థం. ఏదైనా సృష్టి చేయాలంటే అందుకు సంబంధించిన విజ్ఞానం ఉండాలి. అలా ఈ సృష్టి బ్రహ్మదేవుడు తీసుకున్న విజ్ఞానమే వేదం. బుద్ధి స్వతంత్రత కలిగిన మానవుడు ఏదైనా కర్మ ఆచరించాలి అన్నప్పుడు ఈ సృష్టి రచనకు మూలమైన వేదధర్మాన్ని అనుసరించి వచ్చినప్పుడే మానవుడు ధన్యుడవుతాడు, లోక కళ్యాణానికి తోడ్పడతాడు. అలాగాక సృష్టి ధర్మానికి, ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా మసలుకున్నప్పుడు వ్యక్తి పతనమవుతాడు. కనుక వేదాన్ని ఆచరించడం, సృష్టిలో అనుసంధాన జీవన విధానం చేయడమే, ఈ మూలభావమే భారతీయ విజ్ఞానానికి ఆధారం. ధర్మశాస్త్రాలు, పురాణాలు, సంగీతం, సాహిత్యం, ఆయుర్వేదం, గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం మొదలగు విద్యలు కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వర్ధిల్లుతున్నాయి. వేదము అనగా కేవలం విజ్ఞానం అందించే పాఠ్యపుస్తకమో, నీతులు బోధించే మతగ్రంథమో కాదు. వేదములో శబ్దం ప్రధానమైనది. అందువల్లనే వేదాన్ని శృతి అన్నారు. ఈరోజు సైన్స్ కూడా సృష్టిని ఒక శక్తిపుంజంగా గుర్తించింది. సృష్టిలో పలు అంశాలు కంపనముల వ్యక్తీకరణమే అవుతోంది. ఎక్కడ కంపనం ఉన్నదో అక్కడ తప్పనిసరిగా శబ్దం ఉంటుంది. అంటే శబ్దం ద్వారా కంపనాన్ని సృష్టించవచ్చు. ఆ శబ్ద సంపదే వేదం. శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ, నిత్యానందమయీ, పరాత్పరమయీ, మాయామయీ, శ్రీమయీ. వేదాలు అనంతం, అపౌరుషేయం. అనగా అవి మానవుని యొక్క సృష్టి కాదు. వేదాలను ఋషులు దర్శించారు. అందుకనే వారిని మంత్రద్రష్టలు అంటున్నాం. వారు తపస్సుచే ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకుని ఇంద్రియాతీతమైన సత్యాన్ని దర్శించి లోకహితం కోరి వేదాన్ని మానవునికి అందించారు. అనంతో వై వేదాహ అన్నారు. అంటే వేదాలు అనంతములు అనే అర్థం. ఎట్లా ఈ వేదాలను అనంతమని మనం చెప్పగలం? ఒకనొక సమయంలో భరద్వాజ మహర్షి 300 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం చేశాడు. పిమ్మట వృద్ధుడే, వయస్సు చేత, అధ్యయనం చేత జీర్ణించిపోయాడు. అధ్యయనం చేత అసమర్థుడై శయ్యనధిష్ఠించినటువంటి ఆ యొక్క భరద్వాజుని చెంతకు పరమేశ్వరుడు సమీపించి, మరో 100 సంవత్సరాలు ఆయుర్ధాయిస్తే ఏం చేస్తావు అని అడిగాడు. వెంటనే భరద్వాజుడు, వేదాధ్యయనం చేస్తాను స్వామి అన్నాడు. అప్పుడు ఎవరి చేత తెలియబడని 3 పర్వత రూపాలను పరమేశ్వరుడు భరద్వాజునికి చూపించి, తరువాత ఒక్కో పర్వతం నుంచి ఒక పిడిగడు భాగాన్ని తీసి, ఈ 300 సంవత్సరాలు నీవు చేసిన అధ్యయన భాగం ఇదే, మిగిలిన పర్వత భాగాలు అవి. వేదము అనంతం, సంపూర్ణ వేదాధ్యయనం అసాధ్యం అని నిరూపించాడు. యుగ యుగాల నుండి, తరతరాల నుండి కోటానుకోట్ల కంఠాలతో కీర్తింపబడిన వేదం కాలప్రభావం చేత, మానవుని మనప్రభావం చేత దినదినానికి తరిగిపోతోంది. వేద ప్రమాణం నశించినా భారతీయ కీర్తియే నశించిపోవును. భారతీయ ప్రాణం, ప్రమాణం వేదముపైనే ఆధారపడి ఉన్నవి. కనుక వేదోద్ధరణ నిమిత్తం ఈ కలియుగంలో సత్యసాయి భగవానుడు తన అవతారోద్యమంలో ప్రాముఖ్యతను ఆవిష్కరించారు. సర్వవేదాంత సారం యద్ బ్రహ్మాత్మైకత్వ లక్షణం ప్రస్తద్వితీయం తన్నిష్ట కైవల్యోక ప్రయోజనం. వేదాధ్యయనం చేస్తూ భయోదారాధన గావిస్తూ ఎన్నో పూర్వజన్మల పుణ్యఫలాన వేదోద్ధారకుడైన సాయి భగవానుడికి సమకాలీకులుగా జన్మించి వారి అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించిన మహానుభావులెందరో ఉన్నారు. సాయి భగవానుడు వేదమూర్తిగా వేదాధ్యయనం సన్నగిల్లుతున్న ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా స్వామి వేదోద్ధరణకు శ్రీకారం చుట్టి ఈనాడు దాదాపు ప్రతి సాయి భక్తునికి ఏదో ఒక వేదమంత్రంతో పరిచయం, వేదసూక్త పారాయణం చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల్లో నేడు దాదాపుగా శ్రీకృష్ణ యజుర్వేదీయ శతరుద్రీయం అంటే రుద్రపఠనం జరుగుతూనే ఉంది. రుద్రాధ్యాయీ వశేద్యత్ర గ్రామేవా నగరేపివా నతత్ర క్షుప్పి పాశాద్యా దుర్భిక్షా వాధయోపిచ అన్నారు. అంటే ఎక్కడైతే రుద్రాధ్యయనం స్వరయుక్తంగా సప్రమాణపూర్వకంగా జరుగుతుందో అది గ్రామమైనా పట్టణమైనా అచ్చట ఆకలి దప్పికలు కాని దారిద్ర్యము కాని రోగము కాని ఉండదు అనేది వేదోక్తి. సాయి వేదమూర్తిగా ఉద్భవించి వేదాన్ని ఆదరించి లోక కళ్యాణ నిమిత్తం అందరికీ వేద విద్యను అందిస్తున్నారంటే ఇంతకంటే వేదోద్ధరణకు ఏ ప్రమాణం కావాలి? అనాది నిధనం నిత్యం స్వతప్రమాణం భగవత్స్వరూపమైన వేదమే సత్యసాయిగా అవతరించింది. స్వామి ఒకనొక సందర్భంలో రామాయణ కథాంశంలోని పాత్రలను ప్రస్తుతిస్తూ రామాయణంలోని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కూడా నాలుగు వేదాలకు సంకేతమని ఆ నాలుగు వేదాలే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించారన్నారు. అంతేగాక ఆ వేదరాశి సత్యసాయిగా అవతరించింది. మనం చూసినప్పుడు సత్యసాయి అనేటువంటి నాలుగు అక్షరాలు స ఋగ్వేదానికి, త్య యజుర్వేదానికి, సా సామవేదానికి, ఈ అథర్వణ వేదానికి సంకేతమని సాక్షాత్ స్వామి తెలియజేశారు. స్వామి స్వయంగా వేదసారాన్ని వేదాంత భాగంలో తెలిసి ఉపనిషత్ సారాన్ని ఉపనిషత్ వాహిని ద్వారా మనందరికీ కూడా తేటతెల్లం చేశారు. ముక్తికి మార్గం ఏది, జ్ఞాన సంపద ఎలా ఆర్జించాలి, జీవన్ముక్తులం ఎలా కావాలి అను అనేక అంశాలు ఉపనిషత్తుల్లో తెలియజేయబడింది. అసలే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ మానవ జన్మ ఎందుకు చాలా ఉత్కృష్టమైనది అంటే జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి దుర్లభమైనది. గర్భోపనిషత్ సహాయంతో బృహద్విష్టు పురాణాల్లో ఈ విధంగా తెలియజేయబడింది. స్థావరం 20 లక్షం జలజం 9 లక్షకం కూర్మంచ 9 లక్షంచ దశలక్షంచ పక్షిణః త్రిసల్లక్షం పశూనాంచ చతుర్లక్షంచ వానరాః తతో మనుష్యతాం ప్రాప్య తతః కర్మాణి సాధయేత్ ఏతేషు భ్రమణం కృత్య ద్విజత్యం సజాయతి సర్వయోనిం పరిత్యజ్య బ్రహ్మయోనిం తదోభ్యఘాత్తని. అంటే విష్ణు పురాణం ఎవరిని ద్విజులందో వారు నివృత్తి మార్గాన ఉన్న జీవులే. మానవ జన్మకి ముందుగా 21 లక్షల యొక్క స్థావరాలలో 9 లక్షల తాబేళ్లలో 10 లక్షల పక్షులలో 30 లక్షల పశువులలో 4 లక్షల కోతులలో తిరిగి తిరిగి పెదప మానవుడు మానవ యోనిలో పడి తుదకు జీవుడు ద్విజుడవుతున్నాడు. ద్విజులలో శ్రేష్ఠుడు బ్రహ్మవేత్త. నానా యోనుల్లో పడి తుదకు జీవుడు బ్రహ్మయోనిని పొందుతున్నాడు. ఇటువంటి మహోత్కృష్టమైన మానవ జన్మ తిరిగి పొందవలసిన బ్రహ్మతత్వానికి బదులు తిర్యక్ అంటే వెన్నుముక అడ్డముగా ఉండేటువంటి ప్రాణుల వలె తిరిగి జన్మించిన ఇక ఎప్పటికీ బ్రహ్మతత్వం పొందేది? ఉపనిషత్ సారాంశం స్వామి తమ ఉపనిషత్ వాహినిలో మనకందించిన ఆధ్యాత్మిక వైభవాన్ని పరిశీలిద్దాం. వేదాధ్యయనం చతుర్దశ విద్యలతో కూడినది. అంటే 4 వేదాలు, 6 వేదాంగాలు, 4 ఉపాంగాలు మొత్తం కలిసి 14 అయినాయి. ఈ మొదటి భాగం ఋగ్వేదంలో వివిధ దేవతలను స్తుతించిన సూక్తులు, వారి అనుగ్రహం కోరి జపించే మంత్రాలు ఉంటాయి. ఋక్కులు అనగా మంత్రాలే. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఇక యజుర్వేదం ఆచరణాత్మక యజ్ఞ నిర్వాహక విధి విధానాలను తెలుపుతూ ఉంటుంది. యజుర్వేదంలో శుక్ర యజుర్వేదమని కృష్ణ యజుర్వేదమని 2 భాగాలుగా విరజిల్లుతోంది. ధనుర్వేదం కృష్ణ యజుర్వేదానికి ఉపవేదం. తర్వాత సామవేదం ఋగ్వేద మంత్రాలను స్వరబద్ధంగా సంగీత ప్రమాణంగా గానం చేస్తూ దేవతలను ఆరాధించే విధానం మన సంగీతంలోని 7 స్వరాలు సరిగమలు సమవేదం నుంచి జనించినవే. దీనికి ఉపవేదం గాంధర్వ వేదం. తర్వాత మనం చూసినట్లయితే అథర్వణ వేదం ఉంది. దుష్టశక్తుల నుండి దేవతల సహాయంతో మనల్ని మనం రక్షించుకునే మంత్రాలు కలిగినటువంటిది అథర్వణ వేదం. మనిషి యొక్క ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విజ్ఞానం ఇందులో ఎంతో కనబడుతుంది. ప్రతి వేదానికి నాలుగు భాగాలుంటూ ఉన్నాయి, సంహితలని, బ్రాహ్మణులని, ఆరణ్యకాలని, చివరిగా ఉపనిషత్తులని. సంహితల్లో దేవతలను స్తుతించే మంత్రభాగం ఉంటే, బ్రాహ్మణాల్లో యాగ విధులు, మంత్ర వ్యాఖ్యానాలు ఉంటూ ఉంటాయి. ఆరణ్యకాల్లో వేదకర్మల యొక్క తత్వ వివరణ దండిగా ఉంటూ ఉంటుంది. తదనంతరం ఉపనిషత్తుల్లో సృష్టి మూలమైన సత్యాన్ని తెలియజేయు పరవిద్యా రహస్యాలు అనేకం ఉంటూ ఉన్నాయి. ఇక వేదాంగాలు, ఏ విధంగా అయితే మనిషికి అంగాలు ఉంటూ ఉంటాయో శరీరంలో, అదేవిధంగా విశ్వ విరాట్ పురుషుడైనటువంటి ఆ యొక్క వేదమూర్తికి, ఆయన నుంచి ఉద్భవించినటువంటి వేదానికి కూడా ఆరు అంగాలు ఉంటూ ఉన్నాయి. వాటిని షడాంగాలు అంటూ ఉన్నాం. ఏ వేదాధ్యయనం చేయాలన్నా ఈ వేదాంగాల్లో మొదట ప్రావీణ్యం సంపాదించాలి అంటారు స్వామి. వీటిల్లో మొదటిది శిక్ష. ఇది వేద పురుషుని యొక్క ముక్కు వంటిది. వేద మంత్రాలకు శ్వాసస్థానం, మంత్ర ఉచ్చారణ, స్వరం, మాత్ర, బలం, సామం, సంతానం అన్నింటి గురించి తెలిపేటువంటిది శిక్ష. తర్వాత వ్యాకరణం అంటే నోరు. దీనిలో వేదాలకు సంబంధించిన వ్యాకరణ సూత్రాలు అనేకం ఉంటూ ఉన్నాయి. ఈ గ్రంథాల్లో పాణిని రచించిన అష్టాధ్యాయి, పతంజలి రచించిన మహాభాష్యం చాలా ప్రసిద్ధి చెందినవి. వేదాధ్యయనం చేసేవారు మొదట వీటిని అభ్యసించాలి. తర్వాత ఛందస్సు. వేద పురుషుని పాదాలుగా అభివర్ణిస్తూ ఉంటారు ఛందస్సుని. ఇందులో వేదాలకు సంబంధించిన ఛందస్సు గురించి వివరింపబడి ఉంది. ఛందోబద్ధమైన వేద మంత్రాల నిర్మాణ రహస్యాలు ఇందులో నిక్షిప్తమై ఉంటూ ఉన్నాయి. ఇక నిరుక్తం. వేద పురుషుని యొక్క చెవి వంటిది. వేదానికి సంబంధించిన పద నిఘంటువు, ప్రతి వేదశబ్దం యొక్క పుట్టుకను గురించి, వాటి యొక్క అర్థం గురించి, ఉచ్చారణ గురించి తెలియజేస్తూ ఉంటుంది నిరుక్తం. తర్వాత జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే కన్ను. ఏ పని ఎప్పుడు చేయాలి, కాల నిర్ణయం చేసేది జ్యోతిష్యం. ఇది పూర్తిగా గణిత ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. గ్రహాలు మనిషిపై చూపే ప్రభావం తెలుపుతూ ఉంటుంది. తర్వాత కల్పం. కర్మలు వంటివి. వేదకర్మను ఎలా నిర్వహించాలి, వాటి గురించి వివరింపబడి ఇందులో చెప్పడం జరిగింది. సూత్రబద్ధంగా చెప్పడం జరిగింది. యజ్ఞ వేదిక నిర్మాణం ఎలా ఉండాలి, ఈ యాగగుండాలకు కొలతలు ఏ విధంగా ఉండాలి, నిర్వహణ పద్ధతులు ఏ విధంగా ఉండాలి, శ్రోత సూత్రాల గురించి చెబితే ఇంకా గృహ సూత్రాలు అని చెప్పి కొన్ని ఉంటూ ఉన్నాయి. అంటే గృహస్థుడు అవలంబించాల్సిన వేద విధులకు సంబంధించిన సంస్కారాల వివరణ, అంటే నామకరణం, అన్నప్రాశనం, ఉపనయనం, వివాహం మొదలగు వాటి గురించి ఉన్నాయి. వేద నిరుక్తం ప్రకారం వేదార్థం తెలియక ఉచ్చరిస్తే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి సత్యం వదా, మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు సత్యాన్ని పలుకుము అని. సత్యం వదా అనే ఉచ్చరణలో సత్యం అని కనుక మనం ఉచ్చరించినట్లయితే, అంటే స్వరం కనుక కొంచెం పలికినట్లయితే, త్యా పైన స్వరం పెట్టి సత్యం అని ఉచ్చరించినట్లయితే, దాని యొక్క అర్థం ఏమవుతుంది అక్కడ, దారిద్ర్యము అని తెలుస్తోంది. సత్యం అంటే నిజాన్ని పలుకు అని మనం చెబుతూ ఉంటే, దాని ఉచ్చారణా దోషం కనుక వచ్చినట్లయితే కనుక, ఆ యొక్క శబ్దానికి పదభ్రష్టం కాని స్వరభ్రష్టం కాని జరిగినట్లయితే కనుక అర్థం మారిపోతుంది. వేదానికి ఉపాంగాలు నాలుగు ఉన్నాయి. వాటిని మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రం అని. పూర్వమీమాంసలో మంత్రం యొక్క ఉద్దేశ్యం, ప్రాముఖ్యత, ఎందుకు దేనికి చేస్తున్నాం అని చెబుతుంది. దీనిలో కర్మకాండకు సంబంధించిన జైమిని రచించిన పూర్వమీమాంస సూత్రాలు చాలా ప్రముఖంగా గుర్తింపు పొందాయి. ఇక ఉత్తరమీమాంసలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, జ్ఞానకాండ ఉంటుంది. దీనిలో తిరిగి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అనే విభాగాలు ఉంటూ ఉన్నాయి. న్యాయం, దీనినే తర్కశాస్త్రం అని కూడా అంటూ ఉంటారు. దేనికి ఏది ప్రమాణం అని ఇది చెబుతూ ఉంటుంది. దీనిలో న్యాయం, వైశేషికం అని రెండు భాగాలుంటూ ఉన్నాయి. న్యాయ సూత్రాలు గౌతమ మహాముని రచించాడు, వైశేషిక సూత్రాలని కాదవ మహర్షి రచించాడు. సృష్టి నిర్మాణ మూలాన్ని తెలిపే శాస్త్రం వైశేషికం. ఇక పురాణం అంటే గతం, గతానికి చెందిన చరిత్రే పురాణం. మనకి అష్టాదశ పురాణాలున్నాయి. అవి కథల రూపంలో వేద ధర్మాలను బోధిస్తూ ఉంటాయి. వ్యాసుడు ఈ పురాణ సంపుటీకరణ చేశాడు. అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులకు అపకారం చేస్తేనే పాపం. దీన్నే స్వామి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని సిద్ధాంతకరీకరించారు. యావన్ మానవాళి నిత్యం ఆచరణ యోగ్యమనే మహామంత్రం ఇదే. సాయి భగవానుడు వేదమూర్తిగా అవతరించి వేద సారాన్ని ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ఆచరణ యోగ్యం గావించారు. వేదోద్ధరణ గావించి వేద ధర్మాలను యావన్ మానవాళి ఆచరించడానికి మార్గదర్శి అయ్యారు స్వామి. అనాది కాలం నుండి వచ్చు వేదాల ఉపాంగాలే ఉపనిషత్తులు ఒక్కో వేదానికి అనేక అనేక ఉపనిషత్తులుగా విభజించడం జరిగింది. అవి మొత్తం 1180 అంటే 1180 ఉన్నాయి. కాని కాలమార్పు చేత తరుగుతూ వచ్చి 108 దిగాయి. వాటిల్లో నేడు ఆచరణలో ఉన్నవి కేవలం 10 మాత్రమే. ఋగ్వేదంలో 21 శాఖలుగా ఉంటూ ఉంటే ఒక్కో శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు, అంటే 21 శాఖలకి 21 ఉపనిషత్తులు ఉంటూ ఉన్నాయి. యజుర్వేదానికి 109 శాఖలు, అంటే యజుర్వేదంలో 109 ఉపనిషత్తులు ఉంటూ ఉన్నాయి. సామవేదానికి 1000 శాఖలు ఉంటూ ఉన్నాయి, అంటే 1000 శాఖలకి 1000 ఉపనిషత్తులు. అథర్వణ వేదానికి 50 శాఖలు, 50 ఉపనిషత్తులు. మొత్తం కలిపి 1180 ఉంటూ ఉన్నాయి. కేవలం ప్రస్తుతం మనకి ఉపలబ్ధం అయ్యేటువంటివి 10 మాత్రమే ఉన్నాయి. దశోపనిషత్తులో శంకరుల యొక్క భాష్యం అందించారు. ఈ యొక్క 10 ఉపనిషత్తులకి కూడా ఆదిశంకరులు ఉపనిషత్ సారాన్ని దశోపనిషత్తుల ఆధారంగానే ఈ ధర నిలుస్తుంది అని చెప్పి ఆశీర్వదించారు. వేదమునందలి కొన్ని ఉపాంగాలే ఉపనిషత్తులు. వేదము యొక్క చివరి భాగాన చెప్పబడింది కాబట్టి ఉపనిషత్తుల్ని వేదాంతం అని కూడా ప్రస్తుతిస్తున్నాం. ఉపనిషత్ సారాంశాన్ని చూసినట్లయితే ఈ చరాచర సృష్టికి మూలాధారం పరమాత్మ, ఈ విషయాన్నే వేదం ప్రస్తుతిస్తుంది. మానవుడు పరబ్రహ్మ స్వరూపుడు అయినప్పటికీ పంచమహాభూతాల యొక్క గుణములతోనూ కలిసిమెలిసి ఉండుట చేత జనన మరణ సుఖదుఖ పాపపుణ్యాలు కలుగుతూ ఉన్నాయి. పంచమహాభూతాల నుండి విడుదల నుండుటే కైవల్యం, మోక్షం, ముక్తి. జీవికి ఆధారం భూమి, దానికి ఆధారం జలం, దానికి ఆధారం అగ్ని, వాటికి వాయువు, వాయువుకు ఆకాశం, ఆకాశానికి ప్రకృతి, ప్రకృతికి పరమాత్మ. ప్రకృతి పరమాత్మ నుండి ఆవిర్భవించింది, కాన అన్నింటికంటే మూలస్థానం పరమాత్మయే. అట్టి మూలస్థానమైన పరమాత్మను చేరాలంటే పంచభూతాల్లో పడిన జీవి నిత్యానిత్య విచారణ చేత, అభ్యాస వైరాగ్యముల చేత ఒక్కో భూతాన్ని దాటి తన మూలస్థానమైన పరబ్రహ్మలో కలిసిపోవాలి. అట్టి వాణిని జీవన్ముక్తుడు అంటున్నాం. ఈ నిత్యానిత్య విచారణ నిజస్వరూప సందర్శనానికి ఆధారభూతం ఉపనిషత్తులు. ఇది జ్ఞానకాండను సూచిస్తూ ఉంది. జ్ఞానము వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. అందుకే జ్ఞానాదేవతు కవల్యం అన్నది ఉపనిషత్తు. లోకోద్ధారకుడైన పరమాత్మ లోక కళ్యాణ నిమిత్తం హిరణ్య గర్భుని ద్వారా వేదాలను అందించి ఆయన నుండి తన మానసపుత్రులైన అత్రి మరీచి మొదలు 10 మందికి బోధించాడు. వారి నుండి శిష్య ప్రశిష్య పరంపరగా వేదాలు లోకంలో ప్రసిద్ధిగాంచాయి. ఇలా కాలం గడుస్తూ యుగాలు నడుస్తూ జగములు కదులుతూ ఉండగా కొన్ని వేదాలు మరుగునబడి, కొన్ని కఠినమై, కొన్ని వదిలివేయబడుతూ అందులోని ప్రస్తుతం ఉపలబ్ధంగా ఉండేటువంటి వేదరాశిని ద్వాపరాణ వేద విస్తరణ కర్తల్లో అగ్రగణ్యుడైన మహర్షి వ్యాసుల వారు 4 వేదాలుగా విభజిస్తే శిష్యులకు బోధించగా కొన్ని మాత్రమే మనకి ఇప్పుడు ఉపలబ్ధం అవుతూ ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్తు మనం కనుక గమనించినట్లయితే, ఈశావాస్యమిదం సర్వం మెత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృదక్కశ సిద్ధనం. అంటే అశ్వరభాగమైనటువంటి వస్తువులు ఈ భూమి యందు ఏవేవి ఉన్నాయో అవి అన్నయ్యు స్వస్వరూపాన భగవంతునిచే ఆచ్ఛాదింపబడి ఉన్నవి. అట్టి వాణిని త్యాగబుద్ధితో అనుభవించాలే గాని పరుల ధనాన్ని ఆశించకూడదు. ధనము కాని, మానవ వనరులు కాని, పంచభూతాలు కాని భగవత్ సృష్టి, వాటిని అనుభవించాలే గాని సొంతం చేసుకోకూడదు, సొంతంగా భావించకూడదు, వృధా చేయకూడదు. వీటిని దృష్టిలో పెట్టుకునే స్వామి మనకి నీటిని వృధా చేయరాదు, ధనాన్ని వృధా చేయరాదు, ఆహారాన్ని వృధా చేయరాదు, శక్తిని వృధా చేయరాదు అని చెప్పి మనకి కోరికలపై అదుపు గురించి సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద కూడా స్వామి మనకి అనేక అనేక అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే స్వామి ఉపనిషత్తు వాహినిలో కఠోపనిషత్తు గురించి, అదేవిధంగా ముండకోపనిషత్తు గురించి, మాండుక్యోపనిషత్తు గురించి, బృహదారణ్యకోపనిషత్తు గురించి, ప్రశ్నోపనిషత్తు గురించి, కేనోపనిషత్తు గురించి, ఛాందగ్యోపనిషత్తు గురించి, ఐతరయోపనిషత్తు గురించి అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని మనకి స్వామి సుస్పష్టంగా అందజేసుకుంటూ వచ్చారు. ఒకే ఒక విషయం చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తాను. ఐతరయోపనిషత్తులోని ఒక అంశాన్ని తెలియజేస్తా. మనుష్య శరీరం ఒక్కటే మోక్ష సాధకం, పరమేశ్వరుడు పూర్వం వల్లనే ఉదకాల నుంచి గోవుల్ని తర్వాత అశ్వాల్ని సృజించి దేవతలకిచ్చాడు. దేవతలకి సంతృప్తి కలగల దేవతలు ప్రార్థనలతో విరాట్ పురుషుడు దేహాన్ని పోల్చు అంటే తన యొక్క శరీరాన్ని పోల్చేటువంటి ఒక పురుష శరీరాన్ని సృజించాడు. ఆ పురుష శరీరం చాలా అద్భుతంగా ఉంది. అందులో అన్ని అంగాలలోకి ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా ప్రవేశించాయి. అందుచేత ఇతర శరీరాల కంటే విలక్షణమైనటువంటిది మానవ శరీరం. సంతుష్టులైన దేవతలు యథోచితంగా ఆ యొక్క శరీరాల్లో ఉంటూ ఆ యొక్క అవయవాల్ని పోషిస్తూ వస్తూ ఉన్నారు. స్వామి యొక్క విశ్వవిరాట్ స్వరూపం నుంచి ఆవిర్భవించింది మానవ శరీరం. అందుకని స్వామి ఎప్పుడు కూడా మనల్ని ప్రేమాత్మ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా ఎందుకు మనం సంబోధిస్తూ ఉంటారంటే, ఆయన యొక్క దివ్య శరీరం నుంచి, ఆ యొక్క విశ్వవిరాట్ పురుషుడుగా ఉండేటువంటి స్వామి యొక్క శరీరం నుంచి మనమంతా కూడా ఉద్భన్నం అయ్యాం కాబట్టి మన యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయడానికి స్వామి మనల్ని ఆ విధంగా సంబోధిస్తూ వస్తూ ఉంటారు. అనేక అనేక అంశాల గురించి మనం చర్చించుకోవడానికి సమయాభావం చేత తైత్రీయోపనిషత్తులోని చివరి అంశాన్ని చెప్పి నేను ముగించడానికి సమాయత్తం అవుతున్నాను. స్వామి తన దివ్య అవతారోద్యమంలో సర్వ వేదాంత సారాన్ని అతి సులభ రీతిలో కేవలం ప్రచార నిమిత్తమే గాక ఆచరణలో పెట్టి మనల్ని ఉద్ధరించడానికి ఈ వేదమూర్తి ఉద్భవించాడు. స్వామికి సమకాలీకులుగా ఉండే అదృష్టాన్ని మనకు ప్రసాదించి ఆయన భగవంతుడని, విశ్వవిరాట్ పురుషుడని తెలుసుకునే జ్ఞాన సంపదను మనకు అందించినందుకు స్వామికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. స్వామివారి దివ్య వాణిని, అదేవిధంగా స్వామి సాహిత్యాన్ని ఎక్కువగా మనం పఠించి ఆచరిస్తూ వేరొకరికి మార్గదర్శకం కావాలి. అది కూడా ఉపనిషత్ సారమే. స్వాధ్యాయ ప్రవచనేచ అని తెలియజేస్తోంది. మనం నేర్చుకుని అధ్యయనం చేస్తూ ఆచరిస్తూ 10 మందికి మార్గదర్శకం కావాలి. అటువంటి శక్తిని, యుక్తిని, బుద్ధిని వేదమూర్తి అయినటువంటి సాయిదేవుడు అందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరాం.
1: వేదమూర్తి సాయి. శ్రీ హరిప్రసాద్ శర్మ గారి ప్రసంగం విన్నారు. శ్రీ హరిప్రసాద్ శర్మ గారు ఆంధ్ర రాష్ట్ర వేద శిక్షణ సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఆచరిస్తూ 10 మందికి మార్గదర్శనం కావాలి. అటువంటి శక్తిని, యుక్తిని, బుద్ధిని వేదమూర్తి అయినటువంటి సాయిదేవుడు అందరికీ ప్రసాదించాలని కోరుతూ

0: స్వామి ఇచ్చిన స్ఫూర్తితో సాయి యువత ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాయి సేవా కార్యక్రమాలు, సమాజ పరివర్తన గురించి సాయి యువత సంభాషణ ఇప్పుడు విందాం. సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్.
1: సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలులు. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణావతారంలో పలికిన స్వామి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సేవకి గాని ప్రేమకి గాని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అటువంటి స్వామి కలియుగంలో సేవా మార్గానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పుకోవచ్చు. పరోపకారార్థం ఇదం శరీరం. ఇందాక వక్త కూడా చెప్పారు, మన శరీరం అనేది వేరే వాళ్ళకి సేవ చేయడం మాత్రమే దానికోసమే వచ్చింది అని. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. గ్రామసేవ ఎన్న రామసేవయ సుమా, రామరాజ్యమన్న ప్రేమమయమే. ప్రేమ లేక జగతి నుద్ధరించుట కాదు, కాన సేవ చేసి బాగుపడుడు అన్నటువంటి ఈ సేవా స్ఫూర్తిని తీసుకుని సేవా మార్గంలో పయనిస్తున్నటువంటి ముగ్గురు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ తోటి ఈరోజు మనం సంభాషిద్దాం. మొదట అయ్యగారి వంశీ. ఇతను డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆఫ్ నిజామాబాద్, ఎంబీఏ చదివారు, 1995 నుంచి బాల వికాస్ స్టూడెంట్ గా ఉన్నారు. రెండవ వక్త సుంకర రమేష్ గారు. ఈయన విశాఖపట్నం నుంచి వచ్చారు, డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆఫ్ విశాఖపట్నం, 2000 నుంచి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. మూడవ వక్త పోతాపరెడ్డి దత్తప్రసాద్ గారు. వీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ 4S టెక్నో సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు, ఎంబీఏ చదివారు. సాయిరామ్. ముందుగా పోతాపరెడ్డి దత్తప్రసాద్ గారు, మీతో మొదలు పెడదాం. మీరు ఈ హైదరాబాద్ జిల్లాలో యూత్ కోఆర్డినేటర్ గా ఎటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు, వాటిల్లో మీరు చూసినటువంటి సామాజిక పరివర్తన ఎట్లా ఉంది, మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండా అండి. శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ అనగానే మీకు తెలిసింది, అంత హైటెక్ సిటీ అని అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారని ఉద్దేశం. అక్కడ కూడా మనకి సాయి యువత చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు, చేయూత ఇవ్వాల్సినటువంటి అవకాశం చాలా ఉండటం వల్ల అక్కడ రకరకాల ఏరియాలో పరిస్థితుల్లో మనం అక్కడ అందరినీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి ఆ నీడ్ అనేది బేస్ చేసుకుంటూ మనం అక్కడ సేవా కార్యక్రమాలు మనం ప్రిపేర్ చేసుకోవడం చేయడం అనేది జరుగుతుంది. దానిలో ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం కింద చెప్పాల్సి వస్తే అది RPL, రీప్రోగ్రామింగ్ లైఫ్స్. ఇది మనకి 19వ ప్రోగ్రామ్గా మొన్న ఈ మధ్యనే ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరిగింది. అది ఫిబ్రవరి 6 నుంచి 18 మే వరకు కూడా జరగడం జరిగింది. దీనిలో ఏం చేస్తామంటే ఆ ఉన్నటువంటి యువతకి, చాలా మంది యువత చదువుకుని బయటకు వచ్చిన తర్వాత వారికి కొత్త ఉద్యోగాలు ఎలా జాయిన్ అవ్వాలి, లేకపోతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్, వ్యక్తిత్వ వికాసం అనే దానిలో గానీ, ఉపాధి అవగాహన సదస్సులు అవన్నీ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఎనర్జీ అంతా కూడా వాళ్ళు ఫిల్ చేసి పంపించడం అనేది ఈ సాయి యువత అక్కడ మనం హైదరాబాద్ బేస్ గా చేయడం అనేది జరుగుతున్నది. దాంట్లో వీళ్ళకి ఆర్థికంగా వెనకబడిన వారు, తల్లిదండ్రులు లేని వారు, చదువులు మధ్యలో ఆపేసిన వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా సమయంగా కావాల్సినటువంటి చేయూత ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే దీనిలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక 60 మందికి కనుక మనం ఆ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకుంటే దానిలో 15-20 మంది దాకా వెంటనే అద్భుతమైనటువంటి వాళ్ళ స్కిల్స్ తో ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక అతను 6 పూట కూడా భోజనం చేయడానికి లేనటువంటి పరిస్థితిలో అతనికి ఇలాగే ప్రోగ్రాంలో RPL అనే ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత అతనికి ఈ రోజున 6 లక్షల పర్ యానం శాలరీతో అక్కడ ఉద్యోగం రావడం అనేది జరిగింది. ఆ రకంగా మనకి సాయి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం రకరకాల స్కిల్ డెవలప్మెంట్స్ చేయడం వల్ల, వాళ్ళు కరెక్ట్ పొజిషన్స్ లో పెట్టడం అనేది అక్కడ జరగడం వల్ల ఇది మనకి చాలా ఆనందమైనటువంటి సేవా కార్యక్రమం కింద సాయి యువత హైదరాబాద్ భావిస్తున్నారండి.
1: ఇంకా ఏమేమి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు హైదరాబాద్ లో?
2: ఇది యువతకు సంబంధించినటువంటి ప్రోగ్రాం కింద కాకుండా మొత్తం అన్ని రకాలటువంటి ఏరియాస్ లో కూడా మనం సేవలు చేస్తున్నామండి. దానిలో మొట్టమొదటి గ్రామ సేవ అనేది మనం రామసేవ అని చెప్పి స్వామి చెప్పిన వల్ల మనం అక్కడికి వెళ్లి ఎవరెవరికి ఎక్కడెక్కడ నీడ్ కావాలి, ఏముంది అవసరము అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక ముందు ఒక సర్వే క్యాంప్ కింద చేసుకుని యూత్ అంతా కూడా ప్రతి సాటర్డే సండేస్ వెళ్లి ఐడెంటిఫై చేసుకుని వచ్చిన తర్వాత ఆ ఏ నీడ్ ఉంది అనేది ఆ నీడ్ ప్రకారం ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకుని దాని ప్రకారంగా

0: మనం వెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రామ్స్ అవి చేయడం జరుగుతుంది. దానిలో మనకు వచ్చేటటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నో రకాల సేవలు చేయడం వల్ల ఫస్ట్ వెళ్ళగానే యువత మనని ఎక్కువగా అడ్మైర్ చేయడం అనేది తక్కువగా ఉంటుంది. కానీ రాను మనం వెళ్లి మన ప్రేమతత్వంతో వెళ్లి అక్కడ అందరినీ సాయిరాం బ్రదర్ సాయిరాం అండి అని అనుకుంటూ పలకరించుకుంటూ ప్రతి ఇంటి గడప తొక్కుకుంటూ లోపలికి వెళ్లి మీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీకు ఏమేమి కావాలి అని అన్ని ఐడెంటిఫై చేసుకుని అవన్నీ కూడా మనం పెద్దవాళ్ల సహకారంతో సంస్థలో ఉన్నటువంటి అన్ని రకాల రిసోర్సెస్ ని కూడా మనం ఒకే చోట తీసుకొచ్చి కేంద్రీకరించి వాళ్ళకి ఈ సేవలు అందించడం వల్ల ఏమవుతుందంటే ఆ రకరకాలైనటువంటి సేవలు, చెడు వ్యసనాలన్నీ వాళ్ళు మానేయడం ఏమిటి, తర్వాత వాళ్ళు మనం నెక్స్ట్ టైం ఒక క్యాంప్కు వెళ్లేసరికి ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టడం, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రిమోట్ ఏరియాస్ లో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆ 70-80 కిలోమీటర్లు వెళ్లి అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా వాళ్ళందరినీ ముందుగానే గ్యాదర్ చేసుకుని రెడీ చేసి సాయి యువత వస్తున్నారు వాళ్ళ దగ్గర చాలా మనం తీసుకోవాల్సిన ఇది ఉంది అని చెప్పేసి వచ్చి నేర్చుకునే కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుని వాళ్ళు మళ్లీ వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని మళ్లీ పక్కన అందరికీ వెళ్లి సేవ చేసుకుంటూ ఇలాగ మనకి ఎన్నో రకాలుగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అలాగే మనకి మన ఇంటర్నల్ గా వచ్చినటువంటి యువత అందరూ కూడా వెళ్లిన యువత అంతా కూడా వాళ్లలో కూడా పరిణితి, వాళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్నది. అరే ఇక్కడ ఇంత నీడ్ ఉంది, ఇక్కడ వెళ్లి మనం సేవ చేయడం వల్ల మనలో ఎంత ఆనందంగా ఉంది. అందుకని సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి యువత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా గానీ వాళ్ళకి సాటర్డే సండే అనేది ఒక వీకెండ్ ఒక హాలిడే అనుకుంటే వారు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే లైఫ్ ని సేవతోనే ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ సినిమాలకు వెళ్లరు, ఎక్కడ ఏదో చూడగలరు, క్యాంపులకు వెళ్ళరు, ఏమి కాదు, సేవ సేవ సేవ, స్వామి ప్రేమ సేవ, స్వామి అంగి ఆ ప్రతి ఒక్క యువతకి కూడా తగులుతూ ఉండేది అనే విషయాన్ని వాళ్ళు ఫీల్ అవుతూ చేస్తారు. కాబట్టి ప్రతి సేవలో కూడా మనకి విజయం అనేది అంటే మనం అనుకున్నటువంటి నీడ్ ని అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది అని నేను భావిస్తున్నాను.
1: ఇటు యువతలో అటు గ్రామ ప్రజల్లో మీరు ఈ పరివర్తనను గమనించగలిగారు?
0: ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి ఎలాంటి పరిణతి అంటే మెడికల్ క్యాంప్స్ అనేది చేస్తున్నాం, సత్యసాయి మొబైల్ మెడికల్ అని చెప్పేసి దానిలో చేస్తుంటే మెడికల్ క్యాంప్ అంటే మామూలుగా చేయట్లేదు మనం, ఏదో డాక్టర్ని తీసుకుని వెళ్లి అదే మందులు అవి రాసి ఇచ్చి కాదు, మనం దాన్ని అడ్వాన్స్డ్ గా మనం ఏదైతే స్వామి చెప్పారు వారి గుమ్మం ముందుకు హాస్పిటల్ వెళ్లాలి అని చెప్పారు, అలాగా ఒక అద్భుతమైనటువంటి ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకుని మనం వెళ్లి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల టెస్టులు చేసి కావాల్సినవన్నీ ఇవ్వడంలో మనం అక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు లోకల్ గా ఉన్నటువంటి ఆ యువత వాళ్లే వచ్చి ముందు రథంలాగా అనమాట, మన యొక్క ఈ ఏదైతే మొబైల్ వ్యాన్ వెళ్తుందో రథంలాగా వాళ్ళందరూ వచ్చి హారతులు ఇచ్చుకుంటూ లోపలి తీసుకెళ్లి అక్కడ అన్ని ఎక్విప్మెంట్ అంతా దించి ఏ రూమ్స్ లో పెట్టాలో పెట్టు, అంటే వాళ్ళలో ఒక ఇన్వాల్వ్మెంట్ చూడండి, మా కోసం స్వామి పంపించారు, స్వామి వస్తున్నారు, స్వామి ఉన్నారు అని భజనలు చేసేస్తుంటారు. మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల భజనలు వాళ్లే చేసేసుకుని అందరినీ లైన్ లో నిలబెట్టి సో ఇలాగా
1: కమ్యూనిటీ
0: పార్టిసిపేషన్ విపరీతం. అదే కాకుండా ఆ విలేజ్ లో అంతకుముందు ఒక గ్రామం చూసుకుంటే మనం ఒక మూల పూరి గుడిసెలో ఒక ముసలావిడ బాధలు పడుతూ ఉంటే ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఈ యువత ఏం చేస్తున్నారంటే ఇది గ్రామంలో ఉన్నటువంటి యువత మనం వెళ్ళిస్తున్నాం అనేసరికి వెళ్లి ఆ ముసలావిడిని ఎక్కలాగో ఒక కారు ఆటోను మాట్లాడుకుని తీసుకొస్తున్నారు. చూడండి అంతకుముందు వదిలేశారు ఆవిడ్ని. అలాంటిది అరే ప్రేమ అనేది ఆ సేవ అనే భావంలో వెళ్లి ఆవిడ్ని తీసుకుని వచ్చి అది ఆవిడకి అన్ని చేసి మళ్లీ తీసుకెళ్లి ఇంట్లో దింపుతున్నారు. అది సాయి యువత చేయట్లేదు. సాయి యువతని చూసి వాళ్ళు ఆ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది అంటామే దానిలో వాళ్ళంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని వాళ్ళందరినీ తీసుకురావడం గ్రామాల నుంచి తీసుకొస్తున్నారండి. సో ఇలా జరుగుతుంది.
1: అలాగే మనుషులకే కాకుండా మీరు జంతువులకి కూడా అంటే గోసేవ అని చెప్పి ప్రారంభించి జంతువులకు కూడా మీరు సేవ చేస్తున్నారన్న కదా, మా శ్రోతలకి దాని గురించి కొంచెం వివరాలు చెప్తారా?
0: అది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది స్వామి మనకిచ్చింది. నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఎప్పుడు కూడా మనుషుల మధ్యలో ప్రేమలు బంధాలు గురించి మాట్లాడుకుంటాం ఎక్కువగా 70-80%. కానీ మీరు కనుక అదే ప్రేమతత్వం అన్నిట్లోనూ ఉంటుందని గ్రహించి ప్రతి జీవాత్మ జీవి అన్ని సమానం అని స్వామి చెప్తుంటారే అది నిజంగా ఎక్కడ మనకి బయటపడుతుందంటే అండి, గోసేవ అనే ఒక చిన్న యాక్టివిటీ మనం చేసినప్పుడు ఆ సేవలో 85 ఆవులని అంటే విత్తు వాటికి సంబంధించిన ఫ్యామిలీస్ అంటే దూడలు అన్ని కూడా ఉంటాయి వాటితో వాటిని తీసుకురావడం అనేది అతి క్లిష్టమైనటువంటి సేవ అండి. అది ఏమవుతుందంటే మనకి ఒక చోటకు వెళ్తాం మేము హైదరాబాద్ లో మేము చేసిన యాక్టివిటీని మీకు సరాసరి ఉన్నదిగా చెప్పాలంటే ఒక చోటకు వెళ్లి ఒక సాటర్డే మొదలెట్టాము ఈ ప్రోగ్రామ్ సాయి యువత మనకి రాజశేఖర్ గారిని కొంతమంది రమేష్ గారిని వెళ్ళి కొంతమంది యువత కలిసి వెళ్లి కారులో వెళ్లాం. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఆవులన్నింటినీ వాళ్ళు స్లాటర్ హౌస్ అంటారండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది సుపరిచితం. స్లాటర్ హౌస్ లో ఏం చేస్తారని
1: మాంసాహారాన్ని తినడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మాంసం తయారు చేసే
0: కర్మాగారం లాంటిది. అలాంటి చోటకి మనం అంటే గోవుని అనుకున్నాం కాబట్టి గోవు ఒకటే చూసామండి. అక్కడ అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి బట్ యాజ్ ఏ ప్రైమ ఫేసి మనం గోవుల్ని సంరక్షిద్దామనే ఒక సంకల్పం నుంచి వచ్చి అందులో గోమాత గురించి మనకి చెప్పక్కర్లేదు. ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ముందు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా మనకి మీరు నమ్ముతారో నంబరు కత్తులు కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ
1: మన యువతకి.
0: ఎందుకంటే మీరు వచ్చి మా యొక్క దీన్ని పాడు చేస్తారు, మమ్మల్ని తిననీయకుండా మా జంతువులు మీరు లాక్కెళ్ళిపోతున్నారు, మీరు సేవ చేస్తున్నారు, సేవ్ చేస్తూ సేవ చేస్తున్నారు మాకు నచ్చట్లేదు అనేసి వాళ్ళు అలా చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామండి, అలా ఆలోచించాం. ఒక వారం వెళ్ళాం, వాళ్ళు ఏమైనా సరే స్వామి మనలో ఉన్నారు, ఉయ్యాలు ఊగుతూ గుండెల్లో ఉండగా మనకేంటి భయం అండి. అందుకని అందరు సేవకి వెళ్ళిపోయి లోపలికి అందరితో మాట్లాడి అక్కడ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లష్ మాంసం ముద్దతో వాళ్ళు లెక్క చూస్తారు. 5,000,000 మీన్ 15,000 20,000 అని లెక్క కడతారు. రావుని అలాంటిది కూడా మనం ఆ వినడానికి ఉన్న కర్ణ కఠోరంగా ఉంటాయి ఆ భాష. కానీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చేసి స్వామి స్వామి అనుకుంటూ అక్కడ వాళ్ళకి 15,000 అయితే 15,000 ఇచ్చి ఇమ్మీడియట్ గా 4 అయితే 4, 5 అయితే 5 మనం ఎంతైతే కలెక్ట్ చేసుకున్నామో అమౌంట్ దాని ప్రకారం తీసుకొచ్చి ట్రాలీలో పట్టుకుని వెళ్ళాలి. ఈ మొట్టమొదటి రోజు మేము వెళ్ళినప్పుడు అండి ఇలా రిజెక్షన్స్ అన్ని వచ్చిన తర్వాత, ఐ మీన్ అన్ని రకాల నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత ఆ ఆవుల్ని ట్రాలీలో పెట్టేటప్పుడు వాళ్ళు ఎంత కఠినంగా, మనకి పెట్టడం రాదు మనకి, కానీ వాళ్ళు ఎలా పెడతారు కాలుతో తంతాడు లోపలికి దానిలో. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి అంటే వాళ్ళలో ఉన్నటువంటి కఠిన హృదయాలు అంటాను చూసారా అది మొత్తం 100% అప్లికబుల్ అండి అక్కడ. కాబట్టి ఏమవుతుందంటే అది తర్వాత 2వ వారం వెళ్ళాం, 3వ వారం వెళ్ళాం, నెమ్మదిగా ఆలోచించాం సాయుత స్వామి చెప్పినది ఏదో అక్కడ వాల్యూస్ తీసుకెళ్లాలి అని ఆలోచించి అక్కడ ఏం చెప్పంటే అది ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ పిల్లల గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టాం. ఏమండి మీ బాబు ఎక్కడ చదువుతున్నాడు, మీ పాప ఎక్కడ చదువుతోంది, ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తామండి, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామండి అని చెప్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళండి. ఈ రోజు దాకా ఎవరు కూడా మమ్మల్ని ఇలా పట్టించుకున్న వాళ్ళు లేరు, మా పిల్లలు ఉపాధి గురించి అడిగిన వాళ్ళు లేరు అని చెప్పేసి మనకి కతేదాన్లో హైదరాబాద్ లో కతేదాన్ అనే ప్లేస్ లో డైమండ్స్ పాలిష్ చేసే కంపెనీ ఉంది, అక్కడ మన గురువు గారు ఉన్నారు, ఆయన మీకు ఎంతమందిని తీసుకురండి నేను ఉద్యోగం ఇస్తాడు, 6,000 రూపాయలు ఉద్యోగము బస్ పాసులు అన్ని ఇస్తాను చెప్తే వీళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేది జరిగింది. దాంతో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అండి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక 20-30% అయితే అక్కడ మానేశారు ఆ వృత్తిని.
1: సో కఠిన పాషాణ హృదయాలలో కన్నీరు తెప్పించారు ప్రాణాలకు తెగించి మీరందరూ.
0: అది స్వామి ఇచ్చిన శక్తి, స్వామి ఇచ్చిన ఎనర్జీ. మనం మనిషి మాత్రంగా మనం ఏం చేయలేమండి, స్వామి మన దగ్గర ఏం నేర్చుకున్నాము రైట్ యాంగిల్ లో నేర్చుకున్నాము అనే సంతోషాన్ని మాకు మిగిల్చిందండి. దాంతో ఏంటంటే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి, 2 ఇంపార్టెంట్ విషయాలు ఈ గోసేవలో. మీరందరూ కూడా ఈ సేవ చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం వస్తుంది. మొట్టమొదటి సేవ ఏంటంటే ఆ ట్రాలీలో ఎవరైతే ఆ కాల్తో తన్నుకుంటూ, ఎందుకంటే 10 ఆవులు పట్టాయి అనుకోండి, 10 ఆవులు పడితే దానిలో వాడికి 10,000 వస్తుంది డబ్బులు, అలా లెక్కేసుకుంటారు. అందుకని తొక్కి తొక్కి మెటీరియల్ లాగా కుక్కి కుక్కి పెడతాడు. ఎప్పుడైతే మేము ఇలాగ 2-3 వారాలు వెళ్ళామో అండి, వాడు ఆ ట్రాలీని తీసుకొచ్చి దానిలో మెత్తగా గడ్డి వేసి కింద ఆవుకి నెబ్బి తగలకుండా చూసుకునే పరిస్థితికి వాడు వచ్చాడండి. అంటే ఆలోచించండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఒకటి. ఇంకొక విషయం, మరి జీవులు అన్ని సమానం అని చెప్పుకున్నాం మొదట్లో. ఎక్కడైతే ఆవుల్ని మనం అలా బలంగా లాగి లాగితే కూడా అది ఎక్కడానికి ఇష్టపడదు అక్కడ స్లాటర్ హౌస్ లో. అలాంటిది మనం వెళ్లి అక్కడ ఒక గో సంరక్షణ శాలలో దింపడం ఆలస్యం అండి, ఎగురుకుంటూ చెంగు చెంగుమంటూ పచ్చగడ్డల మీదకి ఎగురుకుంటూ ఆడుకుంటూ మళ్లీ ఎవరైతే
1: పునర్జన్మ,
0: ఎందుకంటే వాటితో పాటు మేము కూడా ఆ ట్రాలీలో నిలబడి ఉండేవాళ్ళం, వాటితో సాయిరామ్ సాయిరామ్ అని రాసుకుంటూ గంగడోలు రాసుకుంటూ అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మేము కిందకి దిగి ఆవుల్ని వదిలేమో అవి అన్ని రౌండ్లు కొట్టి మళ్లీ మా దగ్గరకు వచ్చి ఇలా తలవంచి నించునేవండి. ఆ కళ్ళలో ఉన్నటువంటి ప్రేమ భావాన్ని మనం కళ్ళతో చూడగలిగామో అది స్వామి మనకి ఇచ్చినటువంటి అదృష్టం.
1: అయ్యా గారు వంశీ
2: సాయిరాం సార్,
1: సాయిరాం మీరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు కదా?
2: అవును సార్.
1: మరి మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి, ఆ సేవా కార్యక్రమాలు చూసి చేస్తున్నప్పుడు మీరు సమాజంలో చూసినటువంటి పరివర్తన ఏంటి మా శ్రోతలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.
2: తప్పకుండా సార్. శ్రోతలందరికీ సాయిరాం మనస్ఫూర్తిగా. అయితే ముఖ్యంగా సార్ మనకి ఆర్తజన సేవ అనేది ఒక విశిష్టమైన సేవా కార్యక్రమంగా చెప్పుకోవాలి సార్. ఈ ఆర్తజన సేవ ఏంటంటే రోడ్ల పైన మానసికంగా స్థిమితం లేక లేదా వికలాంగులు కొందరు వారు ఎన్నో రోజుల నుండి స్నానం లేక దొరికితే తినడం లేకపోతే కొన్ని రోజులు పస్తులు ఉండి ఇలాంటి వారి వద్దకు ప్రేమతో చేరి మన సాయి యువత అందరూ వారికి కేశ సవరం గడ్డము ఇవన్నీ స్నానం చేయించి శుచిగా వారికి చేసి వారికి కొత్త బట్టలు తొడిగి స్వామి ప్రసాదం అందించడం జరుగుతున్నది సార్. ఇది ఈ సేవా కార్యక్రమం. దీనిలోని ఎలా అంటే ఆ యొక్క వ్యక్తిని చూస్తే మనకి ఒక్కొక్కసారి ఎంతో గుండె కరుగుతుంది సార్. వారి రూపం చూస్తే వారు ఇంత పెద్ద పెద్ద గెడ్డాలు, ఇంత జుత్తులకి జడలు కట్టి ఉంటారు. అలాంటి వారు అంటే చాలా మంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం అబ్జర్వ్ చేశాము అంటే జనరల్ గా మనకి సేవ చేయాలి అంటే ఒక బిడియం, ఒక అహంకారం అడ్డు వస్తుంది సార్. సింగిల్ గా నేను వెళ్లి సేవ చేయాలంటే ఒక బిడియం. ఇప్పుడు ఒక గ్రూప్ గా ఎప్పుడైతే యువత అందరూ వెళ్లి దీన్ని ఒక అందరు ప్రేమతో చేరి వాళ్ళకి ఇటువంటి సేవలు సమాజంలో వారి ఎదురుగా చేస్తున్నప్పుడు వారిలో కదలిక, ఆహా ఇంతమంది ఉన్నారు నేనెందుకు నా బిడియాన్ని అహంకారాన్ని వదిలి వాళ్ళు కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక విశిష్టమైన ఒక ట్రాన్స్ఫర్మేషన్ గానే ఇది చూసాం సార్. అలాగే సర్వమతాలకు అతీతంగా అంటే ఇందులో ముస్లింస్ కూడా వచ్చి టీ ఇచ్చి వారికి బ్రెడ్ తెచ్చి ఇందులో పాల్గొనడం ఒక సోదర భావం, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని కొంత వారి బాధను ఉపశమనం చేసే ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ స్లమ్ ఏరియాస్ లో బాల వికాస్ సార్, ఇది ఎలా అంటే మురికివాడల్లో మన కొన్ని సేవా కార్యక్రమాలు యువత వెళ్లి అక్కడ వారిని వారందరితో కలిసి పిల్లలకు ముఖ్యంగా బాల వికాస్ ని ఇండ్యూస్ చేయడంలో ఒక ఒక స్టెప్ తీసుకుంటే అక్కడ గురువులను తీసుకువెళ్లి వారికి క్లాసెస్ నిర్వహించడంలో స్లోగా వాళ్ళు వాళ్ళు ఎలా ఉండేవారంటే సార్, ఒక కోవిల ఉంది అక్కడ ఒక హనుమాన్ మందిరం, అక్కడ పిల్లలు ఎంత రఫ్ అండ్ ఫాస్ట్ గా ఎలా ఉంటారంటే పెద్దలను గౌరవించకుండా ఎవరు అడ్డొచ్చినా వాళ్ళు కేర్లెస్, వాళ్ళు ఎగిరి కర్రతో గంట కొట్టేవారు కోవిల్లో, అలర్ట్ స్టేట్ లో ఉండేవారు. స్లోగా ఎప్పుడైతే ఈ బాల వికాస్ కార్యక్రమాన్ని ఎప్పుడైతే ప్రారంభించాం అంటే యూత్ తీసుకెళ్లి వాళ్ళకి కొన్ని వీడియో షోస్ చూపించి అట్రాక్ట్ చేసే చిన్న గేమ్స్ పెట్టి వాళ్ళని చేసినప్పుడు వారిలో స్లో స్లోగా ఈ ఫాస్ట్నెస్ ఇది తగ్గి శాంతం
1: దూకుడు తగ్గి
2: ఆ దూకుడు తగ్గి పెద్దల్ని గౌరవించడం, తర్వాత ఎవరైతే ఇలాగ ఎగిరి గంట కొట్టేవారో ఇలా కర్రలతో వాళ్లే వచ్చి ఆలయాన్ని శుభ్రంగా శుచి చేయడం, దండ తీసుకువచ్చి ఆ దేవుడు ఏదైతే ఉందో విఠలేశ్వరుడు అక్కడ హనుమాన్ ఈ స్వామి ఫోటోకి అలా వచ్చి వారు వాళ్ళు ఇటువంటి మార్పులు గమనించాం సార్. అలాగే ఆహారం ఆరోగ్య అలవాట్లలో కూడా మార్పు చూసాం, వారికి బ్రష్ చేయడం ఈ హెల్త్ కిట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది సార్, వారికి టూత్ బ్రష్ గానీ పేస్ట్ ఇచ్చినప్పుడు ఓకే ఇలా ఇది ఈ విధంగా ఆరోగ్యం మనం ఇలా కాపాడుకోవాలి, కొన్ని ఎవరైతే ఒక నిపుణులు వాళ్ళని తీసుకువెళ్లి ఇలా చెప్పడంతో వాళ్ళలోని ఒక పరివర్తన తల్లిదండ్రులే చూసి వాళ్ళని తీసుకొచ్చి వారిని చేయి పట్టుకొని వచ్చి క్లాస్ లో కూర్చోబెట్టే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి సార్. ఇవి ముఖ్యంగా ఈ రెండు అంశాలు ప్రస్తావించడం జరిగింది.
1: శంకర రమేష్ గారు,
3: సాయిరామ్ సార్,
1: సాయిరామ్, మీరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నారు, అక్కడ మిగతా ప్రదేశాలతో పోల్చి చూస్తే వాళ్ళకి విభిన్నంగా మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు, తర్వాత ఈ సేవా కార్యక్రమాల్లో మీరు చూసినటువంటి సామాజిక పరివర్తన ఏంటి మా శ్రోతలకు చెప్పండి.
3: సాయిరామ్ సార్,
1: సాయిరామ్,
3: శ్రోతలందరికీ సాయిరామ్. ముఖ్యంగా శ్రీ సత్యసాయి ప్రేమామృత మంచినీటి పథకం ద్వారా విశాఖ జిల్లాలో కొండ ప్రాంతాల్లో సరైన తాగునీటి వసతి లేని గిరిజన గ్రామాల్లో మంచినీటిని ట్యాంకుల ద్వారా కట్టించి తద్వారా మంచినీటిని అందించడం జరుగుతుంది సార్. ఇలాగ సుమారు ఒక 60 గిరిజన గ్రామాల్లో మనం మంచినీటిని అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ 60 గ్రామాల్లో మనకి అత్యంత ఉత్తమమైన గ్రామంగా అర్లాడైన గ్రామాన్ని మనం తీసుకుంటే ఈ గిరిజన గ్రామంలో మనం మంచినీటి పథకాన్ని అందించడం జరిగింది. ఈ గ్రామంలో మన సాయి యువతతో పాటు ఆ గ్రామస్తులు యువత కూడా ఈ సాయి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ గ్రామస్తులు మనతో ఇన్వాల్వ్ అవడం జరిగింది సార్. ఈ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి ఆ గ్రామస్తులు యువతకి గ్రామస్తులకి కూడా ముఖ్యంగా యువతను మనం ఉద్దేశం చేసుకుని వాళ్ళకి మంచి చెడ్డ సేవ చేసేటప్పుడు వాళ్ళకి మంచి చెడ్డ చెప్పడం ప్రారంభించడం జరిగింది
1: యువతకి.
3: అప్పుడు వాళ్ళకి ఏం చేసామంటే మంచి అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏం తెలియదు,
1: అంటే మనలో పాల్గొనేటువంటి సత్యసాయి యువతకు కూడా వాళ్ళలో కూడా ఒక పరివర్తన గమనించారు.
3: వాళ్ళతో పాటు ఆ గ్రామస్తులకి ఏం చేసామంటే మనం మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి అది మనం వాళ్ళకి నెమ్మదిగా ఈవినింగ్ పూట మేము ఆ గ్రామంలో ఎప్పుడెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా ఒక 5 రోజులు స్టే చేస్తాం సార్.
1: 5 రోజులు
3: అక్కడే ఉంటాం, ఆ గ్రామంలో ఉంటాం. ఈ ప్రాజెక్టర్ వీడియో షో అది తీసుకెళ్లడం వల్ల లేట్ అయిందంటే ఈ 5 రోజులు ఉండేటప్పుడు ఈవినింగ్ పూట వాళ్ళకి ఏం చేసామంటే మానవత విలువలు అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అంటే మన సిటీస్ లో కాకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బాబు మంచి అంటే ఎలా ఉంటది చెడు అంటే ఎలా ఉంటది నువ్వు చెడు అలవాట్లకు అలవాటు పడితే నీ జీవితం ఎలా ఉంటది
1: అని
3: చెప్పడంలోనే వాళ్ళకి నెమ్మదిగా మన సత్సంగం అలవాటు చేయడం ఆ గ్రామంలో ఏంటంటే మన నెమ్మదిగా మనం ముందు భక్తి గురించి మొదలు పెట్టాం సార్. పెట్టి అక్కడి నుంచి భజనలు చేయడం వాళ్ళకి అలవాటు చేశాం, రోజు ప్రతిరోజు ఈవినింగ్ వాళ్ళకి భజనలు చేయడం అలవాటు చేశాం. తద్వారా ఏమైందంటే కొన్నాళ్లకి వాళ్ళు మందిరం నిర్మించుకుందామన్న భావంతో సత్యసాయి మందిరం నిర్మించుకున్న భావనకు వచ్చారు సార్. ఆ విధంగా మార్పు రావడంతో అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ప్రతిరోజు వాళ్ళు సాయంత్రం భజన చేయడం ప్రారంభించారు. ప్రతిరోజు వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారంటే మన సిటీస్ లో కూడా ఎంత బాగా పాడతాం అలాగా మనతో పాటు వాళ్ళు మన పుట్టపర్తి సేవకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ సేవకి మనం డేట్ ఇస్తే ఆ సేవకి మనం ఇచ్చిన డేట్ సంఖ్య కన్నా ఎక్కువ మంది వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది.
1: వీళ్ళందరూ గిరిజన ప్రాంతాల్లో
3: గిరిజన ప్రాంతాలతో వీళ్ళు గవర్నమెంట్ టీచర్స్ సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పక్కన మనకి చిలకలగొండి అర్లాడ పక్కన చిలకలగొండి ఉంది గ్రామం ఉంది సార్. ఆ గ్రామంలో మన యువత ఈ 5 రోజులు స్పెండ్ చేసినప్పుడు పక్క గ్రామానికి వెళ్తే స్కూల్ పిల్లలు చదువుతున్నారు. ఆ రేకుల షెడ్డు పాడుబడిపోయి ఉంది సార్. స్కూల్ ఏదైతే స్కూల్ ఉందో అది పాడుబడిపోయి ఉంది. ఆ స్కూల్ ని మనం ఏం చేసామంటే ఈ స్కూల్ ని ఎలాగైనా మళ్లీ మనం పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుని ఆ స్కూల్ ని మనం మొత్తం సిమెంట్ ఇసుక అన్ని రెడీ చేసుకుని రేకులు అన్ని రెడీ చేసుకుని మన యువత ప్రారంభిస్తే మన యువతతో పాటు ఈ ఏదైతే అర్లాడ్ గ్రామం ఉందో అర్లాడ్ గ్రామంలో యువత కూడా మనతో రావడం ప్రారంభించారు. యాక్చువల్ గా గిరిజన గ్రామాల్లో కొన్ని పరిధులు ఉంటాయి. ఒక విలేజ్ దాటి ఒక విలేజ్ కి వెళ్లరు, వెళ్లి హెల్ప్ చేయరు. ఏదైతే మనతో కలిసి వీళ్ళు రావడం మొదలు పెట్టారో, ఏదైతే చిలకలగొంది గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మా విలేజ్ కి వీళ్ళు వచ్చి పక్క గ్రామస్తులు వచ్చి ఎందుకు వీళ్ళు మా కోసం సహాయం చేస్తున్నారు, మా గ్రామంలో మా స్కూల్ ని ఎందుకు వీళ్ళు బాగు చేస్తున్నారు అనే ఆలోచన వాళ్ళు మొదలైంది సార్. వాళ్ళు మొదలయ్యి వాళ్ళ స్కూల్ ని మనం పూర్తిగా నిర్మించడం మళ్ళీ జరిగింది, చక్కగా తయారు చేసాం. అలాగే ఆ చుట్టుపక్కల మనం ఎక్కడ వాటర్ ప్రాజెక్ట్ చేసినా ఈ అల్లాడ గ్రామం నుంచి మనకి సేవాదళ వాళ్లే వచ్చి ఈ రోజు సండే ఈ రోజుకి మనం పులిసిమావుడైన గ్రామంలో వాటర్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది కొత్తది. ఈ గ్రామంలో సంతోష్ అని మన స్వామి స్టూడెంటే, ప్రతి ఆదివారం శనివారం కొండలోనే ఉంటాడు, ఆయన విజ్ఞాన కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తున్నాడు సార్. ఆయన పులిసిమావుడైన గ్రామంలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఈయన ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు, కార్యక్రమం వర్క్ అక్కడ జరిగిపోతుంది. ఈ అల్లాడైన గ్రామస్తులు ఏం చేశారంటే మనం పైన సంపు గ్రావిటీ మీద కడతాం సార్ ప్రాజెక్టులన్నీ, ఆల్మోస్ట్ మనం 100-25% ఇప్పుడు చేయగలిగాం ఆ పాడేరు మండలంలో. ఏటవుతుందంటే వీళ్ళు వెళ్లి నైట్ బేగ వెళ్ళిపోతున్నారు, వెళ్లి అక్కడ పైప్ లైన్ ద్వారా వాటర్ అన్ని సెట్ చేసి ఉంచితే మనం వెళ్లి టెక్నికల్ పనులన్నీ మనం చేస్తే ఆ విధంగా ఇన్ని ప్రాజెక్టులు మనం అక్కడ గ్రామస్తుల సహకారంతో ఈ విధంగా మార్పు తీసుకురాగలిగాం సార్.
1: ఇప్పుడు మీరు ఈ సైకియాట్రిక్ పేషెంట్స్ అంటే ఈ మతి చెడిన వారు గాని, మానసిక రోగులు గాని, చపల చిత్తులు గాని, వీళ్లకు కూడా విశాఖపట్నం యూత్, విశాఖపట్నం యువత మంచి సేవను అందిస్తున్నారు కదా, వాళ్ళ గురించి క్లుప్తంగా మాకు ఎట్లాంటి సేవని అందిస్తున్నారు చెప్తారా?
3: అదే సార్, సాయిరాం సార్. అదే ఇప్పుడు మనకి మా వైజాగ్ జిల్లాగా అదృష్టం ఏంటంటే అన్ని సేవలు చేసుకునే భాగ్యం మా యువతకి ఉంది సార్. అన్ని విధాలుగా యాక్చువల్ గా ట్రైబుల్లో అయినా సరే, ఈ సిటీలో అయినా సరే, ఎక్కడైనా సరే సేవ చేసుకునే అవకాశం మాకుంది. దానివల్ల ఏంటంటే మాకు మెంటల్ హాస్పిటల్ దగ్గరగా ఉండడం వల్ల ప్రతి ఆదివారం కూడా మా యువతకి ఈ మెంటల్ హాస్పిటల్లో సేవ చేసే భాగ్యం మాకు స్వామి దయ వల్ల కలిగింది సార్. దీంట్లో ఏం చేస్తామంటే మనం ప్రతి ఆదివారం నాడు కూడా ఉదయం 8 గంటలకు మెంటల్ హాస్పిటల్ చేరుకుంటాం సార్. మత్స్య స్థిప్తం లేని హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చేరుకుని వెళ్ళిన వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళు వారం రోజులు కూడా తిన్న ప్లేట్లు రోజు వాళ్ళు వాటర్ తో కడుగుతారు. మనం ఏం చేస్తామంటే సర్ప్ అప్లై చేసి నీట్ గా
1: శుభ్రపరిచి
3: కొత్త ప్లేట్లు, మన యువత అంతా కూడా నిజంగా బీటెక్ ఎంటెక్ ఇంజనీరింగ్ చేసే యువత అంతా కూడా ఆ ప్లేట్లు ఇంటి దగ్గర ప్లేట్ కడుగుతారో ఒకప్పుడు అలవాటు ఉండేది కాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ప్లేట్ కడగడం మొదలు పెట్టారు సార్. ప్లేట్లన్నీ నీట్ కడిగేస్తాం, కడిగేసి లోపలికి వెళ్ళిపోతాం. ఎవరైతే హాస్పిటల్లో రోగులతో మనం కలుస్తాం, మిగతా ఈ వార్డెన్లు కూడా భయపడతారు వాళ్ళతో కలడానికి. మొత్తం 5 వార్డులు ఉంటాయి, మన యువత ఇద్దరే వెళ్ళిపోతారు. ఎంత డేరింగ్ గా వెళ్ళిపోయి వాళ్ళకి షాంపులు పట్టుకెళ్తాం సార్, సబ్బులు పట్టుకెళ్తాం, 2 బకెట్లు పట్టుకెళ్తాం, శుభ్రంగా అందరికి స్నానం చేయించేస్తాం, తలంటి స్నానం చేస్తాం, షాంపులు పెట్టి తలంటి స్నానం చేసి గోర్లు కత్తిరిస్తాం సార్. గోర్లు కత్తిరించి మనం బట్టలు కలెక్ట్ చేస్తాం. మన సిటీలో ఎవరికి సెట్ అయితే ఆ బట్టలు వేస్తాం, వేసి శుభ్రంగా కొబ్బరి నుండి రాసేస్తాం సార్. తల బాధలు కొబ్బరి నుండి రాసి ఒక్కొక్క వారం ఒక్కొక్క సమితి నుంచి ఫుడ్ పట్టుకెళ్తాం సార్, ఫుడ్ పెడతాం వాళ్ళకి. అలాగే పండగలు అనుకోండి, ఆదివారం లక్కీగా పండగ పడింది అనుకోండి, అంకాళ్ళకి పండగ, వాళ్ళకి కూడా పండగ,
1: వాళ్ళందరికీ పండగ,
3: పండగ ఏదో అయితే ఫ్రూట్ లేకపోతే స్వీట్ లేకపోతే చక్కెర పొంగల్ ఏదో తీసుకెళ్లి ఆదివారం లక్కీగా పండగ గాని పడిందంటే వాళ్ళకి పండగ. అంత బాగా చేస్తాం సార్. చేసి వాళ్ళకి ఏం చేస్తామంటే లాస్ట్ లోని భోజనం అది పెట్టిన తర్వాత విభూతి పెడతాం సార్, అందరికి విభూతి పెట్టించుకుంటారు వాళ్ళు, పెట్టించుకుని సాయిరాం మన వాళ్ళగానే సాయిరాం అని సాయిరాం సాయిరాం అంటుంటారు. 3 పాటలు పాడించుతాం సార్ వాళ్ళ చేత. ఇలా పాడించడం వల్ల వాళ్ళలో మార్పు ఏం కలుగుతుందంటే 6 నెలల్లో యాక్చువల్ గా వాళ్ళకి మెడిసిన్ చాలా స్ట్రాంగ్ హార్డ్ గా ఉంటుంది సార్, వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ చాలా హార్డ్ గా ఉంటుంది. వాళ్ళకి 6 నెలల్లో తగ్గవలసిన వ్యాధి అది ఏదైతే ఉందో మెంటల్ గా మానసిక స్థితి 2-3 మంత్స్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు సార్.
1: ఇప్పుడు మీరు ఈ సేవలో
3: అవును సార్
1: అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎక్కడ ఎదుర్కొన్నారు? ఎందుకంటే ఇది అందరూ అన్ని సంవత్సరం వాళ్ళు చేసే సేవ కాదు, మీరన్నట్టు ఒక భాగ్యం విశాఖ యూత్. మీరు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎట్లా, దానికి మీరు ఎదుర్కొన్నారు, దాన్ని ఏ విధంగా మీరు?
3: అత్యంత క్లిష్టమైన సేవ అంటే మాకు గిరిజన ప్రాంతాల్లో ఒక గ్రామం, మేము మహిళా వాటర్ ప్రాజెక్ట్ అని, మహిళలు ఒక వాటర్ ప్రాజెక్ట్ చేయాలని మా యువతను సంప్రదించినప్పుడు మేము మహిళలు వచ్చారు కాబట్టి వీళ్ళకి మంచి అట్రాక్టెడ్ ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక తోడపల్లి అనే గిరిజన గ్రామం తీసుకున్నాం సార్. ఇది ఒంట్లమావిడి పంచాయతీ పాడేరు మండలం సార్. ఈ విలేజ్ కి ఏంటంటే సార్, 3 కిలోమీటర్లు నడక సార్, కొండ ప్రాంతం నడాలి పైకి, 1 అవర్ జర్నీ. ఏ వస్తువు ఒక ఇటుకలు 4 ఇటుకలు పట్టుకెళ్లాలన్నా ఈ 3 కిలోమీటర్లు నడిచి వెళ్లవలసిందే, పైన ఏమీ దొరకదు. ఇలాంటి గ్రామం తీసుకున్నాం సార్. ఈ గ్రామంలో ఏం చేశామంటే ఈ ఇసుక ఇటుక పెక్క సిమెంట్ అన్ని కూడా ఒక సిమెంట్ బస్తా కూడా ఈ 3 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్లవలసిందే. వెహికల్
1: రోడ్ అనేది లేదు,
3: మార్గం కూడా ప్లెయిన్ కాదు సార్. ప్లెయిన్ ఉంటే ఏదో బాధపడి వెళ్ళిపోతాం.
1: ముళ్ళు పొదలు
3: ఈ 60 ప్రాజెక్టులో కూడా ఇది క్లిష్టమైన ప్రాజెక్ట్. అసలు యాక్చువల్ గవర్నమెంట్ కూడా కింద నుంచి రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోతుంది. ఏ అవసరమైన వాళ్ళకి కింద నుంచి రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మీదకి వెళ్ళలేదు. అంత క్లిష్టమైన ప్రాజెక్టు. మనం ఏంటంటే ఆ సత్యసాయి భగవంతుడి దయ వల్ల అక్కడ మనం నీరు అందించిన తర్వాత మన యువతతో పాటు ఆ గ్రామస్తుల్లో కూడా ఆనందంలో ఆ కష్టం అంతా మర్చిపోయాం సార్. అంత మంచి ప్రాజెక్ట్ సార్ అది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి నీరు ఎవరు ఇవ్వమని సార్, గవర్నమెంట్ గానీ మిగతా సంస్థలు గానీ ఎవరు వెళ్ళడానికి భయపడిపోయారు. అలాంటిది మనం చేసి స్వామి అనుగ్రహం పొందగలిగాం సార్.
1: వెరీ గుడ్. దత్తప్రసాద్ గారు, మీరు ఈ సేవా కార్యక్రమంలోకి ఎట్లా వచ్చారు? దీని వలన మీరు వ్యక్తిగతంగా మీరు చూసినటువంటి మీలో పరివర్తన ఏంటి క్లుప్తంగా చెప్పాలి?
0: సాయిరామండి, సేవా కార్యక్రమంలోకి ఎప్పుడు వచ్చారు అంటే చెప్పడం కొద్దిగా కష్టమైనటువంటి విషయమే. ఎందుకంటే మరి వేరే రకంగా కాకపోయినా బై బర్త్ మా తాతగారి దయ వల్ల ఆయన ఎప్పుడు కూడా ప్రేమ సేవ అని ఫస్ట్ నుంచి ఇస్తూ స్వామి డివోటీ తాతగారు కూడా పోతాపరగడ సుబ్బారావు గారు. దానివల్ల ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి స్వామి చెప్పిన సేయింగ్స్ అన్ని కూడా తీసుకుని అటు వేదాంతాల్లో గానీ ఇటు టెక్నికల్ గా గానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాల తను అలా ఇచ్చు. ప్రతి చోట కూడా ఏం చెప్పామంటే కొత్త ధనాన్ని చూడు, కొత్తగా ఉండు అని. ఉన్న దానిలో ఏమైనా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ అలాగే నాలెడ్జ్ కూడా పెంచుకుంటూ వెళ్ళనే పరిస్థితిలో ఉండేవారు. అయితే ఇది ఎలా జరిగింది అంటే తాతగారికి స్వామికి ఉన్నటువంటి కనెక్టివిటీ గురించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తుందండి. నేను ఇలాగ సత్సాయి ఆర్గనైజేషన్ లో 1994 నుంచి డైరెక్ట్ గా యాక్టివ్ గా అంటే పార్టిసిపేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదర్వైజ్ అంతకుముందు మరి వేరియస్ రకాలుగా మనం చేస్తున్నాము. బట్ విషయం ఏంటంటే ఆ రోజు తాతగారు ఒక చిన్న చీటీ రాసి ఆ చీటీని మనకి మచిలీపట్నం బందర్ లో ఉండేవాడిని నేను. అక్కడ చీటీ రాసే చీటీని నువ్వు జేబులో పెట్టుకో, ఫస్ట్ టైం నేను వస్తున్నాను ప్రీ సేవాదాల కింద వస్తున్నాను అక్కడ, ఈ చీటీని జేబులో పెట్టుకో, జేబులో పెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏమైందో నాకు చెప్పు అన్నారు తాతగారు. దత్తోపాసకులు, దత్తాత్రేయుడు ఉపాసకులు, అలాగే స్వామిని అసలు వదిలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే లోపలికి నేను కులంతహాల్లోకి వచ్చానో, వచ్చేసి కూర్చున్నాక స్వామి అంటనే ఎక్కడి నుంచి వచ్చావు బంగారు, ఏం చేస్తున్నావు, మంచిది మంచిది చెయ్యని ఇలాగ నన్ను క్వశ్చన్లు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే ఆ కాగితం ఇప్పి చూస్తే తాతగారు రాసిన మాటలు ఏంటంటే అంటే వాళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీలో నన్ను వాడుకోవడం అనేది జరిగింది అనేది నేను ఈ జీవాత్మగా నేను ఆనందపడుతున్నాను. అప్పుడు ఏం రాశారు ఆ చీటిలో, మా మనుమడు పోతాపరగడ దత్తప్రసాదుని మీ వద్దకు పంపుతున్నాను, నేను చేసే ఈ కార్యక్రమాలన్నీ సక్రమమైనవే అయితే మా మనుమడిని పలకరించిన ఎడల నేను నా జన్మ ధన్యమైనదిగా భావించగలను అన్న ఒక్క మాటకి స్వామి యొక్క ప్రెజెన్స్ చూడండి. ఎక్కడ పడితే అక్కడ స్వామి, ఎవ్రీవేర్ స్వామి, ఆటమ్ లెవెల్లో అలాగా. అందుకే నేను ఆ సంకల్పంగా ధ్యానంలో నేను రావడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు కూడా సేవను వదిలింది లేదండి, నేను సేవ నా శ్వాస.
1: వెరీ గుడ్. సేవ వలన మనకు చేకూరు ఆనందము, అది ఏ శాంతి సుఖములు అందియిచ్చు, శాంతి కన్న మిన్న సౌఖ్యంబు లేదయా, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు స్వామి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ సత్యసాయి దివ్య చరణారవిందములకు మరొకసారి శతకోటి నమస్సమాంజలు అర్పిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహీ మహీష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, సమస్తలోకా సుఖినోభవంతు, సమస్తలోకా సుఖినోభవంతు, సమస్తలోకా సుఖినోభవంతు. జై సాయిరాం.
2: జై సాయిరాం.
4: సేవా కార్యక్రమాలు సమాజ పరివర్తన గురించి డాక్టర్ అనిల్ కుమార్ తో సాయియోత సంభాషణ విన్నారు. విశాఖపట్నానికి చెందిన రమేష్, హైదరాబాద్ కు చెందిన దత్తప్రసాద్, నిజామాబాద్ కు చెందిన వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్.

తమ భక్తి సంగీతంతో దేశ విదేశాల శ్రోతలను అలరిస్తున్న శ్రీమతి డి సురేఖామూర్తి సమర్పిస్తున్న భక్తి సంగీత లహరి విని ఆనందిద్దామా?

0: శ్రీమతి డి సురేఖామూర్తి సమర్పించిన భక్తి సంగీత లహరిని విన్నారు.
1: ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞాన భరితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 4వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: Om Sri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Eluru district, state of Andhra Pradesh, have come to Prashantinilayam for their two-day Pratiyatra on 8th and 9th of August. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a procession of Balvikas children and Sai youth from Eluru district will enter Sai Kulwant Hall, followed by an instrumental devotional musical offering titled Sri Satya Sai Veena Sudha at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులతో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నుండి భక్తులు ఆగస్టు 8 మరియు 9 తేదీలందు 2 రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు ఏలూరు జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు మరియు సాయి యువత ఊరేగింపుగా సాయి కులవంత్ సభామండపంలోనికి ప్రవేశిస్తారు. తదుపరి శ్రీ సత్యసాయి వీణాసుధ పేరిట వాద్య భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సారాం.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అందరి ప్రేమను అందుకోవాలని కోరుకునే మనిషి అహంకార రహితుడు కావాలి. ఇంత సువిశాల ప్రపంచంలో మనిషి తన ఉనికి ఎంత మాత్రమని తలచినా, లేదా ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని నమ్మినా అహంకారానికి తావే లేదు. కొడైకెనాల్లో విద్యార్థులనుద్దేశిస్తూ 1997 April 28 ఇచ్చిన దివ్య ప్రసంగంలో స్వామి ఈ విషయాన్ని ఎంతో సులభగ్రాహ్యంగా చెప్పారు. రేడియో సాయి ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాము.

అహంకారం కలిగినటువంటి వాడు ఎవరి ప్రేమను కూడాను అందుకోలేడు. అహంకారము మహాక్రూరమైనటువంటి కడకు ఆలుబిడ్డల ప్రేమను కూడాను అందుకోలేడు. కారణం, మానవునికి అహంకారమునకు అవకాశమే లేదు. ఈ విశాలమైన ప్రపంచమునందు అనంతమైన జీవరాశులయో అల్పమైనటువంటి వ్యక్తిత్వమునకు ఎక్కడిది అహంకారం? ప్రపంచం యొక్క మ్యాప్ను మనం చూసినప్పుడు ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో మన భారతదేశము చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ యొక్క భారతదేశం నందు మెడ్రాస్ రాష్ట్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ రాష్ట్రంలో కొడైకెనాల్ మరింత చిన్నదిగా ఉంటుంది. ఈ కొడైకెనాల్ నీ గృహము మరింత చిన్నదిగా ఉంటుంది. భూమిలో నీవెంతటి వాడవు. ఇంత విశాలమైనటువంటి విశ్వాన్ని చూచి నీవు అహంకార పట్టంలో కేవలం అజ్ఞానమే కాని మరొక కారణం లేదు. పోని మరొక విగ్రహం లోపల మనం విచారణ చేసినప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, ప్రపంచమంతయు నాలోనే ఉన్నది అనేటువంటి విశాల భావమును నీవు ధరించినప్పుడు నీకంటే మరొకడు ఇంకోటి లేడు. రెండవ వ్యక్తి ఉండినప్పుడే నీ అహంకారం చూపవచ్చు. ఏకం తప్పిప్రాబోధావదంతి, ఉన్నది ఒక్కటే. అట్టి సమయం నందు అహంకారమునుకునే అవకాశం లేదు. కనుక సర్వము నీవే అని భావించినప్పుడు అహంకారమునకు అవకాశం లేదు. ఇంత విశాలమైన ప్రపంచమునందు నేనెంతటి వాడును అని చింతించినప్పుడు కూడాను అహంకారమునకు అవకాశం ఉండదు. కనుక అహంకారం అనేటువంటిది కేవలం ఒక భ్రాంతి, కేవలం ఒక అజ్ఞానమే. దేని చూచి నువ్వు అహంకార పడుతున్నావు? పదవిలో చూచి అహంకార పడుతున్నావా? నీ పదవిని చూసి నువ్వు అహంకార పడుతున్నావా? లేక నీ విద్యాబుద్ధిని చూసి నువ్వు అహంకార పడుతున్నావా? నీ ధనకనక వస్తు వాహనాలను చూసి అహంకార పడుతున్నావా? ఇంతకంటే అధికులు ఎంతమంది లేరు లోకంలో. కనుక ఏ మార్గం నందు విచారం చేసినప్పటికీ మానవునికి అహంకారము కేవలము ఒక భ్రమనగానే కనిపిస్తుంది. కనుక మానం హిత్వా ప్రియోభవతి, నీవు ఏనాడు ఈ అహంకారంను వదులుకుందువో ఆనాడే జగత్తంతా నిన్ను ప్రేమిస్తుంది. అందరి ప్రేమకు నీవు ఉరి కావాలనున్నా అహంకారమును వదలాలి. ఇప్పుడే సర్వులు నిన్ను ప్రేమిస్తారు. ఇంకా రెండవది క్రోధం హిత్వా సుఖీభవతి, క్రోధం ఉండినంత వరకు కూడాను సుఖం అనేటువంటిది మనకు లభ్యం కాదు. ఏనాడు క్రోధము మనము దూరము గావించుకుందుమో అప్పుడే మనకు సుఖము ఆనందము. కనుక మానవులకు ఈ క్రోధం అనేటువంటిది మహాశత్రువు. తన కలిమి భంగపుచ్చును, తనకుందరు గౌరవము దగ్ధము చేయును, తన వారలకెడసేయును. జనులకు కోపము వలన సర్వము చెడుగు, కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగును. పాపపు మరణం చేయుచు చీ పొమ్మనిపించుకుంట చేకూరుజుమి. కనుక తన కోపమే తన శత్రువు. కనుక అట్టి కోపమనే శత్రువును తన ఎందే ఉంచుకొని సంతోషశాంతులు అనుభవించాలంటే ఎలా అనుభవించగలడు? ఇంటిలోనే పాము తిరుగుచుండగా ఆ ఇంటిలో సుఖనిద్రపోయేటువంటి వాడు ఎవడు? కనుక మన ఎందే ఈ కోపమనే శత్రువులు నకసిక పర్యంతము సంచరించుతున్నట్టు సమయం నుండి తనకు శాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది? సుఖం అనేది మహాశూన్యమైపోతుంది, అత్యంత దూరం అవుతుంది. ఒక మానవుడు మొట్టమొదట కోపమును తగ్గించుకోవాలి, కొందరికి అవకాశమే లేకుండా చూసుకోవాలి. ఈ కోపం వల్ల ఆరోగ్యం కూడా చెడుచుకుంటున్నాడు. ఒక్కతూరి మానవునికి కోపం వస్తే 3 నెలలు భుజించినటువంటి యొక్క ఆహార శక్తి అంతా కూడాను భస్మమైపోతుంది. కోపం చేత శరీరంలో ఉండినటువంటి యొక్క రక్తం అంతా కూడా పొంగిపోతుంది. ఈ వేడి తగ్గడానికి 3 నెలలు పడుతుంది. కనుక కోపం అనేటువంటిది శారీరకంగా మానసికంగా కూడాను అతన్ని బలహీనునిగా వేస్తుంది. కనుక మానవునికి కోపము చాలా విరుద్ధమైనటువంటిది, చెంత చేర్చకుండా చూసుకోవాలి. ఇది సరి అయినటువంటి సాధన. ఇంకా కామం హిత్వా, కామం అనేటువంటిది ఉండినంత వరకు, అనగా వాంఛలు ఉండినంత వరకు కూడాను మానవులకు ఎట్టి స్థిరి సంపత్తులు కూడాను లభ్యము కావు. ఆశలు మహా అపవిత్రమైనవి. అయితే ఆశలు ఎంతవరకు ఉండాలి? దానికి ఒక పరిమితం కావాలి. ఎవరిది ఈ జగత్తులో గొప్ప శ్రీమంతుడంటే who is the richest man in this world? Who has much satisfaction is a richest man. Every poorest man and ga he who has much desire. Oka desire undali, kaamiga ka mochcha kaamigaadu undali. Aithe tana yokka sthitigathulanu puraskarinchukoni tanaku avasaramainatundi danni korukotamlo tappu ledu. Ee naadu deshamunandu mitimirinatundi vaanchalu
అతి చెడుతూ వస్తుంది. ఈ డిజైర్స్ కు అనగా వాంఛలకు ఏమాత్రము హద్దు పద్దు లేదు. ఎంత ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ డిజైర్స్ అనేటువంటిది ఎలాంటిది అంటే ధావాగ్ని వంటిది. ఎన్ని కట్టెలు వేసినా ఆ అగ్ని చాలు అని చెప్పదు. ఈ యొక్క వాంఛలు మహాసముద్రం వంటిది. ఎన్ని నదులు వచ్చి చేరినా నాకింకా చాలు అని చెప్పదు. కనుక కోరికలు అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి పరిమితమే లేదు. కోరాలి, పెరిగి కోరాలి, మనకు మనశ్శాంతినిచ్చేటువంటి దాన్ని కోరాలి, సుఖమును అందించేటువంటి దాన్ని కోరాలి, ఆత్మతత్వాన్ని బోధించేటువంటిది కోరాలి, అనంతత్వాన్ని చెల్లిపేటువంటిది కోరాలి. కానీ మన గృహస్థ ధర్మం లోపల ఆ గృహస్థ ధర్మమునకు అనుగుణమైనటువంటి ఒక కోరికలు కోరాలి. కనుక దీనిని కూడాను ఒక పరిమితము గావించుకోవాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి యొక్క అన్ని సంపదలు చేకూరుతాయి. వద్దన్న కూడాను ఆ యొక్క శ్రీలక్ష్మి వచ్చి చేరిపోతుంది. కోరే కొలది కూడాను అది చాలా దూరం అయిపోతుంది. అందుకోసమనే రామదాసు చెప్పాడు, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగు కొలది అది అడుగున బడునని.

కైమడియు జటాయు కడకునేగి సద్గతి గలించడే అడుగకువే ఓ మనస. ఏ కూడా నువ్వు అడుగలేదు, మునపే అన్నిటినీ అందిస్తూ వచ్చాడు భగవంతుడు. అడుగుకొలది అది అడుగునబడునని, కనుకనే మనం అడగనక్కర్లేదు. ఏది మనకు అవసరమో, ఏది మనకు ప్రధానమో దానిని తానే అందిస్తాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ విధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది. ఇంకా లోభి, ఈ లోభికి సుఖమనేటువంటిది ఉండదు. ఏనాడు ఈ లోభత్వం మనం దూరం గమనించుకుందామో అదే సర్వసుఖమును చేకూరుస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఈ లోభికి ఎన్ని విధమైనటువంటి దీన్ని సంపాదించినప్పటికీ తాను అనుభవించడు, పరులోకి పెట్టడు. ఒక గ్రామం లోపల అన్నదమ్ములున్నారు. వారిలో ఒక లోభి, మహాలోభి. ఈ ఇరువురు జీవిస్తున్నారు, ఇంత సిరి సంపదలున్నాయి, కానీ అనుభవించడం లేదు. చిగాని కూడా నువ్వు పట్టడు అన్నమైనా పెట్టిన పుణ్యము ఎప్పుడు చేయలేదు. ఇలాంటి పరిస్థితి లోపల ఒక బంధువులు, దగ్గరి బంధువులు ఒక గ్రామం లోపల మరణించినట్టు వార్త వచ్చింది. అప్పుడు తప్పనిసరిగా అక్కడికి పోవలసి వచ్చింది అన్నగారు. అతనే మహాలోభి. అతను వెళ్లడం కోసమని తెల్లవారుజామునే లేచాడు. బస్సు ఎక్కితే టికెట్ కొనుక్కోవాల్సి వస్తుందనుకుని నడుచుకుని పోదామనుకున్నాడు. అప్పుడు ఏదో ఒక రెండు బట్టలు ఒక బ్యాగులో పెట్టుకోవడానికి కొంచెం లైట్ కావాల్సి వచ్చింది. తమ్ముడు దీపం వెలిగించు అన్నాడు. ఈ ఎలక్ట్రిక్ లైట్ కాదు, డైలర్ దీపం. సరే ముట్టించాడు, ఆ రెండు గుడ్డలు బ్యాగులో పెట్టుకున్నాడు. ఆయన బయటకు వెళ్లిపోయాడు. తనమే ఈ దీపాన్ని ఆరిపోయాలని ఈ లోపి, ఇంకో టైం వెలిగితే ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని ఆ యొక్క దీపాన్ని ఆరిపోయడానికి చేయి పెట్టాడు. అక్కడ తేలుకుట్టింది, కానీ చాలా బాధపడుతున్నాడు. ఈ విధంగా బాధపడుతూ ఉండగానే ఒక అరగంట లోపలనే ఆ మహాలోభి వెనుకకు వచ్చాడు. అన్నా ఎప్పుడు వచ్చావు, అప్పుడే ఊరికి చేరావా, వారిని విచారించి వచ్చావా అని వీడు ప్రశ్నించాడు. అప్పుడు అన్న చెప్పాడు, నాయనా నీవు దీపం ఆర్చుకున్నావో లేదో చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు. అప్పుడు తమ్ముడు చెప్పాడట, నాయనా అన్నా పొయ్యి రావడంలో చెప్పులు అంత అరిగిపోయింటాయో, ఎందుకు నీవు వెనుకకు వచ్చావు అన్నాడట. విధంగా ఒకరికొకరు అతి మితిమీరినటువంటి యొక్క లోపితనాన్ని పెంచుకోవటం చేతనే జీవితము సుఖశాంతులు అనుభవించలేకపోతుంటాయి. వేదాంతం నందు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగం చాలా అవసరం మానవులకు. త్యాగములకు మించినటువంటి మహాగుణం మరొకటి లేదు. త్యాగము కలిగిన వారికి ఏ పని ఫలింపు, అన్ని ఫలించుతుంటాయి. చిన్న ఉదాహరణ, గాలిని తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి వదలకైపోతే మన లంగ్స్ పాడై, ఆహారం భుజిస్తున్నాము, భుజించిన ఆహారం విసర్జించకపోతే కడుపు పాడైపోతుంది. ఒక భాగం నందు ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంటుంది. ఒక బ్లడ్ సర్క్యులేషన్ నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది. సరఫరా జరుగుతూ ఉండినంత వరకును మనం చక్కని ఆరోగ్యంగానే ఉంటాయి. అదే విధంగానే బ్లడ్ దుడ్డు కూడాను కదులుతూ ఉండాలి. కదిలే జలం లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి. కదలక నిలిచినటువంటి జలం లోపల పురుగులు వచ్చి చేరిపోతుంది. కనుక మనం సంపాదించవలసిందే, వినియోగం కూడా చేయవలసింది. అంతేకాని సంపాదించినటువంటి ఊరికి పెట్టుకోవటం కోసం కాదు. తెలియకుండా భూమి లోపల ఎంతో ధనం ఉంటుండాలి. మనం సంపాదించినటువంటిది సద్వినియోగం చేయకపోతే భూమిలో ఉన్నటువంటి ధనం వలేము. కనుక మానవత్వం లోపల ఈ నాలుగు గుణములు కూడాను ప్రధానమైనటువంటి ఒక సాధనలుగా తీసుకోవాలి. కామాన్ని వదిలిపెట్టడము, క్రోధాన్ని వదలటము, కామను అదుపులో పెట్టుకోవటము, లోభితనానికి ఒక విధమైనటువంటి త్యాగం చేయటము, ఇవి నాలుగు కూడాను ప్రతి సాధకులకు అత్యవసరము. కనుక సాధన లోపల ఏ జపము, ఏ తపము, ఏ యాగము చేయటం కాదు ముఖ్యం. ఈ సాధనలు చేయటం కూడాను మనసు యొక్క ఆధారంతోనే చేస్తున్నాం. కనుక మొట్టమొదటి మానసిక పరివర్తన కావాలి. మానసిక పరివర్తన కాక ఎన్ని చేసి కూడాను ప్రయోజనం లేదు. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షేవు. బంధమునకు మోక్షమునకు మనసే మూల కారణం. లోకములో అనేక రకములైనటువంటి కర్మలు జరుగుతున్నాయి, కానీ ఏ కర్మ మంచిది, ఏ కర్మ చెడ్డది అనేటువంటి విచారణ శక్తి ప్రతి మానవునికి అత్యవసరము. విచారణ విషయ పరిశీలనా శక్తి మానవుని యందు దాగి ఉన్నది. మానవుని యందు సమస్త శక్తులు కూడా ఈమిడి ఉంటున్నాయి. జగత్తులో దేనిని చూసినప్పటికీ ఒక విధమైనటువంటి అట్రాక్షన్ పవర్, మ్యాగ్నెట్ పవర్ ఉంటుండాలి. కాంతి శక్తి కూడా మానవుని యొక్క కన్నుల్లో చేరుతుంటుండాలి. ఇంతేకాదు, మానవుని యొక్క దేహం లోపల ఒక గొప్ప చిన్న జనరేటర్ కూడా ఉంటుండాలి. దీంట్లో బ్యాటరీ సెల్స్ కింద ఉంటున్నాయి. ఈ విధంగా అన్ని శక్తులు కూడాను మానవుని ఎందే ఉంటున్నాయి. కానీ తాను గుర్తించుకోవడం, ఏనాడు తన శక్తులను తాను గుర్తించుకున్నో, తను తాను తెలుసుకున్నటువంటి వాడవు. ఎన్ని తెలుసుకున్నప్పటికీ తను తాను తెలుసుకోనకుండా ఏదాన్ని కూడా ఆనందాన్ని పొందలేడు. అందరినీ తెలుసుకుంటున్నావు, నీవెక్కడి నుంచి వచ్చావు, నీవెక్కడి నుంచి వచ్చావు, నీవెవరు, నీవెవరు అని ప్రశ్నిస్తున్నావు. కానీ అదే ప్రశ్నను ఎదుటి వ్యక్తి నీకు వేసినప్పుడు నీవెవరంటే ఏ జవాబు చెప్పగలవు? నేను ఒక డాక్టర్ను అనుకుంటావు. ఈ డాక్టర్ అంటే నీ వృత్తి పని కానీ నీ పేరు కాదే
కాబట్టి వృత్తిని నీవుగా భావిస్తున్నావు. కాదు కాదు. మరి ఇంకొకరు వచ్చి నీవెవరు అని అడిగినప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అంటాడు. బిజినెస్ కూడా నువ్వు నీ యొక్క వృత్తి కాని నీవు కాదు. ఇంకొకరు వచ్చి నీవెవరని అంటే నేను భారతీయుణ్ణి అంటావు. వృత్తి కాని నీ యొక్క వృత్తి కాదే. కనుక ప్రతి ఒక్కదానికి నీ బాహ్యమైన ప్రాకృతమైన లౌకికమైనటువంటి దీన్ని తానుగా భావించుకుని జవాబులు చెబుతున్నాడు. కాని నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి. ఈనాడు తన్ను తాను తెలుసుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి గ్రంథములు చదువుతున్నారు, అనేక మహనీయులంతా దర్శిస్తున్నారు, వారి భోజనంతా వింటున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ మనం ఎంతవరకు అభివృద్ధి పొందాము? స్థాయిలో మనం ఇప్పుడున్నాము, ఏమాత్రమో అభివృద్ధి కాలేదు. భగవద్గీతలో 700 శ్లోకాలు చదివినప్పటికీ కంఠబాధనే తప్ప తన యొక్క బాధ నివారణ కావటం లేదు. రామాయణము అనేక విధములుగా ఉచ్చరిస్తుంటున్నాను, పారాయణ చేస్తున్నారు. రామాయణము భగవద్గీత పారాయణ నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు, ఆచరణ నిమిత్తమే ఏర్పడినటువంటి. ఆచరణలే లేకుండా నిరుపయోగమైనటువంటివి. కనుక ఏ చిన్న విషయమైనా కూడా కొంత ఆచరణలో పెట్టాలి. అంధకారం బెల్ల హతమారు నే చూడ వసుదలో దీపపు వార్త వలన రోగ పీడుతుని బల్ రోగము తీరునా ఔషధ మహిమంబు అంత విన్న నిరుపే

పంచవచ్చమ్ముల పాకము విను. ఈ విధంగా విన్నంత మాత్రం మనకి ఏమీ నెరవేర్తం లేదు. బ్యాంకు క్యాషియర్ ఉంటుంటాడు, కానీ కోట్ల కొలది అతని స్వాధీనంలో, కానీ తాను ఒక్క దమ్మిడిని ఉపయోగించడానికి అధికారం. తన సర్వశక్తులు మన ఎందుకున్నాయి, కానీ వినియోగించుకునేటువంటి పవర్ ను మనము సంపాదించుకోవటం లేదు. అవి తనవిగా చేసుకున్నప్పుడే నేను చక్కగా వినియోగించుకోవాలి. నాది నాది నాది అనుకుంటున్నా. నీవెవరు? నీవు మొట్టమొదట తెలుసుకున్న తర్వాతనే ఇది నాదని చెప్పడానికి అధికారం వస్తుంది. కనుక మొట్టమొదట నీవెవరో తెలుసుకో. ప్రతి మహనీయులు కూడాను ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాయన, నిన్ను నీవు తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వాడవుతావు. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ. ఇది నా దేహము, ఇది నా మనస్సు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము, అమ్మాయి, నేనెవరు? ఇవన్నీ కూడాను కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్లు. ఈ పనిముట్లకు నీవు అధికారి. కనుక నేను మాస్టర్ అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తుంచుకోవాలి. ఇంతకాలమైనా కూడాను నేను స్లేవ్ అని ఒక బానిసగా భావించుకుంటూ పోతే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము. కనుక నీవు మాస్టర్ కావాలి, అప్పుడే సర్వమును నీవు సాధించగలవు. కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లుగా మనం ఉపయోగించుకోవాలి. ఈ పనిముట్లు ఒక సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. మనసును సరైన స్థితిలో పెట్టుకోవాలి, సరైన స్థితిలో పెట్టుకోవాలి, సరైన స్థితిలో పెట్టు. ఎందుకంటే కూడా చెప్తుంది, రక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణ. కనుక ప్రతి ఒక్కటి దాని ఎందుకు మనము నోరుచి చెప్పుకుంటున్నాం, కానీ ఆధ్యాత్మిక దీనిని అంగీకరించదు. హృదయాన్ని తెరచు, నోరును మూసుకో, అప్పుడే సత్యమని గుర్తించడానికి వీలవుతుంది. హృదయాన్ని మూసుకుంటున్నాము, నోరును తెరుచుకుంటున్నాము. కేవలం మాటలతో మాత్రమే కాలం గడుపుతున్నామే కానీ హృదయంతో మనం జీవితాన్ని గడపటం లేదు. కనుక మాటల కంటే హృదయం చాలా విలువైనటువంటిది. ఆ హృదయమే మన యొక్క గమ్యము, అది ఏది మన యొక్క జన్మ ధన్యము. హృదయ కవాటాన్ని తెరిపించుకునేటువంటి స్థితికి మనం సరైన ప్రయత్నం చేయాలి. ఏ సాధన చేయాలి? సాధనలో చేయనక్కర్లేదు. ఏమని తెరుచుకోవాలి? హృదయ స్థాయమే నా యొక్క భవస్థాయి. కనుక నే దేహో దేవాలయతో జీవో దేవ సనాతన బాడీ, ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ బాడీని కూడా సక్రమమైన మార్గంలో పోషించుకోవాలి. చాలా మంది భక్తి భక్తి అని దేహాన్ని అలక్ష్యం చేస్తుంటారు. అది సరికాదు. దేహం బాగా ఉండినప్పుడే ఈ సాధన లోపల విజయాన్ని సాధించవచ్చు. దేహం బలహీనమైపోతే మనసు కూడా బలహీనమైపోతుంది. కనుక ఎట్లంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క ఉపయోగం కోసం ఏర్పడినటువంటి ఒక చిన్న ఉదాహరణము. మంచి డెన్న బెడ్ తెచ్చుకున్నాం అనుకోవడానికి, డెన్న పిల్లో ఉంటుండాలి, సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతూ ఉంటుంది, ఎయిర్ కండిషన్ గా ఉంటుంది. ఇంత ఉండి కూడాను ఆ రూమ్ లోపల మానవునికి నిద్ర రాకపోతే ఏం ప్రయోజనం? ఇవన్నీ కూడాను నిద్ర కోసం ఏర్పరచుకున్నటువంటి, కానీ నిద్రనే లేకపోతే ఎయిర్ కండిషన్ ప్రయోజనం లేదు, ఫ్యాన్ ప్రయోజనం లేదు, డెన్న బెడ్ ప్రయోజనం లేదు, డెన్న పిల్లో ప్రయోజనం లేదు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా సరైనటువంటి కండిషన్ లో ఉన్నాయి, ఆనందము శాంతి ప్రాప్తి కావటం లేదు. ఏమి ప్రయోజనము? ఎందుకు ఈ దేహము? ఎందుకు ఈ మనసు, బుద్ధి, ఎందుకు ఈ చిత్తము? ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి. ఇవన్నీ ఎందుకోసం ఏర్పరిచినాడు భగవంతుడు? శాంతి కోసమే దేహాన్ని ఇచ్చాడు, శాంతి కోసమే మనసునిచ్చాడు, శాంతి కోసమే బుద్ధినిచ్చాడు. అంత డిస్క్రిమినేషన్ పవర్ ఒకదానికోటి విచారణ చేసుకోవటం కోసం. విచారణ చేసుకున్నప్పుడు నేను ఆత్మను అనేటువంటి శాంతి ఆటోమేటిక్ గా మనకు లభ్యమవుతుంది. కనుకనే తనను తాను తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి. మనము ఎక్కడో మన కంట్రోల్ ఉంటుండదని భావిస్తున్నాము. కంట్రోల్ ఎక్కడో లేదు. దేహం కంట్రోల్ చేస్తున్నాడు, బుద్ధి కంట్రోల్ చేస్తుంది, మైండ్ కంట్రోల్ చేస్తుందని. నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు. అతన్ని ఆశ్రయించాలి. అదే సాధకులు చేయవలసినటువంటి పని. కేవలం దృశ్యమంతా కూడా బాహ్య దృశ్యంగా చూస్తున్నంత వరకు మనకి ఏమాత్రం కూడా శాంతి చిక్కదు. బయటంతా ఈనాడు పీస్ లేదు. పీసెస్ పీసెస్ పీసెస్ ఏ విషయంలో ప్రవేశించినప్పటికీ శాంతి అనేది లభ్యం కావచ్చు. ఈనాడు వైజ్ఞానికంగా భౌతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి గాస్తున్నాడు, కానీ నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా సంకుచితమైన మార్గంలో ప్రవేశిస్తున్నాడు. కారణమే అన్నింటికీ మూల కారణం స్వార్థం. స్వార్థం తెరిచినా దాని వెనుక స్వార్థం తిరుగుతున్నాయి. ఏది చేసినా దాని వెనుక స్వార్థం నడుస్తుంది. ఏది చెప్పినా దాని వెనుక స్వార్థం పలుకుతూ ఉండాలి. కనుక ఈనాడు మానవుడు ప్రతి విషయంలో స్వార్థం అనేటువంటి చేతులు కీలుబొమ్మగా జీవిస్తున్నాడు. కనుక ఈ స్వార్థం అనేటువంటిది ఏది స్వార్థము? దేహమునకు సంబంధించింది కాదు స్వార్థము. స్వార్థం ఇది స్వార్థం. స్వ అనగా ఆత్మ అర్థమే స్వార్థము. ఆత్మార్థంగా మనం స్వార్థం అనాలి, కానీ ఇప్పుడు దేహార్థంగా స్వార్థం అంటున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది దేహార్థంకు సంబంధించినటువంటిది. ఆధ్యాత్మికంలో స్వార్థం అనగా స్వ ఆత్మ, స్వ ఇచ్ఛ స్వేచ్ఛ, స్వ ఆర్థి స్వార్థి. ఇంకా స్వ అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది. దీని యొక్క అంతరార్థం తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. ఈ నాలుగింటికి సమత, మమత,
ఈ రెండు కూడా చాలా అవసరం. సమైక్యత సౌభ్రాతృత్వం కూడా అత్యవసరం. మానవుడు జీవించవలని ఐక్యత చాలా అవసరం. ఈనాడు అట్టి ఐక్యత అనేటువంటి ఎక్కడా కనిపించడం, ప్రతి దాని ఎందుకు భిన్న భిన్నమైపోతుంది. ఈ విధంగా ఉండినప్పుడు దీని వెలే ఎక్కడ మనం తెలుసుకోగలం? ఏకత్వంతో మనం ఆనందాన్ని పొందాలి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక ఆత్మతత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దేహంలో పంచభూతములు ఉన్నాయి, ఈ దేహంలో పంచభూతములు ఉన్నాయి, ఈ దేహములు ఎందు పంచభూతములే ఉంటున్నాయి, ఆరో భూతం ఎక్కడ కనిపించదు, అందరి ఎందు ఉండినటువంటి పంచభూతములు ఒక్కటే. ఈ విశిష్ట అద్వైతం నుంచి అద్వైతంలో పోవాలి. భేదమే లేదు, నామములో భేదం ఉంది కానీ అందరి ఎందు కూడా పంచభూతములు సమత్వంగానే ఉన్నాయి. ఈ విధంగా తీసుకున్నప్పుడు అది నిజమైనటువంటి ఆనందం చేకూరుతుంది. ఎవరిని బాధించినా, ఎవరిని పీడించినా, ఎవరిని దుఃఖాన్ని అందించినా అది మనకే లభ్యమవుతుంటుంది. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అంది ఉపనిషత్. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ కేశవునికి ఏం చెందుతుంది? అదే విధంగానే సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని తిరస్కరించినా అది కూడా కేశవునికి చెందుతుంది. కనుక మనం చేసేటువంటి పనులు ఎందు తగినటువంటి ఇది ఉండాలి. ఎట్టి పనో అట్టి ఫలితం ఉంటుంటారు. ఉదాహరణ, ఫలితం లేకుండా మాత్రం జగత్తులో ఏది కూడా జరగదు. వేదాంతం కర్మ ఫలము అన్నారు. ఎప్పుడు జరగవచ్చును? ఒక్కొక్క తూరి తక్షణమే జరగవచ్చును, ఒక తూరి కొన్ని గంటలు తీసుకోవచ్చును, కొన్ని దినములు తీసుకోవచ్చును, సంవత్సరాలు తీసుకోవచ్చును, జన్మలు తీసుకోవచ్చు. ఒక పండు కోసుకుంటున్నాం, చేయి కోసుకుంది, కానీ కట్ చేయటము బ్లడ్ రావటము రెండు ఒకే తూరి, కానీ దాని ఫలితం అప్పుడే వచ్చింది. నడుస్తున్నావు, కాలు జారింది, కాలు జారటము కాలు విరగటము రెండు ఒకే తూరి జరిగింది. ఒక దినం కాలు జారితే రెండో దినం విరగటం కాదు, అది ఇది అప్పటికప్పటికే ఇస్తుంది. ఒక విత్తనము మట్టిలో నాటినాము కానీ అది మొక్క కావటానికి 4-5 దినములు తీసుకుంది. అదే మొక్క చెట్టు కావటానికి 5-6 సంవత్సరం తీసుకుంది. ఆ చెట్టు అయిన తర్వాత కాయలు కావటానికి కూడా 3-4 సంవత్సరం తీసుకుంది. కాయలు అయినప్పటికీ ఫలం కావటానికి అనేక దినములు తీసుకుంది. ఇదే విధంగానే ప్రొద్దున మనం భుజించాము, అప్పుడే జీర్ణం కాదు, 2 గంటల టైం తీసుకుంటుంది. అదే విధంగా ప్రతి కర్మ కూడాను దానికి తగినటువంటి ఫలితం ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లా అని ఎవరు చెప్పలేరు. కనుక కర్మ ఫలము తప్పినది కాదు, కనుక మంచి కర్మలు మనం ఆచరించాలి, ఎట్టి కర్మలు ఆచరించాలి. దైవభావంతో చేసేటువంటి కర్మలు పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. లౌకికమైనటువంటి యొక్క భావంతో చేసే కర్మ లౌకికాన్ని అందిస్తుంది. ఎవరికి ఏది రుచో దానికి తగినటువంటి ఫలము అందిస్తుంది. కానీ లౌకిక ఫలములు అనేటువంటి శాశ్వతాలు కాదు, కొంత తాత్కాలికంగా ఉంటుంది. ఇవన్నీ దీన్ని బట్టి మనము ఏదో విధంగా శాశ్వతమని భావించరాదు. అందుకోసమని శంకరులు వారు చెప్పారు, ఈ చిన్న చిన్న దాని చూచి, అనిత్యము అశాశ్వతము చూచి మనం మురిచిపోకూడదు, దైవాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికప్పుడు నీకు సంతృప్తిని ఇస్తుంది, కానీ మున్ముందు ఏ విధంగా అనుభవిస్తామో, శాశ్వత ఆనందాన్ని అందించేటువంటి యొక్క దైవత్వాన్ని మనము మర్చిపోకూడదు.

అనా గర్వం. యువకుడు తన భుజబలంను బుద్ధిబలంను కండబలంను గుండెబలంను చూచుకొని అహంకార పడుతుంది. కానీ ఎంతవరకు గర్వము? హరతి నిమిష కాల సర్వం, ఒక అరనిమిషంలో పోతుంది అది. వర్షములకు ముందు మించుమించుతుంది, ఎంతో ప్రకాశంగా ఉంటుంది, తక్షణమే డార్క్ బయలుదేరి వెంటనే వస్తుంది చీకటి. కనుకనే ప్రతి దానికి కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. జడమైన కొండ దగ్గరికి పోయి ఓం అను, అది కూడా ఓం అంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వచ్చేస్తాడు, ఇది రియాక్షన్ వచ్చేస్తుంది. అద్దం ముందు పోయి చూస్తావు, రియాక్షన్ వచ్చేస్తుంది. రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అప్పటికప్పటికి కలుగుతూనే ఉంటున్నాయి. కానీ నీవు రియాలిటీ కావాలి, ప్రశ్న కాకూడదు, రీసౌండ్ కాకూడదు. కనుక నీవు రియల్ సౌండ్ కావాలి. ఇదే దివ్యత్వమైనటువంటి ఒక తత్వము. ఓ దాని నుంచే సర్వము ఆరంభమైపోయింది. ఇక్కడ హార్మోనియం ఉంటుండాలి. ఈ హార్మోనియంను దాని పంప కొట్టినప్పుడు గాలి ఒకటే పోయి చేరుతుండాలి, అది ఒక్కటే. కానీ రీడ్స్ వచ్చినప్పుడు సరి గమ పదని వివిధ శబ్దములు వస్తున్నాయి. కానీ దీని వివిధ శబ్దములకు అంత ఆధారము ఏక శబ్దమే. కనుకనే ఓంకారం అనేటువంటి శబ్దం నుంచి అనేక వికారములు బయలుదేరి సమస్త శబ్దములు కూడాను ఓంకారం నుంచి ఆవిర్భవించిన. ఇదే విధంగానే దైవత్వంలో ఉండినటువంటి దివ్యత్వమే సర్వ మానవులు ఎందు కూడాను పవిత్రమైన ఆత్మతత్వంగా రూపొందుతుండాలి. ఇనే భగవద్గీత ఎందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. ఒక మామిడి విత్తనం నాటినాం, అది మంచి జాతి మామిడి విత్తనం. క్రమక్రమేణ అది మంచి మామిడి జాతి వృక్షంగానే వచ్చింది. ఆ వృక్షంలో అనేక కొమ్మలు రెమ్మలు బయలుదేరాయి. ఒక్కొక్క కొమ్మలో రెమ్మలో కూడాను కాయలు కాచాయి. ఒక్కొక్క కాయలో కూడాను ఒక్కొక్క విత్తనం పోయి ఉంది. నాటింది ఒకే విత్తనమే. విత్తనం యొక్క జాతి అన్ని పనుల్లో కూడాను విత్తనంగా చేరిపోయింది. అయితే ఆ విత్తనాలు ఎక్కడవి? ఈ విత్తనం యొక్క భాగమే, అంశమే. జీవలోకే జీవభూత సనాతన. ఒకే విత్తనమే అన్ని వేల కాయల్లో కూడాను వేల విత్తనాలుగా రూపొందింది. అది భగవంతుడే విత్తనము, విశ్వమే వృక్షము, దేశములే కొమ్మలు రెమ్మలు, జీవులే ఫలములు. ఎందుకూడను ఆత్మ అనేటువంటి విత్తనం భగవత్ స్వరూపంగా ఉండిన మార్గము. అదియే బీజం మాం సర్వభూతానాం, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మతత్వమే. సత్యాన్ని గుర్తించుకుని లేక మానవుడు ఒకరిని ద్వేషించటము, ఒకరిని హింసించటము, ఒకరిని పరిహసించటము ఈ విధంగా జరుగుతూ ఉంటుండీ. సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే. సత్యాన్ని గుర్తించుకుంటే ఈ విధమైన వికారాల మనలో ఏనాటు అభివృద్ధి కావు. అన్ని కూడాను తన నుండినే ఆవిర్భవిస్తుంది. విద్యుత్ శక్తి మన ఎందే ఉంటుండాలి. ఈ మ్యాగ్నెట్ పవర్ మన ఎందే ఉంటుంది. సిస్టమ్ మన ఎందే ఉంటుండాలి. అగ్నికాంతి మన ఎందే ఉంటుంది. ఇంత లేజర్ పవర్ మన ఎందే ఉంటుంది. బయట పోయేంత ఏదో ఒక లాబొరేటరీ లోపల పరిశీలన చేయటం కాదు. మన దేహమే ఒక జనరేటర్. మన కన్నులే దీనికి బల్బ్స్, మన చెవులే దీనికి లౌడ్ స్పీకర్స్, అన్ని దీంట్లో నుంచే వస్తున్నాయి. అది ఒక్కటే మెయిన్, ఇది హార్ట్ మెయిన్ స్విచ్. ఆ మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేస్తే అన్ని రూపంలోనూ దీపంలు ఆరిపోతాయి. ఆ మెయిన్ స్విచ్ ఆన్ చేసి రూమ్లో స్విచ్ చేస్తే ఆ రూమ్ లైట్ మాత్రం వెళ్ళదు. కనుక దానిని ఎప్పుడు మనం ఆన్ లో పెట్టాలి. ఆఫ్ చేసి ఎన్ని రూముల్లో స్విచ్ వేసినా ప్రయోజనం లేదు. దేవాసి అయినటువంటి దైవత్వం లోపల మన ప్రాణంను చేర్చాలి. అందువల్లే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి ఒక తత్వము ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. బల్బులు వెలుగుతున్నాయి. అయితే ఈ వెలగడానికి ఏది మూల కారణం? బల్బా కాలేక వైర లేక ఇంకేమైనా కరెంటా? ఈ విధంగా విచారణ చేస్తే దీనికి ప్రధానమే ధర్మము, సత్యము, శాంతి, ప్రేమ. ఈ నాలుగు ఇదే లైట్ లోనే ఉంటున్నాయి. సత్యం అనేటువంటి కరెంటు ధర్మం అనే వైర్ లో చేరి శాంతి అనే బల్బులో ప్రవేశిస్తే ప్రేమ అనే వెలుగు ప్రకాశిస్తూ. చూడండి, ప్రేమ అనే ఒక ప్రకాశం కావాలనుకుంటే తేనేటువంటి బల్బు బాగుండాలి. ఈ శాంతి అనే బల్బు చక్కగా వెలగాలనుకుంటే దానికి ధర్మం అనేటువంటి వైర్ కనెక్షన్ గా ఉంది. ఈ ధర్మం అనేటువంటి వైర్ లోపల ట్రూత్ అనేటువంటి కరెంట్ ప్రసరించాలి. ఈ చేరి ఒక్కటే అయిపోయింది. ఇదే ఏకత్మ సర్వభూతాంతరాత్మ. విధంగా భగవత్ యొక్క వేదాంతములు అనేక విధమైనటువంటి సులభ మార్గములను బోధించి అనేక మానవులను మానసిక పరివర్తనలు గావించి దివ్యత్వంలో ప్రవేశింపజేస్తున్నాయి. కానీ ఈ వేదాంతం అనేటువంటి కొంతమందికి చాలా విసుగ్గా ఉంటాయి. కారణము అర్థం కాకపోవటం, దానిపైన ఇంట్రెస్ట్ లేకపోవటమే. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు తెచ్చి నీ చేతికి ఇచ్చినప్పుడు శ్రద్ధ లేకపోతే ఒక నిమిషంలో ఆరిపోతాయి. కించిత్ నిప్పు నీ దగ్గర ఇచ్చినప్పటికీ బాగా దానికి చక్కగా ఫ్యాన్ వేసి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అదే మనకు మూల కారణం. ఇప్పటికి పెద్దదిగా మనం చేసుకో, లేకపోతే పెద్దది కూడా ఆరిపోతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట నీ శ్రద్ధను అభివృద్ధి పరచుకోండి. శ్రద్ధ అనగా ఏమిటి? దాన్ని మీరు ఆశిస్తున్నారు, లౌకికంగా కానీ, భౌతికంగా కానీ, ధార్మికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ,
దేనిపైన కూడా ఆయా దీనిపైన శ్రద్ధ ఉండాలి. చేసే పనిపైన మనం శ్రద్ధతో చెయ్యాలి, అప్పుడే దాని ఫలితాన్ని కూడా మనం పొందగలం. శ్రద్ధ లేకపోతే దీన్ని మనం సాధించలేము. భగవద్ విషయం లోపల మరింత అధికమైన శ్రద్ధ ఉండాలి. చూడండి, దేహం ఒక్కటే. మీరు చక్కని భగవంతునికి మీకు ఉన్న సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని మీరు గుర్తించాలి. చెవు ఉంది, నోరుంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఏమిటి? దేహానికి అంగములు. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహం అనేటువంటిది సమాజానికి అంగము. ఈ సమాజానికి ఏది అంగము? మానవత్వం అంగము. మానవత్వానికి ఏది అంగము? ప్రకృతి అంగము. ప్రకృతికి ఏది అంగము? కాబట్టి ఈ అంగములకు దేహము ఆధారము, దేహములకు సమాజం ఆధారము, సమాజములకు మానవత్వం ఆధారము, మానవత్వానికి ప్రకృతి ఆధారము, ప్రకృతికి పరమాత్ముడు ఆధారము. అంతా చేరితే ఇక్కడ అంగములకు భగవంతునికి సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. వేరుగా ఉండొచ్చును కానీ అన్నిటికీ అంతర్ సంబంధం ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణము, కొన్ని అంగములు కూడా దీంతో పనిచేయాలి. ఒక కన్ను ఓ చెట్టును చూచింది, చెట్టు లోపల చక్కని మధురమైన పలములు కనిపిస్తుంది. ఈ కన్ను చూచిన తక్షణమే మనసు ఆశించింది. మనసు ఆశించిన తక్షణమే ఫలం రాలేదు. ఇంత దూరం కాళ్ళు నడిచినాయి, కాళ్ళు నడిచినంత మాత్రమే ఫలం మనకు దక్కలేదు. తిరిగి నడుము వంగింది, నడుము వంగినంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. చేయి ఒక రాయిని పట్టుకుంది, అంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. ఆ రాయిని తీసుకుని భుజం దానికి విసిరింది, పడింది. ఫలం కింద పడేటప్పటికి వేడు దాన్ని అందుకున్నాయి, అందుకున్నంత మాత్రమే ఫలం యొక్క ఫలితం నాకు చిక్కలేదు, అందించింది. అప్పుడు నోటి కూడాను తనకు రుచి మాత్రమే చూసింది గాని తాను కూడా ఉంచుకోలేదు. రాజ్ఞికి పంపించింది. ఎట్రాజ్ఞి ఏం చేసింది? ఇన్ని అంగములు ఐకమత్యంగా చేరి ఈ ఫలం నాకు అందించినాయి, కాబట్టి దీనికంతా ప్రతిఫలాన్ని అందించాలి నేను అని అక్కడ జీర్ణం గావించి దాని సారాన్ని సర్వాంగానికి సప్లై చేసి ఫలము మన దేహానికి పుష్టి కల్పించాలంటే ఏ అంగం ప్రధానమైనటువంటిది? మా అంగములు ప్రధానమైనవే. కాళ్ళు అనేది దీన్ని తుచ్చని చూడకూడదు, గొప్ప గొప్పగా భావించకూడదు, శ్రేష్ఠదాన్ని పెద్దగా విశ్వసించడానికి అన్ని పనులు ఉన్నాయి. దేని డ్యూటీ అది చేసినప్పుడు అన్ని సక్రమంగా జరుగుతుంది, సిన్సి. అప్పుడే తగినటువంటి ఫలితాన్ని మనం పొందాం. చెవు వింటుందే గాని చూడటం లేదే కూడదు, కాబట్టి వినటం కూడా చాలా అవసరం. ప్రతి అంగం కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవన్నీ నిర్వర్తించుతూ ఉండటం చేతనే మన జీవితము సుఖశాంతిగా జీవిస్తుండాలి. అంగము హీనమైనప్పటికీ మన జీవితంలో సుఖం ఉండదు. భగవంతుడు ఇంత సుఖమైనటువంటిది, ఇంత అనుకూలమైనటువంటివి, ఇంకా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని ఎంత సార్థకంగా గావించుకోవాలి. కనుకనే పరమ భక్తులైనటువంటి వారు ఏ హృదయంబును సగితివో ఈశనాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి పరగ వేరేమి తెత్తు నీ పాద అర్చనకును అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. నేనేమిటి తెచ్చేది? చింది నేను ఇస్తున్నా, దగ్గరేమి లేదు. ఏ హృదయంబును సగితివో ఈశనాకు అదే నీకు ఇస్తున్నాను. నిజమైనటువంటి సరెండర్, ఏ నిజమైనటువంటి అర్పణ, ఏ నిజమైనటువంటి త్యాగము, ఏ నిజమైనటువంటి జీవితము, ఏ ఫలవంతమైనటువంటి యొక్క ధన్యము. కనుక మన ఎందున్నటువంటి విలువైనటువంటి హృదయం ఉంది, దానికి మించినటువంటి విలువ అయినటువంటి ఈ జగత్తులు ఎక్కడా కానరా. డైమండ్ కి విలువ ఉండొచ్చును, బంగారుకు విలువ ఉండొచ్చును, కానీ ఆ బంగారుకు డైమండ్ కు విలువ ఇచ్చేవాడెవరు? డిజైర్స్ తగ్గాలి. అప్పుడు మానవుని ఆడుకుంటారు. సీసా, నీవు మధ్యలోకంలో ఉన్నావు, చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, ఇక్కడున్నావు. పరములకు నువ్వు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది, పరములకు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది. ఎక్కడ ఇష్టమో అక్కడ ప్రయాణం చేయి. ఏది దూరం గావించుకుంటున్నావో, ఏది సమీపానికి వెళుతున్నావో అది నీ యొక్క డిస్క్రిమినేషన్ పవర్ లో. ఆ శక్తి కూడా నువ్వు భగవంతుడే ఇచ్చాడు, కానీ అన్ని శక్తులు ఇచ్చినప్పటికీ నీవు అశక్తుడైపోతున్నావు. కాదు, దివ్యశక్తుడు కావాలి నీవు, అప్పుడే మానవత్వానికి తగినటువంటి విలువ వస్తుంది. కాన మనం ఏ సాధనలో చేసుకుంటూ మనం వెళ్ళకూడదు, గ్రంథాలలో చదువుకుంటూ వెళ్ళకూడదు. భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతము, ఉపనిషత్తు, ఇతిహాసము, బైబుల్, ఖురాను, మహాగ్రంథము, ఇవన్నీ కూడాను గైడ్ పోస్ట్ వంటివి. ఇటువైపున పోతే ఈ గ్రామం చేరుతుంది, ఇటువైపు పోతే ఈ గ్రామం వస్తుంది, ఇటువైపు పోతే ఈ గ్రామం వస్తుంది, చూపిస్తున్నాయి. దైవం యొక్క గమ్యము చూపిస్తున్నాయి అంతే అవి. కానీ ఈ గైడ్ పోస్ట్ నడచవు, దాని యొక్క ఆధారం చేసుకుని నీవు నడచాలి. ఇటువైపున పోతే ఇది కొడైకెనాల్ వస్తుంది అని చెప్పి రోడ్డు పైన కూర్చుంటే కొడైకెనాల్ కొడైకెనాల్ కొడైకెనాల్ అనుకుంటే కొడైకెనాల్ వస్తావా? ఆ కొడైకెనాల్ ఆధారం చేసుకుని నువ్వు నడచాలి. అదే విధంగానే తట్టలో పెట్టుకున్నావు పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, 100 పర్యాయం చెప్పినా నీ పొట్ట నిండు పని అక్కర్లేదు, తీసి నోట్లో పెట్టుకో, పొట్ట నిండుతుంది. అనగా చేత్తో చెయ్యి ప్రించు, ఈ రెండు జరిగినప్పుడే నీకు శాంతి అనే ఆనందం పొట్ట నిండు. కనుక మనము నోటితో చెప్పడం మాత్రమే కాదు, ఇది కూడా చెయ్యాలి. కనుక కర్మతో పాటు కూడా ఉండాలి, త్వరతో పాటు కర్మ కూడా ఉంటుండాలి. ఈనాడంతా కూడా కేవలం బోధిస్తూ పోతున్నారే తప్ప ఆచరిస్తూ పోవటం లేదు. రామాయణం చదువుతున్నాము, ఇంతమంది తండ్రి వాక్యాన్ని పితృవాక్యాన్ని పరిపాలన చేస్తున్నామే లేదు. ఎంత చదివినప్పటికీ కేవలం ఒక కంఠస్థం కావచ్చునే కానీ ఆ పితృవాక్య పరిపాలన జరపాలి. ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఆ ధర్మాన్ని ఎట్లు నడుచుకున్నాడో మనం దాన్ని అనుసరించాలి. అన్ని ఒక్కటి చేసి చూసి చేస్తాడు.
భగవద్గీతను చదువుతున్నాము. ఏం చెప్పాడు? ఆశ్చింతయంతో మాం యజనం పరియుపాసతి. అట్టివాణి యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను. విత్తనం లేకుండా భగవద్గీతనే చేస్తుంటే అట్టివాణి యోగక్షేమం తానే చూసుకుంటాడు. ఏ వేళకు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా జరగాలో అవంత తానే ఇస్తూ పోతుంది. కానీ అన్ని చింతలు చేసుకుంటూ దీంట్లో ఒక చింతగా పెట్టుకుంటున్నాడు భగవద్గీతన. పార్ట్ టైం డివోషన్ కు పార్ట్ టైం పేమెంటే వస్తుంది, కానీ ఫుల్ పేమెంట్ రాదు. కాబట్టి ఈ ఫుల్ పేమెంట్ మనం పొందాలనుకుంటే ఫుల్ టైం మనం చేయాలి. సర్వదా సర్వకాలేశ సర్వత్రా హరిచింతనం. నీవు అన్ని పనులు చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో, ఆఫీస్ పనులు చేసుకో, బిజినెస్ పనులు చేసుకో, ఏమైనా చేసుకో, అన్ని చేస్తున్నప్పటికీ ఇది భగవత్ కార్యంగా భావించు. చాలా సులభమైన మార్గం ఇది. నిండి ఏ విధమైన తపస్సులు చేయమని కోరటం లేదు. తెలియని కాలం లోపల వారందరూ తపస్సు చేశారు, కానీ ఈనాడంతా తమస్సులో ఉంటున్నారు. తపస్సు పోయింది, తమస్సు పోయింది, జీవితమే ఒక అంధకారంగా మారిపోతుంది. మంచిది కాదు. మన మానవుడము ఇంత పవిత్రమైన మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ అనేటువంటి దాన్ని సార్థకం గావించుకునేందుకు పవిత్రమైన కార్యము చేయాలి. కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం భజన చేయటమే కాదు, భజన కూడా అవసరమే. ఎంతవరకు? ఒక స్థాయి వరకు మాత్రమే. తదుపరి ఆ ప్రేమలోని చేరిపోవాలి. ఐ అండ్ యు ఆర్ వన్ కావాలి, రెండవది లేనే లేదు. అందువల్లే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు. ఒకటే అని చెప్తే పోదు కదా. లేదు, ఒకటి కాక రెండు కాదు అన్నాడు. అనేది ఏకమే. అనేక వేల పాత్రలు పెట్టాము, అన్ని పాత్రల్లోనూ నీటితో నింపినాము, కానీ అన్ని పాత్రలు ఎందుకు కూడాను చంద్రుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుండదు. పాత్రలు ఎన్నో కానీ చంద్రుడు ఒక్కడే. అయితే మన దేహములు పాత్రలు, ఇందులో మనసేది, అందులో జలము, దాంట్లో ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబం కనిపిస్తుంది. ఎంతో మంది సూర్యులు లేరు, ఎంతో మంది చంద్రులు లేరు. సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైతే మనం సాయంకాలం ఇప్పుడు 5 గంటల్లో ఉంటున్నాము. అమెరికా వాళ్ళంతా కూడా అర్లీ మార్నింగ్ 5 గంటల్లో ఉంటాయి. టైం వేరువేరుగా కనిపిస్తుండాలి, కానీ ఒకే సూర్యుడే. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి, రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడే నిజమైన భగవత్ తత్వము మనకు అర్థమవుతుంది.

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ 1997 ఏప్రిల్ 28న కొడైకెనాల్లో ఇచ్చిన దివ్య ప్రసంగాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: కర్మ ఏ రూపములో వెంటాడుతుందో చెప్పుటకు వీలుకాదు. నేను పశువును, నాకు కఠినమైన కొమ్ములుంటున్నాయి, నేను చాలా బలవంతురాలను అని తాను మురిసిపోయినప్పుడు తనకు కర్మ అనేది ముక్కుతాడు మాదిరి వచ్చి చేరిపోతుంది. మనకు ఏ సమయములో ఏ విధమైన బాధలు సంభవించినప్పటికీ ఆ బాధలన్నీ కూడాను మన కర్మానుసారము అనుభవించవలసినదే. కర్మానుసారమైన ఈ ఫలములను అనుభవించేటప్పుడు మనము భగవదనుగ్రహమును సాధించితేమా ఈ కర్మలు ఏమాత్రమూ మనల్ని బాధించలేవు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి సన్నిధానములో కొన్ని మాసములుండుటకు భారతదేశానికి వచ్చిన తన విద్యార్థికి న్యూయార్క్ నుండి హిల్డా చాల్టన్ ఈ విధంగా జాబు వ్రాశారు. అందరూ అన్యోన్య భావంతో సంచరించుట స్వామి ఆదర్శము. ఎవరిని ద్వేషించినను స్వామిని ద్వేషించినట్లే భావించండి. ఎందువలన అనగా అందరిలోనూ ఆత్మస్వరూపుడిగా స్వామి ఉన్నారు. నీ పర్యటనలో బాబా అనుచు భక్తి ప్రదర్శన చేస్తూ వారి ప్రబోధనలను ఆచరణలో పెట్టని దురదృష్టవంతులు కూడా కనపడతారు. అందరి హృదయాంతరాళముల నుండి భావములు కోరికలు స్వామికే తెలుసును. స్వామి ఈ భువిని అవతరించిన దైవము. ఒకప్పుడు హిల్డా చాల్టన్ నాకొక లేఖలో మా ధ్యాన శిక్షణా కేంద్రములో ధ్యాన సమయమందు స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ మా మధ్యనే ఉన్నట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థి స్వామి రూపమును గదిలోనే చూశాడు. ఒక విద్యార్థి స్వామిని అనంత స్వరూపునిగా దర్శించాడు. ధ్యాన సమయంలో కొందరు పట్టలేని ఆనందంతో నవ్వుతూ ఉంటారు. స్వామి వారికి స్వప్నములందు దృశ్యాదృశ్య రూపములందు కనిపిస్తూ ఉంటారు. ఎందరి వ్యాధులనో కుదిర్చారు. ఎందరో విద్యార్థులు మత్తు పదార్థాలను నిద్రమాత్రలను విసర్జించి మనోబలము చిత్తస్థైర్యము పొందుతున్నారు అని కస్తూరి గారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరొక లేఖలో ఆమె ప్రశాంతి నిలయమున స్వామి సమక్షంలో గడిపిన మధురక్షణములు మరపురాని అనుభవములు. మళ్లీ అటువంటి అదృష్టం ఎప్పటికో. పాశ్చాత్య దేశమునకు తిరిగి వచ్చినప్పటి నుండి స్వామి యొక్క సర్వవ్యాపకత్వమును మరింత ధృవపరచు నిదర్శనములు అనుభవములు ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉన్నాయి. నేను ప్రశాంతి నిలయము విడిచిపెట్టుటకు ముందు స్వామి నాతో నామాతీతం రూపాతీతం అన్నారు. అవును, సర్వాంతర్యామికి ఒక్క రూపమా ఒక్క నామమా అని వ్రాశారు. ఫ్రాన్సు దేశానికి చెందిన డైనా మార్కర్ తన మిత్రుని వద్ద స్వామి చిత్తరువును చూశారు. దాని కింద వైఫ్ యో వెన్ ఐ యామ్ హియర్ అని రాసి ఉంది. పరిహసించు ధోరణిలో ఎవరి ఈ వ్యక్తి, ఏమి అతని ఉద్దేశం అని నవ్వుకున్నారు. కాని స్వామిని గూర్చి మరికొందరు చెప్పగా వినిన తర్వాత ఆమెలో కుతూహలం జనించింది. కుతూహలం జిజ్ఞాసగాను జిజ్ఞాస భక్తిగాను మారింది. ఆమె ఒక సంఘటన గురించి ఇలా వ్రాశారు. ఒకసారి నా భర్తను $300 అడిగాను. వీలు పడదన్నాడతను. బాబాపై విశ్వాసముంచి ధైర్యంగా నా భర్తతో, నీవు నాకిప్పుడు $300 ఇస్తే బాబా నీకు 10 ఇస్తారు అని ధైర్యంగా అన్నారు. $300 నా చేతిలో పడ్డాయి. అదే సాయంత్రం తలవని తలంపుగా అతనికి $3,000 లభించాయి. అందరూ ఆశ్చర్యపడ్డారు, నేను తప్ప. శాంతా బార్బారాకు చెందిన మురేల్ జేఎం గిల్ బాబాను గురించి ఇలా వ్రాశారు. నేనెన్నడూ భగవంతునికి ఇంత సన్నిహితంగా నిలిచి ఉండలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన జీసస్ క్రైస్టే. ఒక్కసారి చూడగనే మనమెవరమో, ఎందుకొరకు వారి చెంత చేరుచున్నామో మనము నోరు తెరవకముందే వారికి తెలిసిపోతుంది. ఆయన కరుణామూర్తి కాబట్టి మనం చిన్నబుచ్చుకోకుండా మనల్ని గురించి తెలిసినదంతా బయట పెట్టేయరు. భక్తురాలైన ఒక జర్మనీ వనిత స్వామిని నిర్మలమూర్తి, ప్రేమస్వరూపులు అని అభివర్ణించినట్టు హోవార్డ్ మర్ఫెట్ చెప్పారు. అతనికి ఆమె ఇట్లు వ్రాశారు. అలనాటి పరిపూర్ణ వైభవంతో జీసస్ క్రైస్టే సత్యసాయిబాబాగా అవతరించినట్లు నా విశ్వాసము రానురాను దృఢమవుతోంది అని. జాన్ స్కైలర్ తన మానసిక సంఘర్షణను తన జాబులో ఇట్లు వివరించారు. 41 జటిలమైన సమస్యలతో నిరాశ నిస్పృహలను అనుభవించిన నాకు
మానవ రూపమున అవతరించిన పరమాత్మను దర్శించినప్పుడు పొందిన ఆనందము నేనే చందమున వర్ణించగలను. పరస్పర సంబంధ బాంధవ్యముల ద్వారా అనేక రకములైన ప్రేమను రుచిచూశాను. ఇవి ఏవి? ఇవన్నీ కలిసినా కూడా స్వామి ప్రేమకు సాటి రావు, అది దివ్యమైన ప్రేమ అని వివరించారు. 1970 డిసెంబర్ 9 తేదీన అన్నాలీసా, ఇంద్రాదేవి, నేను కలిసి బాబా ఆదేశానుసారం అద్భుతమైన పామ్ జీసస్ కాథలిక్ కేథడ్రల్కి వెళ్లాం. ఇది గోవాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి స్థలము. జీసస్ అనంత ప్రేమామృతము నాపై వర్షించింది. ఆ కరుణామూర్తి ప్రతిమ ముందు మోకరిల్లాను. ఎన్నో సంవత్సరాలుగా జీసస్ చూపిన త్రోవనే అనుసరించిన క్రైస్తవ మతస్థుడను. ఇప్పుడు నా హృదయము పూర్తిగా సత్యసాయిబాబా వశమైపోయింది. జీసస్ ఏమిటిది? నేను ఇద్దరు ప్రభువులను సేవిస్తున్నానా? ఇటువంటిది జరుగుటకు వీలు లేదని నీవు సెలవిచ్చితివి. స్వామి కూడా అదే చెప్పుచున్నారు. నేను నిన్ను ప్రేమించుచున్నట్లు నీకు తెలియను, అయినా నా హృదయమంతా స్వామిమయమైపోయింది. నన్ను ఈ మానసిక సంఘర్షణ నుంచి కాపాడు తండ్రి అని ప్రార్థించాను. ఇంతలో స్వామి పాశ్చాత్య భక్తులతో మాట్లాడుచున్న ఒకనొక దినము తటాలున స్ఫురణకు వచ్చింది. జీసస్ను గురించి స్వామి మాట్లాడినప్పుడు అనుసరించిన క్రైస్తవ మతస్థుడను. ఇప్పుడు నా హృదయము పూర్తిగా సత్యసాయిబాబా వశమైపోయింది. జీసస్ ఏమిటిది? నేను

యేసుతో మాట్లాడుచున్న ఒకనొక దినము తటాలున స్ఫురణకు వచ్చింది. జీసస్ ను గురించి స్వామి మాట్లాడినప్పుడు అనువాదకుడు "మీ జీసస్" అను మాటలతో ప్రారంభించగా స్వామి అడ్డు తగిలి "మీ జీసస్ కాదు, మన జీసస్" అని సవరించారు. ఆ క్షణమున జీససే నన్ను బాబా వద్దకు పంపినేమో అని భావించాను. రానురాను స్వామి ప్రబోధలకు మూలాధారమైన విశ్వమానవ సౌభ్రాతృత్వము, సేవా తత్పరత, ప్రేమ, నమ్రత, భక్తి అని గ్రహించగా "బాబాయే జీసస్, జీససే బాబా" అను భావమును మనస్సునందు దృఢపడింది.

ఒక్కొక్కప్పుడు నా మనస్సున అనేక ప్రభంజనములు లేచుచుండును. అయినను అంతరాళమునుంచి ఏదో అనిర్వచనీయమైన ప్రశాంతి స్రవంతి అయి మనస్సుని ముంచెత్తుతూ ఉంటుంది. అంతా బాగానే ఉంది అనే భావం కలుగుతుంది. ఆనాడు జీసస్ విగ్రహము ముంద మోకరిల్లిన తర్వాత దివ్యమైన ప్రశాంతి నన్నావరించింది. ప్రేమభరితమైన హృదయముతో కేథడ్రల్ నుంచి బయటికి వచ్చాను. సాయిబాబా మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే గ్రంథములో దాని రచయిత హోవార్డ్ మర్ఫెట్ తన అనుభూతులను ఇలా వివరించారు. సాయిబాబాకు క్రీస్తుకు ఎన్నో పోలికలున్నాయి. మహిమలను చూపుటలోనే కాదు బోధనా పద్ధతి అందు కూడా ఈ సారూప్యత కానవచ్చును. స్వామి మానవుని ఊహకు అతీతులు. ప్రకృతిపై వారికి గల అధికారము వారి మహిమల ద్వారా విదితమవుతుంది. వారి సర్వవ్యాపకత, సర్వజ్ఞత, ఆర్తత్రాణ పరాయణత అన్నింటికీ మించిన వారి నిస్వార్థ

అనంతమైన ప్రేమ క్రీస్తు వంటి వారి దివ్యత్వమునకు తార్కాణము. రెవల్యూషన్ ఆఫ్ సెయింట్ జాన్ ది డివైన్ అను గ్రంథమును ఏడుగురు పాశ్చాత్యులు ఒక సాయంత్రం పఠించుచు వ్యాఖ్యానించుకుని సమయమున వారితో నేను కూడా అక్కడ ఉండటం సంభవించింది. ఎడ్గర్క్ కేసీ మహాశయుడు పవిత్ర బైబిల్ గ్రంథమునకు వ్రాసిన బృహత్ వ్యాఖ్యానమును వారు కూలంకుషంగా అధ్యయనము చేసి ఉండుట వలన అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయాలను అవగాహన చేసుకోగల సమర్థులయ్యారు. అందులో కొందరు తమ సహజ జ్ఞానమును పురస్కరించుకుని స్వామి అవతారమును గురించి వ్యాఖ్యానము చేస్తూ క్రీస్తుకు స్వామికి మధ్యన ఉన్న పోలికలను గమనిస్తున్నారు. ఆ గ్రంథములో న్యూ జెరూసలేం నగరము ఇట్లు వర్ణించబడింది. అచ్చట ఆలయము లేదు, ఎందువలననగా సర్వశక్తి సమన్వితుడైన భగవంతుడే అచ్చట ఆలయము. అక్కడ తిరస్కారమునకు దుర్మార్గమునకు చోటే లేదు. సమస్త జాతుల ప్రజలు ఈ నగర కీర్తి వైభవములను పెంపొందించగలరు. ఆధ్యాత్మిక దాహమున్న ప్రతి వ్యక్తి ఇచ్చట అమృతమును గ్రోలవచ్చును. ఈ వర్ణనయందు ప్రశాంతి నిలయము పోలికలు వారికి స్ఫురించాయి. స్వామి దర్శనార్థమై అరుదించిన అమెరికన్లతో మీలో చాలా మందికి తల్లి ప్రేమ తెలియకుండుటచే మీరు నా వద్దకు వచ్చుచుందురని స్వామి అన్నారు. వారిలో ఒకరు వ్రాసిన గేయము స్వామి చేతిలో ఆ సమయంలో ఉంది. వారు, "ఓ మాత, కారుణ్యమూర్తి, నీలో ఐక్యము కాగలుగుటకు అవసరమైన జ్ఞానమును మాకు ప్రసాదింపుము" అని అందలి అర్థము. జీవిత పరమార్థము కొరకు అన్వేషణ సలుపు వారందరూ వాస్తవమునకు పసివారే. అటువంటి వారిని సత్యపథమున ప్రవేశపెట్టి గమ్యమును చేర్చి ఉద్ధరించు ప్రేమమూర్తియే నిజమైన మాతృదేవత. సుప్రసిద్ధ ఆంధ్ర పండితులు కవి వేలూరు శివరామ శాస్త్రి గారు స్వామి సన్నిధానములో పెక్కు సంవత్సరాలు గడిపారు. ఈ విశ్వమందలి సమస్త జనులు తమ పిల్లలపై చూపు ప్రేమను త్రాసులో ఒకవైపునను, దీనులు దుర్బలులు వ్యథితులపై స్వామి వర్షించు ప్రేమను మరొకవైపును ఉంచి చూచినా స్వామి ప్రేమను ఉంచిన పళ్లెము అత్యధిక భారంతో కుంగుట తథ్యము అని శ్రీ శివరామ శాస్త్రి గారు స్వామివారి అపార ప్రేమను గురించి వర్ణించారు. క్రీస్తు ఇతరుల పాపముల శిక్షను తానే భరించిన త్యాగమూర్తి. స్వామి ఇతరుల బాధలను తానే స్వయంగా స్వీకరించిన అనేక దృష్టాంతాలున్నాయి. 1970 క్రిస్మస్ పండుగ రోజున అపెండిసైటిస్ బాధ భరించజాలని ఒక భక్తుడు అతనికి ఉపశమనము కలిగించిన సంఘటన గురించి బొంబాయి బహిరంగ సభలో ఇలా వివరించారు. "సమస్తము నాకు అర్పించి నన్ను శరణు వేడిన భక్తుల బాధలను స్వీకరించుట నా కర్తవ్యము. నాకు బాధ లేదు. నా కర్తవ్యమును నిర్వర్తించుటలో నేను అనుభవించు బాధ నాకు ఆనందదాయకమైనది. ఆ పరిస్థితులలో నా బాధను చూసి మీరు బాధపడకూడదు." తన యందు విశ్వాసము చూపిన వారి కొరకు క్రీస్తు తన ప్రాణమునే త్యాగము చేశాడు. సేవాధర్మమే భగవత్ స్వరూపము. త్యాగమే ప్రేమకు పరాకష్ట. అదియే దైవము. ఈ సత్యమును బోధించుటకై క్రీస్తు తన జీవితమును అంకితము చేసుకున్నారు. "మీరు పాపులతో కూర్చుని ఎందుకు భుజించితిరి" అని కొందరు క్రీస్తుని అడుగగా, "నేను పాపుల కొరకే వచ్చాను. ఆరోగ్యవంతునికి వైద్యుని అవసరమేముంటుంది" అని సమాధానమిచ్చారు. అదేవిధంగా అధర్మ మార్గమున సంచరించు వారిని సంస్కరించుటకే స్వామి అవతరించారు. ఆరోగ్యవంతులుగా ఉండుటకు వైద్యుని సలహాలు మీరెట్లు పాటించెదరో నా అనుగ్రహాన్ని పొందుటకు నా సలహాను పాటించి నిర్మల చిత్తులై వర్తించవలెను" అని స్వామి ప్రవచించెదరు. సాధువులైన గొర్రెపిల్లలు క్రూర మృగముల మధ్య సంచరించుటవలే మానవులు ఇంద్రియ భోగములను దుష్టశక్తుల కెరకాకుండా జీవించుట కష్టము. ఈ దుష్టశక్తులను ఎదిరించుటకు సదా భగవన్నామస్మరణయే మానవునికి రక్ష అని స్వామి నుడువుదురు. మీరు పొందిన దివ్యానుభూతి మీ హృదయములలో పదిలపరుచుకుని
ఈ ఆనంద శాంతులను ఇతరులకు కూడా పంచుడు. అందరూ నా అనుగ్రహమునకు పాత్రులే, అందరూ నావారే, అందరినీ కాపాడుటకే నేను వచ్చాను అని స్వామి చెప్తారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని కోరుతున్నాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు.
1: సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. పరమ మహేశ్వర స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలకి సాదరపూర్వక సప్రేమక ఆహ్వానాన్ని పలుకుతూ ఈరోజు తిరుపతి రేడియో సాయి స్టూడియోకి విచ్చేసినటువంటి ఒక విశిష్ట వరిష్ట వ్యక్తి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా, సద్భక్తుడిగా, ఉత్తమమైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా, అనేకమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఒక యువ ప్రతినిధి. ఇవాళ స్వామికి అత్యంత భక్తి విశేషాలతో భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం దొరికిన నేను నా సర్వశక్తులు ఒడ్డి సేవ ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో కార్యనిర్వహణ చేస్తున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి రేడియో సాయి సాదరపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నది. సుబ్రహ్మణ్యం గారు, సాయిరాం.
2: సాయిరాం అండి.
1: స్వామి, స్వామి యూనివర్సిటీస్, స్వామి విద్యాసంస్థలు, స్వామి యొక్క అవతార వైభవం ఇవన్నీ తలుచుకున్నప్పుడు విద్యారంగానికి స్వామి వేసిన పెద్దపీట, అలాగే వారు సూచించిన, నిర్దేశించినటువంటి మార్గ నిర్దేశనం వీటిని తలుచుకున్నప్పుడు ఒక్క పరమాత్మ మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని అందరి భావన. విశేషంగా మీరు ఇవాళ పరిపాలనా విషయంలో కాని, ఇటు సేవా కార్యక్రమాలలో కాని, భగవంతుడి పరమైనటువంటి కార్యక్రమాలలో కాని ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆంధ్రదేశం మిమ్మల్ని గౌరవిస్తున్నది. దీనికి కారణాలేమిటి అంటే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, స్నేహితులు, మీ స్వీయ సంస్కారం ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడి విద్యార్థిగా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మీరు స్వామి దగ్గరకు ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు, కాస్త వివరించాలి.
2: సాయిరా, మరొకసారి ఈ విధంగా రేడియో సాయి ద్వారా ఆప్త మిత్రులతో, బంధువులతో సంభాషించే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు మూర్తిగారు, మీకు మీ ముందు నేను మాట్లాడడం ఇది ఒక విచిత్రమైన అనుభవం. మీ వ్యాసాలు, మీ ఉపన్యాసాలు ఎప్పుడూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ వచ్చాయి. జీవితంలో విద్యార్థి దశ కొన్ని సంఘటనల్ని ప్రతి మనిషికి అవి అందిస్తాయి. విశాఖపట్నంలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. సరే, తండ్రి గారు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఒక ఉన్నతమైన అధ్యాపకుడుగా, ప్రొఫెసర్గా వారు ఉండడం, విశాఖపట్నంలో ఉన్న ఒక జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. అనేక కారణాల వల్ల చదువు తప్ప మిగతా విషయాల మీద నాకు దృష్టి బాగా ఉండేది. ప్రధానంగా క్రీడలు, సరే లలిత సంగీతం, సినిమా సంగీతం ఇలాంటి విషయాల మీద మాత్రమే దృష్టి ఉండేది. చదువు మీద క్లాస్ యాక్టివిటీలో మాత్రం ముందుండేవాడిని, కానీ పరీక్ష ఫలితాల్లో వాటిల్లో అంత సంతృప్తికరమైన ఫలితాలు అంతవరకు నాకు రాలేదు. కానీ మా తండ్రి గారు చాలా విశాలమైన దృక్పథం, వారి ఔదార్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మార్క్స్కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అది 76వ సంవత్సరం, నేను ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. నాన్నగారు ఆ ముందు సంవత్సరం వైట్ ఫీల్డ్లో జరిగిన సమర్ కోర్సుకి వెళ్లారు. వారి గురు సమానులు ప్రొఫెసర్ వికే గోకాక్ గారు నాన్నగారిని సమర్ క్లాసెస్లో థోరోజ్ వాల్డెన్ గురించి ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. సో నాన్నగారు వెళ్ళడం, అక్కడ వైట్ ఫీల్డ్ లో విద్యార్థుల్ని చూడటం, వాళ్ల యొక్క బాగోగులు తెలుసుకోవడం, వారు ఏ విధంగా విద్యార్థి దశలో ఎంత గొప్పగా వారి యొక్క లక్షణాలని ప్రదర్శించగలుగుతున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసి మిక్కిలి ఆయనకి సంతోషం కలిగి విశాఖపట్నం వచ్చిన తర్వాత వారి మనస్సులో ఒక బీజం పడింది, బహుశా మన పిల్లవాడు అక్కడికి వెళితే ప్రయోజకుడు అవుతాడు అనే ఒక ఆలోచన వారికి రావడం. మరి నాన్నగారి మాట నేను ఎప్పుడు కూడా జవదాటలేదు. సో నాన్నగారితో మాట్లాడినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత విశాఖపట్నంలో ఎల్బీ కాలేజీలో బీకామ్ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అంతవరకు కూడా నాకు లభించిన అవకాశాలన్నీ కూడా నాన్నగారి పేరుతోనే లభించాయి, అది వారి యొక్క కృప. సరే, నాన్నగారిని చూసి నా మార్కుల్ని చూడకుండా బీకామ్ లో వారు నాకు సీట్ ఇచ్చారు, అది యథార్థం. బీకామ్ లో చేరదాం అనుకున్నప్పుడు నాన్నగారికి మళ్ళా చెన్నైలో ఏదో ఒక ఎంగేజ్మెంట్ వచ్చి చెన్నై వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకువెళ్లి ఒకసారి వైట్ ఫీల్డ్ వెళ్దామని నన్ను తీసుకువెళ్లారు. వైట్ ఫీల్డ్ కాలేజీకి వెళ్లాం అడ్మిషన్స్ కి. అప్పటికే బీకామ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. బీకామ్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ దగ్గర ఆ సమయానికి బీఎస్సీలో గాని బీఏలో గాని మాత్రమే సీట్స్ ఉన్నాయి. మా ప్రిన్సిపాల్ గారు అప్పట్లో కీర్తిశేషులు నరేంద్ర గారు, మీ అబ్బాయికి బీఏలో కావాలంటే బీఏలో ఇస్తాను, బీఎస్సీలో కావాలంటే బీఎస్సీలు ఇస్తా అన్నారు. సరే, నాన్నగారు నన్ను అడిగితే నేను బీఏ అని అడిగాను. ఎందుకు బీఏ అడిగానో కూడా నాకు అంత వివరంగా అప్పటికి ఆలోచనాశక్తి కూడా ఇవ్వలేదు. బీఏలో చేరాను. బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. అప్పటికి హాస్టల్ అడ్మిషన్స్ కూడా పూర్తయిపోయినాయి, కాబట్టి హాస్టల్లో సీటు లేదు. కానీ వారు ప్రత్యేకమైన అభిమానంతో మీరు హాస్టల్ బయట ఉన్నా కూడా మీకు భోజనానికి ఇక్కడ వచ్చి తినొచ్చు అని ఒక ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆ రకంగా ఒక 10-12 మంది ఉండేవాళ్ళం. సో కాడుగోడి విలేజ్లో ఒక రూమ్ తీసుకుని, మరి కాడుగోడి విలేజ్లో ఆ ఆవరణలోనే అప్పటి కామర్స్ లెక్చరర్ పాండురంగయ్య గారు ఉండేవారు, అక్కడ ఒక రూమ్ తీసుకుని నా చిన్న సంసారాన్ని అక్కడ ప్రారంభించాను. నాన్నగారు వైట్ ఫీల్డ్ వెళుతూ కాడుగోడి స్టేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఇంకొకసారి నన్ను ప్రశ్నించారు, ఏరా నిజంగానే ఉండిపోతావా లేదా వచ్చేస్తావా అని. నేను ఉండిపోతానండి అన్నాను. ఎందుకు ఆ సమాధానం చెప్పానో కూడా తెలియదు, కానీ ఉండిపోవడం జరిగింది. కరెక్ట్గా ఒక నెల బయట ఉండడం జరిగింది. ఒక నెల తర్వాత వారి అనుబంధ హాస్టల్లో నాకు అడ్మిషన్ ఇచ్చారు. అది నా విద్యార్థి దశ ప్రారంభానికి, అలాగే నా వ్యక్తిత్వ వికాసానికి మొదటి మెట్టు. ఇక మీద స్వామి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 72లో నేను స్వామిని మొదటిసారి దర్శించుకోవడం జరిగింది. మేమందరం కూడా కుటుంబ సభ్యులం, ఒక బస్సులో యాత్ర చేశాం అందరం కలిసి. అనేక తీర్థ క్షేత్రాలకు వెళుతూ 72-73లో వెళ్లి స్వామిని దర్శించుకోవడం, మళ్ళా 73లో మా అమ్మమ్మగారిని కూడా నేను తీసుకెళ్లి స్వామి దగ్గరికి దర్శనం చేయించడం, పుట్టపర్తిలో ఒక వారం 10 రోజులు ఉండడం, ఈ విధంగా జరిగిందండి. తర్వాత 76లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా స్వామి నాకు ఆయన చెంతకు చేరే అవకాశం కలిగించారు.
1: మీ తండ్రి గారు కూడా విశాఖపట్నంలో ట్రినిటీ 3 మహాత్ముల్లో మీ తండ్రి గారు ఒకరు, అది లోకమంతా లోకానికి మొత్తం తెలుసు. మీ తండ్రి గారి యొక్క ఔన్నత్యము, ఆయన అప్యూరిటీ, ఈ రెండు బహుశా వికే గోకాక్ అనే ఆ లింక్ ద్వారా స్వామి మిమ్మల్ని రప్పించుకున్నట్లుగా భావన చేయొచ్చు. ఎందుకంటే మీ తండ్రి గారి ప్రభావం తప్పకుండా మీ మీద ఉండి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యం వ్యక్తి యొక్క ఆ వికాసానికి అది కూడా దోహదం చేస్తుంది గనక స్వామి ఆవరణంలోకి వెళ్ళటానికి మీకున్నటువంటి అభిరుచులు ఒక యువకుడుగా అవి వేరు. కానీ మీ తండ్రి గారు కూడా చాలా గొప్పవారు, వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది చెప్పాలి.
2: ఇందాక నేను ప్రస్తావన చేసినట్టుగా మా నాన్నగారు చాలా, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అధ్యాపకులకి పెద్ద జీతాలు కూడా ఉండేవి కాదు. ఇవాళ యూజీసీ వాళ్ళు చాలా చక్కగా జీతాలన్నీ పెంచారు. ఆ రోజుల్లో అసలు జీతాలు ఉండేవి కాదు. మేము 3 కూడా, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు 3 కూడా హాస్టల్స్ లో ఉన్నాం. హాస్టల్స్ లో ఉన్నప్పుడు మా అందరికీ ఫీజు సకాలంలో పంపించడానికి ప్రత్యేకంగా ఆయన పరీక్ష పేపర్లు దిద్దడం గాని ఇన్స్పెక్షన్స్ కు వెళ్లడం గాని ప్రయాణాలు చేయడం ఒక ఎత్తు. మా తల్లిగారితో కలిసి ఉన్న ఇల్లు సహం అద్దెకి ఇచ్చి ఆ సహం అద్దెతో కాలం గడుపుతూ, అంటే విశాలంగా కట్టుకుని ఇంట్లో వంటగదిని కూడా అద్దెకిచ్చేసి మెట్ల గదిలో వంటగదిగా మార్చుకుని పిల్లలకి విద్యాబుద్ధులు రావాలి, వీళ్లు చక్కగా ఎదగాలి, మనకి ఎలాంటి అసౌకర్యం ఉన్నా కూడా అది ప్రధానం కాదు, పిల్లల భవిష్యత్ బాగుండాలని ఒకే ఒక దృష్టితో వారిద్దరూ కూడా వారు చేసిన త్యాగ ఫలితం ముగ్గురికి కూడా విద్య లభించడం, అది కూడా అలాంటి క్షేత్రానికి వెళ్లడం, సాక్షాత్ స్వామి దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకోవడం నాకు లభించిన గొప్ప అదృష్టం. అది కేవలం మా తల్లిదండ్రుల యొక్క సంకల్ప బలం. మరి నేను నిజంగా చెప్పాలంటే మా అధ్యాపకులు ఎవరూ కూడా అంతవరకు నా నుంచి వారు ఆశించింది ఏమీ లేదండి. నేను చదువుతున్న ఇంటర్మీడియట్ క్లాసులో క్లాస్ వర్క్లో కొంతమందికి నేను బాగా పరిచయం అయినా కూడా మార్క్స్ పరంగా రికార్డ్స్ పరంగా వాళ్ళకి ఎవరికూ కూడా నేను జ్ఞాపకం లేను. తర్వాత మళ్ళా జ్ఞాపకం వచ్చి ఉంటాను, కానీ ఆ దశలో వారెవరికి కూడా అంత జ్ఞాపకం ఉండేలాగా నేను కృషి చేయలేకపోయాను. అది నేను చూపించిన నా అనాసక్తి. తర్వాత మాత్రం వైట్ఫీల్డ్ కాలేజీకి వెళ్లిన తర్వాత ఒక సంభాషణ జరిగిందండి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే జరిగింది సంభాషణ, కాకపోతే అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. నాన్నగారి చిరకాల మిత్రుడు ఒక ఆయన అనేక సంవత్సరాల తర్వాత నాన్నగారిని కలవడానికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా పైన ఆ మేడం మీద మాట్లాడుకుంటున్నప్పుడు నన్ను నాన్నగారు పరిచయం చేశారు. ఇదిగో మా అబ్బాయి అండి, వీడు మా పెద్దవాడు అని. ఆయన చాలా ఆసక్తిగా, ఏం చదువుతున్నావు నాయన అంటే, ఇలా ఇంటర్మీడియట్ అయిందండి అని. ఓ అలాగే అయితే మిస్టేక్, నీకేదో మంచి ర్యాంక్ అది వచ్చి ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు. నాకు ర్యాంక్ రాలేదు, చాలా ఆర్డినరీ మార్క్స్ వచ్చాయి. ఆయన ముఖ కవళికలలోని మార్పు, ఆయన మాట్లాడిన విధానం, నాన్నగారు చిన్నబోయిన చిత్రం నన్ను వెంటనే నా లోపల నుంచి ఒక రకమైన ఆవేశాన్ని అవి ఆ రోజు రగిలించాయి. నా వల్ల నాన్నగారికి చిన్నతనం అవడం ఏమిటి, తప్పకుండా నేను కృషి చేసి తప్పకుండా వారికి సంతృప్తిని కలిగించాలి అన్నది ఒక మూల నుంచి బయలుదేరింది ఒక రకమైన ప్రభావం. దాన్ని బహుశా నేను అనుకోవడం భగవంతుని అనుగ్రహం సమీపిస్తున్నప్పుడు మనలో కలిగే మానసిక పరివర్తన ఆ విధంగా ఉంటుందేమో అని నేను ఈరోజు దాన్ని సమాధానపరుచుకుంటున్నాను.
3: పునఃసమీక్ష
2: ఆ రకంగా జరిగింది.
3: తర్వాత మీరు స్వామి కాలేజీలోకి వెళ్లిన తర్వాత స్వామిని మీరు దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా దూరంగా అనేక దృశ్యాల్లో స్వామిని దర్శనం చేసి ఉంటారు. ఆ వివిధ దశల్లో స్వామి పట్ల మీకు కలిగినటువంటి ఆ నిశ్చితమైనటువంటి ఒక మనీష, ఒక అభిప్రాయం, ఆ కన్విక్షన్ అదేంటి?
2: స్వామితో నేను చెప్పినట్టు 76లో సరే ఒక 2 నెలలు కాంపౌండ్ బయట ఉన్న కాంపౌండ్ లోన లోపలికి వచ్చి ఆహారం చేయడం ప్రారంభమైంది. అనతి కాలంలోనే స్వామి యొక్క ప్రేమతత్వం ఏమిటో అర్థమయ్యేది. స్వామితో ఆ రోజుల్లో విద్యార్థులు చాలా సులభంగా స్వామితో మాట్లాడే అవకాశం కలుగుతుండేది. అలాగే స్వామికి ఎప్పటికప్పుడు మాలో కలుగుతున్న భావాలు రాసి ఇచ్చే అవకాశం కూడా ఉండేది. కొంతమందికి స్వామి ఇచ్చిన అవకాశం వల్ల వారు భజనలు ఎప్పుడు పాడుతూ ఉండేవారు. నేను కూడా భజనలో పాల్గొంటుండేవాణ్ణి. ప్రధానంగా నగర సంకీర్తన కార్యక్రమంలో వాటిల్లో నేను చాలా చురుగ్గా పాల్గొనేవాణ్ణి. అలాగే బీఏ క్లాసెస్లో ఆ సంవత్సరం, అంటే అంతవరకు వైట్ఫీల్డ్ కాలేజీలో బీఏ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఎవరికి కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. నేను మొట్టమొదటి విద్యార్థిని ఎవరికైతే బెంగళూరు యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. అది అప్పట్లో వారు చెప్పింది యూనివర్సిటీలో ఏదో 20th ర్యాంక్నో 25th ర్యాంక్నో ఏదో చెప్పారు. బట్ అంతవరకు కూడా నేను ఎవరికి జ్ఞాపకం ఉండే విద్యార్థి కానటువంటి నేను ఈరోజు వైట్ఫీల్డ్ కాలేజీలో ఒక చెప్పుకోదగ్గ విద్యార్థిగా మారగలిగాను అనేటప్పటికీ ప్రత్యేకంగా మా తల్లిదండ్రుల యొక్క ఆనందం అవధులు లేకుండా పొంగింది. దానివల్ల అది ఒక నిరాశాజనకమైన విద్యార్థి దశ నుంచి ఒక ఆశాజనకమైన విద్యార్థి దశకి చాలా సునాయాసంగా స్వామి నన్ను ప్రయాణం చేయించారు. ఇది మనకి అవతార లక్షణం మనందరికీ తెలిసిందే. మహాభాగవతం చదువుతున్నా అలాంటి గ్రంథాలు ఏం చదువుతున్నా కూడా ఒక అవతార లక్షణాలు చూపిస్తున్న స్వామితో గాని శ్రీకృష్ణుడితో గాని ఎవరైతే నివసిస్తుంటారో వారికి ఆ విష్ణుమాయ బాగా కప్పేసి ఉంటుంది. వారికి తెలియదు, వారి లోపల జరుగుతున్న పరివర్తన ఏమిటో తెలియకుండానే పరివర్తన జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి సంభాషణ అది సూక్ష్మంగా మన ఆత్మతత్వం వైపు అది ప్రసారం అవుతుంది కాబట్టి శరీరాన్ని మాధ్యమంగా వాడుకోవలసిన అవసరం వారికి ఉండదు. ఇతర గురువులు ఇతర వ్యక్తులు మన పాఠ్యాంశాలు నేర్పించేవారు మన మనోబుద్ధి ద్వారా వారు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అవతార లక్షణం వారు నేరుగా మన అంతరాత్మనే స్పృశించి దాన్ని ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన శక్తి వారి దగ్గర ఉంటుంది. ఇది మనకి తెలియదు, నా దగ్గర ఉందని వారు చెప్పరు. మనకి చెప్పకుండా చేసే వైద్యం ఆ రకంగా జరుగుతుంది. అది ప్రారంభమైందండి. అది ప్రారంభమై క్రమక్రమేణా అది ఏ స్థాయికి చేరిందంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్కి వెళుతున్న సమయానికి మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా నన్ను ఒక ఆదర్శ శిష్యుడిగా వాళ్ళందరూ స్వీకరిస్తూ వారు డిపార్ట్మెంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వారు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. నేను ఇంకా స్టూడెంట్ దశలోనే ఉన్నాను కాని నువ్వు సత్యసాయి కాలేజ్ స్టూడెంట్వి. ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తున్నది, యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది. మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్లో ఒక సెమినారు. మా ప్రొఫెసర్ గారు స్వర్గీయులు చెలువరాజు గారు పొలిటికల్ సైన్స్లో వారు 2 ఇయర్స్ స్టూడెంట్స్ని కంబైన్ చేసి సెమినార్స్ కండక్ట్ చేసేవారు. ఆ సెమినార్ క్లాస్లో మొదటిసారి నాకు అవకాశం వచ్చింది. టాపిక్ నాకు జ్ఞాపకం లేదు కానీ ఒక సెమినార్ టాపిక్ ఏదో వస్తే నేను అడ్రస్ చేసినప్పుడు అందరినీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడ్రస్ చేశాను. అది మన సాంప్రదాయం, మన కాలేజీల్లో ఉన్న సాంప్రదాయం. అది వాళ్ళందరినీ కూడా నిశ్చేష్టుల్ని చేసింది. అది అయిపోగానే మా ప్రొఫెసర్ గారు నన్ను ఆయన గదికి పిలిపించి, నువ్వు ఏమయ్యా నువ్వు చికాగోలో స్వామి వివేకానందలాగా మాట్లాడేవి వాళ్ళ, ఏమిటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాన్సెప్ట్ ఏమిటి అని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన చెప్పారు, అయ్యా నేను సత్సాయి కాలేజ్ నుంచి వస్తున్నానండి, అక్కడ చదివాను. ఓహో అలాగా, నేను బాగా మాట్లాడి తర్వాత ఆయన కూడా నా ద్వారా స్వామి దగ్గరికి రావడం, స్వామి దగ్గర ఆయన కూర్చోవడం, స్వామి భక్తుడిగా మారడం అన్ని తర్వాత జరిగాయి. కాబట్టి ఆ స్పీచ్ వల్ల కానివ్వండి, తర్వాత నా నడవడిక వల్ల కానివ్వండి, ఎందుకంటే కేవలం విద్య దాని తర్వాత ఇంకేమీ లేదు, విహారాలు గిహారాలు ఏమి లేకుండా రోజు కాడుగోడి నుంచి యూనివర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్కి వెళ్ళడం, జ్ఞానభారతి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, అంతేగాని వేరే మధ్యలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయడం, అలాగే ఫ్రంట్ బెంచ్లో కూర్చోవడం, ఏ అంశం గురించి ప్రొఫెసర్స్ మాట్లాడినా దానికి వెంటనే సరియైన సమాధానం ఇవ్వగలిగే ఒక కృషి చూసి వారందరూ కూడా చాలా సంతోషించి దీనికి అంతకడికి కారణం స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పి వారందరికీ త్వరలోనే అర్థమైంది. తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ఆల్మోస్ట్ స్టాఫ్ మెంబర్గానే వాళ్ళందరూ వాళ్ళు పరిగ్రహించేవారు. మా ఇతర క్లాస్మేట్స్ అందరూ కూడా నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థిగా వాళ్ళందరూ నన్ను స్వీకరించి వాళ్ళ ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా వాళ్ళు భావించేవారు. చాలా గమ్మత్తుగా ఉండేది నాకు 2 సంవత్సరాల విద్యార్థి దశ. పీజీ క్లాసెస్లో ఆ విధంగా ఐ వాజ్ ఏబుల్ టు లీవ్ అ మార్క్. యూనివర్సిటీ ఫస్ట్ రావటం, గోల్డ్ మెడల్ రావటం, బోత్ యాక్చువల్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఇతర టాపిక్స్ వాటిల్లో కూడా రావడం, ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన ఆ స్వామి యొక్క వారి ప్రభావం కేవలం విద్య అనగానే విద్య మీద పరిపూర్ణమైన దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రతతో దాన్ని సమీపించడం, పరీక్షలు వచ్చే ఒక నెల ముందు పరీక్షలకి సిద్ధమైపోయే మానసిక స్థితికి స్వామివారు నన్ను తీసుకువెళ్ళడం అన్నది అది చాలా మందికి ఆశ్చర్యం కలిగించేది. ఆ రంగంగా సిద్ధం అవడం ఇది కేవలం స్వామి చూపించిన ప్రేమ. దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్వామిని చూస్తున్నామో స్వామి యొక్క అపారమైన కృషి, అసలు ఎప్పుడూ కూడా అలసట ఎరుగని శరీరం, నిరంతరం కూడా కృషి చేయడం, ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం అవటం, ఎవరినైనా పిలవడం, మాట్లాడటం, అంతేగాని రెస్ట్ కావాలి, శరీరానికి మడలిక ఎక్కువైంది అనే మాట మనకి ఎప్పుడు కూడా స్వామి దగ్గర వినిపించేది కాదు. ఆహారం కూడా తినేవారు కాదు, చాలా స్వల్పం స్వీకరించేవారు. ఎప్పుడూ కూడా యాక్టివిటీస్ యాక్టివిటీస్. అలాగే కొన్నిసార్లు విద్యార్థులం కాబట్టి ఎవరైనా సరే తప్పులు ఏమైనా చేసినప్పుడు స్వామి యొక్క కోపం కూడా ఆ విధంగానే ఉండేది. ఆ కోపం అంటే కేవలం మనం చూపించిన ప్రవర్తన వల్ల వారి మనస్సులో కలిగిన ఖేదం, కష్టం. ఇంత చెప్పినా కూడా మీరు అర్థం అవ్వట్లేదు కదా అనే ఒక తత్వం. మళ్ళా అది చాలా గమ్మత్తుగా ఉండేది ఆ రోజుల్లో. స్వామి మీరెవరు రావడానికి లేదు, ఇంకా భజనలకి నేను రాను, మీరు రాకండి అని కోపడేవారు. మేమందరం కూడా హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు ఏదో అఖండ భజన అని పెట్టుకునేవాళ్ళం. తర్వాత చాలా మంది పిల్లలు కూడా స్వామి మాట్లాడలేదు కదా అని వీళ్ళు కూడా భోజనాలు మానేయటం. మా వార్డెన్లు సుదర్శన్ గారు, తర్వాత డాక్టర్ లక్ష్మీ నరసింహం గారు, వారిద్దరూ కూడా కంగారు కంగారుగా స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి స్వామిని ఎలా ఒక రకంగా ప్రాధేయపడి స్వామి పిల్లలందరూ కూడా బెంగ పెట్టుకున్నారని వీళ్ళు వెళ్ళి చెప్పడం. మరి స్వామి మళ్ళా సర్లే నాకు తెలుసులే అని స్వామి ఏం చేసేవారు, అక్కడ జాయ్ ఐస్ క్రీమ్ ఆయన కూడా ఉండేవాడు, ఆయన కౌరు పెట్టి జాయ్ ఐస్ క్రీమ్ తెప్పించి మళ్ళా హాస్టల్ భజన హాల్కి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి అందరికి ఐస్ క్రీమ్లు ఇచ్చి మళ్ళా రెండు తిట్లు తిట్టి, మీరందరూ కూడా దున్నపోతులు, మీకేం అర్థం అవ్వదు కాబట్టి నేనే మళ్ళా మీ దగ్గరకు వస్తానులే అని ఆ విధంగా జరిగేది. ఈ రకమైన ఒక ప్రవర్తన, ఒక అవతార మూర్తి మానవ రూపంగా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు అంటే ఈ సంబంధ బాంధవ్యాలని నొక్కి చెప్తూ ప్రవర్తించే తీరు అందరినీ కూడా ఆకర్షించేది, పిల్లలందరినీ కూడా ఆకర్షించేది. కాబట్టి దేనికైనా సిద్ధపడేవాళ్లు కాని స్వామి యొక్క ఆగ్రహం మాత్రం రాకూడదు, మన స్వామికి ఎప్పుడు కూడా అసంతృప్తి కలిగించకూడదు అనే ఒక ధ్యేయం ప్రతి ఒక్క విద్యార్థిలో అది బాగా ప్రబలంగా నాటుకుపోవడం. తర్వాత ఇంకా స్వామి చెప్పే బోధలు చాలా సరళంగా మనకందరికీ కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉండేవి. ఇది మనందరికీ కూడా విద్యార్థులందరికీ సులభంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు స్వామి ఉదాహరణకి యోగం గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు కేవలం పతంజలి సూత్రం యోగ కర్మసు కౌశలం, కాబట్టి మీరు ఏం పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయాలి, డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఇస్ యోగా అన్న చెప్పేటప్పటికీ మనం మంచినీళ్ళు తాగుతున్నా కూడా సవ్యంగా తాగడం, కుర్చీలో కూర్చున్నా సవ్యంగా కూర్చోవడం, పరీక్షలో రాసినా కూడా సవ్యంగా రాయటం, పుస్తకం ఏదైనా గ్రంథపఠనం చేస్తుంటే సవ్యంగా చదవటం, ప్రతి యాక్షన్లో ఎప్పుడైతే ఇలాంటి ఒక తాపత్రయం మనం చూపించగలుగుతున్నామో నేను అనుకోవటం క్రమక్రమేణా శరీరంలో ఉన్న అణువులన్నీ ఒక రకమైన ఉత్తేజానికి లోనై అవి మనం సాధించగలిగే స్థాయి కంటే మెండుగా అవి మనని తీసుకెళ్తున్నాయేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆ 3 సంవత్సరాల బీఏ కోర్సు, 2 సంవత్సరాల పీజీ కోర్సు తర్వాత అసలు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్దామనే దృష్టి ఎప్పుడూ లేదు. నేను పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు తీసుకుంది కూడా వైట్ ఫీల్డ్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మనకి మంచివాడు కావాలి, అది నేను అయిపోతే చాలా సుఖంగా ఉంటుంది కదా జీవితం, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా. ఫస్ట్ నాకు హిస్టరీ వచ్చింది, సెకండ్ పొలిటికల్ సైన్స్ అడ్మిషన్ వచ్చింది, లాస్ట్ బహుశా ఇంకొంచెం తంటాలు పడి ఉంటే ఎకనామిక్స్ వచ్చేది. బట్ పొలిటికల్ సైన్స్ చేరింది కేవలం టీచర్గా అవడానికి. కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో ఆ వేకెన్సీ రాకపోవడం వల్ల మా ప్రిన్సిపాల్ గారు నరేంద్ర గారు పిలిచి, మరి ఏమయ్యా ఏం చేస్తావు, ఇలా ఉంది కదా పరిస్థితి, వై డోంట్ యూ కన్సల్ట్ యువర్ ఫాదర్ ఆల్సో జస్ట్ చెకప్, యూ కెన్ సర్వ్ స్వామి వేర్ ఎవర్ యు ఆర్ అని ఒక క్లుప్తంగా, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదండి, చెప్పి ఆయన పంపించడం. అది అదంతా ఒక రకమైన దైవ సంభూతమైన సంకల్పంగా మనకు అనిపిస్తుంది. నవంబర్ సమయంలో ఇంటికి రావడం, నేను ఇంటికి వచ్చిన 2 వారాల్లో యూపీఎస్సీ అడ్వర్టైజ్మెంట్ రావడం. నేను అసలు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూసి పక్కన పడేశాను. కానీ మళ్ళా మా నాన్నగారి యొక్క సంకల్పం. వారు నన్ను అడిగారు, ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నువ్వు చూసావా? అంటే చూశాను నాన్నగారు అన్నాను. ఏమిటి ఏమనుకుంటున్నావు అన్నాను. అవన్నీ నాకెక్కడ వస్తాయి నాన్నగారు, ఏమి దాని గురించి నేనేం పట్టించుకోవట్లేదన్నా. అంటే ఆయన, అబ్బాయి అలా కాదు, ప్రయత్నం చేయాలి, వస్తే మంచిది రాకపోయినా పర్వాలేదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని అన్నారు. నాన్నగారి యొక్క మాట ఆగ్యంగా స్వీకరించటం, అటెంప్ట్ చేయటం, మొదటి అటెంప్ట్లోనే అది రావడం, ఆ వచ్చింది కూడా ఏమిటంటే అసలు ఎవరు కూడా ఊహించిన ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా ఆ దైవ సంకల్పంలో ఉన్న ఆ చక్రంలో అంతేనండి, అంతా అదే డిజైన్. స్వామి తర్వాత జలల్మూడమ్మ వీరందరూ కూడా వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండడం వల్లే వచ్చింది. కాబట్టి మానసికంగా ఒక దైవ శక్తిని మనం అభ్యర్థించాలి, దైవానుగ్రహం గురించి మనం ప్రార్థించాలి. దైవ ఇచ్ఛ మన యందు ప్రసారమైతే మనకు విజయం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కలగటం, ఇది కేవలం సత్యసాయి ఎడ్యుకేషన్ వల్లనే నాకు కలిగింది. ఇవాళకి కూడా అది చెరగని ముద్ర వేసింది. ఏ కృషి చేసినా ఏ పని చేసినా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది నా వల్ల జరిగిందని నేను ఎప్పుడు మాట్లాడినండి, అది నిర్భయంగా నేను చెప్పగలుగుతున్నాను. అది కేవలం దైవ కృప, స్వామి కృప, వారి అనుగ్రహం ఉంది కాబట్టి జరుగుతున్నది. అందుకని ఆ విధమైన ఒక మానసిక పరివర్తన నాకు కేవలం అక్కడ విద్యార్థిగా ఎదగడం వల్ల మాత్రం నాకు లభించింది. దానికి ఎన్ని జన్మలెత్తినా నేను వారి రుణం తీర్చుకోలేను, స్వామి యొక్క రుణం.
3: ఒక ఉత్తమ ఉన్నతాధికారిగా, ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా మీకు రాష్ట్రమంతటా చాలా మంచి పేరుంది. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఈ ప్రజ్ఞ, దీన్ని మీరు కేవలం మీరు ఇందాక నుంచి చెప్పిన దాన్ని బట్టి అది అకాడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాదు, అది లేటర్ ఎడిషన్. కానీ మీ ఆత్మప్రజ్ఞ, ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం రెండు జోడించినప్పుడు, కలిసినప్పుడు స్వామిని మీరు ఎలా పెర్సీవ్ చేశారు, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, దాన్ని మీ ఈ అధికార నిర్వహణలో స్వామి యొక్క బోధలు మీకు ఎలా ఉపయోగించినాయి?
2: మనకి ఇందాక నేను అన్నట్టుగా స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా సులభ శైలిలో మనం చెప్పేస్తారు, ఫేస్ ద డెవిల్ అంటారు. మరి ఇవాళ మనకున్న ఈ సమకాలీన వ్యవస్థలో ఒక డెవిల్ ఏమిటి, అన్ని డెవిల్స్ గానే కనిపిస్తుంటాం. కాబట్టి మరి ఫినిష్ ద గేమ్ అని అంటారు. కాబట్టి ఫేస్ ద డెవిల్ అని అన్న స్వామి యొక్క ఆ ఉద్బోధని మనం కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు, మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక ప్రయోగ కేంద్రంగా మనం స్వీకరిస్తూ మన వ్యక్తిత్వం ఏమిటన్నది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం పనిచేయాలండి. మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 100% తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్ గా ఉంటుందని ఎవరు ఊహించుకోలేరు. చాలా సందర్భాల్లో చాలీ చాలని ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, ఏదైనా కావచ్చు, ఒక ప్రాజెక్టు కావచ్చు, ఒక క్రతువు కావచ్చు, ఒక గ్రంథం కావచ్చు, ఒక ఉత్సవం కావచ్చు. ఇవాళ ఈఓటీటీడీగా పూర్తి వివరాలు రావు, కానీ సమయం ఎక్కువ ఉండదు. మేము ఎల్లుండి మా హోమం చేసుకుంటున్నామండి, బలాన హోమం చేస్తున్నాం, మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు సహాయం కావాలి అని ఎవరో వస్తారు. అసలు వారు ఎవరు, ఏమిటి, ఇంతకుముందు వారు ఏం చేశారు, ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు చేశారు, వారు చేద్దాం అనుకున్న ఆ మంత్రంలో ఎంతవరకు మనకి వినియోగం ఉంటుంది, ఇవన్నీ పరిశీలన చేస్తే చాలా చాలా బాగుంటుంది. కానీ అంత సమయం ఇవ్వరు. వారు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు గడువులు వచ్చేస్తారు. వారికి నిరాకరిస్తే మరి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉన్న శ్రీనివాసుడు చేయలేదు అని ఒక అపఖ్యాతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి అనేక నిర్ణయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మీరు చూస్తారు ఎన్ని రకాల ఫైల్స్ వస్తున్నాయో, వాటన్నింటినీ కూర్చుని సమగ్రంగా ఆమూలాగ్రహం చదివి బ్యాలెన్స్డ్గా చక్కగా డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఇవాళ ఉన్న ఫైల్స్ నేను 6 నెలల దాకా దాంతో కాలక్షేపం చేయొచ్చు. ఆ రకమైన వ్యవధి ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. నేను బాగా చదువుతున్నానండి ఫైల్స్, కాబట్టి పెండెన్సీ ఉంది అంటే ఎవరు ఒప్పుకోరు. ప్రజలు ఒప్పుకోరు, భక్తులు ఒప్పుకోరు, కోర్టులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ తీసుకున్న నిర్ణయాలని తప్పు అని నిర్ణయం చేయడానికి మాత్రం బారులు తీరి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు,
3: చూస్తుంటారు.
2: ఇది ఇవాళ సమాజంలో వస్తున్న మార్పు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇందాక అన్నట్టుగా ఫేస్ ది డెవిల్, మనం ఫేస్ చేయాలి. చేస్తున్నప్పుడు దీంట్లో మన వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది కనుక మన కార్యాలయంలో మన వాళ్ళందరికీ తెలిస్తే ఎవరు మనని అనుమానించరు. ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం తప్పండి, అది బహుశా ఆ సందర్భంలో మీరు తీసుకుని ఉంటారేమో, కానీ ఇంతకంటే బాగా నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనే ఒక సారాంశానికి వారు రావచ్చు. కాని ఈ నిర్ణయం మీరు వేరే ఉద్దేశంతో తీసుకున్నారు అని పెడద్దారులు తీయకుండా, మన వ్యక్తిత్వానికి దెబ్బ తీయకుండా మన సంస్థలో మనం పనిచేయొచ్చు. కాబట్టి స్వామి ఎప్పుడూ చెప్పే విధంగా పారదర్శకంగా మన క్యారెక్టర్ ఉంటే, మనం స్వామి అప్పుడప్పుడు చలోక్తిగా అంటూ ఉండేవారు, నువ్వు ఎప్పుడూ సత్యమే పలికితే నీకు జ్ఞాపక శక్తి అవసరం లేదు. ఇప్పుడు సత్యమే పలుకుతూ ఉంటే జ్ఞాపకశక్తి అవసరం లేదు. కాబట్టి అలాగా కొన్ని విషయాలు మనకి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లో ఫాలో అవుతే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. ఎంత కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ అయినా కూడా మనం సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా అన్నది చరిత్రే చెబుతుంది. కానీ మన చుట్టూతా పనిచేస్తున్న వాళ్ళు ఒక అభిమానంతో మనం చెప్పిన విషయాన్ని విశ్వసిస్తూ, వీడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నాడో ఆ నిర్ణయానికి వీడు బద్ధుడై ఉన్నాడా కాదా అన్నది వాళ్ళు పరిశీలన చేసి, ఆ విషయంలో గనక నేను వ్యవహరించే తీరులో ద్వంద్వ అర్థాలు వచ్చేటట్టుగా లేకుండా, ద్వంద్వ వైఖరి లేకుండా ఉంటే నాకు ఆటోమేటిక్గా యాక్సెప్టబిలిటీ ఆర్గనైజేషన్లో పెరుగుతుందండి. కాబట్టి స్వామి చెప్పినట్టుగా సింపుల్గా ఉండి, ఓపెన్గా ఉండి, ట్రాన్స్పరెంట్గా ఉండగలిగి, నిరంతరం కూడా ఏమి నా దగ్గర ఏమీ లేదు, నథింగ్, ఐ ఓన్ నథింగ్, ఇదేం నా ఆస్తి కాదు, ఇదేమి నాది కాదు, నథింగ్ బిలాంగ్స్ టు మీ బట్ ఐ బిలాంగ్ టు ఎవ్రీబడి,
3: వండర్ఫుల్
2: అనే రకంగా ఎప్పుడైతే స్వామి చెప్పారో అది ఒక చక్కని ప్రభావం చూపించటం. రైట్ ఫ్రమ్ మై సబ్ కలెక్టర్ డేస్, అది స్వామి యొక్క అనుగ్రహం అనండి, గురువుల యొక్క అనుగ్రహం అనండి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనండి, ఆ పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఇవాళ నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, పనిచేసిన ఏ జిల్లాలో అయినా ఎవరూ కూడా భేదాభిప్రాయాలతో నా గురించి మాట్లాడరు,
3: అవకాశం లేదు.
2: వాళ్ళు తప్పకుండా చెప్పొచ్చు, ఏమండి బలానా విషయంలో ఈయన తప్పు చేశాడు, ఏ నిర్ణయం బాగాలేదండి, బహుశా బిల్డింగ్ ఇలా కట్టుంటే బాగుండేది, లేదా వాటర్ ట్యాంక్ అక్కడ కట్టుంటే బాగుండేది, లేదా స్టేడియం ఈ రకంగా కట్టి, ఇలా ఒక్కొక్క జాబ్ నా చేసిన ఉద్యోగాల గురించి చెప్పొచ్చు. కానీ ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, దీని ద్వారా ఆయన స్వలాభం పొందాడు అన్నది ఎవరు చెప్పడానికి అవకాశాలు లేవు. అది పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరు, ధనాపేక్షతో అసలు ఏమాత్రం కూడా చేయని తీరు. కాబట్టి ఇది ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అప్బ్రింగింగ్ వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నానండి.
0: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ఉన్నారు. ఇది తిరుపతి రేడియో స్థాయి స్టూడియో వారి

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. చక్కెర కంటె తీపి దధిసారము కంటెను రుచ్యమౌను, పెంపెక్కిన తేనె కన్న అతిరుచ్యము, నోటను బల్క పల్కగా అమృతమే అనిపించును గాన నిత్యమీ చక్కని దాని నీవు మనసా స్మరియింపుము రామనామమున్ అని స్వామి భగవన్నామం ఎంత మధురమైనదో తెలియజేశారు. అటువంటి భగవన్నామ మాధుర్యాన్ని అందించే మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: సీతారాం నామ భజో మధుర మధుర సాయి నామ భజో, రాధేశ్యాం నామ భజో మధుర మధుర సాయి నామ భజో.
0: ఈ భజన హిందుస్థానీ సంగీతంలోని జింజోటి, జనసమ్మోహిని వంటి 2-3 రాగాల కలయిక అని చెప్పవచ్చు. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాము.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీన్ని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. అలనాటి భజనలన్నీ చిన్నవిగా ఆనందదాయకంగా అందంగా ఉంటాయి. ఈ భజనలో మధుర మధుర అన్న పదాలు ఎన్నోసార్లు వస్తాయి. ఈ భజన నిజంగా భక్తుల హృదయాలను కదిలించి కరిగించి వేస్తుంది. 1940-50 మధ్యలో ప్రశాంతి నిలయంలో పాడబడిన ఈ భజనలు ఏ విధమైన పాండిత్య ప్రకర్ష సంగీత నైపుణ్యము లేకుండా సీదాసాదాగా అందరూ చక్కగా పాల్గొని పాడగలిగేటట్లు ఉంటాయి. ఇవి కేవలం నామావళలు. భజన ఎంత సింపుల్గా ఉన్నా అందులోని భావం ప్రధానంగా భక్తుల హృదయాలను రంజింపజేసి వారి మనస్సులను భగవంతునిపై లగ్నం చేసే విధంగా ఉండాలి. భజన సింపుల్ అయితే 1-2 సార్లు విని గాయకుడు పాడవచ్చు. ఇటువంటి భజనలకు పెద్దగా ప్రాక్టీస్ అవసరం ఉండదు. అయితే భజన మీలో ఒక భాగం కావాలి. పాడిన వారి హృదయాలను రంజింపజేసి ఆనంద తరంగితం కావించాలి. భజన యొక్క ప్రధాన ప్రయోజనం అదే. లేకుంటే అందులో మాధుర్యమే లోపిస్తుంది. పూర్వం రామ్ లక్ష్మణ్ అనే స్వామి భక్తులు సంగీత సాధన చేసిన వారు, కర్ణాటక సంగీతంలో ఆరితేరిన వారు ఉండేవారు. వారి తండ్రి చాలా క్రమశిక్షణతో వారిని పెంచారు. ఒక భజన నేర్పించి 1 సంవత్సరమంతా అదే భజన పాడమనేవారు. ఇంకొక భజన పాడవద్దని గట్టిగా చెప్పేవారు. శ్రీ కృష్ణదాస్ ఇరాడీ గారు కూడా తనకు ఏమాత్రమూ సంగీత జ్ఞానం లేదని చెప్పేవారు. ఆయన గంటల తరబడి కర్ణాటక సంగీత సాధన చేసినవారు కాదు. వీరు నాటి నుండి నేటి వరకు భజన గాయకులుగా కొనసాగుతున్నారు. 1960 నుండి పాడుతూనే ఉన్నారు. వారు ప్రతివారం అఖండ భజన చేసేవారట. శని ఆదివారాలలో అఖండ భజన ఏర్పాటు చేసి భజనలు పాడటం నేర్చుకున్నారట. ఆయన జీవిత కాలమంతా చేసింది అదే. ప్రతి వారాంతంలో అఖండ భజన. త్యాగరాజస్వామి వారు, పురంధరదాసు వంటి వాగ్గేయకారులు మనకెన్నో కీర్తనలు అందించారు. వారు తమ జీవితమంతా తమ ఆరాధ్య దైవాలతో సంభాషిస్తూ కాలం గడిపారు. సంగీతం ద్వారానే వారు భగవానుణ్ణి చేరగలిగారు. సీతారామ నామ భజో అన్ని విధాల సాధనల కంటే నామ సాధన అత్యుత్తమమని స్వామి చెప్పారు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చనం, కలియుగంలో నామస్మరణ మానవుని దైవ సాన్నిధ్యానికి చేర్చే రాజమార్గాలంటారు భగవాన్. మనం ఈనాడు యజ్ఞయాగాలు, ధ్యానాలు, జపాలు, అర్చనలు చేయనవసరం లేకుండా కేవలం నామస్మరణ వల్లనే దైవాన్ని చేరగలిగే అవకాశం పొందాము. ఆనాడు అంతగా సాధన చేసినా దైవదర్శనం క్షణకాలం మాత్రమే లభించేది. కాని మన స్వామి రోజుకు 2 సార్లు మనకు తమ దివ్యదర్శనం ప్రసాదించారు. భజన ప్రారంభం కాగానే స్వామివారు దర్శనానికి బయలుదేరేవారు. మనం నామస్మరణ చేస్తే రూపం మన ఎదుట నిలుస్తుంది. ఈ భజనలో ఏ పదమూ అర్థం కానిది లేదు. అర్థం చేసుకోవడానికి డిక్షనరీతో పనికూడా లేదు. సీతారాం నామ భజో, రాధేశ్యాం నామ భజో, మధుర మధుర సాయి నామ భజో. మధుర అనే పదం ఒక్కటే ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఇక్కడ మాధుర్యం అనగానే భద్రాచల రామదాసు కీర్తన గుర్తుకు వస్తుంది. ఒక కీర్తన అంతా ఆ మాధుర్యాన్ని గురించి వర్ణించాడు రామదాసు. శ్రీరామ నీనామమెంతో రుచిరా, ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా.

కదళి అంటే అరటిపండు, ఖర్జూరము మొదలైన పండ్ల కన్నా పతితులను కూడా పవిత్రులను చేసే నామము ఎంతో రుచిరా. నవవిధ రసములు కావ్యాలలో చెప్పబడుతుంటాయి. వాటికన్నా పాయస పరమాన్నములు, నవనీతము అంటే వెన్న, వీటన్నింటికంటే ఓ రామా, నీ నామము ఎంతో రుచికరమైనది, మధురమైనది అని అర్థం. పరమేశ్వరుడు నిరంతరం ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానం నుండి బయటకు వచ్చిన తరువాత రామనామం జపిస్తూ ఉంటాడట. అయితే శ్రీరామదాసు చెరసాలలో ఉండి నిద్రాహారాలు లేక తానిషా సైనికులు పెట్టే చిత్రహింసలు భరిస్తూ ఉండి కూడా రామనామమనే మధుర రసాన్ని గ్రోలుతూ ఎంతో ఆనందంగా పాడుకున్నాడు. స్వామి విద్యార్థులు ఒకసారి ఒక నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో రామదాసు చెరసాలలో ఉంటాడు. కుక్కలు కూడా ముట్టడానికి ఇష్టపడని ఆహారం అందించేవారు తానిషా సైనికులు. అటువంటి ఆహారం ఇవ్వడానికి మనస్సు ఒప్పుకోకపోయినా ప్రభువు ఆజ్ఞను పాలించక తప్పదు కాబట్టి ఆ వాసన కొడుతున్న అన్నం అతనికిచ్చి ఏం చేస్తాడో చూద్దామని సైనికులు వేచియుంటారు. రామదాసు ఆ అన్నం ముద్ద నోటిలో ఉంచుకొని ఈ పాట అందుకుంటాడు. మనం ఏ పరమభక్తుని జీవితం పరిశీలించినా వారు ఎన్నో కష్టాలు అనుభవించినట్లు అర్థమవుతుంది. రామదాసు శ్రీరాముని పరమభక్తుడు, నిరంతరము రామనామస్మరణ చేసినవాడు. అటువంటి పరమభక్తునకు అన్ని కష్టాలు కలిగాయి. ఇక సాధన, నామస్మరణ చేసినందుకు భక్తునికి కలిగిన ప్రయోజనం ఏమిటి అని సందేహం కలుగుతుంది. 12 సంవత్సరాలు చెరసాలలో జీవించవలసి వచ్చినప్పుడు ఇక భక్తికి స్థానమెక్కడుంది అనిపిస్తుంది. అయితే చూస్తున్నవారు, వింటున్నవారు రామదాసు పడరాని బాధలు పడుతున్నాడు అనుకుంటారు. కాని ఆయన రామనామామృతాన్ని గ్రోలుతున్నందువల్ల ఏ కష్టమూ కలుగలేదు. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ పరమహంస వారి చుట్టూ భక్తులు పర్యవేక్షించి ఉన్నారు. కొందరు వారికి పండ్లు, ఫలహారాలు తెస్తున్నారు. అయితే కొందరు సాత్విక మార్గంలో కాకుండా తామసిక, రాజసిక మార్గాలలో ధన సంపాదన చేస్తారు. అటువంటి వారిచ్చిన కానుకలు స్వీకరించినప్పుడు వారి దుష్కర్మల ఫలం కానుక స్వీకరించిన వారికి వస్తుంది. రామకృష్ణుల వారు ఆ రాజసిక, తామసిక ప్రసాదాలను ఎవ్వరినీ తిననిచ్చేవారు కాదు. ఉన్న శిష్యులలో కేవలం 2 మాత్రమే అనుమతినిచ్చేవారు. అందులో ఒకరు వివేకానంద స్వామి. వారికి ఎటువంటి ఆహారాన్నైనా జీర్ణించుకునే శక్తి ఉంది. గౌరీమ అనే మరొక వ్యక్తిని అనుమతించేవారు. అదేవిధంగా శ్రీరామదాసు గారికి అన్ని కష్టాలు అనుభవించినా చెలించని అచంచలమైన భక్తి ఉంది కాబట్టి అన్ని కష్టాలు కలిగినా వాటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాడు. ఏ విధమైన శారీరక కష్టము, నష్టము ఆయనను ప్రభావితం చేయలేకపోయాయి. చెరసాలను రక్షించే రక్షక భటులు రామదాసు చేస్తున్న రామనామ ప్రభావం వల్ల తమ ఆయుధాలను వీడి వారు కూడా తన్మయత్వంలో నాట్యమాడారు. ఆయనకున్న భక్తి విశ్వాసాలు మనకు ఉండి అంతటి తన్మయత్వంతో మనము పాడగలిగితే ఎటువంటి వ్యక్తి మనస్సైనా పరవశించిపోతుంది. ఎంతోమంది ఈ భజనల ద్వారా ఆకర్షింపబడి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. స్వామి రామదాసు డ్రామాను స్వయంగా ఎన్నోసార్లు రిహార్సల్స్ చూసి ఎన్నో సూచనలిచ్చారు. స్వామివారే ఆ డ్రామాకు దర్శకత్వం వహించారు. ఆ పరమేశ్వరుడే రామనామ మాధుర్యానికి పరవశించినప్పుడు మానవ మాత్రులది ఏముంది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, కష్టనష్టాలు కలిగినా భగవన్ నామమునే నావకు ఆధారం చేసుకోగలిగితే వాటన్నింటి నుండి బయటపడవచ్చు. ప్రతి భజన భక్తుణ్ణి ఒక కవచంలా రక్షిస్తుంది. నామస్మరణ ప్రభావం వల్లనే స్వామి వివేకానంద ఎటువంటి ఆహారం తీసుకున్నా జీర్ణించుకోగలిగాడు. రాజసిక, తామసిక ఆహారాలు కూడా ఆయన ఆంతరంగిక నైర్మల్యాన్ని కలుషితం చేయలేకపోయాయి. భజన అనేది ఒక అమృత భాండము. ఆ అమృతాన్ని ఆస్వాదించగలిగిన వారిని నిత్య జీవితంలో కలిగే చేదు అనుభవాలు, కష్టాలు ఏవీ తాకలేవు. అన్నీ ఆ నామమాధుర్యంలో లీనమైపోతాయి. చివరికి మిగిలేది ఆ మాధుర్యమే. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక
ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా సీతారాం నామ భజో అన్న భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి మూడు ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్ వాయిస్తారు. చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు అది. అది కాకుండా మనకి ఇప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్, ఎస్పెషలీ జింగిల్ బెల్ జింగిల్ బెల్ అనేది చాలా అందరికీ ఇష్టమైన క్యారల్ అది. అదొకటి. అది కాకుండా మనకెప్పుడు మన భజన్స్, అది కాకుండా ఇప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్. ఇప్పుడు అదే అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
0: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండి ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే,
1: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
0: చెప్పు.
1: హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే, మెరీ క్రిస్మస్ అంటున్నాం గానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
1: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
0: అవును,
1: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
0: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. శ్రోతలందరికీ ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
0: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరాం బ్రదర్.
3: సాయిరాం
0: సార్. ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
4: సాయిరాం సార్.
0: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్.
5: సాయిరాం.
0: జే అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
6: సాయిరాం అన్న.
0: అండ్ ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
7: సాయిరాం అన్న.
1: అందరు వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు. ఇవాళ ఎందుకు బర్త్డే, ఎవరి బర్త్డే ఇవాళ, ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా? ఏమైనా
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి యొక్క బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
1: ఓ, ఇవాళ హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మీరు రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ ముత్తరా వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయి చూసేవా మనం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
0: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
1: 18 ఏళ్ళు అయింది.
0: 18 ఏళ్ళు అయింది. నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది.
1: కానీ ఒకటి, హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
0: నో డ్యూస్ అంటే సైన్ చేయించుకోవడం.
1: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా రూమ్ హాస్టల్లోని వార్డెన్స్ రూమ్ పక్కనే ఉండేది. 24 అవర్స్ అదేమంటే 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంత అంతలాగా పనిచేసి
0: యాక్సెసిబిలిటీ ఉండేది,
1: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన తర్వాత ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాన్ పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ విల్ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న, గుర్తుంది రూమ్ నెంబర్ 8 అనుకున్నా, పెడ నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంబీ చదువుకుంటున్నాను, నువ్వు ఫస్ట్ ఎంబీ కదా, నేను ఈ సీనియర్ ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
0: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీసులోకి వెళ్తాం కదా, ఆఫీసులోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తు తెచ్చుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అనమాట. ఎవరన్నా
1: చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
1: అండ్ ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద త్రీ లాంగ్వేజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
0: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి, డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అనమాట,
1: సేవాభావం.
0: మరి చూద్దాం యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటాడనేది తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు? ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే, ఒక ఇంకో కేసు తీసుకోండి, అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే 2వ కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ల సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా, బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్నాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ల సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి ఈ విద్యలు నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి, అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడూ గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి, పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులాన్ని స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే, స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్, అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకున్నాను.
0: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
2: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట. అది అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వాడన్ అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నాను అనమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నాను అనమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి నా రూమ్ లీడర్ వచ్చిన దగ్గరికి, బ్రో డోంట్ క్రై ఇట్స్ ఓకే యు విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇది ఇచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. రెండు రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా రెండేళ్లు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యానమాట. ఎటువంటి ర్యాగింగ్ లాంటి బాధరాబందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
0: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఈ ఇయరే జాయిన్ అయ్యావు, అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
3: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007లో పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు, అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే మన టైం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ 10 రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము. 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను. ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే రెండు ఇచ్చిన 8 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్లి చూసుకోమన్నారు. 7 ఇంటికి పెడతా అన్నారు, ముందు 6 ఇంటికి వెళ్లాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను, స్వామి దర్శనం చేసుకుని సమాదర్శనం చేసుకుని వెళ్లాను. వెళ్లిన తర్వాత అక్కడ 4వ పేరు నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
0: చాలా బాగుంది సిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
3: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో, స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 గంటలకి స్వామి భజనతో ప్రారంభమై 5:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలున్నాయి.
2: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది.
0: చెప్పు.
2: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 గంటలకు లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వు ఎందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా కానీ సరే కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 గంటలకు లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ లో దాని ఒక నీళ్ళ తీసుకుని రోజు 5 గంటలకు లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 గంటలకు లేయడం మానలేను. 12 గంటలకు పడుకున్నా 1 గంటకు పడుకున్నా 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, చాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో చాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయి అంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
0: తప్పకుండా
1: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్
0: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ద సీనియర్ బ్రదర్స్ కి జరిగిందనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికీ స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. మానేస్తే సార్ కి చాలా స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు. ఏంటి స్వామి మాతో మాట్లాడటం లేదని దే ఆస్ట్ స్వామి. లైన్ లో ఉండే స్వామి దర్శన లైన్ లో వచ్చినప్పుడు అన్నారంట, మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి మీరు మాట్లాడాలి స్వామి మాట్లాడాలి స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకొని చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందనమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్ గా డౌట్స్ ఏం లేవు, ఉతుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం ఏమిడుతామని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది. స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు, ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే సడన్ గా ఎవరికి అని అడుగుతున్నారు స్వామి. ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదర్, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో చేయలేపి, స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంటో నీ డౌట్ అని, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థం అయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా 2 వేళ్లు చూపించి, అంటే మనం టాయిలెట్కి వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకరినొకరు చూసుకొని ముసుమూసినోళ్ళు నవ్వుతున్నారు అనుకోని. అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్కి వెళ్ళటము, మైండ్కి మైండ్ లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము. మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్ గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇది దిస్ నాట్ జస్ట్ నాట్ థియరీ. అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురు మనకి. మరి
4: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయని
0: చెప్పు సాయి.
4: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేను సుప్రభాతం చాంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాడిని. కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
0: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
4: ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను. దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నామో ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 MBA ఓన్లీ 2 ఇయర్స్ భార్గవ్ ఇలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకుని ఇప్పుడు కరెంట్ తను US లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగ తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము. అప్పుడు మనకి దాని ఎఫెక్ట్, ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
5: హాస్టల్ గురించి చెప్పాలి. స్టూడెంట్ గా ఒక మౌలు కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరేది ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్ గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్ గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పత్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్ లో 10 మంది 12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్ కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక PhD స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ MBA స్టూడెంట్స్. MBA స్టూడెంట్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ MBAs కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మళ్ళీ అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళనంతట వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూల్. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పేవాడు, MBA మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్లో ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాతంకి మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చొని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వాడిని అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయటకు పంపించేసి తాళం వేసేయండి, దెన్ ఎవ్రీవన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్ లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి. వర్కౌట్ కాలేదు, కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్నా ఇలాయితే లాభం లేదని చెప్పి రూమ్ లో 12 మంది ఉన్నాను. 12 మంది రోజుకు ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లాక్ చేసేది. నేను చేయను, మీరే చేయాలి, అది మీ మోడరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రం, వాడు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరిని లేపాలి. లేపి హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ముందర లేచి పాప అందరిని లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి, 12 రోజులకు ఒకసారి వాళ్ళ టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్, ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మానని వాళ్ళే చెల్లిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్, బయట నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ ఐ రియలైజ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఐ హావ్ సీన్ అదర్ రూమ్స్ వేర్ పీపుల్ మేక్ సో మచ్ ఆఫ్ నాయిస్, రూమ్ లీడర్స్ అరుపులకి ఎక్కడ పెట్టి లైట్లన్నీ వేసేసి ఫుల్ సౌండ్ పెట్టేసి అందరినీ లేపి బయట పంపించేస్తున్నారు. మన రూమ్ లో అసలు లైట్లు కూడా నేను అసలు లైట్ సుప్రభాతం ముందర లైట్లు కూడా వేసేవాడిని కాదండి, ఎందుకంటే పడుకున్నప్పుడు మన లైట్ వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంకోటి మనం లేచినప్పుడు ఏ మూడ్తో లేస్తామో రోజంతా అలానే ఉంటుంది. దాని మేక్ షూర్ దట్ ఎవరీవన్ గెట్స్ అప్ ఇన్ ఎ రైట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట, మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని, స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యువర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు, కానీ ఒకరోజు కూర్చొని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం. తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు, మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జూనియర్స్ తో కూర్చొని మాట్లాడేవాళ్ళం. 8th క్లాస్ నుంచి పిహెచ్డీ వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామండి, ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది 8th క్లాస్ నుంచి పిహెచ్డీ స్కాలర్ వరకు చూసుకుంటే. సొసైటీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాము అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్ లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి, భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే. అది హాస్టల్.
0: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదనిపిస్తుంది. మరి దస్తగిరి, ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
3: ఈ ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతి మన స్వామికి అర్పిస్తున్నాం, అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్నమా అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామి నామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు, ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామిని ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలై రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంతకుముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు, కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, చాలా కష్టపడాలి అని అన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
1: ఇది ఇప్పుడు అబ్బాయి జస్ట్ గారు చెప్పిన నైట్ ప్రదేశం లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావనలు ఉన్నారు కదా ఇక్కడ, బృందావన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయిలో స్వామి ఉండేవాడు, స్వామి వచ్చారు బృందావన్కి వచ్చారు. అప్పుడు డి ఫ్లోర్ లో అంటే ఏబిసిడి టాప్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది. రాత్రి నైట్ ప్రేయర్, ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందు తర్వాత స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు స్వామి. ఏంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వారన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి అక్కడ త్రయిలో నడుస్తూ అంటే అప్పుడు మనకి కళ్యాణ ఉండేది కాదు, స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. స్వామి కోపంగా, నిజం ఇంకేంటి, నేను వెయిట్ చేస్తాను, వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వార్డెన్ సార్కి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్ గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతిదీ నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి, మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను, మీరు ఫ్రీ అయిపోతారు. కానీ ఎవరు చేయడం లేదు, అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే, మనం రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మన ఉంది కదా, మనకి తెలుసో తెలియక మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి, మన ఫ్రీ చేయిస్తారు. మళ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్లీ సుప్రభాతం తోటి మళ్లీ ఫ్రెష్ గా మనం ఆ రోజు కొనసాగించవచ్చు.
0: భార్గవ్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు, పిల్లలు వచ్చింది చదువుకోవటానికి, వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్, కాలేజ్ లో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలా కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికీ కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్? జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
1: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మీరు చెప్పండి.
2: దీని గురించి చెప్పాలంటే, నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం, పొద్దున 6:30 నుంచి రాత్రి 7, 7:30, 8 గంటల వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతిక్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒకసారి తర్వాత షిఫ్ట్ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అని అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని, అని మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని, అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున ఈ టైం దొరకదు. కాబట్టి ఆ 8 నుంచి 9 మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల, అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే చాలా టైం ఉంది, రాత్రి 12 వరకు చదువుకుందాం అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కు ఉందని తెలుసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
6: యాక్చువల్ గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించలేం. అలాగా తర్వాత ఉదయమంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుందన్నమాట. వెంటనే మనం భజన్స్ అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ అవర్స్ 1 అవర్ లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
0: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్నింగ్ 5 తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడే చదువుకున్నాడు, ప్రైమరీ స్కూల్ నుంచి. ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయనకు ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ ఆ అబ్బాయి. గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది ఆ అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
3: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేము.
0: కరెక్ట్.
3: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
0: యాక్టివేట్
3: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాతం అయిపోయిన తర్వాత నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను, ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది, రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాగింగ్కి వెళ్ళి వచ్చాను, వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళి ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాగింగ్కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది యోగా, ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు కూడా, అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య మధ్యలో కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొనడం వల్ల ఏమొస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్, నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చిన వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు, సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను, ఆడాము. ఆడిన తర్వాత 2 రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్, వెంటనే అయిపోయింది. నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట, కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం, ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు, ఇలా ఉంది అని కాకుండా, రోజు మందిరికి వెళ్లకుండా, రోజు చదవడం కాకుండా, వీటి ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
0: చాలా బాగుంది సగిరి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980లో స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంఠ నువ్వేమో చెప్తావా?
7: తప్పకుండా సార్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన అని నేను చెప్తాను. అందుకే అంటారండి, ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 సంవత్సరంలో స్వామికి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భక్త జనాలతో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది విన్నా చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ జూలై 22, 1968లో అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తిరగకుండానే జూన్ 9, 1969లో బాలురు కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామి ఓపెన్ చేశారు, కాని పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979లో స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్, ఈశ్వరమ్మ స్కూల్ ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975లోనే ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది. కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు, కుదరదు అనుకున్నారు. కానీ ఒక సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, ప్రశాంత నిలయం హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981లో మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
8: అలాగే ఇది అప్పటికే 1980లోనే మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
7: 1980లో హాస్టల్ నిర్మించడం పూర్తయింది. కానీ December 25 వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
8: అదేంటి ఎలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరగాలి, జరిగింది, మరి December 25 వరకు గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
7: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది. కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగనే అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని

0: అడగనే అడగరు అని. ఈ దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడి చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనల్ని ఉంచను, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉండాలి, ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
1: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
0: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు, అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది. మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
2: ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటుండేవాడు. వాడు ఏం చెప్పాడంటే, ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుని దాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్ లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినేయడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన వాళ్ళందరూ గమనించాడు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశకి చెప్పాడు, మనకి ఇది అన్నపూర్ణదేవి, స్వామి మనకి ఇచ్చారు,
3: స్వామి
2: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి, ఇది మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం కొనుక్కుంటున్నాం, మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నాడు లే చేసుకున్నాడు అనుకునేవారు. ఒక ఆయన చెప్పారు ఏంటంటే 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సందేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తే తర్వాత అందరు తినాలి. అది ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం, ఆయన ప్రేయర్ చేస్తున్నాడు మనం కూడా ప్రేయర్ చేసుకుందాం అని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేయర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా మీరు ఏం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిందా కూడా చేయండి,
3: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
2: చూస్తారు వాళ్ళు. అంటే అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోనే ఒక బెనిఫిట్ లేకపోతే ఎవరూ దాన్ని పాటించారు. వాళ్ళు చూశారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
3: మరి మణికంఠ,
0: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు, ఒక స్వామి ఎప్పుడు అంటుండేవారంట శివశంకర్ సాయి గారితో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవారంటే హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవారు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే, ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్ షాప్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అదే అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అన్నారు. అంటే షాక్ అయ్యారు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి ఇలాగ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను స్వామి అంటున్నారు, మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు. ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.

0: బ్రదర్స్, మీరందరూ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్. కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి, విద్యార్థులు ఇప్పుడు అప్పుడే రావద్దు, 25th December రండి అని, క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు. కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికి తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు స్వామి ఇది నా ఇల్లు, మన ఇల్లే కాదు, స్వామి కూడా ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్ లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
1: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 December 18th అండి. ముందర ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మందరంలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు నేనే అక్కడికి వస్తాను అని అనేవారు. నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ ఈ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా ఓల్డ్ December 18th అది ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్లో, హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్, స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మన ఇప్పుడు పెడుతున్నారో లేదైతే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టినారు ఆ స్పేస్ అటు సైడ్కి, ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా, అటు పక్కకి స్వామికి ఆవిడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఉంటూ ఉంటూ చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి అంత ముందర ఎవరు చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది, అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనేకమంది ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ పంతాల్లో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించి ఇచ్చారు చెన్నారెడ్డి గారికి, ఆ మెడిసిన్ వేసుకోమని ఆ మందు వేసుకుని పాలు తాగారు. తర్వాత అసలు సింగ్ గారు కూడా ఇచ్చి మిగతా పాలు పరమాణం చేసుకుని మేమందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురకుండా డైనింగ్ హాల్ ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది, యాక్చువల్గా సెంటర్లో అది, అప్పట్లో మా వార్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో అది. పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారు బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో 2-3 సార్లు చెప్పాడు స్వామి ఆ ఫోటో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, 2-3 సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 టైమ్స్ రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ స్వామి చెప్తారు కదా యు మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పెర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది, ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు, అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి, స్వామి అంటే నాదే కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తే ఇంకటి అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని, ఆయనకి ఇవ్వాలని నాకు బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th December క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అది యూ గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ ట్వైస్ థ్రైస్ వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసేవారు. పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు, కాలేజీ స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేత నేనే చాలాసార్లు చూపించాను స్వామికి టేస్ట్, ఏంటి కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత ప్రావిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే చెప్పిన మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన పర్యవేక్షణలో అలా బిల్టప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మేము మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒకప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు, ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నెరేట్ ఇట్.
0: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావనతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ వి ఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిగిలిన పాలుతో స్వామి పరమన్నం చేసుకోవడం ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
2: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే ఆ విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు, ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
3: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ కాలేజీ పిల్లలే.
4: నాకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి.
3: ప్రైమరీ స్కూల్, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరి పిల్లలంతా కూడా నా వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేనుండలేను.
2: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరికొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్ మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడు మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఈ దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, వెంకటచలం సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మా కుదరని మేము చేసుకుంటాము అని అనగానే స్వామి, అరే వెంకటచలం నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి ఎక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలం సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ను పైకెత్తి వెంకటచలం సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటచలం ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా ఈ పేస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
0: చాలా బాగుంది సాయి. మనం చూడండి ఎప్పుడైనా స్వామి ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంకా స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
1: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాను కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్ కు వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి. అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్ లోకి వచ్చారు స్వామి. కిచెన్ లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవాళ్ళం, రోలింగ్ ఇట్. ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దాన్ని హీ స్టార్ట్ రోలింగ్ దట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్. స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా ఇలా మెలేసి లాస్ట్ లో చిన్న హోల్ ఉంటే దాన్ని బట్టి ఉఫ్ఫని ఇలా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్. దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8-9 అలా చేశారు. చేసి స్వామి ఇన్సెల్ఫ్ హెస్ ఫ్రైడ్ దట్, ఫ్రై చేసి మాకు అందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాలరావు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఎక్స్ ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది, స్వామి చేసింది ఎంత బాగుంటుంది ఇంకా మధురం అది. దట్ వాజ్ ఏ గ్రాండ్, అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదండి. అనుభూతి అనేటు ఉంటుంది, ఆనందం చెప్పడానికి లేదు అది. దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ షుడ్ సే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక్ వేసినట్టు మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు అంత మాయ ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇట్టిన అన్నారు పక్కనే ఉంది, అయితే ఓపెన్ చేస్తే దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని టక్మని ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు కానీ కాదు అది.
0: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
2: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే ఒకసారి స్వామి పోర్టుకోలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావురా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ పాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే, ఆ నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకి కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్లో? సరిగా ఉడికిచ్చారు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మరీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు, నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండేలా మంచి భోజనం అందించారు.
5: చూసావా సాయి కుమార్, స్వామి ప్రేమ 1000 తలలు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది? కాబట్టి స్వామి ప్రేమ అతీతం. మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మాత్రం ఒక హై లెవెల్
0: మన ఊహకే అందనిది,
5: మన ఊహకే అందదు.
2: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు. వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా, సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత, హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17, 2003 జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను ఎవరు పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్కి రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు పిలవని పెరగడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వార్డెన్ అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి అని. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి, ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి, లేదు స్వామి, పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలాళ్ళందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా, స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి, అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నాకు నేను రాగి సంకటి తింటా, నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్న స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, స్వామి ఇంతసేపు ఆట పండించిన ఆరే నన్ను పిలవలేదే, నన్ను పిలవలేదే, పిలవని పేరంటానికి నేనెందుకు వస్తాను అన్న చూడండి. లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్న మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
0: చాలా బాగుంది భార్గవ్, ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు, అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారన్నమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ, పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
1: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్, యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు. దివాకర్ వెంకటావధాని గారు కూడా ఉన్నారు అప్పుడు యూజీసీ కమిటీలో. ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. మేము కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టేసి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్కండి అని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి ఆ కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చారు. కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్సే చేస్తున్నారు, అంత స్టూడెంట్సే అని చెప్పేసి చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తుంది అన్నాం అని చెప్పేసి బాయిలర్ చూపించారు. ఇదంతా గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే అండి అని చెప్పేసి స్వామి వాళ్ళ అప్పుడే చేశారు. స్వామి నువ్వేమేం చదువుతున్నావు, నువ్వేం చదువుతున్నావు, నువ్వేం ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగలే. నన్ను అడగకపోతే దివాకర్ వెంకటరాజన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్లో కూడా మామూలుగా ఏదో వర్క్ అన్నాడు అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చిండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్న. బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్. స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్. ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సహవాది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో, ఇలా లడ్డూలు పంచి పెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచిపెట్టిస్తున్నానో తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదల్లో, స్వామి అవకాశం స్వామి భాగ్యం స్వామి అని అడిగితే భాగ్యం అవకాశం కాదు ఇది, ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పడితే రేపొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడుతాను, అందుకని సేవ. ద్రౌపది కృష్ణుడికి చిన్న చీరముఖ ఎలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది, అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నానంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తున్నాం కదా ఆయన, భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని. అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు, అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయ లేకపోతే ఇవన్నీ ఏం రావు, ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
0: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే, మనం చేసినటువంటి ఈ మంచి పనులు ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకునే స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్. అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది. ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది?
6: సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తున్నది, మన 2 ఇయర్స్ బ్యాక్ 2017 లోని మన యూనివర్సిటీ, డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు. సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు, హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ బోధన చేస్తున్నారు. ఆయన అంటే ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఎమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితో, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగా నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను, అలాంటి
0: అట్మాస్ఫియర్
6: ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూసారు, మనం మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అని అని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 మంది వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్, ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి చెప్తాడు కదా.
7: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తల ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 8 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలొక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచిడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ల మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే, పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో, పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికీ అందరం అన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
0: మణికంఠ,
8: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియం లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్ తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడాడు అనమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవ, అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ ఏమన్నాడంటే, ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత. అంటే స్వామి మీద ఎంత డెడికేషన్ తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
9: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అనమాట. అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది ఇది. మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఓన్లీ వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు ఆ సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే, ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో, ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి, మీకు అర్థం కావట్లేదు నేను నా పని చేయాలి, నేను నా డ్యూటీ చేయాలి అనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పుకుంటూ అలాగా ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడ నించొని ఉన్నాం మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు ఆయన వైపు ఇలా చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు, చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ, మీది కాదు నాది కాదు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది, మేం చేయాలి ఇది, చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గాని మీరెందుకు గొప్పలు పోతున్నారు, ఇవేం మాటలు లేకుండా
0: తన డ్యూటీ
9: నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ, ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు, వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి, స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యతా తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నింది.
6: అది ఇంకోటి గణేష్, ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక ప్రశ్న వస్తుంది ఇంట్లో. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు, అప్పుడు స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు, స్వామి పాలు పొంగించారు, స్వామి వాళ్ళతో తిరిగేవారు, స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, స్వామి భౌతికంగా లేరు, అయినా కూడా స్వామి నేనున్నాను అని నిదర్శనం చూపెట్టారా మీకు? అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా నాతోటే స్వామి ఉన్నారు. ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతో ఇప్పుడు ఉన్నాము, నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
0: చెప్పాషా.
10: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే, ఒకసారి కుల్వంత్ హాల్లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది. నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడు మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వండి. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది, నాకు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అనే ఆ బ్యానర్ ని చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు, ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదం అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ది కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది. అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్లు కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైండ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు కంబైండ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళు
6: జీహెచ్ అంటే జనరల్
10: హాస్పిటల్, అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా, మీ ఈవెంట్ చాలా బాగుంది, ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే, మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క 2 సెకండ్లో నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో అలాంటిది, ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను, అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వాల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు సర్వ్ చేస్తారు, అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కళలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను, ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను, నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే నాకు మ్యాథ్స్ 1A 75 కి 75 వచ్చినాయి, 1B 75 కి 74 వచ్చినాయి, నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ బెటర్మెంట్ రాసుకొని మళ్ళా స్కోర్ చేసుకోవచ్చు, అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళీ బెటర్మెంట్ కట్టి ఆ 1 మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే, నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి, వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటలు వినలేదు, నేను నా మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను, ఎగ్జామ్ రాశాను, నాకు 75 వచ్చినాయి. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా అటేటిని పట్టించుకోకుండా నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు, రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి, సుప్రభాతాలు చేయాలి, ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి, కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు 1 స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్స్ తీసుకుంటానని, అదేవిధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు, ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి, స్వామి ఇప్పుడు నువ్వు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్మరు, కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ షేర్ చేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు, నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్ కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నాకు లాస్ట్ టైమ్ సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడ ఉన్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయి అన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటో కాపీ బెటర్మెంట్ తర్వాతది. అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమ్మటి నీలాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయి అంటే స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకునే వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరు అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
0: చాలా బాగుంది. మనకంట
8: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను, అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారంట, నువ్వు నన్ను మీరలాగా ప్రే చేసావా, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా నీకు నీ దగ్గర రావడానికి, సూర్యదాస్లా ప్రే చేసావా నీకు నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వెక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నాను మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము ఆల్ డివోషన్ మా దగ్గరికి ఎలా వచ్చింది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను, స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచి నన్ను ఎవరు అన్నా అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బటర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయాను, అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్నా టీచర్స్ అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుంది అని. అప్పుడు నేను అంటున్నా స్వామి నేను నిన్ను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడుచుంటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడను. నేను మాత్రం స్వామికి చూస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్నాను, తీసుకున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
6: అయిపోయింది. అంతా
8: ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అన్నారు. అంటే లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎత్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను, స్వామి ఇక్కడే ఉన్నారు ఎక్కడే బారిపోతారు అని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షం అయ్యి, ఎందుకు నా గురించి ఎదుగుతున్నావు, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గాడ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీ రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి వెళ్ళదు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు లేదు లేదు మంగారు, ఒక డివోటీ నన్ను పిలుస్తున్నాను నేను వెళ్ళాలి, ఆయన నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మనం మన మనం పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
6: అద్భుతం. ఇంకెవరైనా
0: చెప్తారా?
7: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అనమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందావన్లో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ ఎలాగోలా స్వామి దయ వల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను, మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదనమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజ్లోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్కి వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాడిని, స్వామికి ప్రే చేసేవాడిని. కానీ జూన్ 3 సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6 లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఏడ్చేశాను. స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ రెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు. తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నా కాళ్ళు నొప్పి పడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను. చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చిందనమాట, రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్ ఇన్స్టెంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడు పొందుతూ ఉన్నాను.
0: చెప్పు దశరి.
5: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని అట్లా అనుకున్నాను. తర్వాత కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం, ఎందుకు తగ్గలేదు, తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యేది కాదు, తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా అన్ని
6: చిన్న ప్రేయర్ చేసినా స్వామి దాన్ని నెరవేర్చేస్తారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గరికి.
0: చాలా బాగుంది నీ విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్, దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
10: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె, చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు, దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలున్నాయి.
9: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
10: చెప్పు ఉదయ్.
9: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకడు నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచ్డీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్లో ఓ సగం తిన్నాడు, సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్, వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తలుపులు డబ్బు అంత తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది ఇప్పుడు, జ్వరం ఎలా ఉంది, అది ఏదైనా టెంపరేచర్ చెక్ చేస్తూ, పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు ఏమన్నా తిన్నావా అని అడిగితే తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారు అన్నమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు, డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే లేదు సార్ ఆ అబ్బాయి తినలేకపోయాడు అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు నేను తింటున్నాను అని అంటే, నా వైపు తిరిగి నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు అసలు కొంచెమైనా, ఆ అబ్బాయి తినలేకపోతున్నాడు అంటే నువ్వు పెట్టి తినిపించాలి గాని నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినచ్చు కదా నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి నా చేతి నుంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉండంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నేను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది ఆ హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు, సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
0: చాలా మంది
8: ఎన్నో ఇన్సిడెంట్స్ ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్ తలకు వస్తున్నాయి. ఒకటి నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్ అని, అతను 8th క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చిందనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అని అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రెసెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్ కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకొని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కూర్చో అదేంటి దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడిగిన అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించారు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేని లోడ్ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా అక్టోబర్ 5th నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు, విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయినా టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేస్తున్నా అయినా ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రి అంతా ఆయన మెలకొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్ రాత్రి 2 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేస్తే ఆయన అలా నా వంక చూస్తున్నారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్న, అంటేనేమో నేను ఎలా పడుకున్నాను నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నారు. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే, లేదు లేదు స్టూడెంట్స్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు వాళ్ళని పంపించాను పడుకోమని, వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నారు. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ నీకు అంతా బాగుందా అని, డాక్టర్స్ వచ్చేంత వరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి ఇమీడియట్ గా చేయాలి అంటే, అప్పుడు నేను ఎవరికీ చెప్పలేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది. ఎన్నో ఆలోచనలు మొదలైంది. సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేస్తాను, 2 రోజులు అయింది దేవీపాలనం చేసి సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 week హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 week హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మదర్లో కలుగుతుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయమైన విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూశాను. ఆయన ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా, ఏడవద్దు అన్నారు. సార్ ఎలా ఏడవకుండా ఉంటాను సార్, అన్ని సగంలో ఆగిపోయినాయి సార్ అంటే, ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే నేను ఎందుకు బాధపడుతున్నానో మర్చిపోయాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడుతున్నా, ఏ ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టానమాట. అలా మాట్లాడుతాను ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం ఆ వయసు కూడా లెక్చర్ చేయకుండా ఎప్పుడూ వచ్చారు. అంటే ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు. ఎల్లప్పుడూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే స్వామి ఇంకెంత ప్రేమ చూపించుండాలి వీళ్ళ మీద, వీళ్ళు మనకు అంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు, డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
0: అశోక్,
10: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
9: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, ఎంబీఏ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
10: అవును. ఒకసారి ఏమైందంటే, భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒకతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థి

0: చూసేసరికి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను, అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది, నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు, మీరే నా గురువు, మీరు చెప్పారు స్వామి ఒకనాడు మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని, అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనను చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే నిజంగా స్వామియే మనకి జగద్గురు అని తెలుస్తుంది. అంతేకాదు ఈ జగద్గురు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
1: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి స్వామి గురించి మాట్లాడుకుంటే
2: 2 గంటలు అయిపోతుంది,
1: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజీ షెడ్యూల్ లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ల అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తారా, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
3: సాయిరాం.

వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాము.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమః. ఆర్తత్రాణ పరాయణుడు, ఈ ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు అని మూడు రకాల భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడు అంటే కేవలం కష్టాల్లో ఉన్నవాడిని రక్షించేవాడనే మనం గుర్తు చేసుకోకర్లేదు. ఈ మూడు రకాల వాళ్ళని రక్షిస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వామివారు. ఏ మూడు రకాలు? బాధలో ఉన్న ఆర్తులు, ధన సంబంధమైన బాధల్లో ఉండేటువంటి అర్ధార్థులు, ఏవేవో పుస్తకాలు చదివి, ఉపనిషత్తులు చదివి తలంతా నెరిసిపోయి బాధపడిపోతూ ఇంకా ఏంటో స్వామి వెలితిగా ఉంది అనే జిజ్ఞాసువులు, ఈ ముగ్గురు కూడా ఆ ఆర్తత్రాణ పరాయణుడిని ఆశ్రయించి వారిచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించే అర్హతని కోరుకుంటూ ఉంటారు. ఇందులో భక్తులు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు అన్నవి మూడు స్టేజెస్ అని కూడా అనుకోవచ్చు. మొట్టమొదట మా జీవితంలో మేము, మా నాన్నగారు ఎక్కడో ఉండారు, కనిపించలేదు, రావడం లేదు, స్వామి వారిని తీసుకురావా అని ఆర్తిగా మొట్టమొదట మా బంధుత్వం స్వామితోటి వచ్చింది. ఆ బంధుత్వం తర్వాత పిహెచ్డీ అయ్యవా స్వామి, అల్లా ఉద్యోగం అయ్యవా స్వామి, అర్ధార్థిగా మారింది. ఆ తర్వాత వారి కృపా కటాక్షాలతో చాలు స్వామి, ఇక చాలు, ఇక చాలు అనే స్థితి కూడా వారే తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఆ బంగారు తండ్రిని నమ్ముకుంటే వారు ఆర్తిగా వచ్చినా, అర్ధార్థిగా వచ్చినా, జిజ్ఞాసులుగా వచ్చినా దీంట్లో ఏ విధమైనటువంటి సంకోచం అక్కర్లేదు. వారి కృపా కటాక్ష వీక్షణాల కోసం వస్తున్నారు. ఆ కృపతోటే వాళ్ళు చాలా చాలా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఈ రూపంలో వచ్చి చాలా మంది అంటారు ప్రపంచంలో మంచి కోసం వచ్చారు, కేవలం ఒక్క భక్తుడి కోసం రాలేదని. ఈ ప్రపంచంలో మంచి చేయడం కోసం వచ్చిన స్వామి చాలా మంది అంటుంటారు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అని. అది కాదు, దుష్ట శిక్షణ కాదు, దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. పరి అన్న పదానికి భగవత్ సంబంధమైనది అని అర్థం కనుక దుష్టుడు స్వామివారు చెప్పినట్టు ఒక్క రావణుడు కాదు, కలికాలంలో అందరూ రావణులే, కొంచెం కొంచెం పాళ్ళు తేడా. అంచేత దుష్ట పరివర్తన చేయడం కోసం వచ్చారు. లోపల నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తాపిగా పనిచేస్తూ ఏ చికాకు లేకుండా మనుషుల్ని మార్చేటటువంటి ఆ కార్యక్రమంతో వచ్చారు. ఇది దుష్ట పరివర్తన. నా అనుభవంలో జరిగింది ఏంటంటే మనసులో చెడు ఉన్నా సరే ఆ పరమేశ్వరుడితోటి, ఆ స్వామితోటి కొంచెం కాంటాక్ట్, ఆ లింక్, ఆ బంధం ఉంటే, తాడు తెగకుండా ఉంటే లోపల నుంచి ఏదైతే మనం చెడు అనుకుంటున్నామో అది మెల్లిగా మన నుంచి పోయేటట్టుగా చేస్తారు. అది దుష్ట పరివర్తన కార్యక్రమం. ప్రేమతో, అప్పుడప్పుడు ప్రేమతో నిండిన చిన్న దండనతో, చిన్న కోపంతో ఎన్నెన్నైనా బాధలు పడతారు నా స్వామి నన్ను మార్చడం కోసం. అది నిజమైనటువంటి అవతార కార్యక్రమం, దుష్ట పరివర్తన. పరివర్తన అంటే భగవంతుడితో ఆ బంధుత్వం పెట్టుకుని వర్తించడం. వాడు దుష్టుడైనా పర్వాలేదు, భగవంతుడితో ఉంది కదా ఆ బంధం. దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. ఈ ప్రపంచంలో ప్రతి దుష్టుడు ఒక్కొక్క రోజునైనా, ఒక్కొక్క గంటైనా చాలా మంచివాడుగా కూడా ఉంటాడు. పూర్తిగా మంచివాడు లేడు, పూర్తిగా చెడ్డవాడు లేడు. పాళ్లు తేడా, రోజుల్ని బట్టి తేడా. ఒక్కొక్క రోజు మహాశాంతమూర్తి బ్రహ్మాండమైన కర్ణకటుడు అయిపోతాడు. అంచేత వాడు శిష్యుడుగా ఉన్నప్పుడు భగవంతుడే ఎలా రక్షించాలో చూసి పరిరక్షించడం. శిష్ట పరిరక్షణ, దుష్ట పరివర్తన, ఇది నిజమైన ఆర్తత్రాణ పరాయణత్వంలో ఉన్నటువంటి గుణం. ఆ గుణం కలిగిన స్వామి నీకు నమస్కారం. 39. ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః. ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు పాపం, వాళ్ళకి దిక్కులేదు అనుకుంటారు. ఇందులో కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు దిక్కు తోచక దిక్కులేని వాళ్ళు అవుతారు. రైలుకి టికెట్ కొనుక్కున్నాం, రిజర్వేషన్ లేదు, నిలబడ్డాం, ఆ రైలు నిండా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లేను, రిజర్వేషన్ లేని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అంత వెళ్ళి రైలు ఇంకా బయలుదేరే టైంలో ఏంటి స్వామి ఇవాళ ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను అయ్యయ్యో అని అనే టైంకి ఎవరో తలుపు తీసి మీరు వెళ్ళాలా సార్, రండి, మరి ఎలా నిలబడతారేంటి అని పిలుస్తారు. ఇది నేను కథ చెప్పడం లేదు, నాకు జరిగింది చెప్తున్నాను. ఎవరు చేసినది? ఆ తలుపు తీసిన ఆసామీలో ఉన్న నా స్వామి ఆ క్షణానికి ఈ దిక్కుతోచని వాడికి రక్షణ కల్పించారు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అనాథనాథుడంటే కేవలం అనాథులకే నాథుడు కాదు, మనందరం కూడా ఒక్కొక్క టైంలో అనాథలవుతుంటాం. ఏదో పని జరగక అనాథలవుతుంటాం. ఆ టైంలో నాథుడుగా కనిపించేది నా స్వామి. పూర్తిగా అనాథలకి ఎలాగా చేస్తూనే ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి పని జరుగుతోంది, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు, తల్లిదండ్రులు లేకుండా ఉన్నవా పిల్లలు, తల్లిదండ్రులు ఉండి చెయ్యలేనటువంటి దిక్కు తెలిసినటువంటి పిల్లలు వాళ్ళందరినీ తెచ్చుకుని పాఠశాలలో చేర్చి పెద్దవాళ్ళని చేస్తున్నారు. అది ఎలాగా ఉంది? మనం కూడా మామూలుగా నాథుడు ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క టైంలో దిక్కు తోచకున్నప్పుడు తాను వచ్చి చేపట్టుకుని నడిపించేటటువంటి ఆ స్వామికి నా నమస్కారము. 40. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః. అసహాయ సహాయాయ నమః. స్వామి నాకెవరు సాయం చేస్తారు? నేనున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, ఇంట, వెంట, జంట, కంట, ఈ ముందు, వెనక, మీదన, కిందన, ఈ పక్క, ఆ పక్క, ప్రతి చోట నేనున్నాను అని 1977 ఒకసారి నాకు ఒక ఆయన్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు స్వామి. ఏదో వరుస బాగా కుదిరింది కదా అని చెప్పుంటారు స్వామి అనుకున్నాం అజ్ఞానంలో. ఎందుకంటే ఇంట, జంట, వెంట, కంట ఎంత బాగుంది చూడండి, వరుస బాగుంది కదా, కింద, మీద, ఈ పక్క, ఆ పక్క, అది కూడా వరుస బాగుంది, టకటకా చెప్పేశారు స్వామి అనుకున్నాం. ఆ తర్వాత ప్రతిరోజు అరే ఇది ఎలా జరిగింది, స్వామే చేయించుంటారు అని నా చుట్టూ ఉండే ప్రతి మనిషి, నా చుట్టూ ఉండే వాతావరణంలో స్వామి నువ్వే అంతర్గతంగా ఉన్నావు అనేటటువంటి ఆ పరిజ్ఞానం వచ్చేటట్టుగా శ్రీవారు చేస్తుంటారు. వారన్న మాటకి తిరుగులేదు, వారు ఊరికినే ఏది అనరు. అయితే రైలు కదిలే, ఇందాకలు తమతో చెప్పాను, రైలు కదులుతూ ఉంటే కళ్ళంట నీళ్ళ చెక్కు వస్తూ ఉంటే నేను ఎలా వెళ్తాను అనుకునేసరికి ఒక ఆయన తలుపు తీస్తాడు, సాయిరాం రండంటాడు. అదే ఒకటే కాదు, ఓసారి హైదరాబాద్ విమానాశ్రయంలో చిన్న విమానం, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానాల్లో ఎక్కువ సీట్లు ఉండవు, ఉండేవే 30 సీట్లు అయినా ఉంటాయి. దాంట్లో వెయిటింగ్ లిస్ట్ 13వ నెంబరు మీ భానుజీరావుది. స్వామి దర్శనం చేసుకుని స్వామికి ఏదో ఉత్తరాలు ఇచ్చి ఏదో చిన్న మాట మాట్లాడి ఆ ఆనందంతో హైదరాబాద్ వెళ్తే అక్కడ పరిస్థితి, బాబు నీకు 13వ నెంబర్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది కూర్చో. నమ్మినా నమ్మకపోయినా నిజమేమంటే నాకు ఏ విధమైనటువంటి బాధ గాని భయం గాని సంకోచం గాని ఏం కలగలేదు. అక్కడ కూర్చుని స్వామి నీకిష్టం ఉంటే ఇవాళ నన్ను పంపిస్తావు, నీకిష్టం లేకపోతే ఇవాళ నన్ను ఇక్కడే ఉంచుతావు, ఏం పర్వాలేదు స్వామి, నీకేదిష్టమో చెయ్యి, 13 వెయిటింగ్ లిస్ట్ అయినా నన్ను పంపించగలవు, లేకపోయినా ఇక్కడ ఉంచుకుంటావు, నాకేం బాధ లేదు. కాని ఒకటి, అది కావాలి అదే కావాలి నేను అడగడం లేదు. శ్రీవారికి ఏది సమ్మతమో అది జరగచ్చు అని హాయిగా కూర్చున్నాను. నా పేరు పిలిచి సీటున్నది అన్నప్పుడు మళ్లీ కళ్ళండి నీళ్లు వచ్చాయి. స్వామి విశాఖపట్నం వెళ్ళమన్నావా? సరే స్వామి, ఎందుకంటే ఇంటా వెంట జంట కంటా ఉంటాను, నీ ఇరుపక్కలా ఉంటాను, నీ చుట్టూ ఉంటాను అన్న స్వామి, ఆ శక్తి లేకపోతే ఏ అసహాయుడికి సహాయం చేయలేరు. ప్రతి అసహాయుడికి సహాయం చేసే స్వామికి ఉన్న మహత్తర శక్తి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం. పుస్తకాల్లో చాలా పుస్తకాల్లో చాలా మంది అనుభవాలు భక్తులు చదువుతారు, అన్ని అనుభవాల్లో సారాంశం ఎక్కడ ఏ భక్తుడు కంట తడిపెట్టి స్వామీ అన్న వెంటనే అక్కడే పని చెయ్యగల మహాశక్తి ఆ స్వామిది. అందుకే శ్రీవారిని అసహాయ సహాయాయ నమః అని నమస్కరించుకుంటున్నాను. 41వ నామం. ఓం శ్రీ సాయి లోక బాంధవాయ నమః. శ్రోతలందరితో ముఖ్యంగా ఈ నామం తాలూకా వెనకాల ఉన్న అనుభవాల్ని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బంధువు, నిజమైన బంధువు, ఆ నిజమైన బంధువుకు ఉండేది ప్రేమబంధం. అందరూ బంధువులే, పాపం కొందరు కొందరు దురదృష్టవంతులకి రకరకాల బంధాల్లో ఇమిడ్చేటటువంటి బంధువులు కూడా ఉంటారు. కానీ స్వామి బంధుత్వానికి కారణం ప్రేమ. స్వామితో ఉండే బంధము ప్రేమబంధం. లోకము మీద ప్రేమతో లోకబాంధవుడుగా అవతరించాడు స్వామి. ఈ లోకాలు ఏమిటి? 3 లోకాలు. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి శక్తి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి శ్రీవారిగా అవతరించింది. శ్రావణ పౌర్ణమి, దంజ్యాల పౌర్ణమి అని కూడా అంటాం. యజ్ఞోపవీత ధారణం చేసుకుంటాం, గాయత్రీ మంత్రం చదువుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. ఒకసారి స్వామి చెప్పారు, ఈ 3 లోకాల్లోనూ ఉండే సవితాశక్తికి అమ్మా రక్షించు అని గాయత్రీ మంత్రం జపించుకుంటున్నాం. గాయంతి త్రయతి గాయత్రి. ఎవరైతే భజిస్తారో ఆ భజించిన వాడిని, ఆ కొల్చుకున్నవాడిని రక్షించేది గాయత్రీదేవి. ఆ రక్షించేది మనం ఏదో 5 ముఖాలు అవి ఇవన్నీ పెట్టుకుంటాం, విగ్రహ రూపంలో కొల్చుకుంటాం. ముఖ్యంగా సవితాశక్తి, రూపనామరహితమైనటువంటి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి అని ఎలా అంటున్నారు? ఎందుకంటే రక్షిస్తుంది కనుక. మనని రక్షించే వాళ్ళందరూ మనని ప్రేమించేవాళ్లే. ఆ శక్తియే ఈ లోకబాంధవుడైనటువంటి నా స్వామి అని ఇవాళ అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి విషయం. ఈరోజు శ్రావణ పౌర్ణిమ కనుక ఈ రోజున అందరూ గాయత్రీ మాతని కొలుచుకుంటారు కనుక ఈ నామంలో ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. త్రిలోకాలకి బంధుత్వం ఉన్న స్వామి అంటే త్రిలోకాలని ప్రేమించే స్వామి అంటే త్రిలోకాలలోనూ ఉన్నటువంటి ఆ సవితాశక్తి అయినటువంటి గాయత్రీ మాత రూపంలో ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆ గాయత్రీదేవే నా స్వామి. ఇక్కడ కూడా చూడండి, గాయంతి త్రయతి గాయత్రి, భజించుకో రక్షిస్తుంది అమ్మ. స్వామి ఏం చెప్పారు, నామస్మరణ కలియుగంలో అదే జీవనోపాధి, అదే జీవన మార్గం, అదే ముక్తి మార్గం అన్నారు. ఎవరి నామం స్మరిస్తారు స్వామి, నీ ఇష్టం వచ్చిన నామం స్మరించుకో. ఎంచేత అంత చక్కగా చెప్పగలిగారు, నేను దేవుణ్ణే నువ్వు దేవుడే అనే స్వామి, ఎవరిని భజించుకో అన్న దానికి ఏ విధమైనటువంటి తేడాలు స్వామి అందివ్వరు. ఎందుచేత స్వామి అల్లాతుమహో ఈసూతిమహో జోరాశ్చర్తుమహో ఎలా అనిపిస్తున్నారు, ఎందుకలా అనిపిస్తున్నారు? ఎందుకంటే ఆ ప్రేమమూర్తుల తాలూకా ప్రేమ అన్న శక్తికి స్వామి నిదర్శనం కనుక. చూడండి, మనం ఒక తీపి నచ్చుతుంది ఇంకో తీపి నచ్చదు అనుకుంటాం. కొందరికి రసగుల్లా చాలా ఇష్టం, కొందరికి గులాబ్ జామ్ చాలా ఇష్టం. కానీ పంచదారని అడగండి, ఏ పంచదార గారు మీకు గులాబ్ జామ్ ఇష్టమా, మీకు రసగుల్లా ఇష్టమా? నా మొహం నాకు ఇష్టమేంటి, అన్నిట్లోనూ నేనే ఉన్నాను కదా. అదేవిధంగా ఏ నామమైనా పర్వాలేదు, ఎందుకంటే అది నాకే వస్తుంది, నేను లోక బాంధవుణ్ణి, నేను ప్రేమస్వరూపుణ్ణి, త్రిలోకాలలోనూ ఇమిడి ఉన్నటువంటి ప్రేమశక్తి అయిన ఆ సవితాశక్తి, ఆ గాయత్రీమాత శక్తి, ఆ శక్తే శ్రీవారి తాలూకా శక్తి, అదే ప్రేమశక్తి. ఈరోజు ఈ నామం చదువుకోవడం గొప్ప విశేషం. లోకాలన్నిటికీ, మూడు లోకాలకి ప్రేమబంధంతో వచ్చినటువంటి నా స్వామి, నీకు నమస్కారం చెప్పుకుంటున్నాను. ఓం శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. ఎప్పుడో నాకు ఆరేళ్లప్పుడో ఏడేళ్లప్పుడో మా అమ్మతో నేను అనుకున్న మాట ఇప్పటికి నేను మర్చిపోను. ఎవరో చాలా అన్యాయమైన స్థితిలో అమ్మా అని ఇంటి ముందు నిలబడి, అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. మా అమ్మగారు వెంటనే వెనక్కి వెళ్ళి లోపలికెళ్ళి, చాలా మాకు కూడా ఆ రోజుల్లో ఎక్కువ చెప్పుకునేంత ఏం లేదు, ఏదో కొంచెం అన్నం తీసుకొచ్చి వేసింది. నేను అమ్మతో అన్నాను, అమ్మా వాడి మీద జాలి నాకు, వాడి మీద ప్రేమ నాకు, వాడంటే నాకు చాలా బాధగా ఉంది అంటే ఏమీ లాభం లేదమ్మా, ప్రేమను చూపెట్టాలి. నన్ను దగ్గర తీసుకుని, అదే నాన్న ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది అని అనుకుంటే లాభం లేదు, ఆ ప్రేమ కనిపించాలి, ఆ కనిపించడంలోనే అవతల వాడికి ఉపయోగం జరగాలి అని మేము అనుకున్నాం. చాలా చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఇందాకల 41వ నామంలో లోకాలన్నిటి మీద ప్రేమతో వచ్చినటువంటి లోకబాంధవా అనుకున్నాం. కానీ ఆ ప్రేమ అక్కడుంది అంటే కుదరదు కదా, ఆ ప్రేమకి దండం పెట్టుకో అంటే కుదరదు కదా, ప్రేమ అందరి మీద జల్లాలి. అందుకే 42వ నామంలో చెప్పుకుంటున్నాము, శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. లోకాల మీద ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమని ఉపయోగించి, ఆ ప్రేమని వెదజల్లి మూడు లోకాల్ని రక్షించేటటువంటి నా బంగారు తండ్రికి నేను నమస్కరించుకుంటున్నాను. ప్రేమబంధంతో ఎవరో చూస్తూ కూర్చోకూడదు. శ్రీవారిచ్చిన మహామంత్రం లవాల్ సర్వాల్, ప్రేమని నిండా గుండెల్లో పెట్టుకో, ఆ ప్రేమని బయటికి వెదజల్లు. ఎలా వెదజల్లుతాను, సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ సేవ చేయడమే ఆ ప్రేమని వెదజల్లడం. వారు మన మీద చూపెట్టి మన్ని 10 మందికి పంచమంటున్నారు. ఆ బంగారు తండ్రి నిజంగా సంతోషించాలంటే ఎవరికి ఏమాత్రం ఏ విధమైనటువంటి సేవ చేయగలరో, ఆ సేవ ద్వారా ఎవరికన్నా సంతోషం పంచగలిగితే వారు సంతోషిస్తారు. శ్రీవారు ఎప్పుడు రక్షించడం, ప్రపంచాన్ని రక్షించడం అనేటటువంటి ధ్యేయాన్ని పెట్టుకుని అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వారిని శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః అని తలుచుకుని నమస్కరిస్తున్నాము. 43వ నామం. ఇంకా ఈ లోక బాంధవ్యుణ్ణే కొలుచుకుంటున్నాము. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. అటు ప్రేమ ఉంది, ఎందుకంటే ప్రేమగా లోక కళ్యాణం కోసం వచ్చావు, లోకరక్షాపరాయణుడివి. స్వామి, ఎక్కడో ప్రేమగా అవతరించావని, లోకమంతటికి ఏవో చేయిస్తున్నావని, దాంతో నాకు తృప్తి కలగదు కదా స్వామి, అంచేత ఈ లోకానికి నువ్వే నాథుడివి అని జ్ఞాపకం పెట్టుకుంటే ఆ లోకంలో ఉన్న నాకు కూడా నువ్వే నాథుడివి అవుతావు కదా, ఆ నాథుడైన నా స్వామికి నమస్కరించుకుంటాను. 41వ నామము, 42వ నామము చాలవా? మళ్లీ మరో మాట, కవితాలూక సంతోషం కోసం లోకనాథాయాన్ని రాశాడా? కాదు. ఎందుకయ్యాడు లోకనాథుడు, ఎందుకయ్యాడు లోకరక్షాపరాయణుడు? ఎందుకంటే లోకానికి నాథుడు కనుక. చూడండి, ప్రేమమూర్తి అమ్మ, ఆ ప్రేమను చూపెట్టడం, మనందరికీ అన్నం పెట్టడం, ఈ రెండూ ఉంటే చాలదా? కాదు. ఆ ప్రేమమూర్తి ఎలా అయ్యారు? అందరినీ సృష్టించుకున్న నాథుడు తనే కనుక. ఇందులో ఎందుకు ఆ ప్రేమ ఉన్నది, ఆ ప్రేమను మన మీద ఎందుకు చూపెడుతున్నారు? దీనికి అంతరార్థం ఏంటంటే ఈ లోకాలకి నాథుడు తనే కనుక. మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే, వారి తాలూకా ఆనందం కోసం సృష్టించిన ఈ లోకాలని ప్రేమించడం వారి తాలూకా సహజం, ప్రేమించడం వల్ల వాటిని రక్షించడం వారి తాలూకా సహజం. ఈ మూడు నామాల్లో వారి తాలూకా అవతారతత్వం పూర్తిగా ఇమిడి ఉంది. లోకనాథుడు, లోకబాంధవుడు, లోకరక్షాపరాయణుడు అయినటువంటి నా స్వామికి నేను నమస్కరించుకుంటున్నాను. ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః. భక్తుడైన ప్రతివాడికి, పుట్టపర్తి బాగా తెలిసిన ప్రతివాడికి ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః అనగానే వెంటనే చెవిలో వినపడుతుంది దీనజనోద్ధరణ పథకం. అయితే ఈ దీనజన పోషణాయ నమః అని తను ఇక్కడ ఒక 10 మంది పిల్లల్ని పెట్టుకుని దీనజనోద్ధరణ పథకము అంటే ఈ నామానికి పెద్ద సార్థకత లేదు. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో అలా చేస్తున్న వాళ్ళు. అది కాదు, దీనజనులను పోషించడానికి ఏ ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లన్నీ చేసినటువంటి నా స్వామికి నమస్కారం. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ పుట్టపర్తిలో దీనజనోద్ధరణ పథకం అనగానే ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ మళ్ళా చేయవలసిన కార్యక్రమం ఏమిటి? దీనజనోద్ధరణ పథకం అమలు చేసుకోవడం. చూడండి ఎంత బంగారు తండ్రో, ఎప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, చేసి చూపెట్టే. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ యజ్ఞం జరిగాక, అతిరుద్ర మహాయజ్ఞం జరిగాక ప్రతి వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు స్వామికి చెప్పుకుని, స్వామి తాలూకా అనుమతితో మన జిల్లాలో కూడా చేయాలి. మంచి స్వామి చేశారు కనుక మనం దాన్ని అవలంబించాలి, మనం దాన్ని అనుసరించాలి. అది నిజమైన భగవత్తత్వం. ఏదో నా గ్రామంలో మా అమ్మ పేర ఓ ఫ్యాన్ వేయించి, ఒక రెక్క మీద మా అమ్మగారి పేరు, ఇంకో రెక్క మీద మా నాన్నగారి పేరు వేయించి ఆ రెండు రెక్కలు తిరుగుతూ ఉంటే ఆహా నాన్న అమ్మ తిరుగుతున్నారు అనుకోవడం అందరూ చేయగలరు. అది కాదు, శ్రీవారి తారుక అవతార కార్యక్రమంలో సంస్థని స్థాపించి ఆ సంస్థల్లో ఉండే వాళ్ల ప్రేమని ఆ చుట్టూ ఉండే వాళ్ల మీద వెదజల్లమని చెప్తున్నారు. వారి ప్రేమ ఎట్లాగైతే ఒక ఆసుపత్రి, ఒక విశ్వవిద్యాలయం కట్టిందో, వారు ఎప్పుడు ఆ అంటే అలాంటి ఆసుపత్రులు, అలాంటి విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి ఎందరో భక్తులు తయారుగా ఉన్నారు. అయితే వారు వెంటనే అనరు, ఎందుకంటే చాలా ముందు చూపు చూసి సంస్థలు పెట్టగానే సరికాదు కదా, అవి చాలా బాగా ఉండాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, సత్యసాయి సంస్థ, సత్యసాయి మందిరం, సత్యసాయి కళ్యాణ వేదిక, సత్యసాయి విద్యా విహార్ అన్నవి వాటి అందమే వేరు, వాటి అందం వేరు, అందులో ఉండే పిల్లల తీరు వేరు, అందులో ఉండే ఉపాధ్యాయుల తాలూకా టీవీ వేరు. అలా ఎవరు చేయగలరో వారికి తెలుసు, మనకి తెలియదు. అందుకే వెళ్ళి ఒక్కప్పుడు నేను చేసేస్తానంటే ఉండు ఉండు అంటారు. ఎందుకంటే ఆ జరిగే విధానం కూడా వారికి నచ్చాలి, ఆ కట్టిన కట్టడం కూడా ఇది స్వామిదై ఉంటుంది. ఎందుకంటే ఇంత అందం ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, శ్రీ సత్యసాయి సేవా సమితి అని ఎవరన్నా ఒక బస్సు ఆగడానికి షెల్టర్ నిర్మిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అల్లంత దూరం నుంచి తెలిసిపోతుంది ఇది సత్యసాయి సేవా సమితి వాళ్ళు చేసుంటారు అని. అలా ఎవరు చేయగలరో వాళ్లకి ఎంతో కష్టం మీద అనుమతి లభిస్తుంది స్వామి దగ్గర నుంచి. స్వామికి ఏదో రకమైన సేవ చేయడానికి ఎప్పుడు సమ్మతులు ఇవ్వరు. మనస్ఫూర్తిగా ప్రేమపూర్తిగా ఆ ప్రేమమూర్తి తాలూకా సంస్థ ఇది అని తెలిసేటట్టుగా ఉండేవాళ్లు ఎవరైతే చేయగలరో వాళ్లకి అనుమతిస్తుంటారని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈ దీనజన పోషణ అన్నది వారి కార్యక్రమం ఒకటే కాదు, వారి భక్తులందరి తాలూకా కార్యక్రమం అది. 45వ నామం. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః. ఈ మూర్తిత్రయ స్వరూపం అంటే అందరికీ తెలుసు దత్తాత్రేయ స్వరూపం అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నటువంటి ఒకే ఒక్క రూపం అని అందరికీ తెలిసింది. కానీ శ్రీవారి ప్రేమని చవి చూశాక శ్రీవారి తాలూకా శివశక్తి స్వరూపాన్ని అర్థం చేసుకున్నాక మీరంటారు ఎలా అర్థం చేసుకున్నావురా అని. అమ్మ కోట్ల కోట్ల అమ్మల ప్రేమని వెదజల్లే స్వామి కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన దత్తాత్రేయుడు అంటే చాలదు, నా గుండెల నిండా ఆనందం ఉండదు అప్పుడు, ఏదో వెలితి కనపడుతుంది. అంచేత అమ్మల కన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆవిడెవరంటే ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తాలూకా అంతర్గతమైనటువంటి ఆ ఆత్మతత్వము ఒక పక్కన, ఆ విధంగా కూడా మూర్తిత్రయ స్వరూపుడే. ఇంకా నాకు ఇష్టమైనది మీతో చెప్తున్నాను, దుర్గాలక్ష్మి సరస్వతుల ఆ ముగ్గురు అమ్మల తాలూకా అవతారం కూడా నా స్వామి. దీంట్లో అంతరార్థం ఏంటంటే బ్రహ్మ సృష్టి, విద్యావేత్తలు చేసే సృష్టి, కొంచెం చిన్న బంధం అన్నమాట. బ్రహ్మ చేసే సృష్టి, మహాసృష్టి, బాగా చదువుకుని ఎంతో ఆలోచించి ఒక చిన్న విషయం కనుక్కోవడం, అది కూడా సృష్టి, దాంట్లో కూడా తప్పేం లేదు. అయితే అది బ్రహ్మ సృష్టిలో ఉన్నదే కనుక్కుంటూ ఉండడం అని. అందుకే మేమందరం అంటాం రీసెర్చ్ అంటాం, ఇన్వెన్షన్ అనం. ఎందుకు రీసెర్చ్ అంటాం అంటే అది ఉంది, ప్రకృతిలో ఉన్నది, శ్రీవారి తాలూకా సృష్టిలో ఉన్నది, మాకు తెలియలేదు ఇన్నాళ్ళు. మనందరికీ తెలుసు భూమికి ఆకర్షణ శక్తి ఉందని. అది న్యూటన్ గారు చెప్పే వరకు ఆకర్షణ శక్తి లేదా? ఉంది, ఆకర్షణ శక్తి ఎప్పుడూ ఉంది, ఆయన కనుక్కున్నాక మనకు తెలిసింది. శ్రీవారు అపారమైన కరుణతో ఆ న్యూటన్ చేత ఈ మాత్రం తన శక్తిలో చిన్న ముక్కని కనుక్కునేటట్టు చేశారు. ఈ విద్యాశక్తి మనందరికీ కటాక్షించేటటువంటిది సరస్వతీమాత. అటు సృష్టిలో ఉండేటటువంటి రహస్యాలని మనకు తెలుసుకునేటట్టుగా చేయగలిగింది, కొంచెం ప్రేమతో సీక్రెట్లు మనకి చెప్పేది సరస్వతీమాత. మహావిష్ణువు దగ్గర లేని సంపత్తి ఎక్కడా లేదు, కానీ అమ్మ లక్ష్మీదేవి మనకు కొంచెం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ విభూతి సుందరుడైనటువంటి ఈశ్వరుడు, ఆ శంకరుడు భవరోగాలు ఇహరోగాలు అన్ని రోగాలకి మందులిచ్చేటువంటి మహనీయుడు, ఆ విభూతి ఇచ్చేటువంటి ఆ శివుడు, ఆ శివుడి దగ్గర కొంచెం ఒకసారి పక్కకు వచ్చి నాన్న ఇది తీసుకో అనేది పార్వతీదేవి. భక్తులు ఆదరంతో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కేవలం దత్తాత్రేయుడిగా నా స్వామి అక్కడ కూర్చుంటే మనకి ఏ విధమైనటువంటి ఆనందము లభించేది కాదు. ఆ దత్తాత్రేయ స్వరూపంలో ఉన్న బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతి మనకి చదువు చెప్పిస్తోంది. ఆ దత్తాత్రేయ రూపంలో ఉన్న మహావిష్ణువు, ఆ విష్ణువు శక్తి అయినటువంటి లక్ష్మీదేవి మనందరికీ అన్నం పెడుతోంది, ఆలించి పాలిస్తోంది. ఆ శివుడి శక్తి అయినటువంటి దుర్గమ్మ, ఆ పార్వతీదేవి మనందరికీ విభూతి ప్రసాదం ప్రసాదించి ఇచ్చి మనందరినీ ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేస్తోంది. అందుకే శ్రీవారిని మూర్తిత్రయ స్వరూపుడు అంటే ఆ మూడు మూర్తులే కాకుండా ఈ మూడు మూర్తులు కూడా జ్ఞాపకం పెట్టుకుని శివశక్తి స్వరూపుడుగా ఆరాధించడం నేర్చుకోవాలి. ఒక్కసారి భగవంతుడైనటువంటి నా ప్రేమ స్వరూపుడైన నా తండ్రి ఓ మారు మొట్టమొదటి దర్శనానికి వచ్చారు. చూసుకున్నాం, ఆనందించాం, లోపలికి వెళ్ళిపోయారు. మళ్లీ దర్శనానికి వచ్చారు. ఆ మళ్లీ దర్శనానికి వచ్చినప్పుడు తన అంగి, తన రోబ్ని కొంచెం ఎక్కువగా మీదికెత్తారు. కంప్లీట్ గా, పూర్తిగా నారీమణి తాలూకా కాల్లాగా ఆ రెండో కాలు మాకు కనిపించింది. వారు ఏం చేసినా చేయగలరు, నేను కాదనలేదు, కానీ శివశక్తి స్వరూపుణ్ణి స్మా, మర్చిపోకు. కేవలం ఈ శివలింగం వస్తోంది, శివరాత్రి బాగా చేసుకుంటున్నారు అని శివుడే శివుడే అనేసుకోకు. శివుడే కాదు, నేను శక్తి కూడా. ఈ 45వ నామంలో నా స్వామిని ఎలా కొలుసుకుంటున్నానంటే, స్వామి నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడివే కాకుండా దుర్గా లక్ష్మి సరస్వతి రూపుడు కూడా, అందుకే నీవు మూర్తిత్రయుడవైనావు. ఆ మూర్తిత్రయుడమైన నా బంగారు తండ్రికి నమస్కరించుకుంటున్నాను.
0: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014 తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14 తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో 3వ భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

దైవమైనా చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుణ్ణి. అటువంటి సద్గురువైన సత్యసాయిని గురించి బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అందిస్తున్న కార్యక్రమం ఇప్పుడు మీకోసం. సాయియే గురుబ్రహ్మ పరబ్రహ్మ.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాల విందాలకు మా అందరి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ మా హృదయపూర్వక సాయిరాం మరియు హార్దిక గురు పూర్ణిమ మహోత్సవ శుభాకాంక్షలు. ఈ పవిత్ర పర్వదినాన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం బృందావనం క్యాంపస్ విద్యార్థులమైన మేము సాయియే గురుబ్రహ్మ పరబ్రహ్మ అనే అంశంపై మా ఆలోచనలు అభిప్రాయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాము. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం, ఇది స్వామి ప్రపంచానికి అందించిన మొట్టమొదటి సందేశం. దీని ద్వారా గురువు యొక్క శ్రీచరణాలు భవసాగరాన్ని దాటడంలో పోషించే అత్యంత కీలకమైన పాత్రను గురించి స్వామి చెప్పారు. ఇదే వివరణ మనకు గురుపాదకాష్టకంలోని మొట్టమొదటి శ్లోకంలో కూడా లభిస్తుంది.

0: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన వేదాలు బోధించాయి. అందులో మొదటి రెండు స్థానాలు తల్లిదండ్రులకు దక్కితే ఆ తర్వాత స్థానం వేదమూర్తి అన్న గురువుకు మాత్రమే దక్కింది. గురువు అనగానే మనకు చొక్కా పట్టి ఎక్కాలు నేర్పించిన లెక్కల మాస్టరు, లేక కౌరవ పాండవులకు ధనుర్విద్య నేర్పించిన ద్రోణాచార్యులో గుర్తుకు రావచ్చు. కానీ ఇక్కడ మనం విషయాన్ని గుర్తుంచుకోవాలి, సకల జీవరాశికి ఆధారమైన పరమేశ్వరుడే విశ్వగురువు. అందుకే మన వేదాలు సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని అన్నాయి. ఈ శ్లోకానికి అర్థం పరమేశ్వరుడే విశ్వగురువు అని. ఈ అంశంపై మన సోదరుడు తరుణ్ మాట్లాడబోతున్నాడు.
1: అన్నట్లు మన స్వామివారు తానే శివశక్తి స్వరూపుడనని 51 సంవత్సరాల క్రిందట ఈ శుభ గురు పూర్ణిమ రోజున నిర్ధారించారు. అది జూన్ 29, 1963. ఆ రోజు దర్శనం తర్వాత స్వామివారు కస్తూరి ద్వారా 1 వారం రోజుల పాటు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటింపజేశారు. అదే రోజు స్వామివారు స్పృహ తప్పి పడిపోయారు. దగ్గరలో ఉన్న కస్తూరి గారు స్వామిని పట్టుకున్నారు. అప్పుడు స్వామి ఎడమ భాగం మొత్తం పక్షవాతానికి గురి అయింది. స్వామి అదే స్థితిలో 7 రోజులు గడిపారు. 8వ రోజు అనగా గురు పౌర్ణమి రోజున స్వామిని భక్తులు తీసుకువచ్చి వెండి సింహాసనంపై కూర్చోబెట్టారు. స్వామిని ఆ దీన స్థితిలో చూసి భక్తులంతా ఎంతో దుఃఖించారు. అప్పుడు స్వామి మంచినీళ్ల కోసం సైగ చేశారు. దగ్గరలోనే ఉన్న రాజిరెడ్డి గారు మంచినీళ్లు అందించారు. స్వామి కొంచెం తాగి తర్వాత ఆయన కుడి చేతిని మంచినీళ్లలో ముంచి తన ఎడమ చేతిపై తర్వాత ఎడమ కాలుపై చల్లుకున్నారు. అంతే, మరుక్షణమే స్వామివారి పక్షవాతం మాయమైపోయింది. ఆ తర్వాత స్వామి ఏకధాటిగా గంటసేపు తన దివ్య ఉపన్యాసాన్ని ఇచ్చారు.
0: ఆ ఉపన్యాసంలో స్వామి ఏం చెప్పారో కాస్త వివరిస్తావా?
1: తప్పకుండా. స్వామివారు తన అవస్థకు గల కారణాన్ని ఆ ఉపన్యాసంలో చెప్పారు. పూర్వం భరద్వాజ ఋషి 4 వేదాల సారాన్ని గ్రహించడానికి 1 యజ్ఞాన్ని చేయాలని, దానికి పార్వతీ పరమేశ్వరులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఎవరు ఎక్కువసేపు నృత్యం చేయగలరే అనే పోటీలో నిమగ్నులై ఉన్నారు. ఒకసారి పార్వతీదేవి ఆ మునిని చూసి నవ్వి మరల తన నృత్యంలో లీనమైపోయింది. ఇలా 7 రోజులు గడిచాయి. ఇక నిరాశతో 8వ రోజు ఋషి వెనక్కి తిరిగి వెళ్తుండగా దారిలో ఆయనకు పక్షవాతం వచ్చింది. వెంటనే శివపార్వతులు ఇద్దరు వెళ్లి అతన్ని కాపాడుతారు. అప్పుడు ఆ ఋషి తను వచ్చిన కారణాన్ని వివరించగా వారందుకు అంగీకరిస్తారు. యజ్ఞం పూర్తయిన తర్వాత శివుడు భరద్వాజునికి 3 వరాలు ఇస్తారు. మొదటిది తానే స్వయంగా షిరిడి సాయిగా, 2వది శివశక్తి స్వరూపం సత్యసాయిగా, 3వది శక్తి స్వరూపం ప్రేమసాయిగా భరద్వాజ గోత్రంలో అవతరిస్తానని వరాలిచ్చారు. అంతేకాదు, పార్వతీదేవి తను చేసిన పనికి ప్రతిఫలంగా సత్యసాయి అవతారంలో తను 8 రోజుల పాటు పక్షవాతానికి గురి అవుతుంది. అందుకే స్వామివారి ఎడమ భాగం పక్షవాతానికి గురి అయింది. అప్పుడు స్వామి తన కుడి చేత్తో ఆ పక్షవాతాన్ని నయం చేసుకున్నారు.
0: ఆహా, మన స్వామి జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన ఇది. అతని జీవితంలో ప్రతి ఘట్టం ఎంతో సత్యమైనది, మంగళకరమైనది, మధురమైనటువంటిది. అందుకే ఆయన జీవిత చరిత్రను సత్యం శివం సుందరం అని నామకరణం చేశారు. ఆయన చేసే ప్రతి పని నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే మనం గురువుని దైవంగా, దైవాన్నే గురువుగా భావిస్తున్నాం. కాస్త ఆలోచిస్తే గురు పూర్ణిమ సెలవు దినం కాదు, కానీ మన స్వామి విద్యాసంస్థల్లో మాత్రం జరుపుకునే మొట్టమొదటి పండుగ గురు పూర్ణిమ. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి ముందు గురువుని మనసులో స్థాపించుకోవాలి. అందుకే మన స్వామి గురు పూర్ణిమకు అంత ప్రాధాన్యతనిచ్చారు. అసలు గురువు అనగా ఎవరు? దీనిపై మన సోదరుడు శర్మ మాట్లాడతాడు.
2: ఈ అంశంపై స్వామివారే స్వయంగా ఉపన్యసించి మనకు జ్ఞానోదయాన్ని కలిగించారు. అటువంటిది స్వామి పలికిన పలుకులను గురించి మనందరం చర్చించుకోగలడం నిజంగా మన యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అసలు గురువు అనగా ఎవరు? గుకారో హ్యంధకార స్యాత్ రుకారోస్తన్ నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అన్నారు. గు అనగా అజ్ఞానము, అంధకారము. రు అనగా నిరోధించువాడు. కనుక గురు అనగా అజ్ఞాన అంధకారాన్ని నిరోధించి జ్ఞాన మార్గంలో నడిపించేవాడు. కనుకనే గురువు జ్ఞాన కర్మ మార్గములకు మార్గదర్శి. అంతేకాదు, గురువు భక్తి మార్గంలో మనల్ని పయనింపజేస్తూ చివరికి దైవత్వాన్ని అందుకునేలా చేస్తాడు. ఇందుకు తగిన ఉదాహరణ మన మానవదేహమే. మన శరీరంలో గట్టి పదార్థాలైన ఎముకలు, దంతాలు మొదలైనవి మనకు తండ్రి నుండి సంక్రమిస్తాయి. అలాగే రక్త మాంసాదులు తల్లి నుండి సంక్రమిస్తాయి. మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇవి రెండూ కూడా బంధకారకాలే. ఎందుకంటే మనిషికి ప్రాణం పోస్తున్నట్టుగానే పోస్తూ మనిషి యొక్క ఆత్మని శరీరంలో బంధిస్తాయి. కానీ గురువు మాత్రం మనిషికి దేహంపై ఉన్న వ్యామోహాన్ని పోగొట్టి అతన్ని బంధ విముక్తిని చేస్తాడు. అందుకే అంటారు, దైవం కంటే గురువే గొప్పవాడు అని. మరి అటువంటిది సాక్షాత్తు భగవంతుడైన స్వామి మనకు గురువుగా దిగివచ్చి మనల్ని తన బాటలో నడిపిస్తున్నారు, ఇంకా నడిపిస్తూనే కూడా ఉంటారు. అటువంటిది స్వామి అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాల్లో కూడా, నా విద్యార్థులు ఎలా ఉన్నారు, వారి క్షేమమే నా క్షేమం అని చెప్పారు. అటువంటి నిస్వార్థమైన ప్రేమ గురువు మనందరికీ దొరకడం మన జన్మజన్మలో చేసుకున్న సుకృతం.
0: అవును, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం శర్మ. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటల గురించి మన సోదరుడు ప్రశాంత్ మాట్లాడతాడు.
3: అవును, స్వామివారు మన కోసం ఎంతగానో శ్రమించారు. ఆయన మన జీవితాన్నే తన కోసం అర్పించారు.
0: ఆ విషయాలేవో మనం స్వామి మాటల్లోనే విందాం.
4: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాది.
5: మెనీ పీపుల్ ఆస్క్ వాట్ ఇస్ యువర్ ప్రాపర్టీ.
4: నా ప్రాపర్టీ అంతా పిల్లలే, నా ప్రాపర్టీ.
5: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
4: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సర్టిఫికెట్ ఇస్తే అదే నాకు ఆనందం.
5: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
3: నిజంగా ఇటువంటి గురువు మనకు లభించడం మన జన్మ జన్మల పుణ్యఫలం. ప్రతి మనిషికి తల్లి తన ప్రేమను అనగా ప్రీతిని చూపిస్తుంది. తండ్రి కొంచెం కఠినంగా ప్రవర్తిస్తూ భీతిని చూపిస్తాడు. ఈ ప్రీతి భీతి రెండు పాజిటివ్ నెగిటివ్ వంటివి. ఎలాగైతే పాజిటివ్ నెగిటివ్ వలన విద్యుత్ ఉత్పత్తి అవుతుందో అదేవిధంగా ప్రీతి భీతి వలన మానవునికి నీతి లభిస్తుంది. ఈ నీతి వలన మానవుడు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. కానీ నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా పిల్లలకు దూరమవుతున్న కారణంగా ప్రీతి భీతి రెండూ చూపించవలసిన బాధ్యత గురువుపైన పడింది. కాబట్టి ఈ రోజుల్లో ఒక మంచి గురువు యొక్క అవసరం మనకు ఎంత ఉందో అర్థమవుతుంది. ఏకమప్యక్షరం ఏన పాఠితం గురునా స్వయం, పృథివ్యాం నాస్తి తద్రవ్యం యద్దత్వా అండ్రిని భవేత్. ఒక మంచి గురువు మనకు ఒక్క అక్షరం నేర్పించినా సరే ఆ గురువు యొక్క ఆ గురువుని తీర్చుకోవడానికి మనం ఈ భూమండలం మీద ఉన్న ఏ ద్రవ్యం సమర్పించినా సరిపోదు. తెలుగు భాషలో ఒక సామెత ఉంది, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. కాబట్టి ఒక మంచి గురువు యొక్క అవసరం మనకు ఎంతుందో అర్థమవుతూనే ఉంది.
6: అవును ప్రశాంత్, నువ్వు చెప్పిన దానితో పూర్తిగా అంగీకరిస్తాను. ఒక బిడ్డకు తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు. ఆ గురువు జ్ఞానబోధ చేసి బిడ్డను దైవం వైపునకు తీసుకెళ్తాడు. గురిచూపువాడు గురువు అని మన పెద్దలు ఊరికే అన్నారా? తల్లిదండ్రులు బిడ్డకు కేవలం లౌకిక విద్యను మాత్రమే నేర్పిస్తే ఒక నిజమైన గురువు బ్రతుకు తెరువును అనగా ఇహాన్ని, అదేవిధంగా పారలౌకిక జ్ఞానాన్ని కూడా బోధిస్తారు. అందుకే మన వేదాలు నగురోరధికం నగురోరధికం నగురోరధికం అధిగత తత్వం అని గురువుని స్తుతించాయి. ఆ విషయానికొస్తే మన స్వామి కూడా గొప్ప జీవిత సత్యాలను చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా బోధించారు. ఇక నా ఉద్దేశంలో మనందరం చాలా అదృష్టవంతులం. స్వామి లౌకిక విద్య అనే వెన్నముద్దను ఒక చేతిలో ముందుంచి మనందరినీ వారి వద్దకు ఆకర్షితులను చేసి ఆ తరువాత మరో చేతిలో ఉన్న ప్రేమదండంతో మనందరినీ తీర్చిదిద్దుతూ మనకి ఆత్మవిద్యను బోధిస్తున్నారు. ఈ విధంగా లౌకిక విద్య ఆత్మవిద్య రెండూ బోధిస్తూ వారి దారిలో నడిపిస్తున్నారు.
0: మా అందరికీ అర్థమయ్యే విధంలో స్వామిని ఉత్తమ గురువుగా వర్ణించా వివేక్. మరి గురువు యొక్క లక్షణాలేమిటి? ఒక గొప్ప గురువును మనం ఎలా గుర్తించేది? మన సోదరుడు వరుణ్ దీనిపై తన ఆలోచనలు మాట్లాడబోతున్నాడు.
7: నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం మనకు నానా చిత్ర ఘటోత్తర స్థిత మహాదీప ప్రభావాస్వరం నానం దశ్యతి చక్షరాది కర్ణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమను బాతే తత్సమం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని బోధిస్తాయి. దీనర్థం ఏమనగా, ఒక దీపంపై రంధ్రాలున్న కుండను బోర్లిస్తే అందులోంచి వెలుగు బయటికి ఎలా వెలువడుతుందో అదేవిధంగా ఒక గురువులో ఉన్న జ్ఞానం అతని ఇంద్రియాల ద్వారా వెలువడుతుంది. అప్పుడు అతను తేజోమయుడై వెలుగుతాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన స్వామి కూడా ఒక సద్గురు ఎలా ఉండాలో ఆచరించి చూపించారు. స్వామిలో కూడా ఆ వెలుగు ఉంది. ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఫ్రాంక్ బర్నాస్కే అనే శాస్త్రవేత్త కిర్లియన్ కెమెరా ద్వారా జీవుల్లో ఉన్న శక్తి తరంగాలను ఫోటో తీసి పరీక్షించేవాడు. అతను స్వామి గురించి విన్నారు. స్వామి పరీక్షించడానికై అతను బృందావనం వచ్చారు. అక్కడ అతను స్వామి శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే స్వామి శరీరం నుండి తెలుపు, గులాబీ, బంగారు, వెండి రంగుల కాంతి వెలువడుతుంది. అక్కడే కూర్చున్న భక్తులు స్వామి నుండి గులాబీ రంగు అనగా ప్రేమను తీసుకుంటున్నారు. అయినా స్వామిలోని ప్రేమ పొంగుతూనే ఉంది. స్వామి కళ్ళు వజ్రాల వలె మెరుస్తున్నవి. ఇదంతా చూసిన బర్నాస్కి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతని ఇటువంటిది ఇదివరకు చూడనే లేదు. అప్పుడు అతనికి స్వామి సాక్షాత్తు ప్రేమమూర్తి అని అర్థమైంది. ఒక గురువుకి కావాల్సింది ఆకలి దప్పికలు కాదు, కేవలం స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో సుఖదుఃఖే సమయకృత్వ లాభ లాభో జయ జయహో అన్నారు. ఇటువంటి లక్షణాలు కలిగిన గురువు మనకు దొరకడం ఈ కాలంలో చాలా అరుదు. ఎంతో మంది స్వామిని విమర్శిస్తున్నా స్వామి దానిని పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ అనుకున్నది చేసి సాధించారు. అది స్థితప్రజ్ఞత అంటే. స్వామి మనకు చెప్పే ప్రతి విషయం ముందు ఆచరించి చూపించారు. అందుకే నా జీవితమే నా సందేశం అని అన్నారు. మన సత్యసాయి అవతారం చాలా అరుదైన అవతారం అని మనం చెప్పుకోవచ్చు.
0: సత్యసాయి అవతారం అంత అరుదైన అవతారమైతే, మరి పూర్వయుగాల్లో ఈ సమస్య ఎదురైనప్పుడు భగవంతుడే అవతరించి ఆ సమస్యను పరిష్కరించాడంటారు కదా, ఈ విషయంపై ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? సరే తరుణ్, నువ్వు మాట్లాడు.
1: నువ్వు చెప్పింది నిజమే మహాదేవ్. ధర్మాన్ని స్థాపించడం కోసం, తన శిష్యులను సద్మార్గంలో నడిపించడం కోసం భగవంతుడు ఈ భూమిపై అవతరిస్తూనే ఉంటాడు. ఆదిశంకరుల వారు, శ్రీకృష్ణుడు మొదలైన వాళ్లంతా అటువంటి వారే. అందుకే వారిని జగద్గురువులు అంటారు. నా ఉద్దేశం ఏమిటంటే, వారందరూ కలగలిసిన ముగ్ధ మంగళ దివ్య స్వరూపం మన స్వామివారు. నిజానికి చెప్పాలంటే వారు చేసిన పనులన్నీ మన స్వామివారు చేశారు. మొదట శ్రీకృష్ణుడు. అసలు శ్రీకృష్ణుడు అర్జునికి యుద్ధరంగంలోనే ఎందుకు గీతబోధ చేయాలి? దీనికి సమాధానం చాలా సులువైనది. ఒక గురువు తన శిష్యుని అర్హతను పరీక్షించి ఆ అర్హతను పొందిన తర్వాతే మాత్రమే తనకి జ్ఞానబోధ చేస్తాడు. అప్పటిదాకా ఆ గురువు ఒక అర్హుడైన శిష్యుడి కోసం వెతుకుతూనే ఉంటారు. మన స్వామి కూడా చెప్తూ ఉంటారు, వెతుకుతున్నా నేను, వెతుకుతూనే ఉన్నానని. స్వామివారి క్రిందటి అవతారమైన షిరిడి సాయిలో స్వామికి శ్యామ అనే ఒక్క శిష్యుడైనా ఉన్నాడు. కానీ సత్యసాయి అవతారంలో స్వామివారికి ఒక్క శిష్యుడు కూడా లేరని స్వామివారు చెప్పారు. ఒక్కసారి ఆ శిష్యుడు దొరికిన తర్వాత ఆ గురువు తన పరిసరాలను కూడా చూడడు. వెంటనే తన జ్ఞాన ప్రవాహాన్ని మొదలు పెడతాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆ జ్ఞాన ప్రవాహమే మనకు 700 శ్లోకాలు గల భగవద్గీత రూపంలో ఉంది. అన్నట్లు మన స్వామి కూడా కృష్ణావతారమే కదా. శ్రీకృష్ణుడు అర్జునికి ఒక్కసారి మాత్రమే గీతాబోధ చేశాడు. కానీ మన స్వామి మనకు చేసిన గీతాబోధలు అనేకం. వీటన్నిటినీ సత్యసాయి స్పీక్స్ అనే పుస్తకంలో 40కి పైగా సంపుటాల్లో వెలువడ్డాయి. మనమందరం ఆ ప్రేమ ప్రవాహంలో తడిసి ముద్దైన వాళ్ళమే కదా.
2: భగవద్గీతలో సంజయుడు ఈ విధంగా చెప్తాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువ నీతిర్మతిర్ మమ. అనగా ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, అలాగే గాంధీవాన్ని ధరించి అర్జునుడు ఉంటారో అక్కడ విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. మనం ఇదే భావాన్ని మన స్వామి కూడా అన్వయించుకోవచ్చు. స్వామి సాక్షాత్తు శ్రీకృష్ణుడే కదా. అటువంటప్పుడు మనందరం కూడా అర్జునుడి వంటి వారమే. అర్జునుడికున్నది ధనుర్విద్య కౌశలమైతే, మన మనసులో ఉన్నది స్వామి యొక్క సందేశం. అర్జునుడి చేతిలో ఉన్నది గాంధీవమైతే, మన చేతుల్లో ఉన్నది స్వామి యొక్క కార్యం అనగా విశ్వశాంతి. అర్జునుడు ప్రతిక్షణం కృష్ణుణ్ణే ధ్యానిస్తూ ఉంటే, మనం మాత్రం ప్రతిక్షణం మన మనసులో ఆ స్వామి యొక్క చల్లని రూపాన్ని దర్శిస్తూ ఉంటాం. ఇవన్నీ కలగలిసినప్పుడు ప్రపంచమనే యుద్ధరంగంలో జరిగే జీవిత సంగ్రామంలో విజయం ఎప్పుడూ కూడా మనల్నే వరిస్తుంది. అదేవిధంగా మనం చెప్పుకోవాల్సిన మరొక గురువర్యులు జగద్గురువు శ్రీ ఆదిశంకరుల వారు. శంకర శంకర సాక్షాత్ అని మన పెద్దలు అన్నారు. శంకరాచార్యుల వారి జీవితం గురించి క్లుప్తంగా చూడాలంటే, అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్ర విదుహు, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరభ్యగాత్ అన్నారు. అనగా శంకరాచార్యుల వారు 8 వయసుకి 4 వేదాలను అభ్యసించారు. 12 వయసుకి అన్ని శాస్త్రాల్లో ఆరితేరారు. 16 వయసుకి అనేక భాష్యాలను రచించారు. 32 వయసుకి సిద్ధించారు. ఆ విధంగా మానవాళికి ఎన్నో అమూల్యమైన భాష్యాలను అందించిన మహనీయులు శంకరాచార్యుల వారు. మన స్వామి కూడా అదేవిధంగా ఎన్నో గొప్పవైన ఆధ్యాత్మిక సత్యాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా భాగవత వాహిని, రామకథా రసవాహిని, ఉపనిషత్ వాహిని మొదలైన 15 వాహినీ సంపుటాల్లో వెలువరించారు. ఇవన్నీ చదవడం వల్ల మనం ఎంతగానో లబ్ధి పొందొచ్చు.
0: చాలా చక్కగా చెప్పావు శర్మ. అటువంటి గురుపుంగములు జన్మించినందుకు ఈ భరతభూమి ఎంతో పుణ్యం చేసుకుంది. ఆ మహాత్ములను తలుచుకున్న మనందరికీ ఈ రోజు సార్థకమైంది. మరి మనం ఈ రోజున గురు పూర్ణిమ అని ఎందుకు జరుపుకుంటున్నాము? ఈ రోజుకి పౌరాణికంగా ఏమైనా విశిష్టత ఉందా? ఈ విషయం గురించి మన సోదరుడు మాట్లాడబోతున్నాడు. ప్రశాంత్,
3: పూర్ణిమ. పూర్ణిమ అనగానే మనకు గుర్తుకు వచ్చేది తెల్లని చంద్రుడు, చల్లని వెన్నెల. ఇలాంటి నిండు పుణ్యమ రోజున అంధకారం అనేదే ఉండదు. అలాగే జ్ఞానం ఎక్కడైతే ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ అజ్ఞానం అనేదే ఉండదు. అటువంటి జ్ఞానము ఆత్మతత్వం బోధపడిన తర్వాతే మనిషికి.
0: చక్కగా చెప్పావు శర్మ. అటువంటి గురుపుంగములు జన్మించినందుకు ఈ భరతభూమి ఎంతో పుణ్యం చేసుకుంది. ఆ మహాత్ములను తలుచుకున్న మనందరికీ ఈ రోజు సార్థకమైంది. మరి మనం

0: అక్కడ అజ్ఞానం అనేదే ఉండదు. అటువంటి జ్ఞానము ఆత్మతత్వం బోధపడిన తర్వాతే మనిషికి లభిస్తుంది. ఆ ఆత్మతత్వాన్ని బోధించడం ఒక్క గురువుకి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఈ ఆషాఢి పూర్ణిమ మనం మన గురువులందరికీ అంకితం చేస్తున్నాం. ఈరోజు గురు పూర్ణిమ అని పిలవడానికి చాలా కారణాలున్నాయి. సరిగ్గా ఇదే రోజున సత్యవతి పరాశరులకు కృష్ణద్వైపాయనుడు జన్మించాడు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇదే రోజున వ్యాస భగవానుడు తన శిష్యులందరికీ బ్రహ్మసూత్రాలను అందించే మహత్కార్యాన్ని మొదలుపెట్టాడు. సరిగ్గా ఇదే రోజున బుద్ధ భగవానుడు సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం అని తన శిష్యులకు బోధించాడు. అందుకే ఈనాడు గురువులకు అంత ప్రాధాన్యతనిచ్చారు. గురువు శిష్యునికి ఆత్మయే గురువు అని బోధిస్తాడు. ఆత్మయే గురువు అని తెలుసుకోవడం వల్ల మనిషికి ఆనందం జ్ఞానం లభిస్తాయి. కాబట్టి ఆత్మను గురువునుగా భావించే ప్రతి శిష్యునికి తన గురువు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. నేటి సమాజంలో ఒక సద్గురువు అనేవాడు ఎంత అవసరమో అదేవిధంగా గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించే ఒక మంచి శిష్యుడు కూడా అంతే అవసరం.
1: చాలా బాగా చెప్పావు సోదరా. ఇప్పుడు మన స్వామి గురువుల గురించి ఏమన్నారో మన సోదరుడు వరుణ్ మాట్లాడతాడు.
2: దేహభ్రాంతి లేని మోహమింతయులేని త్యాగనిరతులైన యోగివరులు గురువులు నాడు నేడు గురులట్టి వారలే సత్యమైన బాట సాయిమాట అని మన స్వామి అన్నారు. స్వామి చెప్పినట్లు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంబంధాల కన్నా గురు శిష్యుల సంబంధం చాలా గొప్పది. ఇలాంటి గొప్ప సంబంధం ఉంది కాబట్టి ఒకరి మనసులో ఒకరి స్థానం ఎప్పటికీ ఉంటుంది. గొప్ప గురు శిష్యుల గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా శంకరాచార్యుల వారి శిష్యులైన పద్మపాదుని గురించి చెప్పుకోవాలి. పద్మపాదుడు శంకరాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేసేవాడు. ఒకరోజు అతను నదీ తీరంలో గురుగారి బట్టలు ఆరేస్తూ ఉండగా నదీ ప్రవాహం పుంజుకుంది. అతను స్వామివారి బట్టలు ఎక్కడ కొట్టుకుపోతాయనే భయంతో నదిలోనికి పరుగు తీశాడు. అంతే, అతను వేసిన ప్రతి అడుగు కింద ఒక పద్మం వికసించింది. అలా అతని పేరు పద్మపాదుడని సార్థకమైంది. ఇది అతని గురుభక్తికి ప్రతీక. గురు సౌఖ్యమే తన సౌఖ్యమని యోచించే శిష్యులు ఎప్పటికీ గురువు యొక్క ప్రీతికి పాత్రులవుతారని మనం తెలుసుకోవచ్చు.
3: అంతేకాదు, స్వామి గురువు గురించి చెప్తూ ఒకసారి, గురువు అలారం టైంపీస్ లాంటి వాడు. అతను మన కర్తవ్యాల్ని ఎప్పుడూ మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు. కాని మనమే అజ్ఞానం అనే ముద్రనిద్రలో పడి ఆ అలారంని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాం అని చెప్పారు. స్వామి ఎంతో మంది జీవితాల్లో ఒక సద్గురువుగా వ్యవహరించి వారి జీవితాల్ని తీర్చిదిద్దారు. కనుక మనం కూడా మన కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూ స్వామిపైన భారం వేసి జీవితంలో ముందుకు సాగితే విజయం ఎప్పుడూ కూడా మనకి సిద్ధిస్తుంది అని మనం తెలుసుకోవాలి.
1: చాలా బాగా చెప్పావు శర్మ. స్వామి తనదైన శైలిలో గొప్ప గొప్ప సత్యాలను సులువుగా చెప్పారు. ఇప్పుడు నాకు బృందావనం జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత విద్యార్థులతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ ఫోటోలు తీయడంలో భాగంగా స్వామి ఒక చోట నిలబడ్డారు. విద్యార్థులు వచ్చి ఫోటోకి దిగి మరలా వెళ్ళిపోతున్నారు. అది గమనించిన స్వామి కార్యక్రమం అయిన తర్వాత వారితో, చూశారా, ఈ జగత్తంతా వచ్చిపోయేదే, కేవలం పరమాత్మయే శాశ్వతం అని చెప్పారు. అసలు అంత ప్రాపంచిక విషయంలో సైతం ఆధ్యాత్మికత బోధించడం ఒక్క జగద్గురువుకే సాధ్యం. అటువంటి జగద్గురువు మన స్వామి. కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సాధన చేయాలి. అటువంటి సాధన కేవలం గురుకృపతో మాత్రమే లభిస్తుంది. ఆ గురుకృపను ఆశిస్తూ ఇప్పుడు మేము చర్చించుకున్న విషయాలన్నీ సంగ్రహించి ఒక గీతాన్ని ఆలపించబోతున్నాము.

0: ఈ సువర్ణ అవకాశం అందించిన స్వామికి, దానికి సహకరించిన రేడియో సాయి తెలుగు విభాగం నిర్వాహకులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించిన వ్యక్తులకు, మాకు తెలుగు నేర్పిన గురువర్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కార్యక్రమాన్ని విని మీరంతా ఆనందించారని ఆశిస్తూ మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరాం.
1: సాయియే గురుబ్రహ్మ పరబ్రహ్మ. బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అందించిన కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు మహదేవ్, తరుణ్, వరుణ్, ప్రశాంత్, ఈఎంఎస్ శర్మ, సాయి వివేక్.

0: బాలలకు చిన్నతనం నుంచే నైతిక ఆధ్యాత్మిక విషయాల్లో అవగాహన ఉండాలని స్వామి మనకి బాల వికాసని ప్రసాదించారు. ఈ బాలలపై బాల వికాస్ ప్రభావం గురించి చిత్తూరు జిల్లా బాల వికాస్ గురువులు విద్యార్థులు మనకిప్పుడు బాలలపై బాల వికాస్ ప్రభావం అనే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమ పరివేక్షణ శ్రీ వైవీవి శివరామకృష్ణ. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీమతి భారతీ కుమార్, శ్రీమతి సుజనా హరిప్రసాద్, చిరంజీవి రేవంత్, చిరంజీవి శిరీష్, చిరంజీవి హరీష్. ఇప్పుడు వినండి బాలలపై బాల వికాస్ ప్రభావం.
1: సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడేమో నా పూజ అయిపోతుంది. వీళ్ళు ఏది ఒరే హరీషు, శిరీషు ఏం చేస్తున్నారా? తొందరగా రండి.
2: అబ్బాబ్బా వస్తున్నారు మావయ్య. గంట నుండి లేపితే ఇదిగో ఇందాకే నిద్ర లేచారు. స్నానాలు అయ్యాయి, వస్తారు.
1: అలా విసుక్కోకమ్మా, ఈరోజు ఏదో ఆదివారం కదా, ఏవో రెండు శ్లోకాలు నేర్పిద్దామనుకున్నా పిల్లలకి.
2: మీ శ్లోకాలు అటుంచండి, ఖచ్చితంగా ఇవాళ కుంభవృష్టే.
1: ఎందుకమ్మా?
2: ఏముంది, రోజూలాగా వాళ్ల నాన్న నైట్ డ్యూటీ ముగించుకొచ్చి బక్కెట్టు నీళ్లతో లేపకుండానే లేచేశారు. ఇప్పుడు ఏం వెలగబెడతారో ఏంటో.
1: పిల్లలన్నాక అంతేలేమ్మా.
2: అయ్యిందా? తల బాగా తుడుచుకున్నారా? వెళ్ళండి, మీ తాతయ్య పిలుస్తున్నారు.
3: అబ్బా, పొద్దున్నే మొదలైంది గోళ. సండే కూడా వదిలేటట్లు లేరురా శిరీష్.
4: అవునరా, తాతయ్యకి ఇంకేం పనిలేదు, ఎప్పుడు పద్యాలు పూజలు అంటుంటాడు.
2: నేనా?
3: అవును నువ్వే. అయినా మేపుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలి కదా, కదరా శిరీషు.
4: అవునరా హరీష్. అంతేకాదు, క్రికెట్ తరువాత వరుసగా ఒక థ్రిల్లర్ సినిమా, ఒక హారర్ సినిమా, ఒక ఫైటింగ్ సినిమా చూడాలి. ఖచ్చితంగా డిన్నర్ తరువాత వీడియో గేమ్స్ ఆడుకునే పడుకోవాలి రాయ్.
3: ఇంకెట్లా మాట్లాడేది? నాయనేమో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే యూనిఫామ్ మార్చుకోమని, అన్నం తినే ముందు దేవుణ్ణి ప్రార్థించమని, స్కూలు బెల్టు టై ఒకే చోట పెట్టుకోమని, నీరు కరెంటు ఇష్టం వచ్చినట్లు వాడొద్దని, మళ్లీ తల్లారగట్లే లేచి యోగాలు ప్రాణాయామాలు చేయమని, ఇలా రోజంతా సుత్తులతో ఒకటే సుత్తి కొడుతుంది. నువ్వు మాత్రం ఎంతసేపు చదువు చదువు అంటూ పీక్కు తినేస్తుంటావు.
2: నేనా?
3: అవును నువ్వే. అయినా మేప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలి కదరా శిరీషు.
4: అవునరా హరీష్. అంతేకాదు, క్రికెట్ తరువాత వరుసగా ఒక థ్రిల్లర్ సినిమా, ఒక హారర్ సినిమా, ఒక ఫైటింగ్ సినిమా చూడాలి. ఖచ్చితంగా డిన్నర్ తరువాత వీడియో గేమ్స్ ఆడుకునే పడుకోవాలి.
3: మమ్మీ ఆకలిగా ఉంది, తొందరగా మసాలా నూడిల్స్ చేసి పెట్టవా?
2: పెడతా. పెడతారా? వాతలు పెడతా. ఈరోజు ఉప్మా చేశాను, తిని తీరాల్సిందే.
1: అయ్యో మళ్ళీ ఉప్మానేనా? అసలు నీకు పొంగలి ఉప్మా తప్ప ఇంకేమీ చేత కదా.
3: ఖాళీ దొరికితే ఆ వంట ఈ వంట అంటూ ఎప్పుడూ టీవీలో వంటల కార్యక్రమాలే చూస్తూ ఉంటావు కదా.
4: ఒరే శిరీషు, ఒక పని చేద్దామా? మనం కిరణ్ వాళ్ళకి వెళ్దాం, వాళ్ళ మమ్మీ ఖచ్చితంగా బ్రెడ్ శాండ్విచ్చో కట్లెట్టో చేస్తుంటుంది, మనకు పెడుతుంది.
1: పెట్టకపోతే
4: ఏముందిరా, మన దగ్గర 50 రూపాయలున్నాయి, జాలీగా ఏ పానీపూరియో లేక గోబీ ఫ్రైడ్ రైస్ కొనుక్కొని తిందాం.
3: సూపర్ ఐడియారా, పద పద.
2: అస్సలు వీళ్ళు పిల్లలేనా? వీళ్లను భరించగలమా? ఎంతెంత డబ్బు పోసి చదివిస్తున్నాము, ఇంతింత తెలివితేటలుండి ఎప్పుడు బాగుపడతారో ఏంటో. దేవుడా
5: సాయిరాం,
2: దిక్కు
5: సాయిరాం.
2: ఎవరు
5: సాయిరాం?
2: ఎవరు మీరు?
5: సాయిరాం అండి, మేము భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల నుండి వచ్చామమ్మా.
2: ఆహా, ఏం కావాలి మీకు?
5: మీ ఇంట్లో 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు గనక ఉన్నట్లయితే మా బాల వికాస్ తరగతుల్లో కథలు ఆటలు పాటల ద్వారా నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే మంచి విషయాలపై చక్కటి అవగాహన కలిగిస్తాము.
2: నిజంగా మీ దగ్గరకు పంపిస్తే మా పిల్లల్లో మార్పు వస్తుందంటారా?
5: తప్పకుండా వస్తుంది, మీరే చూస్తారు కదా.
2: మరి ఫీజెంతండి?
5: ఫీజా? మీ పిల్లలకు భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యడమే మా ఫీజు.
2: ఈరోజు పిల్లలు నా మాట వినేటట్లు లేరు. మా వారితో కూడా ఒక్క మాట చెప్పి వచ్చే ఆదివారం నుండి తప్పనిసరిగా పంపిస్తానండి.
5: సరే, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరామ్.
2: అమ్మయ్యా, నిజంగానే భగవంతుడున్నాడు, నా మొర వింటున్నాడు.
3: తాతయ్య, అలా దిగాలుగా ఉన్నారేమిటి?
6: ఏం లేదురా, నేను కాళ్ళు చేతులు బాగుండగా రోజూ గుడికి వెళ్లేవాడిని. ఇప్పుడా శరీరం సహకరించడమే లేదు. ఏమిటో ఈ ప్రారంభం?
3: తాతయ్య, మన దేహమే దేవాలయం. ఆ సాయినారాయణ్ణి మన హృదయ కమలంలో చూసుకుంటూ నామస్మరణ చేస్తే చాలు. ఇబ్బంది పడుతూ ఏ గుడికి వెళ్ళనవసరం లేదు.
6: ఒరే హరీషు, నువ్వేనట్టా ఇంతింత పెద్ద మాటలే, ఎక్కడనే చాలు.

అని మన బాబా చెప్పారు. ఇలాంటి చక్కటి పద్యాలన్నీ వారి సందేశాలుగా మేము వెళుతున్న బాల వికాస్ తరగతుల్లో చెప్పారు. అవును తాతయ్య, అవి ఎంత బాగుంటాయో తెలుసా? అలాగే భజనలు కూడా నేర్పిస్తారు.

0: చాలా బాగుంది.
1: మామయ్య బాల వికాస్ తరగతులకు వెళ్లినప్పటి నుంచి వీళ్లలో మంచి మార్పు వచ్చింది.
0: ఆ బాబావారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నాయన.
2: సాయిరామ్.
1: ఎవరు మీరు? మీరా? బాగున్నారా సాయిరామ్? రండి రండి.
2: నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా?
1: బాగున్నామండి. హరీష్, శిరీష్ ఇలా రండి. ఇదిగో మిమ్మల్ని బాల వికాస్ కు పరిచయం చేయమన్నది వీరే, గాయత్రి మేడం గారు. సాయిరామ్ చెప్పండి.
3: సాయిరామ్ మేడం ఇలా కూర్చోండి.
2: సాయిరామ్, అయితే మీరు బాల వికాస్ తరగతులకి వెళ్తున్నారా?
3: వెళ్తున్నామండి.
1: మీరు చెప్పి వెళ్లిన తరువాతి ఆదివారం నుంచే క్రమం తప్పకుండా వెళ్తున్నారండి.
2: చాలా సంతోషం. అయితే మీ ఇద్దరిని కొన్ని ప్రశ్నలు అడగనా? సిద్ధంగా ఉన్నారా?
3: ఓ అడగండి మేడం.
2: సరే శిరీష్, ముందర నువ్వు చెప్పు, సిఓడి గురించి నీకేం తెలుసు?
4: సీలింగ్ ఆన్ డిజైర్స్ ను సిఓడి అంటారు. కోరికల పైన అదుపు మేడం.
2: అదెలా?
4: సినిమాలు, షికార్లు, కంప్యూటర్లలో ఆటలు, బజార్లో కనిపించే తినుబండారాలు మొదలైన వాటిపై విలువైన మన ధనాన్ని, శక్తిని, సమయాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి పనులకు వినియోగించడమే మేడం.
2: అంటే?
4: ఏం లేదు మేడం, ధనాన్ని వృధా చేయకుండా అవసరమైన సందర్భంలో తగిన రీతిలో అనువైన వారి కోసం వినియోగించడం వల్ల వారితో సత్సంబంధాలు పెంచుకుని సత్కార్యములు చేయవచ్చని చెప్పారు మేడం.
2: భలే.
4: అలాగే స్వధర్మాచరణలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నతమైన ఆలోచనలతో సమబుద్ధితో వికాసవంతమైన లోకోపకార విషయాలపై శక్తిని కేంద్రీకరించాలని చెప్పారు.
5: అదే సమస్త లోకాహ సుఖినో భవంతు అనే బాబావారి సందేశానికి అర్థమట. అంతేకాకుండా కాలమును వ్యర్థము చేసిన జీవితమే వ్యర్థమగును అన్న బాబావారి వాక్కును తూచా తప్పకుండా అనుసరిస్తూ భూత భవిష్యత్ కాలాలపై చింతన లేకుండా వర్తమానంలో చైతన్యంగా ఉండటమే సమయాన్ని సద్వినియోగపరచుకోవడమట.
4: అలా ఉండగలిగిన వారే మిక్కిలి ఐశ్వర్యవంతులట మేడం.
2: అద్భుతం. అంటే ఒట్టుతో ఉన్న ధాన్యం, కోరికలతో కూడిన జీవితం పునర్జన్మకు కారణం. అదే పొట్టు తీసేసిన ధాన్యం,
4: కోరికలు లేని జీవితం, పునర్జన్మ లేకపోవడం.
2: ఆహా, మీతో మాట్లాడుతుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇంకా
4: కోరికలు అదుపు చేసుకోవడానికి సులువైన మరో సాధనా మార్గం మన బాబావారు చెప్పారు మేడం.
2: ఏంటది?
4: వాచ్.
2: అంటే గడియారమా?
4: కాదు మేడం, వాచ్ అంటే వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్.
2: అలాగా?
4: మనం మాట్లాడే మాటలని, చేసే చేతలను, ఆలోచన విధానాన్ని, శీలం యొక్క నిబద్ధతను, అలాగే హృదయ స్పందనను వర్తమానంలో గమనించడమే వాచ్ యొక్క అంతరార్థమట మేడం. అంతేకాదు మేడం, ధనము కొరవడినా కలుగు నష్టమేమీ లేదు, ఆరోగ్యము తరిగినా వెలితి కొంచెము, శీలము కోల్పోయినా సర్వము శూన్యమేనట.
2: మరి దీనికి మార్గమో?
4: మంచిని చూడు, మంచిని విను, మంచినే ఆచరించు. ఇదే భగవంతుని చేరే సులువైన సన్మార్గమని స్వామి చెప్పారట. మరో మాటలో చెప్పాలంటే విద్య యొక్క లక్ష్యం సత్శీలత. హిరణ్యకశిపుడు, రావణాసురుడు లక్ష్యములేని విద్యను నేర్చి గొప్పవారయ్యారే కాని సత్శీలత కలిగిన వారుగా మంచి పేరు తెచ్చుకోలేకపోయారు, రాక్షసులుగా మిగిలిపోయారు.
5: అవును మేడం, సత్శీలతకు దైవప్రీతి, పాపభీతి, సంగనీతి పెట్టిన కోటలైతే సత్య ధర్మ శాంతి ప్రేమలు బలమైన పునాదులట.
2: శభాష్ పిల్లలు, నీతి నియమాలు గ్రంథాలు నిలిచిపోయి హృదయమంతయు మాలిన్య వదనమయ్యే చేతలంతయు స్వార్థంబు చేతలయ్యే ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. కాబట్టి మీరు నైతిక ఆధ్యాత్మిక విలువలను పాటిస్తూ మార్క్స్ కన్నా రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
3: అలాగే మేడం.
2: సరే, భగవన్ నామస్మరణ గురించి ఏం తెలుసుకున్నారు?
4: ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే సాధనే భగవన్ నామస్మరణ కదా శిరీష్.
5: అవును హరీష్, నిరంతర భగవన్ నామస్మరణతో మన పనులు మనమే చేసుకోవాలని, ఎవ్వరినీ కష్టపెట్టకుండా వీలైనంత వరకు తోటివారికి సహాయపడాలని స్వామి చెప్పారు.
2: మానవ సేవే మాధవ సేవ కదా మరి?
4: అవును మేడం. ఆ శిరీష్, మనకు భగవన్ నామస్మరణ గురించి చెప్పిన కథ గుర్తుందా?
0: ఏ కథన్నయ్యా?
4: అదేరా, త్రేతాయుగంలో విభీషణుని వద్దకు హనుమంతుడు వెళ్లాడు కదా, ఆ కథ.
0: ఆ, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. మనం డ్రామాగా కూడా చేశాం కదా, నేను చెప్తానన్నయ్యా.
2: సరే, తమ్ముణ్ణి చెప్పని.
4: సరే మేడం. అయితే శిరీష్, నువ్వే హనుమంతుడివి.
0: సరే
4: మేడం. ఒకసారి త్రేతాయుగంలో సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు లంకాపురికి చేరాడు. చేరిన వెంటనే

హగలు రాత్రి తేడా లేకుండా ఎటు చూసినా దీపకాంతులు శోభాయమానంగా విరాజిల్లుతున్న ఈ లంకా నగరంలో కర్కసమైన నిశాచరుల నడుమ ధైర్యంగా నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి నామాన్ని జపించగలుగుతున్నది ఎవరై ఉంటారు? అది నా తల్లి సీతమ్మ గుంతలా లేదు. ఆహా, ఎవరి మహానుభావుడు! ఆ ముఖంలో బ్రహ్మతేజస్సు ఎలా ఉట్టిపడుతోందో! అతడి ధ్యానాన్ని అంతరాయం కలిగించినా పర్వాలేదు, తన గురించి తెలుసుకోకుండా నా మనసు ఉండలేకపోతోంది.

0: సూర్య వంశోద్భవుడు, రఘుకుల తిలకుడు, దశరథ నందనుడు, సౌమిత్రి అగ్రజుడు, సీతాపతి అయిన నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి బంటును, వాయుపుత్రుడను, అంజనీసుతుడను, ఆదిత్య భగవానుని శిష్యుడను, హనుమంతుడను, తమరు దురదృష్టవశాత్ రావణుని అనుజుడను. మరి నా స్వామి నామస్మరణ మీ నోట ఎలా? మీకే కాదు హనుమా, నాకు కూడా ఆ సకల గుణాభిరాముడే ఆరాధ్య దైవం. భౌతికంగా నేనిక్కడే ఉన్నా నా మనసు మాత్రం ఆ లోకాభిరాముని శ్రీపాదాల చెంతనే. ఎప్పుడెప్పుడు ఆ ధర్మనిరతుని దివ్యమంగళ రూపాన్ని కనులారా చూస్తానా? ఇంకెప్పుడు ఆ బ్రహ్మ కడిగిన పాదాలను సుగంధ ద్రవ్యాలతో స్పృశించి తరిస్తానా? అసలెప్పుడు ఆ జగదానంద కారకుని ప్రియ సంభాషణలు తనివి తీరా వింటానా అని వేయి కన్నులతో క్షణక్షణం నిరీక్షిస్తున్నా. నాకా భాగ్యమున్నదా హనుమా?
1: నామస్మరణతో ఆగకుండా తక్షణమే రామకార్యంలోకి ఉద్యుక్తులవ్వండి. ఆ దేవదేవుని జగదభిరాముడు సేవలో ఉన్న తనువులన్నిటికీ తప్పక దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం ఉంటుంది.
0: ధన్యుడను.
2: జయ శ్రీరామ్.
3: చాలా బాగుంది. అన్ని విషయాలపై మీకు సమగ్ర అవగాహన ఉంది కాబట్టి రాబోయే అంతర్జాతీయ బాల వికాస్ దినోత్సవం నాడు ఈ కథకు చక్కటి నాటక రూపం ఇవ్వండి, అందరికీ చూసే భాగ్యం కల్పించండి.
2: తప్పకుండా మేడం.
3: మరి చివరగా తల్లిదండ్రుల గురించి మీరేం తెలుసుకున్నారు?

0: యొక్క ప్రేమను పొందిన వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని స్వామి చెప్పారు.
1: తల్లిదండ్రులంటే మనలోని బ్లడ్, మనకై దుడ్డు, ఫుడ్డు. అందుకే వారి రుణం దైవ రుణం, తీర్చుకోలేటువంటివని స్వామి చెప్పారట మేడం.
2: అవును, అవి దివ్యమైన పలుకులు. అమ్మా, ఏమైంది? కన్నీళ్లు కాదు కదా?
3: వీళ్ళు నా పిల్లలేనా? ఇవి వాళ్ల మాటలేనా?
2: అవును, ముమ్మాటికి వాళ్ళు నీ పిల్లలే, అవన్నీ వారి మాటలే, ముచ్చాల మూటలే. ఇవి ఖచ్చితంగా ఆనంద బాష్పాలే.
3: ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో, మా మొర విని ఆ భగవానుడు మీ ద్వారా మా ఇంట బాల వికాస్ దీపాన్ని వెలిగించాడమ్మా. నేను కూడా ఇందులో శిక్షణ పొంది చక్కటి బాల వికాస్ గురువుగా నిరంతర స్వామి సేవ చేసుకుంటాను.
2: ఇదేనమ్మా మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అందరి నుండి కోరుకునేది. ఈ ఆనంద సమయంలో మన స్వామిని మరొక్కమారు స్మరిద్దామా?

0: శ్రోతలు విన్నారు కదా, ప్రతి తల్లి తండ్రి ఏ విధంగా తమ పిల్లలకి వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్ వేయిస్తున్నారో అదే విధంగా వారి జీవితంలో నైతికంగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి బాల వికాస్ అనే వ్యాక్సిన్ తప్పక వేయించాలి. మరి వేయిస్తారు కదూ. జై సాయిరా. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి అనంతకోటి ప్రణామములు తెలియజేసుకుంటూ సాయిరా.
1: చిత్తూరు జిల్లా బాల వికాస్ గురువులు బాలలు సమర్పించిన బాలలపై బాల వికాస్ ప్రభావం కార్యక్రమాన్ని విన్నారు. చిరంజీవులు రేవంత్, హరీష్, శిరీష్, శ్రీమతులు దేవసేన, భారతి, సుజన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ రచన పర్యవేక్షణ శ్రీ శివరామకృష్ణ.

0: ఇప్పుడు భగవాన్ బాబావారు 1985 సంవత్సరం నవంబర్ 21 తేదీన భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.
1: అరయవలయు లోకమందు.

0: కేవలం రెండు రెక్కలు మనకు పచ్చమవిహరించు పచ్చి ఓలే ఆ విధంగా మార్గముననుసరించి చేరవలయును గమ్యంబు శీఘ్రగతిని చేరవలయును గమ్యంబు శీఘ్రగతిని ప్రేమ రెక్కలు రెండు మనకు ప్రేమ సేవలు రెండు రెక్కలును మనకు. దివ్యాత్మ స్వరూపులారా, మానవుని ఉత్తేజపరచున్నది, ఉన్నత స్థాయికి కొనుక్కున్నది నిష్కామ సేవయే. మానవుని మనోబుద్ధులకు కావలసినంత శక్తి సామర్థ్యములను అందించి మానవత్వాన్ని మేల్కొల్పునది నిష్కామ సేవయే. అభ్యుదయమునకు కేవలము కర్మశీలత మాత్రమే చాలదు. ప్రేమ, దయ, నీతి, నిజాయితీ, సానుభూతి, క్షమలు అత్యవసరమైనటువంటివి. ఇట్టి ఉత్తమ గుణములు లేక మానవులు నిష్కామించి కర్మ ఆచరించుటకు సాధ్యము కాదు. మానవులు నిత్యము అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, సాధించేటువంటి రాగద్వేషములు, చవిచూచేటువంటి యొక్క భయవాసములకు మనోవికారములే మూల కారణము. ఇది నాది అది నీది అనేటువంటి ద్వైతభావమే ఈ వికారములకు మూల కారణము. లోకం ఏమైనా అయిపోని నేను మాత్రం క్షేమంగా ఉండాలి అనేటువంటి స్వార్థభావమే ఈ ద్వైతములకు మూల కారణము. స్వార్థభావముల యొక్క ఫలితమే రాగద్వేషములకు మూల కారణము. కేవలం దేహమే నేను, నా కుటుంబము, నా సంపద, నా యొక్క స్థితియే నాకు ప్రధానమని భావించేటువంటి మానవుడు కేవలము ఒక స్వార్థపరుడైన జీవితము. అట్టి మానవులకు సత్యమే అసత్యము, అసత్యమే సత్యముగా పరిణమిస్తుండాలి. అట్టి కరుడు కట్టుకున్నటువంటి మానవుని హృదయమునందు ఉన్న మాలిన్యము దూరం చేయవలనున్న సేవనే ప్రధానమైన మార్గము. నిష్కామ సేవ నిమిత్తమై ఏర్పడినదే మానవుని యొక్క జన్మం కాని స్వార్థములకు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము. ఈ సేవలు కేవలము పేరు ప్రతిష్ఠల కోసం సేవ చేయరాదు. ప్రపంచంలో తన యొక్క అహంకారమును ప్రకటితము గావించే నిమిత్తమై సేవలు చేయరాదు, లేక సేవల ద్వారా తన యొక్క స్వార్థమును సుప్రయోజనమును నెరవేర్చుకునే నిమిత్తము సేవలు చేయరాదు. ఈ విధమైనటువంటి సేవలు అనిపించుకోవు. స్వార్థ సుప్రయోజనములకై ఆచరించేటువంటి యొక్క ప్రక్రియని భావించవచ్చు. సేవ ఎందున్నటువంటి యొక్క పవిత్రత, సేవ ఎందున్నటువంటి దివ్యత్వమును మానవుడు గుర్తించుకోనలేక సేవలలో పాల్గొనటకు వెనుకంజ వేస్తున్నాడు. కనుక సేవాభావం అనేటువంటిది కేవలము సేవలు ఏదో దేశమును ఉద్ధరించడానికి సేవలు చేస్తున్నామని భావించటం చాలా పొరపాటు. దేశమును ఉద్ధరించటకై నీవు సేవ చేయని అవసరం లేదు. ఈ సేవలన్నీ కూడా నువ్వు నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికే సేవ చేస్తున్నావని భావించాలి. తన సేవా ఫలితము, తన సేవా యొక్క దివ్యత్వము తాను గుర్తించుకోలేక కేవలము ఇతరులకు సేవ చేస్తున్నారనే అహంకార భావం చేతను, స్వార్థపరమైన దృష్టి చేతను సేవలలో పాల్గొంటున్నాడు మానవుడు. సద్గుణములు త్యాగంబు సత్యనిష్ట లేని మనుజుడు ప్రాణము లేనివాడే. సేవ చేయని జీవితము చీకటింటి జీవితముగా భావించాలి. మన జీవితము సమాజం నుండి ఏర్పడినది. నీ కీలక ప్రతిష్టలు కాని, ఈ సుఖ సంతోషములు కాని, భోగ భాగ్యములు కాని ఈ సమాజం నుండి మనం అందుకోగలుగుతున్నాము. సర్వ సమస్యలను తీర్చేటువంటి ఈ సమాజమునకు, సర్వ సుఖములను అందించేటువంటి ఈ సమాజమునకు, మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఈ సమాజమునకు మనం సేవలు చేయకుండా ఇంకెవరికి చేయాలి? ఇన్ని విధములుగా మనకు పరిశోధనలు చేయించి పరిశీలన ద్వారా పరమతత్వాన్ని మనం బోధించినటువంటి ఈ ప్రకృతికి మనకు సేవలు చేయకుండా ఇంకెవరికి చేయాలి? మన చేతులు మాల ఒకటి క్రిందికి పట్టే దాన్ని ఎవరైనా ఎత్తించినప్పుడు థ్యాంక్స్ అని వాళ్లకు మన యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాము. కానీ ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి మానవత్వానికి ఇన్ని అనుకూలములు, ఇన్ని సరైన సౌకర్యములు చేకూర్చి అందించేటువంటి యొక్క ప్రకృతి సమాజమునకు మనం ఇంత మాత్రమేనా థ్యాంక్స్ చెప్పనక్కరలేదా? ఇట్టి కృతజ్ఞత లేనటువంటి మన జీవితము కేవలం క్రూర మృగముల కంటే హీనమని మనం తలంచాలి. కేవలము సేవ అనేటువంటిది మానవుని ప్రధానమైన కర్తవ్యం, మన జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇంటి లక్ష్యాన్ని మనం విస్మరించి అలక్ష్యాన్ని మనం విశ్వసించి జీవితం వ్యర్థం గావించుకుంటున్నాము. సేవకు కావలసినటువంటి ధనము ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. మనం ఈనాడు నింపుకోవలసినటువంటి ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి. ప్రకృతి యొక్క చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు. అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది. ఏ పవిత్రమైన భావము సర్వ జంతువుల యొక్క సామాన్యం నుండి వేరు చేసి దివ్య మానవునిగా నిరూపించినదో అట్టి మానవత్వాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము. కానీ ఈనాడు ఆకృతంగా కేవలం మానవుని యొక్క ఆకారంగా నిరూపిస్తున్నది కాని మానవత్వం అనేటువంటి ఆ మనిషి ఎందుకు ఏమాత్రము కనిపించడం లేదు. మనము సమాజంలో లోతుగా దిగి విచారించినప్పుడు ఈనాడు అవసరమైనటువంటిది కేవలము ధనము ధనము అధికారము లౌకిక భోగ భాగ్యములు ఇవి తప్ప ఇంకా అన్యమైనటువంటి విచారములు ఏమాత్రం కూడా మానవులు సరపడం లేదు. ధనమే మానవుని ఉద్ధరించుతున్నది అనేటువంటి యొక్క భావము ఈ యొక్క ప్రజల లోపల అమితంగా పెరిగిపోయినది. అది ఏ మానవత్వం నిర్మూలనకు మూల కారణం. ఈ ధనము మనం పోషించటం లేదు, ఈ ధనమే మనల్ని రక్షించటం లేదు. ధనము అవసరమే కానీ మితమైనటువంటి ధనముతోనే హితమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈనాడు సేవలు ఎందుకని మరి ఏ విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందుకని ఆడంబరము అహంకారము ఉన్నత స్థాయిని ఎందుకున్నది. ఆడంబరము ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అర్థం కాదు. ఇది ఆత్మతత్వం అర్థం కాకుండా మానవత్వాన్ని వికసింప చేయలేడు. మానవత్వం వికసింప చేసుకోకుండా అతను మానవుడే కాదు. ఆకార మానవుడని చెప్పవచ్చును కానీ ఆత్మ సమ్మితమైన మానవుడు కాదనేటువంటి ఉద్దేశము ప్రపంచమునకు ప్రకటితమవుతుంది. కనుక సేవల యందు ప్రధానమైనటువంటిది త్యాగము. ఈ త్యాగ భావం అనేటువంటిది కేవలము అహంకారం మొట్టమొదటి త్యాగం చేయాలి. భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికి ఊట కాదు. మన పవిత్రమైన భారతీయ సంస్కృతి అందున్నటువంటి ప్రధానమైనటువంటి శక్తులను సరైన అర్థం చేత ప్రజలకు ప్రబోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధమైనటువంటి యొక్క సమాజం పెడమార్గం పడుతున్నది. ఎవరికో మనం సేవ చేస్తున్నామనేటువంటి భావము చాలా పొరపాటు. ఆ రూపంలో ఉండేటువంటి పరమాత్మకి నేను సేవ చేస్తున్నానటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైన భావం కలగాలి. ప్రతి వ్యక్తి ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. పరుల దూషణ చేయ పాప ఫలం మగ్గు విడువదన్నటికి నీ విశ్వమందు. పరుడు పరుడు కాదు పరమాత్ముడు గురయ్యా. కనుక ఎవరిని కూడా మనము బాధించరాదు, ఎవరిని మనము దూషించరాదు. అది కేవలం నీ యొక్క దుర్గుణముల యొక్క స్వభావమే. తనయందు అణిగిమణి ఉండినటువంటి దుర్గుణము తాను ప్రకటించుకునేటువంటి యొక్క అవివేకమే. ఎవరి దోషములలో నీవు ఒక్క వేలుతో నీవు చూపుదుపో, నీ ఎందున్నటువంటి 10 దోషములు ఇతరులు చూపడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇతరులు దూషించలేడు. తనను తాను గొప్పగా చెప్పుకోవటము ఇతరులను చిన్నగా చూడటమనేటువంటి ఇది తుచ్చుని యొక్క స్వభావమే. ఇలాంటి దుర్గుణాలు ఇలాంటి దుర్భావములు మానవుడి నుండి దూరమైనప్పుడే వాడి మానవుడు అని చెప్పడానికి సాధ్యమవుతుంది. కనుక ప్రతి వ్యక్తి ఎందుకు మనం భగవత్ దర్శనం చేయాలి. అప్పుడే నిజమైన సేవ ఎందు ఒక విధమైన ఫలితం మనము లభిస్తుంది. అలా నిమిత్తమై మనం సేవలు చేయక ప్రాప్తి అనేటువంటి యొక్క భావంతో మనం సేవలు చేయాలి. ఇలాంటి పవిత్ర భావంతో నిర్మల నిశ్చల నిస్వార్థమైన యొక్క మార్గంలో మనం ప్రవేశించినప్పుడే ఇది సేవలు అనిపించుకుంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ సేవలు కేవలము మీ యొక్క పవిత్రతను ఆశించి ఉన్నత స్థాయిని కోరి మీ భక్తి ప్రపత్తుల చేత దీనిని నియమించుకోవటమే కాని ఈ సేవలకు కాని స్వామికి కాని ఎట్టి సంబంధము లేదు. కర్మల చేత మీ యొక్క మాలిన్యం కడిగి వేయవచ్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం చేత చిత్తశుద్ధియే కర్మ, ఈ చిత్తశుద్ధి నిమిత్తమే కర్మలు ఆచరించమని మాత్రమే స్వామి యొక్క ప్రబోధ. ఏ కర్మలు ఉత్తమమైన కర్మలు ఆచరించినప్పటికీ అది కేవలము నీ యొక్క మాలిన్యమును నీవు దూరం చేసుకోవటమే. కర్మల ద్వారా కేవలము ముక్తి కలుగుతుందని కాని జన్మ సార్థకమవుతుందని కాని భావించడం చాలా పొరపాటు. చిత్తశుద్ధి లేక జన్మ సార్థకం ఏ రీతిగా లభించగలదు. కానీ చిత్తశుద్ధి నిమిత్తమే ఈ కర్మలు ఆచరిస్తున్నామనేటువంటి యొక్క భావము మీరు హృదయంలో అభివృద్ధి చేసుకోవాలి. ఈనాటి కర్మల యొక్క స్వభావము జన్మను సార్థకం గావించుకునేటువంటి నిమిత్తము అనేటువంటి భావం కూడా మీలో దూరం చేసుకోవాలి. ఇలాంటి పవిత్ర నిష్కామ కర్మ నిమిత్తమే నా జన్మ ఏర్పడింది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. జన్మ నుండి కర్మ, కర్మ నుండి ధర్మ, ధర్మ నుండి మనకు ప్రాప్తి దైవం ప్రాప్తించాలి. అది జన్మ కర్మ ధర్మ బ్రహ్మ ఈ నాలుగింటి యొక్క సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. నాకు కర్మలు చేయటానికి లేక సేవలు చేయటానికి నాకు వ్యవధి లేదనియు, కేవలం ఆఫీస్ పనులు ఉండవనియు, ఇంకా అనేక విధమైనటువంటి బాధ్యతలు కలవనియు మీకు సాకు చెప్పి తప్పించుకోవటము ఇది కేవలం ఒక బలహీనత. సేవలు చేయాలంటే కేవలం పల్లెల్లో ప్రవేశించి బజార్లు ఊడ్చి ప్రజలకు సేవ చేయటం మాత్రమే కాదు, నీ డ్యూటీ ఎందుకుడను, నీ యొక్క పని ఎందుకుడను, నీవు చేసేటువంటి యొక్క అధికారం ఎందుకుడను సక్రమమైన రీతిగా నీవు ఆచరించడము అది కూడా సేవనే. నిజముగా ఈ అధికారులుగా ఉన్నటువంటి వారు సేవలు ఏ విధంగా భావించాలంటే తాము పుచ్చుకునేటువంటి యొక్క జీతమునకు తగినట్టుగా పని చేయటమే గొప్ప సేవ. కానీ ఏ పనివాడు కూడాను ఏ అధికారి కూడాను తాను పుచ్చుకునేటువంటి యొక్క జీతంలో తగినంత పని చేసేటువంటి వాడు ఎక్కడ గాని కనిపించడం లేదు. ఇంకా ధనం అధికం కావాలని ఆశిస్తున్నాడే కానీ ఆ ధనములకు తగినటువంటి యొక్క కర్మను నేను ఆచరిస్తున్నానా లేదా ఇది కేవలం దేశ ద్రోహంగా భావించుకోవాలి. ఇది ఎవరి ధనము? ప్రజల యొక్క ధనము. ప్రజలకు ఈ విధమైన అపకారం చేయటం కూడా ఒక సేవకు విరుద్ధమైనటువంటి మార్గమే. ఒక అధ్యాపకుడు ఉంటున్నాడు, అతని పిల్లలకు ప్రబోధ చేస్తున్నాడు, కానీ ఆ చేయవలసినటువంటి యొక్క బోధను సక్రమమైన మార్గంలో చేయటం అది కూడా ఒక సేవని. ఒక వ్యాపారి ఉంటున్నాడు, తాను బజార్లోకి పోయి ఊడ్చమని అక్కర్లేదు, తన వ్యాపారంలో కూడాను తన నిర్ణీతమైనటువంటి యొక్క ఆదాయం మించి తాను ఏమాత్రం ముందుకు పోకూడదు అది కూడా ఒక సేవనే. కానీ అట్టి భావం మనసులో ఉంచుకున్నప్పుడు నిజంగా వాడు సేవకుడుగా చెప్పకనే రూపొందుతాడు. తన మనసును తాను తృప్తిపరుచుకునేటువంటి మార్గంలో తాను ప్రవేశించాలి. నేను సక్రమంగా చేస్తున్నానా లేదా అనేటువంటిది తన కాన్షియన్స్ తనకు తగ్గినటువంటి తృప్తి అందించాలి. కనుక స్వామికి ప్రీతికరమైనటువంటి సేవ ఏమిటంటే తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడమే సేవ. అవకాశాలు చిక్కినప్పుడంతా కూడాను ఈ సమాజంలో ప్రవేశించి సమాజానికి కూడాను సేవ చేయి. కేవలం వ్యక్తి యొక్క సేవనే సేవగా భావించరాదు, సమస్త యొక్క దేశం యొక్క సేవ కూడాను ప్రధానమైన సేవనే. ఈ విధమైనటువంటి సేవా భావము నుండి దివ్యమైనటువంటి యొక్క దైవతత్వాన్ని మనం అనుభవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి. కనుక సేవాభావములో ఎవరిని కూడా ఏ విధంగా కూడా మనం ఆశ్రయించనక్కరలేదు. నీకు ఇక్కడ సేవ అవసరము అని నీకు దృష్టికి పడిన దగ్గర కూడా నీవు నడుమంచి పనిచే సేవలో ఎత్తిది అట్టిది అనేటువంటి యొక్క భేదభావం ఏమాత్రమో నువ్వు చూడవచ్చు. ఇతను బీదవాడ లేక శ్రీమంతుడా అనేటువంటి తారతమ్యం ఏమాత్రమో నీవు ఎంచనక్కర్లేదు. ఎలాంటి వారికైనా ఏ స్థానం నుండైనా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నీవు అందులో ప్రవేశించి సేవలు చేయటం అత్యవసరం. కష్టములు బాధలు దుఃఖములు అందరికీ సమానమే. కనుక అలాంటి పరిస్థితిని ఎందు నీవు ఏమాత్రం కూడా నువ్వు విచారణ చేయకుండా ఆ సేవలలో పాల్గొనటం అత్యవసరం. ముఖ్యంగా ఈనాడు పల్లెలు ఎందు చాలా అనానుకూలమైన పరిస్థితిలో జీవిస్తున్నారు ప్రజలు. అలాంటి పరిస్థితిలో మనం పల్లెలకు వెళ్లి వారికి సేవాభావం చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా బోధించి వారిని కూడా ఈ సేవల్లో పాల్గొన్నట్టు మనం ప్రవేశపెట్టాలి. చాలా మంది పల్లెలకు వెళుతున్నారు, అశుభ్రమైన ప్రదేశాలను శుభ్రపరుస్తున్నారు, కొన్ని మాలిన్యంగా ఉండేటువంటి దాన్ని అంతా కూడా పరిశుద్ధం చేసి వస్తున్నారు. ఇది కేవలం ఈ రీతిగా ఎంతకాలం చేయగలం? మనం ఈ పరిశుద్ధం ఎందుకు చేస్తున్నాము, ఈ మాలిన్యాన్ని ఎందుకు మనం దూరం చేస్తున్నాము అనేటువంటి విషయము ఆ పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం బోధించాలి. దీనివల్ల మనకు మన బిడ్డలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యం వల్ల మన జీవితం అనేటువంటిది చాలా క్షీణించిపోతుంది. మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకోలేకపోతాము. ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి విషయాన్ని వారికి చక్కగా బోధించినప్పుడు వారే ఇందులో ప్రవేశించి నిత్యము వారు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అట్టు కాకుండా కేవలము ఏ నెలకు ఒక పర్యాయము ఏ రెండు నెలలకు ఒక పర్యాయము పల్లెల్లో చేరి మన పరిశుద్ధం చేసినంత మాత్రం అది ప్రయోజనం లేదు. పల్లె ప్రజల చేతనే ఆ పల్లెని పరిశుద్ధపరచడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. అదే విధంగానే పూర్వము సీలింగ్ ఆన్ డిజైర్స్ అని నిర్ణయం చేశారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? మానవుడు మితిమీరినటువంటి కోరికల చేత మతి తప్పి భ్రమిస్తున్నాడు, కేవలం ఉన్నతుడై జీవిస్తున్నాడు, పరతత్వాన్ని విస్మరిస్తున్నాడు. కనుకనే మొట్టమొదట ఈ యొక్క కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పేరుతో స్థాపించారు. కానీ మనము ధనమును కూడా అమితంగా వ్యయం చేస్తున్నాము. ఈ విధంగా వ్యయం చేసే బదులు ఆ ధనమును ప్రజలకు దిక్కులేని వారికి దీనులకు తగిన రీతిగా మనం ఉపయోగపెట్టాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. సత్య స్వరూపాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం డబ్బులు ఇవ్వటమే ప్రధానం అనేటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని వాళ్ళ యొక్క డిజైర్స్ వాళ్ళ కోరికలను యథారీతిగా పెంచుకుంటూనే పోతున్నారు. మన కోరికలను తగ్గించుకోవాలి. మన ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు ఎంతవరకు మనం పెంచుకుందామో అంత మనకు అశాంతిగా పెరుగుతుండాలి. దీనివల్ల మానవులను బంధింపబడుతున్నాడు. ఈ బంధన నుండి మనం విముక్తి కావాలంటే కోరికలు తగ్గించుకోవాలి. ఎంత అవసరమో అంతవరకే మాత్రం మనం పెంచుకోవాలి. కనుక కోరికలు ఏ విధంగా తగ్గించుకోవాలి? నీకు ఎంత అవసరమో అంత భోజనాన్ని నీవు భుజించు. అనవసరంగా నీవు ఆశకునేది దండిగా వడ్డించుకుని వ్యర్థం చేయటము, ఇది చాలా దోషంగా ఉంటుంది. ఆ అన్నమును ఇంకొక వ్యక్తికైనా పెట్టి ఆ పొట్టలు నిప్పి వారిని సంతృప్తి పరచవచ్చు. కనుకనే మొట్టమొదటి, డోంట్ వేస్ట్ ఫుడ్, నీవు ఆహారం ఏమాత్రం కూడా వ్యర్థం చేయకూడదని దీనికి ప్రధానమైన సూత్రంగా తీసుకున్నారు. అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, అన్నము నుండి మానవుడు ఉద్భవిస్తున్నాడు. మానవుని యొక్క జీవితమునకు కానీ, మానవుని యొక్క దేహమునకు కానీ, మానవుని యొక్క మనస్తత్వమును కానీ అన్నమే ప్రమాణము, అన్నమే ప్రధానము. మానవుడు భుజించినటువంటి ఆహారము పురస్కరించుకుని స్థూలమైనటువంటి ఆహారము మలముగా పోతుండాలి, సూక్ష్మమైనటువంటి ఆహారము రక్తంగా మారుతుండాలి, అతి సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా రూపొందుతుండాలి. కనుక ఎట్టి ఆహారము అట్టి మనస్సు. మన ఎందు ఈ ప్రాణవృత్తులుగా మనం అభివృద్ధి కావడానికి మన ఆహారమే మూల కారణము. దయాము, ప్రేమ, సహనము అనేటువంటిది లేకుండా కేవలము ద్వేషము, అసూయ, రాగము ఇలాంటి యొక్క దుర్గుణముల చేత మనము అభివృద్ధి పొందుతున్నాం. ఆహారము అతి సూక్ష్మమైనటువంటిది గాను, అతి శుద్ధమైనటువంటిది గాను, అది పవిత్రమైనటువంటిది గాను, సాత్వికమైనటువంటిది గాను ఉంటుండాలి. అట్టి ఆహారం చేతనే మానవ రూపం కూడా ఏర్పడుతుంటుండాలి. మనం త్రాగేటువంటి యొక్క జలమే స్థూలమైనటువంటిది ఒక విధంగా మూత్రంగా పోతుండాలి. అతి సూక్ష్మమైనటువంటిదే ప్రాణంగా రూపొందుతుండాలి. కనుక జలము, ఆహారము ఈ రెండింటి యొక్క తత్వం చేతనే మానవ యొక్క జీవితము దివ్యత్వాన్ని అందుకోవడానికి వీలవుతుంది. అన్నం బ్రహ్మ అన్నారు. నీవు అన్నాన్ని వ్యర్థం చేస్తే నీవు దైవత్వాన్ని వ్యర్థం చేసిన వాడు అవుతావు. కనుకనే సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారంగా ఎంత అవసరమో అంతవరకు నీవు భుజించి మీరునటువంటిది ఎవరికైనా పరోపకారం చేయి. రెండవది ధనము. ఇది కేవలము భారతీయులంతా లక్ష్మి స్వరూపంగా భావిస్తుంటారు. దీనిని దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. దీనిని దుర్వినియోగం చేసినప్పుడు మనకు కేవలము ఒక దుర్భావము, దుర్బుద్ధులే అభివృద్ధి అవుతాయి. కనుకనే దీన్ని ధనమును సద్వినియోగం చేయాలి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు. అది ఒక కేవలం ఒక తప్పు మార్గమును అనుసరింపజేసేటువంటిది. ఇంకా మూడవది అతి అవసరమైనటువంటిది, ప్రధానమైనటువంటిది కాలం. కాలమును వ్యర్థం చేయకూడదు, కాలమును సార్థకం చెయ్యాలి. ఎందుకంటే సర్వము కాలం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక నీ శుచి ప్రాణం కూడాను కాలాయ నమః, కాల కాలాయ నమః, కాల దత్తాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః, అంత కాలం చేతనే ఆధారపడి ఉంటుండాలి. మానవుని యొక్క జనన మరణములకు మూల కారణం కాలమే. మనం పుట్టి పెరగడానికి కూడాను కాలమే ప్రమాణము. కాలమును వ్యర్థము చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది. కనుకనే కాలమే మనకు ప్రధానమైన ప్రాణము. అనవసరమైన మాటల్లో నీవు ప్రవేశించి, ఇతరుల యొక్క మంచి చెడ్డల్లో నీ విమర్శల్లో ప్రవేశించి కాలం నీవు అపవిత్రం చేసుకోవద్దు. ఈ విధమైన యొక్క దుర్బుద్ధుల లోపల, దుర్వృత్తుల లోపల కాలంను ప్రవేశపెట్టకుండా దాని సద్వినియోగం కావించుకోవడం కోసమే డోంట్ వేస్ట్ టైం అన్నారు. కాలంను వ్యర్థం చేయవద్దు అన్నారు. నాలుగవది మన యొక్క శక్తిని, శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడా వ్యర్థం చేయకూడదు. ఈ శక్తి ఏ రీతిగా ఉంటుండాలి? చెడ్డ చూడటం లోపల కూడా శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ వినటంలో కూడా మన శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ మాట్లాడటంలో కూడా మన శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ తలంపులు చేయటం చేతను మన శక్తి వ్యర్థమవుతుండాలి, చెడ్డ పనులు చేయటం చేతను మన శక్తి వ్యర్థమవుతుండాలి. కనుకనే ఈ యొక్క ఐదింటి ఎందుకు సక్రమమైన వర్గం అనుసరించి నీ శక్తిని అభివృద్ధి పరచుకుని దివ్యత్వంగా మార్చుకోమని దీని యొక్క అంతరార్థం.
1: ఇంతవరకు మీరు భగవాన్ బాబావారు 1988 సంవత్సరం నవంబర్ 21వ తేదీన సేవపై ప్రాధాన్యతనిస్తూ ఇచ్చిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. స్వామి చెప్పిన ఈ 5 సూత్రాలను మనం పాటిస్తూ స్వామి చూపిన ప్రేమ, సేవ బాటలో పయనిస్తూ స్వామివారి దివ్య ఉద్దేశాన్ని మనందరం నిజం చేద్దాం. సనాతన ధర్మ పునరుద్ధరణే అవతార లక్ష్యంగా విచ్చేసిన దైవం భగవాన్ శ్రీ సత్యసాయి. ఆ అవతార తత్వాన్ని వివరించే శ్రీ హరిప్రసాద్ శర్మ గారి ప్రసంగం వేదమూర్తి సాయి ఇప్పుడు మనం విందాం.
2: దేవద్విజ కులోధత్రే సచిదానంద రూపిణే ధర్మస్థాపన దక్షాయ నమస్తే సత్యసాయినే. ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యశ్రీ చరణాలకు వినమ్రపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. దుష్ట శిక్షణ, శిష్టరక్షణకు దైవం అవతరించడమంటే దుర్మార్గులను చంపడానికేనే అర్థం కాదు. దుర్మార్గం అంటే మనుభావాలే, మన చెడు తలంపులే, వాటిని చంపాలి. ధర్మమే దైవం. సద్భావాలను పోషించి దుర్భావాలను దూరం చేసి సరైన జీవనతత్వాన్ని మానవత్వంగా వికసింపజేయటమే వేదము యొక్క విశిష్టత. వేదశాస్త్రాలు నియమించిన మార్గాన్ని మనం నడుచుకున్నప్పుడు మానవునికి బాధలే ఉండవు. బాధలన్నింటికీ మూల కారణం వేదాన్ని విస్మరించడమే. దేశక్షేమం, లోక కళ్యాణం వేదముపైనే ఆధారపడి ఉన్నవి. కొంతమంది మహా గొప్ప పండితులు సహితం వారి సంతానాన్ని లౌకిక విద్యలపై ఆసక్తితో వేద విద్యకు దూరం చేస్తుంటే పరంపరాయుక్తంగా విరజిల్లుతున్న వేద విద్య నిరాదరణకు లోనవుతోంది. స్వామి అంటారు, వేదం తెలిసిన వ్యక్తులు కొంత త్యాగం చేసి తమ జీవితాలను వేదానికే అంకితం చేయాలి, అప్పుడే భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్ధరించిన వాళ్ళం అవుతామని. ప్రతి మానవుడు వేదాన్ని గౌరవించాలి. జీవితానికి వేదమే ఆధారం. నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మ వేదము నుంచి ఆవిర్భవించింది. అందరికీ తెలిసినా తెలియకపోయినా సర్వం వేదమయమే. సర్వధర్మాలకు వేదమే మూలం. వేదోఖిలం ధర్మమూలం. సృష్టి ధర్మానికి, మానవ ధర్మానికి, జంతు ధర్మానికి, సకల ధర్మాలకు మూలమైనది వేదం. వేదం అనగా జ్ఞానం. విత్ అనే ధాతువుకి తెలుసుకునేది అనే అర్థం. ఏదైనా సృష్టి చేయాలంటే అందుకు సంబంధించిన విజ్ఞానం ఉండాలి. అలా ఈ సృష్టి బ్రహ్మదేవుడు తీసుకున్న విజ్ఞానమే వేదం. బుద్ధి స్వతంత్రత కలిగిన మానవుడు ఏదైనా కర్మ ఆచరించాలి అన్నప్పుడు ఈ సృష్టి రచనకు మూలమైన వేదధర్మాన్ని అనుసరించి వచ్చినప్పుడే మానవుడు ధన్యుడవుతాడు, లోక కళ్యాణానికి తోడ్పడతాడు. అలాగాక సృష్టి ధర్మానికి, ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా మసలుకున్నప్పుడు వ్యక్తి పతనమవుతాడు. కనుక వేదాన్ని ఆచరించడం, సృష్టిలో అనుసంధాన జీవన విధానం చేయడమే, ఈ మూలభావమే భారతీయ విజ్ఞానానికి ఆధారం. ధర్మశాస్త్రాలు, పురాణాలు, సంగీతం, సాహిత్యం, ఆయుర్వేదం, గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం మొదలగు విద్యలు కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వర్ధిల్లుతున్నాయి. వేదము అనగా కేవలం విజ్ఞానం అందించే పాఠ్యపుస్తకము, నీతులు బోధించే మతగ్రంథమో కాదు. వేదములో శబ్దం ప్రధానమైనది. అందువల్లనే వేదాన్ని శృతి అన్నారు. ఈరోజు సైన్స్ కూడా సృష్టిని ఒక శక్తిపుంజంగా గుర్తించింది. సృష్టిలో పలు అంశాలు కంపనముల వ్యక్తీకరణమే అవుతోంది. ఎక్కడ కంపనం ఉన్నదో అక్కడ తప్పనిసరిగా శబ్దం ఉంటుంది. అంటే శబ్దం ద్వారా కంపనాన్ని సృష్టించవచ్చు. ఆ శబ్ద సంపదే వేదం. శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయ్యి, వాంగ్మయ్యి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయ్యి, శ్రీమయ్యి. వేదాలు అనంతం, అపౌరుషేయం. అనగా అవి మానవుల యొక్క సృష్టి కాదు. వేదాలను ఋషులు దర్శించారు. అందుకనే వారిని మంత్రద్రష్టలు అంటున్నాం. వారు తపస్సుచే ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకుని ఇంద్రియాతీతమైన సత్యాన్ని దర్శించి లోకహితం కోరి వేదాన్ని మానవునికి అందించారు. అనంతో వై వేదాహ అన్నారు. అంటే వేదాలు అనంతములు అనే అర్థం. ఎట్లా ఈ వేదాలను అనంతమని మనం చెప్పగలం? ఒకనొక సమయంలో భరద్వాజ మహర్షి 300 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం చేశాడు. పిమ్మట వృద్ధుడే, వయస్సు చేత, అధ్యయనం చేత జీర్ణించిపోయాడు. అధ్యయనం చేత అసమర్థుడై శయ్యనధిష్ఠించినటువంటి ఆ యొక్క భరద్వాజుని చెంతకు పరమేశ్వరుడు సమీపించి, మరో 100 సంవత్సరాల ఆయుర్ధాయుస్తే ఏం చేస్తావు అని అడిగాడు. వెంటనే భరద్వాజుడు, వేదాధ్యయనం చేస్తాను స్వామి అన్నాడు. అప్పుడు ఎవరి చేత తెలియబడని 3 పర్వత రూపాలను పరమేశ్వరుడు భరద్వాజునికి చూపించి, తర్వాత ఒక్కో పర్వతం నుంచి ఒక పిడిగడు భాగాన్ని తీసి, ఈ 300 సంవత్సరాలు నీవు చేసిన అధ్యయన భాగం ఇదే, మిగిలిన పర్వత భాగాలు అవి. వేదము అనంతం, సంపూర్ణ వేదాధ్యయనం అసాధ్యం అని నిరూపించాడు. యుగ యుగాల నుండి, తరతరాల నుండి కోటాను కోట్ల కంఠాలతో కీర్తింపబడిన వేదం కాలప్రభావం చేత, మానవుని మనప్రభావం చేత దినదినానికి తరిగిపోతోంది. వేద ప్రమాణం నశించిన భారతీయ కీర్తియే నశించిపోవును. భారతీయ ప్రాణం, ప్రమాణం వేదముపైనే ఆధారపడి ఉన్నవి. కనుక వేదోద్ధరణ నిమిత్తం ఈ కలియుగంలో సత్యసాయి భగవానుడు తన అవతారోద్యమంలో ప్రాముఖ్యతను ఆవిష్కరించారు. సర్వవేదాంత సారం యద్ బ్రహ్మాత్మైకత్వ లక్షణం ప్రస్తద్వితీయం తన్నిష్ట కైవల్యోక ప్రయోజనం. వేదాధ్యయనం చేస్తూ భగవదారాధన గావిస్తూ ఎన్నో పూర్వజన్మల పుణ్యఫలాన వేదోద్ధారకుడైన సాయి భగవానుడికి సమకాలీకులుగా జన్మించి వారి అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. సాయి భగవానుడు వేదమూర్తిగా వేదాధ్యయనం సన్నగిల్లుతున్న ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా స్వామి వేదోద్ధరణకు శ్రీకారం చుట్టి ఈనాడు దాదాపు ప్రతి సాయి భక్తునికి ఏదో ఒక వేదమంత్రంతో పరిచయం, వేదసూక్త పారాయణం చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల్లో నేడు దాదాపుగా శ్రీకృష్ణ యజుర్వేదీయ శతరుద్రీయం అంటే రుద్రపఠనం జరుగుతూనే ఉంది. రుద్రాధ్యాయీ వశేద్యత్ర గ్రామేవా నగరేపివా నతత్ర క్షుప్పి పాశాద్యా దుర్భిక్షా వాధయోపిచ అన్నారు. అంటే ఎక్కడైతే రుద్రాధ్యయనం స్వరయుక్తంగా సప్రమాణపూర్వకంగా జరుగుతుందో అది గ్రామమైనా పట్టణమైనా అచ్చట ఆకలి దప్పికలు కాని దారిద్ర్యము కాని రోగము కాని ఉండదు అనేది వేదోక్తి. సాయి వేదమూర్తిగా ఉద్భవించి వేదాన్ని ఆదరించి లోక కళ్యాణ నిమిత్తం అందరికీ వేద విద్యను అందిస్తున్నారంటే ఇంతకంటే వేదోద్ధరణకు ఏ ప్రమాణం కావాలి? అనాది నిధనం నిత్యం స్వతప్రమాణం భగవత్స్వరూపమైన వేదమే సత్యసాయిగా అవతరించింది. స్వామి ఒకనొక సందర్భంలో రామాయణ కథాంశంలోని పాత్రలను ప్రస్తుతిస్తూ రామాయణంలోని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కూడా నాలుగు వేదాలకు సంకేతమని ఆ నాలుగు వేదాలే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించారన్నారు. అంతేగాక ఆ వేదరాశి సత్యసాయిగా అవతరించింది. మనం చూసినప్పుడు సత్యసాయి అనేటువంటి నాలుగు అక్షరాలు స ఋగ్వేదానికి, త్య యజుర్వేదానికి, సా సామవేదానికి, ఈ అథర్వణ వేదానికి సంకేతమని సాక్షాత్ స్వామి తెలియజేశారు. స్వామి స్వయంగా వేదసారాన్ని వేదాంత భాగంలో తెలిసి ఉపనిషత్ సారాన్ని ఉపనిషత్ వాహిని ద్వారా మనందరికీ కూడా తేటతెల్లం చేశారు. ముక్తికి మార్గం ఏది, జ్ఞాన సంపద ఎలా ఆర్జించాలి, జీవన్ముక్తులం ఎలా కావాలి అను అనేక అంశాలు ఉపనిషత్తుల్లో తెలియజేయబడింది. అసలు ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ మానవ జన్మ ఎందుకు చాలా ఉత్కృష్టమైనది అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి దుర్లభమైనది. గర్భోపనిషత్ సహాయంతో బృహద్విష్టు పురాణాల్లో ఈ విధంగా తెలియజేయబడింది. స్థావరం 20 లక్షం జలజం 9 లక్షకం కూర్మంచ 9 లక్షంచ దశలక్షంచ పక్షిణః త్రిసల్లక్షం పశూనాంచ చతుర్లక్షంచ వానరాః తతో మనుష్యతాం ప్రాప్య తతకర్మాణి సాధయేత్ ఏతేషు భ్రమణం కృత్య ద్విజత్యం సజాయతి సర్వయోనిం పరిత్యజ్య బ్రహ్మయోనిం తదోభ్యఘాత్తని. అంటే విష్ణు పురాణం ఎవరిని ద్విజులందో వారు నివృత్తి మార్గాన ఉన్న జీవులే. మానవ జన్మకి ముందుగా 21 లక్షల యొక్క స్థావరాలలో 9 లక్షల తాబేళ్లలో 10 లక్షల పక్షులలో 30 లక్షల పశువులలో 4 లక్షల కోతులలో తిరిగి తిరిగి పెదప మానవుడు మానవ యోనిలో పడి తుదకు జీవుడు ద్విజుడవుతున్నాడు. ద్విజులలో శ్రేష్ఠుడు బ్రహ్మవేత్త. నానా యోనుల్లో పడి తుదకు జీవుడు బ్రహ్మయోనిని పొందుతున్నాడు. ఇటువంటి మహోత్కృష్టమైన మానవ జన్మ తిరిగి పొందవలసిన బ్రహ్మతత్వానికి బదులు తిర్యక్ అంటే వెన్నుముక అడ్డముగా ఉండేటువంటి ప్రాణుల వలె తిరిగి జన్మించిన ఇక ఎప్పటికీ బ్రహ్మతత్వం పొందేది. ఉపనిషత్ సారాంశం స్వామి తమ ఉపనిషత్ వాహినిలో మనకందించిన ఆధ్యాత్మిక వైభవాన్ని పరిశీలిద్దాం. వేదాధ్యయనం చతుర్దశ విద్యలతో కూడినది. అంటే 4 వేదాలు, 6 వేదాంగాలు, 4 ఉపాంగాలు, మొత్తం కలిసి 14 అయినాయి. ఈ మొదటి భాగం ఋగ్వేదంలో వివిధ దేవతలను స్తుతించిన సూక్తులు, వారి అనుగ్రహం కోరి జపించే మంత్రాలు ఉంటాయి. ఋక్కులు అనగా మంత్రాలే. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఇక యజుర్వేదం ఆచరణాత్మక యజ్ఞ నిర్వాహక విధి విధానాలను తెలుపుతూ ఉంటుంది. యజుర్వేదంలో శుక్ర యజుర్వేదమని కృష్ణ యజుర్వేదమని 2 భాగాలుగా విరజిల్లుతోంది. ధనుర్వేదం కృష్ణ యజుర్వేదానికి ఉపవేదం. తర్వాత సామవేదం ఋగ్వేద మంత్రాలను స్వరబద్ధంగా సంగీత ప్రమాణంగా గానం చేస్తూ దేవతలను ఆరాధించే విధానం మన సంగీతంలోని సప్తస్వరాలు సరిగమలు సమవేదం నుంచి జనించినవే. దీనికి ఉపవేదం గాంధర్వ వేదం. తర్వాత మనం చూసినట్లయితే అథర్వణ వేదం ఉంది. దుష్టశక్తుల నుండి దేవతల సహాయంతో మనల్ని మనం రక్షించుకునే మంత్రాలు కలిగినటువంటిది అథర్వణ వేదం. మనిషి యొక్క ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విజ్ఞానం ఇందులో ఎంతో కనబడుతుంది, తెలుపుతూ ఉంటుంది. యజుర్వేదం. యజుర్వేదంలో శుక్ర యజుర్వేదమని కృష్ణ యజుర్వేదమని రెండు భాగాలుగా విరజిల్లుతోంది. ధనుర్వేదం కృష్ణ యజుర్వేదానికి ఉపవేదం.

మనల్ని మనం రక్షించుకునే మంత్రాలు కలిగినటువంటిది అథర్వణ వేదం. మనిషి యొక్క ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విజ్ఞానం ఇందులో ఎంతో కనబడుతుంది. ప్రతి వేదానికి నాలుగు భాగాలుంటూ ఉన్నాయి, సంహితలని, బ్రాహ్మణులని, ఆరణ్యకాలని, చివరిగా ఉపనిషత్తులని. సంహితల్లో దేవతలను స్తుతించే మంత్రభాగం ఉంటే, బ్రాహ్మణాల్లో యాగ విధులు, మంత్ర వ్యాఖ్యానాలు ఉంటూ ఉంటాయి. ఆరణ్యకాల్లో వేదకర్మల యొక్క తత్వ వివరణ దండిగా ఉంటూ ఉంటుంది. తదనంతరం ఉపనిషత్తుల్లో సృష్టి మూలమైన సత్యాన్ని తెలియజేయు పరవిద్యా రహస్యాలు అనేకం ఉంటూ ఉన్నాయి. ఇక వేదాంగాలు, ఏ విధంగా అయితే మనిషికి అంగాలు ఉంటూ ఉంటాయో శరీరంలో, అదేవిధంగా విశ్వ విరాట్ పురుషుడైనటువంటి ఆ యొక్క వేదమూర్తికి, ఆయన నుంచి ఉద్భవించినటువంటి వేదానికి కూడా ఆరు అంగాలు ఉంటూ ఉన్నాయి. వాటిని షడాంగాలు అంటూ ఉన్నా. ఏ వేదాధ్యయనం చేయాలన్నా ఈ వేదాంగాల్లో మొదట ప్రావీణ్యం సంపాదించాలి అంటారు స్వామి. వీటిల్లో మొదటిది శిక్ష. ఇది వేద పురుషుని యొక్క ముక్కు వంటిది. వేద మంత్రాలకు శ్వాసస్థానం, మంత్ర ఉచ్చారణ, స్వరం, మాత్ర, బలం, సామం, సంతానం అన్నింటి గురించి తెలిపేటువంటిది శిక్ష. తర్వాత వ్యాకరణం అంటే నోరు. దీనిలో వేదాలకు సంబంధించిన వ్యాకరణ సూత్రాలు అనేకం ఉంటూ ఉన్నాయి. ఈ గ్రంథాల్లో పాణిని రచించిన అష్టాధ్యాయి, పతంజలి రచించిన మహాభాష్యం చాలా ప్రసిద్ధి చెందినవి. వేదాధ్యయనం చేసేవారు మొదట వీటిని అభ్యసించాలి. తర్వాత ఛందస్సు. వేదపురుషుని పాదాలుగా అభివర్ణిస్తూ ఉంటారు ఛందస్సుని. ఇందులో వేదాలకు సంబంధించిన ఛందస్సు గురించి వివరింపబడి ఉంది. ఛందోబద్ధమైన వేద మంత్రాల నిర్మాణ రహస్యాలు ఇందులో నిక్షిప్తమై ఉంటూ ఉన్నాయి. ఇక నిరుక్తం. వేదపురుషుని యొక్క చెవి వంటిది. వేదానికి సంబంధించిన పద నిఘంటువు, ప్రతి వేదశబ్దం యొక్క పుట్టుకను గురించి, వాటి యొక్క అర్థం గురించి, ఉచ్చారణ గురించి తెలియజేస్తూ ఉంటుంది నిరుక్తం. తర్వాత జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే కన్ను. ఏ పని ఎప్పుడు చేయాలి, కాల నిర్ణయం చేసేది జ్యోతిష్యం. ఇది పూర్తిగా గణిత ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. గ్రహాలు మనిషిపై చూపే ప్రభావం తెలుపుతూ ఉంటుంది. తర్వాత కల్పం. కర్మలు వంటివి. వేదకర్మను ఎలా నిర్వహించాలి, వాటి గురించి వివరింపబడి ఇందులో చెప్పడం జరిగింది. సూత్రబద్ధంగా చెప్పడం జరిగింది. యజ్ఞ వేదిక నిర్మాణం ఎలా ఉండాలి, ఈ యాగగుండాలకు కొలతలు ఏ విధంగా ఉండాలి, నిర్వహణ పద్ధతులు ఏ విధంగా ఉండాలి, శ్రోత సూత్రాల గురించి చెబితే ఇంక గృహ సూత్రాలు అని చెప్పి కొన్ని ఉంటూ ఉన్నాయి. అంటే గృహస్థుడు అవలంబించాల్సిన వేద విధులకు సంబంధించిన సంస్కారాల వివరణ, అంటే నామకరణం, అన్నప్రాశనం, ఉపనయనం, వివాహం మొదలగు వాటి గురించి ఉన్నాయి. వేద నిరుక్తం ప్రకారం వేదార్థం తెలియక ఉచ్చరిస్తే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి సత్యం వదా, మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు సత్యాన్ని పలుకుము అని. సత్యం వదా అనే ఉచ్చరణలో సత్యం అని కనుక మనం ఉచ్చరించినట్లయితే, అంటే స్వరం కనుక కొంచెం పలికినట్లయితే, త్యా పైన స్వరం పెట్టి సత్యం అని ఉచ్చరించినట్లయితే, దాని యొక్క అర్థం ఏమవుతుంది అక్కడ, దారిద్ర్యము అని తెలుస్తోంది. సత్యం అంటే నిజాన్ని పలుకు అని మనం చెబుతూ ఉంటే, దాని ఉచ్చారణా దోషం కనుక వచ్చినట్లయితే కనుక, ఆ యొక్క శబ్దానికి పదభ్రష్టం కాని స్వరభ్రష్టం కాని జరిగినట్లయితే కనుక అర్థం మారిపోతుంది. వేదానికి ఉపాంగాలు నాలుగు ఉన్నాయి. వాటిని మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రం అని. పూర్వమీమాంసలో మంత్రం యొక్క ఉద్దేశ్యం, ప్రాముఖ్యత, ఎందుకు దేనికి చేస్తున్నాం అని చెబుతుంది. దీనిలో కర్మకాండకు సంబంధించిన జైమిని రచించిన పూర్వమీమాంస సూత్రాలు చాలా ప్రముఖంగా గుర్తింపు పొందాయి. ఇక ఉత్తరమీమాంసలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, జ్ఞానకాండ ఉంటుంది. దీనిలో తిరిగి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అనే విభాగాలు ఉంటూ ఉన్నాయి. న్యాయం, దీనినే తర్కశాస్త్రం అని కూడా అంటూ ఉంటారు. దేనికి ఏది ప్రమాణం అని ఇది చెబుతూ ఉంటుంది. దీనిలో న్యాయం, వైశేషికం అని రెండు భాగాలుంటూ ఉన్నాయి. న్యాయ సూత్రాలు గౌతమ మహాముని రచించాడు, వైశేషిక సూత్రాలని కాదవ మహర్షి రచించాడు. సృష్టి నిర్మాణ మూలాన్ని తెలిపే శాస్త్రం వైశేషికం. ఇక పురాణం అంటే గతం, గతానికి చెందిన చరిత్రే పురాణం. మనకి అష్టాదశ పురాణాలున్నాయి. అవి కథల రూపంలో వేద ధర్మాలను బోధిస్తూ ఉంటాయి. వ్యాసుడు ఈ పురాణ సంపుటీకరణ చేశాడు. అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులకు అపకారం చేస్తేనే పాపం. దీన్నే స్వామి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని సిద్ధాంతకరీకరించారు. యావన్ మానవాళి నిత్యం ఆచరణ యోగ్యమనే మహామంత్రం ఇదే.
సాయి భగవానుడు.

0: వేదమూర్తిగా అవతరించి వేద సారాన్ని ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ఆచరణయోగ్యం గావించారు. వేదోద్ధరణ గావించి వేద ధర్మాలను యావన్ మానవాళి ఆచరించడానికి మార్గదర్శి అయ్యారు స్వామి. అనాది కాలం నుండి వచ్చు వేదాల ఉపాంగాలే ఉపనిషత్తులు ఒక్కో వేదానికి అనేక అనేక ఉపనిషత్తులుగా విభజించడం జరిగింది. అవి మొత్తం 1180 అంటే 1180 ఉన్నాయి. కాని కాలమార్పు చేత తరుగుతూ వచ్చి 108 దిగాయి. వాటిల్లో నేడు ఆచరణలో ఉన్నవి కేవలం 10 మాత్రమే. ఋగ్వేదంలో 21 శాఖలుగా ఉంటూ ఉంటే ఒక్కో శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు, అంటే 21 శాఖలకి 21 ఉపనిషత్తులు ఉంటూ ఉన్నాయి. యజుర్వేదానికి 109 శాఖలు, అంటే యజుర్వేదంలో 109 ఉపనిషత్తులు ఉంటూ ఉన్నాయి. సామవేదానికి 1000 శాఖలు ఉంటూ ఉన్నాయి, అంటే 1000 శాఖలకి 1000 ఉపనిషత్తులు. అథర్వణ వేదానికి 50 శాఖలు, 50 ఉపనిషత్తులు, మొత్తం కలిపి 1180 ఉంటూ ఉన్నాయి. కేవలం ప్రస్తుతం మనకి ఉపలబ్ధం అయ్యేటువంటివి 10 మాత్రమే ఉన్నాయి. దశోపనిషత్తులో శంకరుల యొక్క భాష్యం అందించారు. ఈ యొక్క 10 ఉపనిషత్తులకి కూడా ఆదిశంకరులు ఉపనిషత్ సారాన్ని దశోపనిషత్తుల ఆధారంగానే ఈ ధర నిలుస్తుంది అని చెప్పి ఆశీర్వదించారు. వేదమునందలి కొన్ని ఉపాంగాలే ఉపనిషత్తులు. వేదము యొక్క చివరి భాగాన చెప్పబడింది కాబట్టి ఉపనిషత్తుల్ని వేదాంతం అని కూడా ప్రస్తుతిస్తున్నాం. ఉపనిషత్ సారాంశాన్ని చూసినట్లయితే ఈ చరాచర సృష్టికి మూలాధారం పరమాత్మ, ఈ విషయాన్నే వేదం ప్రస్తుతిస్తుంది. మానవుడు పరబ్రహ్మ స్వరూపుడు అయినప్పటికీ పంచమహాభూతాల యొక్క గుణములతోనూ కలిసిమెలిసి ఉండుట చేత జనన మరణ సుఖదుఃఖ పాపపుణ్యాలు కలుగుతూ ఉన్నాయి. పంచమహాభూతాల నుండి విడుదల నొందుటే కైవల్యం, మోక్షం, ముక్తి. జీవికి ఆధారం భూమి, దానికి ఆధారం జలం, దానికి ఆధారం అగ్ని, వాటికి వాయువు, వాయువుకు ఆకాశం, ఆకాశానికి ప్రకృతి, ప్రకృతికి పరమాత్మ. ప్రకృతి పరమాత్మ నుండి ఆవిర్భవించింది, కాన అన్నింటికంటే మూలస్థానం పరమాత్మయే. అట్టి మూలస్థానమైన పరమాత్మను చేరాలంటే పంచభూతాల్లో పడిన జీవి నిత్యానిత్య విచారణ చేత, అభ్యాస వైరాగ్యముల చేత ఒక్కో భూతాన్ని దాటి తన మూలస్థానమైన పరబ్రహ్మలో కలిసిపోవాలి. అట్టి వాణిని జీవన్ముక్తుడు అంటున్నాం. ఈ నిత్యానిత్య విచారణ నిజస్వరూప సందర్శనానికి ఆధారభూతం ఉపనిషత్తులు. ఇది జ్ఞానకాండను సూచిస్తూ ఉంది. జ్ఞానము వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. అందుకే జ్ఞానాదేవతు కవల్యం అన్నది ఉపనిషత్తు. లోకోద్ధారకుడైన పరమాత్మ లోక కళ్యాణ నిమిత్తం హిరణ్య గర్భుని ద్వారా వేదాలను అందించి ఆయన నుండి తన మానసపుత్రులైన అత్రి, మరీచి మొదలగు 10 మందికి బోధించాడు. వారి నుండి శిష్య ప్రశిష్య పరంపరగా వేదాలు లోకంలో ప్రసిద్ధిగాంచాయి. ఇలా కాలం గడుస్తూ యుగాలు నడుస్తూ జగములు కదులుతూ ఉండగా కొన్ని వేదాలు మరుగునబడి, కొన్ని కఠినమై, కొన్ని వదిలివేయబడుతూ అందులోని ప్రస్తుతం ఉపలబ్ధంగా ఉండేటువంటి వేదరాశిని ద్వాపరాణ వేద విస్తరణ కర్తల్లో అగ్రగణ్యుడైన మహర్షి వ్యాసులు వారు 4 వేదాలుగా విభజిస్తే శిష్యులకు బోధించగా కొన్ని మాత్రమే మనకి ఇప్పుడు ఉపలబ్ధం అవుతూ ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్తు మనం కనుక గమనించినట్లయితే, ఈశావాస్యమిదం సర్వం మెత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృదక్కశ్చ సిద్ధనం. అంటే అశ్వరభాగమైనటువంటి వస్తువులు ఈ భూమి యందు ఏవేవి ఉన్నాయో అవి అన్నయ్యూ స్వస్వరూపాన భగవంతునిచే ఆచ్ఛాదింపబడి ఉన్నవి. అట్టి వాణిని త్యాగబుద్ధితో అనుభవించాలే గాని పరుల ధనాన్ని ఆశించకూడదు. ధనము కాని, మానవ వనరులు కాని, పంచభూతాలు కాని భగవత్ సృష్టి, వాటిని అనుభవించాలే గాని సొంతం చేసుకోకూడదు, సొంతంగా భావించకూడదు, వృధా చేయకూడదు. వీటిని దృష్టిలో పెట్టుకునే స్వామి మనకి నీటిని వృధా చేయరాదు, ధనాన్ని వృధా చేయరాదు, ఆహారాన్ని వృధా చేయరాదు, శక్తిని వృధా చేయరాదు అని చెప్పి మనకి కోరికలపై అదుపు గురించి సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద కూడా స్వామి మనకి అనేక అనేక అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే స్వామి ఉపనిషత్తు వాహినిలో కఠోపనిషత్తు గురించి, అదేవిధంగా ముండకోపనిషత్తు గురించి, మాండుక్యోపనిషత్తు గురించి, బృహదారణ్యకోపనిషత్తు గురించి, ప్రశ్నోపనిషత్తు గురించి, కేనోపనిషత్తు గురించి, ఛాందగ్యోపనిషత్తు గురించి, ఐతరయోపనిషత్తు గురించి అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని మనకి స్వామి సుస్పష్టంగా అందజేసుకుంటూ వచ్చారు. ఒకే ఒక విషయం చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తాను. ఐతరయోపనిషత్తులోని ఒక అంశాన్ని తెలియజేస్తా. మనుష్య శరీరం ఒక్కటే మోక్ష సాధకం. పరమేశ్వరుడు పూర్వం వల్లనే ఉదకాల నుంచి గోవుల్ని, తర్వాత అశ్వాల్ని సృజించి దేవతలకిచ్చాడు. దేవతలకి సంతృప్తి కలగల దేవతల ప్రార్థనలతో విరాట్ పురుషుడు దేహాన్ని పోల్చు, అంటే తన యొక్క శరీరాన్ని పోల్చేటువంటి ఒక పురుష శరీరాన్ని సృజించాడు. ఆ పురుష శరీరం చాలా అద్భుతంగా ఉంది. అందులో అన్ని అంగాలలోకి ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా ప్రవేశించాయి. అందుచేత ఇతర శరీరాల కంటే విలక్షణమైనటువంటిది మానవ శరీరం. సంతుష్టులైన దేవతలు యథోచితంగా ఆ యొక్క శరీరాల్లో ఉంటూ ఆ యొక్క అవయవాల్ని పోషిస్తూ వస్తూ ఉన్నారు. స్వామి యొక్క విశ్వవిరాట్ స్వరూపం నుంచి ఆవిర్భవించింది మానవ శరీరం. అందుకని స్వామి ఎప్పుడు కూడా మనల్ని ప్రేమాత్మ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా ఎందుకు మనం సంబోధిస్తూ ఉంటారంటే, ఆయన యొక్క దివ్య శరీరం నుంచి, ఆ యొక్క విశ్వవిరాట్ పురుషుడుగా ఉండేటువంటి స్వామి యొక్క శరీరం నుంచి మనమంతా కూడా ఉద్భన్నం అయ్యాం కాబట్టి మన యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయడానికి స్వామి మనల్ని ఆ విధంగా సంబోధిస్తూ వస్తూ ఉంటారు. అనేక అనేక అంశాల గురించి మనం చర్చించుకోవడానికి సమయాభావం చేత తైత్రీయోపనిషత్తులోని చివరి అంశాన్ని చెప్పి నేను ముగించడానికి సమాయత్తం అవుతున్నాను. స్వామి తన దివ్య అవతారోద్యమంలో సర్వ వేదాంత సారాన్ని అతి సులభ రీతిలో కేవలం ప్రచార నిమిత్తమే గాక ఆచరణలో పెట్టి మనల్ని ఉద్ధరించడానికి ఈ వేదమూర్తి ఉద్భవించాడు. స్వామికి సమకాలీకులుగా ఉండే అదృష్టాన్ని మనకు ప్రసాదించి ఆయన భగవంతుడని, విశ్వవిరాట్ పురుషుడని తెలుసుకునే జ్ఞాన సంపదను మనకు అందించినందుకు స్వామికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. స్వామివారి దివ్యవాణిని, అదేవిధంగా స్వామి సాహిత్యాన్ని ఎక్కువగా మనం పఠించి ఆచరిస్తూ వేరొకరికి మార్గదర్శకం కావాలి. అది కూడా ఉపనిషత్ సారమే. స్వాధ్యాయ ప్రవచనేచ అని తెలియజేస్తోంది. మనం నేర్చుకుని అధ్యయనం చేస్తూ ఆచరిస్తూ 10 మందికి మార్గదర్శకం కావాలి. అటువంటి శక్తిని, యుక్తిని, బుద్ధిని వేదమూర్తి అయినటువంటి సాయిదేవుడు అందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరాం.
1: వేదమూర్తి సాయి. శ్రీ హరిప్రసాద్ శర్మ గారి ప్రసంగం విన్నారు. శ్రీ హరిప్రసాద్ శర్మ గారు ఆంధ్ర రాష్ట్ర వేద శిక్షణ సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు.

0: స్వామి ఇచ్చిన స్ఫూర్తితో సాయి యువత ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాయి సేవా కార్యక్రమాలు, సమాజ పరివర్తన గురించి సాయి యువత సంభాషణ ఇప్పుడు విందాం. సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్.
1: సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలులు. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణావతారంలో పలికిన స్వామి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సేవకి గాని ప్రేమకి గాని ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అటువంటి స్వామి కలియుగంలో సేవా మార్గానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పుకోవచ్చు. పరోపకారార్థం ఇదం శరీరం. ఇందాక వక్త కూడా చెప్పారు, మన శరీరం అనేది వేరే వాళ్ళకి సేవ చేయడం మాత్రమే దానికోసమే వచ్చింది అని. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. గ్రామసేవయన్న రామసేవయ సుమా, రామరాజ్యమన్న ప్రేమమయమే, ప్రేమ లేక జగతి నుద్ధరించుట కాదు, కాన సేవ చేసి బాగుపడుడు అన్నటువంటి ఈ సేవా స్ఫూర్తిని తీసుకుని సేవా మార్గంలో పయనిస్తున్నటువంటి ముగ్గురు డిస్టిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ తోటి ఈరోజు మనం సంభాషిద్దాం. మొదట అయ్యగారి వంశీ. ఇతను డిస్టిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆఫ్ నిజామాబాద్, ఎంబీఏ చదివారు, 1995 నుంచి బాల వికాస్ స్టూడెంట్ గా ఉన్నారు. రెండవ వక్త సుంకర రమేష్ గారు. ఈయన విశాఖపట్నం నుంచి వచ్చారు, డిస్టిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆఫ్ విశాఖపట్నం, 2000 నుంచి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. మూడవ వక్త పోతాపరేడ దత్తప్రసాద్ గారు. వీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఫోరెస్ టెక్నో సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ డిస్టిక్ట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఎంబీఏ చదివారు. ముందుగా పోతాపరేడ దత్తప్రసాద్ గారు, మీతో మొదలు పెడదాం. మీరు ఈ హైదరాబాద్ జిల్లాలో యూత్ కోఆర్డినేటర్ గా ఎటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు? వాటిల్లో మీరు చూసినటువంటి సామాజిక పరివర్తన ఎట్లా ఉంది? మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండా అండి. శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ అనగానే మీకు తెలిసింది, అంత హైటెక్ సిటీ అని అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారని ఉద్దేశం. అక్కడ కూడా మనకి సాయి యువత చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు, చేయూత ఇవ్వాల్సినటువంటి అవకాశం చాలా ఉండటం వల్ల అక్కడ రకరకాల ఏరియాలో పరిస్థితుల్లో మనం అక్కడ అందరినీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి ఆ నీడ్ అనేది బేస్ చేసుకుంటూ మనం అక్కడ సేవా కార్యక్రమాలు మనం ప్రిపేర్ చేసుకోవడం చేయడం అనేది జరుగుతుంది. దానిలో ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం కింద చెప్పాల్సి వస్తే అది ఆర్పీఎల్, రీప్రోగ్రామింగ్ లైఫ్స్. ఇది మనకి 19వ ప్రోగ్రామ్ గా మొన్న ఈ మధ్యనే ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరిగింది. అది 6 ఫిబ్రవరి నుంచి 18 మే వరకు కూడా జరగడం జరిగింది. దీనిలో ఏం చేస్తామంటే ఆ ఉన్నటువంటి యువతకి, చాలా మంది యువత చదువుకుని బయటకు వచ్చిన తర్వాత వారికి కొత్త ఉద్యోగాలు ఎలా జాయిన్ అవ్వాలి, లేకపోతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్, వ్యక్తిత్వ వికాసం అనే దానిలో గానీ, ఉపాధి అవగాహన సదస్సులు అవన్నీ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఎనర్జీ అంతా కూడా వాళ్ళు ఫిల్ చేసి పంపించడం అనేది ఈ సాయి యువత అక్కడ మనం హైదరాబాద్ బేస్ గా చేయడం అనేది జరుగుతున్నది. దాంట్లో వీళ్ళకి ఆర్థికంగా వెనుకబడిన వారు, తల్లిదండ్రులు లేనివారు, చదువులు మధ్యలో ఆపేసిన వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా సమయంగా కావాల్సినటువంటి చేయూత ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే దీనిలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక 60 మందికి కనుక మనం ఆ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకుంటే దానిలో 15-20 మంది దాకా వెంటనే అద్భుతమైనటువంటి వాళ్ళ స్కిల్స్ తో ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక అతను 6 పూట కూడా భోజనం చేయడానికి లేనటువంటి పరిస్థితిలో అతనికి ఇలాగే ప్రోగ్రాంలో, ఆర్పీఎల్ అనే ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత అతనికి ఈ రోజున 6 లక్షల పర్ యానం శాలరీతో అక్కడ ఉద్యోగం రావడం అనేది జరిగింది. ఆ రకంగా మనకి సాయి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం రకరకాల స్కిల్ డెవలప్మెంట్స్ చేయడం వల్ల, వాళ్ళు కరెక్ట్ పొజిషన్స్ లో పెట్టడం అనేది అక్కడ జరగడం వల్ల ఇది మనకి చాలా ఆనందమైనటువంటి సేవా కార్యక్రమం కింద సాయి యువత హైదరాబాద్ భావిస్తున్నారండి.
1: ఇంకా ఏమేమి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు హైదరాబాద్ లో?
2: ఇది యువతకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కింద కాకుండా మొత్తం అన్ని రకాలటువంటి ఏరియాస్ లో కూడా మనం సేవలు చేస్తున్నామండి. దానిలో మొట్టమొదటి గ్రామ సేవ అనేది మనం రామసేవ అని చెప్పి స్వామి చెప్పిన వల్ల మనం అక్కడికి వెళ్లి ఎవరెవరికి ఎక్కడెక్కడ నీడ్ కావాలి, ఏముంది అవసరము అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక ముందు ఒక సర్వే క్యాంప్ కింద చేసుకుని యూత్ అంతా కూడా ప్రతి సాటర్డే సండేస్ వెళ్లి ఐడెంటిఫై చేసుకుని వచ్చిన తర్వాత ఆ ఏ నీడ్ ఉంది అనేది ఆ నీడ్ ప్రకారం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని దాని ప్రకారంగా మనం వెళ్లి అక్కడ ఆ ప్రోగ్రామ్స్ అవి చేయడం జరుగుతుంది. దానిలో మనకు వచ్చేటటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నో రకాల సేవలు చేయడం వల్ల ఫస్ట్ వెళ్ళగానే యువత మనని ఎక్కువగా అడ్మైర్ చేయడం అనేది తక్కువగా ఉంటుంది. కానీ రాను మనం వెళ్లి మన ప్రేమతత్వంతో వెళ్లి అక్కడ అందరినీ సాయిరాం బ్రదర్ సాయిరాం అండి అని అనుకుంటూ పలకరించుకుంటూ ప్రతి ఇంటి గడప తొక్కుకుంటూ లోపలికి వెళ్లి మీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీకు ఏమేం కావాలి అని అన్ని ఐడెంటిఫై చేసుకుని అవన్నీ కూడా మనం పెద్దవాళ్ల సహకారంతో సంస్థలో ఉన్నటువంటి అన్ని రకాల రిసోర్సెస్ ని కూడా మనం ఒకే చోట తీసుకొచ్చి కేంద్రీకరించి వాళ్ళకి ఈ సేవలు అందించడం వల్ల ఏమవుతుందంటే ఆ రకరకాలైనటువంటి సేవలు చెడు వ్యసనాలన్నీ వాళ్ళు మానేయడం ఏమిటి. తర్వాత వాళ్ళు మనం నెక్స్ట్ టైం ఒక క్యాంప్కి వెళ్లేసరికి ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టడం, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రిమోట్ ఏరియాస్ లో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆ 70-80 కిలోమీటర్లు వెళ్లి అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా వాళ్ళందరినీ ముందుగానే గ్యాదర్ చేసుకుని రెడీ చేసి సాయి యువత వస్తున్నారు వాళ్ళ దగ్గర చాలా మనం తీసుకోవాల్సిన ఇది ఉంది అని చెప్పేసి వచ్చి నేర్చుకునే కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుని వాళ్ళు మళ్లీ వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని మళ్లీ పక్కన అందరికీ వెళ్లి సేవ చేసుకుంటూ ఇలాగ మనకి ఎన్నో రకాలుగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అలాగే మనకి మన ఇంటర్నల్ గా వచ్చినటువంటి యువత అందరూ కూడా వెళ్లిన యువత అంతా కూడా వాళ్లలో కూడా పరిణితి, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్నది. అరే ఇక్కడ ఇంత నీడ్ ఉంది, ఇక్కడ వెళ్లి మనం సేవ చేయడం వల్ల మనలో ఎంత ఆనందంగా ఉంది. అందుకని సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి యువత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా గానీ వాళ్ళకి సాటర్డే సండే అనేది ఒక వీకెండ్ ఒక హాలిడే అనుకుంటే వారు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే లైఫ్ ని సేవతోనే ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ సినిమాలకు వెళ్లరు, ఎక్కడ ఏదో చూడగలరు, క్యాంపులకు వెళ్ళరు, ఏమి కాదు, సేవ సేవ సేవ, స్వామి ప్రేమ సేవ, స్వామి అంగి ఆ ప్రతి ఒక్క యువతకి కూడా తగులుతూ ఉండేది అనే విషయాన్ని వాళ్ళు ఫీల్ అవుతూ చేస్తారు. కాబట్టి ప్రతి సేవలో కూడా మనకి విజయం అనేది అంటే మనం అనుకున్నటువంటి నీడ్ ని అడ్రస్ చేయడం అనేది జరుగుతోంది అని నేను భావిస్తున్నాను.
1: ఇటు యువతలో అటు గ్రామ ప్రజల్లో మీరు ఈ పరివర్తనని గమనించగలిగారు?
2: ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి ఎలాంటి పరిణతి అంటే మెడికల్ క్యాంప్స్ అనేది చేస్తున్నాం, సత్యసాయి మొబైల్ మెడికల్ అని చెప్పేసి. దానిలో చేస్తుంటే మెడికల్ క్యాంప్ అంటే మామూలుగా చేయట్లేదు, మనం ఏదో డాక్టర్ని తీసుకుని వెళ్లి అది మందులు అవి రాసి ఇచ్చి కాదు, మనం దాన్ని అడ్వాన్స్డ్ గా మనం ఏదైతే స్వామి చెప్పారు వారి గుమ్మం ముందుకు హాస్పిటల్ వెళ్లాలి అని చెప్పారు, అలాగా ఒక అద్భుతమైనటువంటి ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకుని మనం వెళ్లి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల టెస్టులు చేసి కావాల్సినవన్నీ ఇవ్వడంలో మనం అక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు లోకల్ గా ఉన్నటువంటి ఆ యువత వాళ్లే వచ్చి ముందు రథంలాగా అనమాట, మన యొక్క ఈ ఏదైతే మొబైల్ వ్యాన్ వెళ్తుందో రథంలాగా వాళ్ళందరూ వచ్చి హారతులు ఇచ్చుకుంటూ లోపల తీసుకెళ్లి అక్కడ అన్ని ఎక్విప్మెంట్ అంతా దించి ఏ రూమ్స్ లో పెట్టాలో పెట్టుకు, అంటే వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ చూడండి, మా కోసం స్వామి పంపించారు, స్వామి వస్తున్నారు, స్వామి ఉన్నారు అని భజనలు చేసేస్తుంటారు. మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల భజనలు వాళ్లే చేసేసుకుని అందరినీ లైన్ లో నిలబెట్టి, సో ఇలాగా
1: కమ్యూనిటీ
2: పార్టిసిపేషన్ విపరీతం. అదే కాకుండా ఆ విలేజ్ లో అంతకుముందు ఒక గ్రామం చూసుకుంటే మనం ఒక మూల పొడి గుడిసెలో ఒక ముసలావిడ బాధలు పడుతూ ఉంటే ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఈ యువత ఏం చేస్తున్నారంటే, ఇది గ్రామంలో ఉన్నటువంటి యువత, మనం వెళ్ళిస్తున్నాం అనేసరికి వెళ్లి ఆ ముసలావిడిని ఎక్కడ ఒక కారు ఆటోను మాట్లాడుకుని తీసుకొస్తున్నారు. చూడండి అంతకుముందు వదిలేశారు ఆవిడ్ని, అలాంటిది అరే ప్రేమ అనేది ఆ సేవ అనే భావంలో వెళ్లి ఆవిడ్ని తీసుకుని ఇచ్చి అది ఆవిడకి అన్ని చేసి మళ్లీ తీసుకెళ్లి ఇంట్లో దింపుతున్నారు. అది సాయి యువత చేయట్లేదు. సాయి యువతని చూసి వాళ్ళు ఆ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది అంటామే, దానిలో వాళ్ళంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని వాళ్ళందరినీ తీసుకురావడం, గ్రామాల నుంచి తీసుకొస్తున్నారండి. సో ఇలా జరుగుతుంది.
1: అలాగే మనుషులకే కాకుండా మీరు జంతువులకి కూడా అంటే గోసేవ అని చెప్పి ప్రారంభించి జంతువులకు కూడా మీరు సేవ చేస్తున్నారన్నారు కదా, మా శ్రోతలకి దాని గురించి కొంచెం వివరాలు చెప్తారా?
2: అది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది స్వామి మనకి ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఎప్పుడు కూడా మనుషుల మధ్యలో ప్రేమలు బంధాలు గురించి మాట్లాడుకుంటాం ఎక్కువగా 70-80%. కానీ మీరు కనుక అదే ప్రేమతత్వం అన్నిట్లోనూ ఉంటుందని గ్రహించి ప్రతి జీవాత్మ జీవి అన్ని సమానం అని స్వామి చెప్తుంటారే, అది నిజంగా ఎక్కడ మనకి బయటపడుతుందంటే అండి, గోసేవ అనే ఒక చిన్న యాక్టివిటీ మనం చేసినప్పుడు ఆ సేవలో 85 ఆవులని అంటే విత్తు వాటికి సంబంధించిన ఫ్యామిలీస్ అంటే దూడలు అన్ని కూడా ఉంటాయి, వాటితో వాటిని తీసుకురావడం అనేది అతి క్లిష్టమైనటువంటి సేవ అండి. అది ఏమవుతుందంటే మనకి ఒక చోటకు వెళ్తాం మేము, హైదరాబాద్ లో మేము చేసిన యాక్టివిటీని మీకు సరాసరి ఉన్నదన్నట్టుగా చెప్పాలంటే ఒక చోటకు వెళ్లి ఒక సాటర్డే మొదలెట్టాము ఈ ప్రోగ్రామ్. సాయి యువత మనకి రాజశేఖర్ గారని కొంతమంది రమేష్ గారిని వెళ్ళి కొంతమంది యువత కలిసి వెళ్లి కారులో వెళ్లాం. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఆవులన్నింటినీ వాళ్ళు స్లాటర్ హౌస్ అంటారండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది సుపరిచితం. స్లాటర్ హౌస్ లో ఏం చేస్తారని
1: మాంసాహారాన్ని తినడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మాంసం తయారు చేసే
2: కర్మాగారం లాంటిది. అలాంటి చోటకి మనం అంటే గోవుని అనుకున్నాం కాబట్టి గోవు ఒకటే చూసామండి. అక్కడ అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, బట్ యాజ్ ఏ ప్రైమ ఫేసి మనం గోవుల్ని సంరక్షిద్దామనే ఒక సంకల్పం నుంచి వచ్చి అందులో గోమాత గురించి మనకి చెప్పక్కర్లేదు. ఆ పరిస్థితులు అక్కడికి వెళ్ళినప్పుడు ముందు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా మనకి మీరు నమ్ముతారో నమ్మరో కత్తులు కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ.
1: మన యువతకి
2: ఎందుకంటే మీరు మీరు వచ్చి మా యొక్క దీన్ని పాడు చేస్తున్నారు, మమ్మల్ని తిననీయకుండా మా జంతువులు మీరు లాక్కెళ్ళిపోతున్నారు, మీరు సేవ చేసేస్తున్నారు, సేవ చేస్తూ సేవ చేస్తున్నారు మాకు నచ్చట్లేదు అనేసి వాళ్ళు చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామండి, అలా ఆలోచించాం. ఒక వారం వెళ్ళాం, వాళ్ళు ఏమైనా సరే స్వామి మనలో ఉన్నారు, ఉయ్యాలు ఊగుతూ గుండెల్లో ఉండగా మనకేంటి భయం అండి. అందుకని అందరు సేవకి వెళ్ళిపోయి లోపలికి అందరితో మాట్లాడి అక్కడ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లష్ మాంసం ముద్దతో వాళ్ళు లెక్క చూస్తారు, 5,000,000 మీ 15,000 20,000 అని లెక్క కడతారు రావుని. అలాంటిది కూడా మనం ఆ వినడానికి కర్ణ కఠోరంగా ఉంటాయి ఆ భాష, కానీ వెళ్లి వాళ్ళతో మాట్లాడి చేసి స్వామి స్వామి అనుకుంటూ అక్కడ వాళ్ళకి 15,000 అయితే 15,000 ఇచ్చి ఇమ్మీడియట్ గా 4 అయితే 4 5 అయితే 5 మనం ఎంతైతే కలెక్ట్ చేసుకున్నామో అమౌంట్ దాని ప్రకారం తీసుకొచ్చి ట్రాలీలో పట్టుకుని వెళ్ళాలి. ఈ మొట్టమొదటి రోజు మేము వెళ్ళినప్పుడు అండి ఇలా రిజెక్షన్స్ అన్ని వచ్చిన తర్వాత, ఐ మీన్ అన్ని రకాల నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత ఆ ఆవుల్ని ట్రాలీలో పెట్టేటప్పుడు వాళ్ళు ఎంత కఠినంగా, మనకి పెట్టడం రాదు మనకి, కానీ వాళ్ళు ఎలా పెడతారు కాలుతో తంతాడు లోపలికి దానిలో, దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి అంటే వాళ్ళలో ఉన్నటువంటి కఠిన హృదయాలు అంటాను చూసారా అది మొత్తం 100% అప్లికబుల్ అండి అక్కడ. కాబట్టి ఏమవుతుందంటే అది తర్వాత 2వ వారం వెళ్ళాం 3వ వారం వెళ్ళాం నెమ్మదిగా ఆలోచించాం సాయి యువత స్వామి చెప్పినది ఏదో అక్కడ వాల్యూస్ తీసుకెళ్లాలి అని ఆలోచించి అక్కడ ఏం చెప్పంటే అది ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ పిల్లల గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టాం. ఏమండి మీ బాబు ఎక్కడ చదువుతున్నాడు, మీ పాప ఎక్కడ చదువుతోంది, ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తామండి, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామండి అని చెప్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళండి. ఈ రోజు దాకా ఎవరు కూడా మమ్మల్ని ఇలా పట్టించుకున్న వాళ్ళు లేరు, మా పిల్లల ఉపాధి గురించి అడిగిన వాళ్ళు లేరు అని చెప్పేసి మనకి కతేదాన్లో హైదరాబాద్ లో కతేదాన్ అనే ప్లేస్ లో డైమండ్స్ పాలిష్ చేసే కంపెనీ ఉంది, అక్కడ మన గురుగారు ఉన్నారు, ఆయన మీకు ఎంతమందినే తీసుకురండి నేను ఉద్యోగం ఇస్తాడు, 6,000 రూపాయలు ఉద్యోగము బస్సు పాసులు అన్ని ఇస్తాను చెప్తే వీళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేది జరిగింది. దాంతో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అండి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక 20-30% అయితే అక్కడ మానేశారు ఆ వృత్తిని.
1: సో కఠిన పాషాణ హృదయాలలో కన్నీరు తెప్పించారు ప్రాణాలకు తెగించి మీరందరూ.
2: అది స్వామి ఇచ్చిన శక్తి, స్వామి ఇచ్చిన ఎనర్జీ, మనం మనిషి మాత్రంగా మనం ఏం చేయలేమండి. స్వామి మన దగ్గర ఏం నేర్చుకున్నాము రైట్ యాంగిల్ లో నేర్చుకున్నాము అనే సంతోషాన్ని మాకు మిగిల్చిందండి. దాంతో ఏంటంటే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి, 2 ఇంపార్టెంట్ విషయాలు ఈ గోసేవలో. మీరందరూ కూడా ఈ సేవ చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం వస్తుంది. మొట్టమొదటి సేవ ఏంటంటే ఆ ట్రాలీలో ఎవరైతే ఆ కాల్తో తన్నుకుంటూ, ఎందుకంటే 10 ఆవులు పట్టాయి అనుకోండి, 10 ఆవులు పడితే దానిలో వాడికి 10,000 వస్తుంది డబ్బులు, అలా లెక్కేసుకుంటారు. అందుకని తొక్కి తొక్కి మెటీరియల్ లాగా కుక్కి కుక్కి పెడతాడు. ఎప్పుడైతే మేము ఇలాగ 2-3 వారాలు వెళ్ళామో అండి, వాడు ఆ ట్రాలీని తీసుకొచ్చి దానిలో మెత్తగా గడ్డి వేసి కింద ఆవుకి నెబ్బ తగలకుండా చూసుకునే పరిస్థితికి వాడు వచ్చాడండి. అంటే ఆలోచించండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఒకటి. ఇంకొక విషయం, మరి జీవులు అన్ని సమానం అని చెప్పుకున్న మొదట్లో, ఎక్కడైతే ఆవుల్ని మనం అలా బలంగా లాగి లాగితే కూడా అది ఎక్కడానికి ఇష్టపడదు అక్కడ స్లాటర్ హౌస్ లో. అలాంటిది మనం వెళ్లి అక్కడ ఒక గో సంరక్షణశాలలో దింపడం ఆలస్యం అండి, ఎగురుకుంటూ చెంగు చెంగుమంటూ పచ్చగడ్డల మీదకి ఎగురుకుంటూ ఆడుకుంటూ మళ్లీ ఎవరైతే
1: పునర్జన్మ,
2: ఎందుకంటే వాటితో పాటు మేము కూడా ఆ ట్రాలీలో నిలబడి ఉండేవాళ్ళం, వాటితో సాయిరామ్ సాయిరామ్ అని రాసుకుంటూ గంగడోలు రాసుకుంటూ అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మేము కిందకి దిగి ఆవుల్ని వదిలేమో అవి అన్ని రౌండ్లు కొట్టి మళ్లీ మా దగ్గరకు వచ్చి ఇలా తలవంచి నించునేవండి. ఆ కళ్ళలో ఉన్నటువంటి ప్రేమ భావాన్ని మనం కళ్ళతో చూడగలిగాము, అది స్వామి మనకిచ్చినటువంటి అదృష్టం.
1: అయ్యా గారు వంశీ
3: సాయిరామ్ సార్.
1: సాయిరామ్, మీరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు కదా?
3: అవును సార్.
1: మరి మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి, ఆ సేవా కార్యక్రమాలు చూసి చేస్తున్నప్పుడు మీరు సమాజంలో చూసినటువంటి పరివర్తన ఏంటి, మా శ్రోతలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.
3: తప్పకుండా సార్. శ్రోతలందరికీ సాయిరామ్ మనస్ఫూర్తిగా. అయితే ముఖ్యంగా సార్ మనకి ఆర్తజన సేవ అనేది ఒక విశిష్టమైన సేవా కార్యక్రమంగా చెప్పుకోవాలి సార్. ఈ ఆర్తజన సేవ ఏంటంటే రోడ్ల పైన మానసికంగా స్థిరం స్థిమితం లేక లేదా వికలాంగులు కొందరు వారు ఎన్నో రోజుల నుండి స్నానం లేక దొరికితే తినడం లేకపోతే కొన్ని రోజులు పస్తులు ఉండి ఇలాంటి వారి వద్దకు ప్రేమతో చేరి మన సాయి యువత అందరూ వారికి కేశ సవరం గడ్డము ఇవన్నీ స్నానం చేయించి శుచిగా వారికి చేసి వారికి కొత్త బట్టలు తొడిగి స్వామి ప్రసాదం అందించడం జరుగుతున్నది సార్. ఇది ఈ సేవా కార్యక్రమం. దీనిలోని ఎలా అంటే ఆ యొక్క వ్యక్తిని చూస్తే మనకి ఒక్కొక్కసారి ఎంతో గుండె కరుగుతుంది సార్. వారి రూపం చూస్తే వారు ఇంత పెద్ద పెద్ద గెడ్డాలు, ఇంత జుత్తులకి జడలు కట్టి ఉంటారు. అలాంటి వారు అంటే చాలా మంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం అబ్జర్వ్ చేశాము అంటే జనరల్ గా మనకి సేవ చేయాలి అంటే ఒక బిడియం, ఒక అహంకారం అడ్డు వస్తుంది సార్. సింగిల్ గా నేను వెళ్లి సేవ చేయాలంటే ఒక బిడియం. ఇప్పుడు ఒక గ్రూప్ గా ఎప్పుడైతే యువత అందరూ వెళ్లి దీన్ని ఒక అందరూ ప్రేమతో చేరి వాళ్ళకి ఇటువంటి సేవలు సమాజంలో వారి ఎదురుగా చేస్తున్నప్పుడు వారిలో కదలిక, ఆహా ఇంతమంది ఉన్నారు నేనెందుకు నా బిడియాన్ని అహంకారాన్ని వదిలి వాళ్ళు కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక విశిష్టమైన ఒక ట్రాన్స్ఫర్మేషన్ గానే ఇది చూసాం సార్. అలాగే సర్వమతాలకు అతీతంగా ఇందులో ముస్లింస్ కూడా వచ్చి టీ ఇచ్చి వారికి బ్రెడ్ తెచ్చి ఇందులో పాల్గొనడం ఒక సోదర భావం, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని కొంత వారి బాధను ఉపశమనం చేసే ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ స్లమ్ ఏరియాస్ లో బాల వికాస్ సార్, ఇది ఎలా అంటే మురికివాడల్లో మన కొన్ని సేవా కార్యక్రమాలు యువత వెళ్లి అక్కడ వారిని వారందరితో కలిసి పిల్లలకు ముఖ్యంగా బాల వికాస్ ని ఇండ్యూస్ చేయడంలో ఒక ఒక స్టెప్ తీసుకుంటే అక్కడ గురువులను తీసుకువెళ్లి వారికి క్లాసెస్ నిర్వహించడంలో స్లోగా వాళ్ళు ఎలా ఉండేవారంటే సార్, ఒక కోవిల ఉంది అక్కడ ఒక హనుమాన్ మందిరం, అక్కడ పిల్లలు ఎంత రఫ్ అండ్ ఫాస్ట్ గా ఎలా ఉంటారంటే పెద్దలను గౌరవించకుండా ఎవరు అడ్డొచ్చినా వాళ్ళు కేర్లెస్, వాళ్ళు ఎగిరి కర్రతో గంట కొట్టేవారు కోవిల్లో, అలాంటి స్టేట్ లో ఉండేవారు. స్లోగా ఎప్పుడైతే ఈ బాల వికాస్ కార్యక్రమాన్ని ఎప్పుడైతే ప్రారంభించాం అంటే యూత్ తీసుకెళ్లి వాళ్ళకి కొన్ని వీడియో షోస్ చూపించి అట్రాక్ట్ చేసే చిన్న గేమ్స్ పెట్టి వాళ్ళని చేసినప్పుడు వారిలో స్లో స్లోగా ఈ ఫాస్ట్నెస్ ఇది తగ్గి శాంతం
1: దూకుడు తగ్గి
3: పెద్దల్ని గౌరవించడం, తర్వాత ఎవరైతే ఇలా ఎగిరి గంట కొట్టేవారో ఇలా కర్రలతో వాళ్లే వచ్చి ఆలయాన్ని శుభ్రంగా శుచి చేయడం, దండ తీసుకువచ్చి ఆ దేవుడు ఏదైతే ఉందో విఠలేశ్వరుడు అక్కడ హనుమాన్ ఈ స్వామి ఫోటోకి అలా వచ్చి వారు వాళ్ళు ఇటువంటి మార్పులు గమనించాం సార్. అలాగే ఆహారం ఆరోగ్య అలవాట్లో కూడా మార్పు చూసాం, వారికి బ్రష్ చేయడం ఈ హెల్త్ కిట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది సార్, వారికి టూత్ బ్రష్ గానీ పేస్ట్ ఇచ్చినప్పుడు ఓకే ఇలా ఇది ఈ విధంగా ఆరోగ్యం మనం ఇలా కాపాడుకోవాలి, కొన్ని ఎవరైతే ఒక నిపుణులు వాళ్ళని తీసుకువెళ్లి ఇలా చెప్పడంతో వాళ్ళలోని ఒక పరివర్తన తల్లిదండ్రులే చూసి వాళ్ళని తీసుకొచ్చి వారిని చేయి పట్టుకొని వచ్చి క్లాస్ లో కూర్చోబెట్టే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి సార్. ఇవి ముఖ్యంగా ఈ రెండు అంశాలు ప్రస్తావించడం జరిగింది.
1: శంకర రమేష్ గారు,
4: సాయిరామ్ సార్,
1: సాయిరామ్, మీరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నారు, అక్కడ మిగతా ప్రదేశాలతో పోల్చి చూస్తే వాళ్ళకి విభిన్నంగా మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు, తర్వాత ఈ సేవా కార్యక్రమాల్లో మీరు చూసినటువంటి సామాజిక పరివర్తన ఏంటి మా శ్రోతలకు చెప్పండి.
4: సాయిరామ్ సార్,
1: సాయిరామ్,
4: శ్రోతలందరికీ సాయిరామ్. ముఖ్యంగా శ్రీ సత్యసాయి ప్రేమామృత మంచినీటి పథకం ద్వారా విశాఖ జిల్లాలో కొండ ప్రాంతాల్లో సరైన తాగునీటి వసతి లేని గిరిజన గ్రామాల్లో మంచినీటిని ట్యాంకుల ద్వారా కట్టించి తద్వారా మంచినీటిని అందించడం జరుగుతుంది సార్. ఇలాగ సుమారు ఒక 60 గిరిజన గ్రామాల్లో మనం మంచినీటిని అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ 60 గ్రామాల్లో మనకి అత్యంత ఉత్తమమైన గ్రామంగా అర్లాడైన గ్రామాన్ని మనం తీసుకుంటే ఈ గిరిజన గ్రామంలో మనం మంచినీటి పథకాన్ని అందించడం జరిగింది. ఈ గ్రామంలో మన సాయి యువతతో పాటు ఆ గ్రామస్తులు యువత కూడా ఈ సాయి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ గ్రామస్తులు మనతో ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఈ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి ఆ గ్రామస్తులు యువతకి గ్రామస్తులకి కూడా ముఖ్యంగా యువతను మనం ఉద్దేశం చేసుకుని వాళ్ళకి మంచి చెడ్డ సేవ చేసేటప్పుడు వాళ్ళకి మంచి చెడ్డ చెప్పడం ప్రారంభించడం జరిగింది
1: యువతకి.
4: అప్పుడు వాళ్ళకి ఏం చేసామంటే మంచి అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏం తెలియదు,
1: అంటే మనలో పాల్గొనేటువంటి సత్యసాయి యువతకు కూడా వాళ్ళలో కూడా ఒక పరివర్తన గమనించారు.
4: వాళ్ళతో పాటు ఆ గ్రామస్తులకి ఏం చేసామంటే మనం మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి అది మనం వాళ్ళకి నెమ్మదిగా ఈవినింగ్ పూట మేము ఆ గ్రామంలో ఎప్పుడు వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా ఒక 5 రోజులు స్టే చేస్తాం సార్,
1: 5 రోజులు
4: అక్కడే ఉంటాం ఆ గ్రామంలో ఉంటాం. ఈ ప్రాజెక్టర్ వీడియో షో అది తీసుకెళ్లడం వల్ల ఏంటంటే ఈ 5 రోజులు ఉండేటప్పుడు ఈవినింగ్ పూట వాళ్ళకి ఏం చేసామంటే మానవత విలువలు అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అంటే మన సిటీస్ లో కాకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బాబు మంచి అంటే ఎలా ఉంటది చెడు అంటే ఎలా ఉంటది నువ్వు చెడు అలవాట్లకు అలవాటు పడితే నీ జీవితం ఎలా ఉంటది
1: అని
4: చెప్పడంలోనే వాళ్ళకి నెమ్మదిగా మన సత్సంగం అలవాటు చేయడం ఆ గ్రామంలో ఏంటంటే మన నెమ్మదిగా మనం ముందు భక్తి గురించి మొదలు పెట్టాం సార్, పెట్టి అక్కడి నుంచి భజనలు చేయడం వాళ్ళకి అలవాటు చేశాం. రోజు ప్రతిరోజు ఈవినింగ్ వాళ్ళకి భజనలు చేయడం అలవాటు చేశాం. తద్వారా ఏమైందంటే కొన్నాళ్లకి వాళ్ళు మందిరం నిర్మించుకుందామన్న భావంతో సత్యసాయి మందిరం నిర్మించుకున్న భావనకు వచ్చారు సార్. ఆ విధంగా మార్పు రావడంతో అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ప్రతిరోజు వాళ్ళు సాయంత్రం భజన చేయడం ప్రారంభించారు. ప్రతిరోజు వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారంటే మన సిటీస్ లో కూడా అంత బాగా పాడుతాం, అలాగా మనతో పాటు వాళ్ళు మన పుట్టపర్తి సేవకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ సేవకి మనం డేట్ ఇస్తే ఆ సేవకి మనం ఇచ్చిన డేట్ సంఖ్య కన్నా ఎక్కువ మంది వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది.
1: వీళ్ళందరూ గిరిజన ప్రాంతాల్లో
4: గిరిజన ప్రాంతాలతో వీళ్ళు గవర్నమెంట్ టీచర్స్ సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పక్కన మనకి చిలకలగొండి, అర్లాడ పక్కన చిలకలగొండి ఉన్న గ్రామం ఉంది సార్. ఆ గ్రామంలో మన యువత ఈ 5 రోజులు స్పెండ్ చేసినప్పుడు పక్క గ్రామానికి వెళ్తే స్కూల్ పిల్లలు చదువుతున్నారు. ఆ రేకుల షెడ్ పాడుబడిపోయి ఉంది సార్. స్కూల్ ఏదైతే స్కూల్ ఉందో అది పాడుబడిపోయి ఉంది. ఆ స్కూల్ ని మనం ఏం చేసామంటే ఈ స్కూల్ ని ఎలాగైనా మళ్లీ మనం పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుని ఆ స్కూల్ ని మనం మొత్తం సిమెంట్ ఇసుక అన్ని రెడీ చేసుకుని రేకులు అన్ని రెడీ చేసుకుని మన యువత ప్రారంభిస్తే మన యువతతో పాటు ఈ ఏదైతే అర్లాడ్ గ్రామం ఉందో అర్లాడ్ గ్రామంలో యువత కూడా మనతో రావడం ప్రారంభించారు. యాక్చువల్ గా గిరిజన గ్రామాల్లో కొన్ని పరిధులు ఉంటాయి. ఒక విలేజ్ దాటి ఒక విలేజ్ కి వెళ్లరు, వెళ్లి హెల్ప్ చేయరు. ఏదైతే మనతో కలిసి వీళ్ళు రావడం మొదలు పెట్టారో, ఏదైతే చిలకలగొంది గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మా విలేజ్ కి వీళ్ళు వచ్చి పక్క గ్రామస్తులు వచ్చి ఎందుకు వీళ్ళు మా కోసం సహాయం చేస్తున్నారు, మా గ్రామంలో మా స్కూల్ ని ఎందుకు వీళ్ళు బాగు చేస్తున్నారు అనే ఆలోచన వాళ్ళు మొదలైంది సార్. వాళ్ళు మొదలయ్యి వాళ్ళ స్కూల్ ని మనం పూర్తిగా నిర్మించడం మళ్లీ జరిగింది. చక్కగా తయారు చేసాం. అలాగే ఆ చుట్టుపక్కల మనం ఎక్కడ వాటర్ ప్రాజెక్ట్ చేసినా ఈ అల్లాడ గ్రామం నుంచి మనకి సేవాదళ వాళ్లే వచ్చి ఈ రోజు స్టిల్ ఈ రోజుకి సండే ఈ రోజుకి మనం పులిసిమావుడు అనే గ్రామంలో వాటర్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది కొత్తది. ఈ గ్రామంలో సంతోష్ అని మన స్వామి స్టూడెంటే, ప్రతి ఆదివారం శనివారం కొండలోనే ఉంటాడు ఆయన, విజ్ఞాన్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తున్నాడు సార్. ఆయన పులిసిమావుడు అనే గ్రామంలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈయన ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు, కార్యక్రమం వర్క్ అక్కడ జరిగిపోతుంది. ఈ అల్లాడ అనే గ్రామస్తులు ఏం చేశారంటే మనం పైన సంపు గ్రావిటీ మీద కడతాం సార్ ప్రాజెక్టులన్నీ. ఆల్మోస్ట్ మనకి 100-25% ఇప్పుడు చేయగలిగాం ఆ పాడేరు మండలంలో. ఏటవుతుందంటే వీళ్ళు వెళ్ళి నైట్ బేగ వెళ్ళిపోతున్నారు, వెళ్ళి అక్కడ పైప్ లైన్ ద్వారా వాటర్ అన్ని సెట్ చేసి ఉంచితే మనం వెళ్ళి టెక్నికల్ పనులన్నీ మనం చేస్తే ఆ విధంగా ఇన్ని ప్రాజెక్టులు మనం అక్కడ గ్రామస్తుల సహకారంతో ఈ విధంగా మార్పు తీసుకురాగలిగాం సార్.
1: ఇప్పుడు మీరు ఈ సైకియాట్రిక్ పేషెంట్స్ అంటే ఈ మతి చెడిన వారు గాని, మానసిక రోగులు గాని, చపల చిత్తులు గాని, వీళ్లకు కూడా విశాఖపట్నం యూత్, విశాఖపట్నం యువత మంచి సేవను అందిస్తున్నారు కదా, వాళ్ళ గురించి క్లుప్తంగా మాకు ఎట్లాంటి సేవని అందిస్తున్నారు చెప్తారా?
4: అదే సార్, సాయిరాం సార్. అదే ఇప్పుడు మనకి మా వైజాగ్ జిల్లాగా అదృష్టం ఏంటంటే అన్ని సేవలు చేసుకునే భాగ్యం మా యువతకి ఉంది సార్. అన్ని విధాలుగా యాక్చువల్ గా ట్రైబల్ అయినా సరే, ఈ సిటీలో అయినా సరే, ఎక్కడైనా సరే సేవ చేసుకునే అవకాశం మాకుంది. దానివల్ల ఏంటంటే మాకు మెంటల్ హాస్పిటల్ దగ్గరగా ఉండడం వల్ల ప్రతి ఆదివారం కూడా మా యువతకి ఈ మెంటల్ హాస్పిటల్లో సేవ చేసే భాగ్యం మాకు స్వామి దయ వల్ల కలిగింది సార్. దీంట్లో ఏం చేస్తామంటే మనం ప్రతి ఆదివారం నాడు కూడా ఉదయం 8 గంటలకు మెంటల్ హాస్పిటల్ చేరుకుంటాం సార్. మత్తి స్థిత్వం లేని హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చేరుకుని వెళ్ళిన వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళు వారం రోజులు కూడా తిన్న ప్లేట్లు రోజు వాళ్ళు వాటర్తో కడుగుతారు. మనం ఏం చేస్తామంటే సర్ప్ అప్లై చేసి నీట్ గా
1: శుభ్రపరిచి
4: కొత్త ప్లేట్లు, మన యువత అంతా కూడా నిజంగా బీటెక్ ఎంటెక్ ఇంజనీరింగ్ చేసే యువత అంతా కూడా ఆ ప్లేట్లు ఇంటి దగ్గర ప్లేట్ కడుగుతారో ఒకప్పుడు అలవాటు ఉండేది కదా, వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ప్లేట్ కడగడం మొదలు పెట్టారు సార్. ప్లేట్లన్నీ నీట్ కడిగేస్తాం, కడిగేసి లోపలికి వెళ్ళిపోతాం. ఎవరైతే హాస్పిటల్లో రోగులతో మనం కలుస్తాం, మిగతా ఈ వార్డెన్లు కూడా భయపడతారు వాళ్ళతో కలడానికి. మొత్తం 5 వార్డులు ఉంటాయి, మన యువత ఇద్దరే వెళ్ళిపోతారు. ఎంత డేరింగ్ గా వెళ్ళిపోయి వాళ్ళకి షాంపులు పట్టుకెళ్తాం సార్, సబ్బులు పట్టుకెళ్తాం, 2 బకెట్లు పట్టుకెళ్తాం, శుభ్రంగా అందరికి స్నానం చేయించేస్తాం, తలంటి స్నానం చేస్తాం, షాంపులు పెట్టి తలంటి స్నానం చేసి గోర్లు కత్తిరిస్తాం సార్. గోర్లు కత్తిరించి మనం బట్టలు కలెక్ట్ చేస్తాం. మన సిటీలో ఎవరికి సెట్ అయితే ఆ బట్టలు వేస్తాం, వేసి శుభ్రంగా కొబ్బరి నుండి రాసేస్తాం సార్. తల బాధ చూసి కొబ్బరి నుండి రాసిస్తాం. కొబ్బరి నుండి రాసి ఒక్కొక్క వారం ఒక్కొక్క సమితి నుంచి ఫుడ్ పట్టుకెళ్తాం సార్, ఫుడ్ పెడతాం వాళ్ళకి. అలాగే పండగలు అనుకోండి, ఆదివారం లక్కీగా పండగ పడింది అనుకోండి, అంకాళ్ళకి పండగే, వాళ్ళకి కూడా పండగ, పండగ ఏదో అయితే ఫ్రూట్ లేకపోతే స్వీట్ లేకపోతే చక్కెర పొంగల్ ఏదో తీసుకెళ్లి ఆదివారం లక్కీగా పండగ గాని పడిందంటే వాళ్ళకి పండగ. అంత బాగా చేస్తాం సార్. చేసి వాళ్ళకి ఏం చేస్తామంటే లాస్ట్ లోని భోజనం పెట్టిన తర్వాత విభూతి పెడతాం సార్. అందరికి విభూతి పెట్టించుకుంటారు వాళ్ళు, పెట్టించుకుని సాయిరాం మన వాళ్ళగా సాయిరాం అని సాయిరాం సాయిరాం అంటుంటారు. 3 పాటలు పాడించుతాం సార్ వాళ్ళ చేత. ఇలా పాడించడం వల్ల వాళ్ళలో మార్పు ఏం కలుగుతుందంటే 6 నెలల్లో యాక్చువల్ గా వాళ్ళకి మెడిసిన్ చాలా స్ట్రాంగ్ హార్డ్ గా ఉంటుంది సార్. వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ చాలా హార్డ్ గా ఉంటది. వాళ్ళకి 6 నెలల్లో తగ్గవలసిన వ్యాధి అది ఏదైతే ఉందో మెంటల్ గా మానసిక స్థితి 2-3 మంత్స్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు సార్.
1: ఇప్పుడు మీరు ఈ సేవలో
4: సార్
1: అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎక్కడ ఎదుర్కొన్నారు? ఎందుకంటే ఇది అందరూ అన్ని సముద్రం వాళ్ళు చేసే సేవ కాదు, మీరన్నట్టు ఒక భాగ్యం విశాఖ యూత్. మీరు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎట్లా, దానికి మీరు ఎదుర్కొన్నారు, దాన్ని ఏ విధంగా మీరు?
4: అత్యంత క్లిష్టమైన సేవ అంటే మాకు గిరిజన ప్రాంతాల్లో ఒక గ్రామం మేము మహిళా వాటర్ ప్రాజెక్ట్ అని, మహిళలు ఒక వాటర్ ప్రాజెక్ట్ చేయాలని మా యువతను సంప్రదించినప్పుడు, మేము మహిళలు వచ్చారు కాబట్టి వీళ్ళకి మంచి అట్రాక్టెడ్ ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక తోడపల్లి గిరిజన గ్రామం తీసుకున్నాం సార్. ఇది ఒంట్లమావిడి పంచాయతీ పాడేరు మండలం సార్. ఇది ఈ విలేజ్ కి ఏంటంటే సార్, 3 కిలోమీటర్ల నడక సార్, కొండ ప్రాంతం నడాలి పైకి, 1 అవర్ జర్నీ. ఏ వస్తువు ఒక ఇటుకలు 4 ఇటుకలు పట్టుకెళ్లాలన్నా ఈ 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిందే, పైన ఏమీ దొరకదు. ఇలాంటి గ్రామం తీసుకున్నాం సార్. ఈ గ్రామంలో ఏం చేశామంటే ఈ ఇసుక, ఇటుక, పిక్క, సిమెంట్ అన్ని కూడా ఒక సిమెంట్ బస్తా కూడా ఈ 3 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్లవలసిందే. వెహికల్ వెళ్ళదు,
1: ఆ రోడ్ అనేది లేదు,
4: మార్గం కూడా ప్లెయిన్ కాదు సార్. ప్లెయిన్ ఉంటే ఏదో బాధపడి వెళ్ళిపోతాం.
1: ముళ్ళు పొదలు
4: ఈ 60 ప్రాజెక్టు లో కూడా ఇది క్లిష్టమైన ప్రాజెక్ట్. అసలు యాక్చువల్ గవర్నమెంట్ కూడా కింద నుంచి రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోతుంది, ఏ అవసరమైన వాళ్ళకి కింద నుంచి రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మీదకి వెళ్ళలేదు. అంత క్లిష్టమైన ప్రాజెక్ట్. మనం ఏంటంటే ఆ సత్యసాయి భగవంతుడి దయ వల్ల అక్కడ మనం నీరు అందించిన తర్వాత మన యువతతో పాటు ఆ గ్రామస్తుల్లో కూడా ఆనందంలో ఆ కష్టం అంతా మర్చిపోయింది సార్. అంత మంచి ప్రాజెక్ట్ సార్ అది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి నీరు ఎవరు ఇవ్వమని సార్, గవర్నమెంట్ గానీ మిగతా సంస్థలు గానీ ఎవరు వెళ్ళడానికి భయపడిపోయారు. అలాంటిది మనం చేసి స్వామి అనుగ్రహం పొందగలిగాం సార్.
1: వెరీ గుడ్. దత్తప్రసాద్ గారు, మీరు ఈ సేవా కార్యక్రమంలోకి ఎట్లా వచ్చారు? దీని వలన మీరు వ్యక్తిగతంగా మీరు చూసినటువంటి మీలో పరివర్తన ఏంటి క్లుప్తంగా చెప్పాలి?
2: సాయిరామండి, సేవా కార్యక్రమంలోకి ఎప్పుడు వచ్చారు అంటే చెప్పడం కొద్దిగా కష్టమైనటువంటి విషయమే. ఎందుకంటే మరి వేరే రకంగా కాకపోయినా బై బర్త్ మా తాతగారి దయ వల్ల ఆయన ఎప్పుడు కూడా ప్రేమ సేవ అని ఫస్ట్ నుంచి ఇస్తూ స్వామి డివోటీ తాతగారు కూడా పోతాపరగడ సుబ్బారావు గారు. దానివల్ల ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి స్వామి చెప్పిన సేయింగ్స్ అన్ని కూడా తీసుకుని అటు వేదాంతాల్లో గానీ ఇటు టెక్నికల్ గా గానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాల తను అలా ఇచ్చు. ప్రతి చోట కూడా ఏం చెప్పామంటే కొత్తదనాన్ని చూడు, కొత్తగా ఉండు అని, ఉన్నదానిలో ఏమైనా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ అలాగా నాలెడ్జ్ ని కూడా పెంచుకుంటూ వెళ్ళనే పరిస్థితిలో ఉండేవారు. అయితే ఇది ఎలా జరిగింది అంటే తాతగారికి స్వామికి ఉన్నటువంటి కనెక్టివిటీ గురించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తుందండి. నేను ఇలాగ సత్సాయి ఆర్గనైజేషన్ లో 1994 నుంచి డైరెక్ట్ గా యాక్టివ్ గా అంటే పార్టిసిపేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదర్వైజ్ అంతకుముందు మరి వేరియస్ రకాలుగా మనం చేస్తున్నాము. బట్ విషయం ఏంటంటే ఆ రోజు తాతగారు ఒక చిన్న చీటీ రాసి ఆ చీటీని మనకి మచిలీపట్నం బందర్ లో ఉండేవాడిని నేను. అక్కడ చీటీ రాసి ఆ చీటీని నువ్వు జేబులో పెట్టుకో, ఫస్ట్ టైం నేను వస్తున్నాను ప్రీ సేవాదాల కింద వస్తున్నాను అక్కడ, ఈ చీటీని జేబులో పెట్టుకో, జేబులో పెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏమైందో నాకు చెప్పు అన్నారు తాతగారు. దత్తోపాసకులు, దత్తాత్రేయుడు ఉపాసకులు, అలాగే స్వామిని అసలు వదిలినది లేదు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే లోపలికి నేను కులంతహాల్లోకి వచ్చానో, వచ్చేసి కూర్చున్నాక స్వామి అంటేనే ఎక్కడి నుంచి వచ్చావు బంగారు, ఏం చేస్తున్నావు, మంచిది మంచిది చెయ్యని ఇలాగ నన్ను క్వశ్చన్లు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటికెళ్లి చూస్తే ఆ కాగితం ఇప్పి చూస్తే తాతగారు రాసిన మాటలు ఏంటంటే అంటే వాళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీలో నన్ను వాడుకోవడం అనేది జరిగింది అనేది నేను ఈ జీవాత్మగా నేను ఆనందపడుతున్నాను. అప్పుడు ఏం రాశారు ఆ చీటిలో, మా మనుమడు పోతాపరగడ దత్తప్రసాదుని మీ వద్దకు పంపుతున్నాను, నేను చేసే ఈ కార్యక్రమాలన్నీ సక్రమమైనవే అయితే మా మనుమడిని పలకరించిన ఎడల నేను నా జన్మ ధన్యమైనదిగా భావించగలను అన్న ఒక్క మాటకి స్వామి యొక్క ప్రెజెన్స్ చూడండి. ఎక్కడ పడితే అక్కడ స్వామి, ఎవ్రీవేర్ స్వామి, ఆటమ్ లెవెల్లో అలాగా. అందుకే నేను ఆ సంకల్పంగా ధ్యానంలో నేను రావడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు కూడా సేవను వదిలింది లేదండి, నేను సేవ నా శ్వాస.
1: వెరీ గుడ్. సేవ వలన మనకు చేకూరు ఆనందము, అది శాంతి సుఖములు అందియిచ్చు. శాంతి కన్న మిన్న సౌఖ్యంబు లేదయా, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు స్వామి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ సత్యసాయి దివ్య చరణారవిందములకు మరొకసారి శతకోటి నమస్సమాంజలు అర్పిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహీ మహీష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, సమస్తలోకా సుఖినోభవంతు, సమస్తలోకా సుఖినోభవంతు, సమస్తలోకా సుఖినోభవంతు. జై సాయిరాం.
2: జై సాయిరాం.
0: సేవా కార్యక్రమాలు, సమాజ పరివర్తన గురించి డాక్టర్ అనిల్ కుమార్ తో సాయియుత సంభాషణ విన్నారు. విశాఖపట్నానికి చెందిన రమేష్, హైదరాబాద్ కు చెందిన దత్తప్రసాద్, నిజామాబాద్ కు చెందిన వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్.

తమ భక్తి సంగీతంతో దేశ విదేశాల శ్రోతలను అలరిస్తున్న శ్రీమతి డి సురేఖామూర్తి సమర్పిస్తున్న భక్తి సంగీత లహరి విని ఆనందిద్దామా?

0: శ్రీమతి డి సురేఖామూర్తి సమర్పించిన భక్తి సంగీతలహరిని విన్నారు.
1: ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞానభరితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 4వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

పాండురంగ విఠల జయ పునర్నాథ విఠల పాండురంగ విఠల జయ పునర్నాథ విఠల